రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1986 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15వ తేదీన భక్తులకు అందించిన దివ్యోపన్యాసాన్ని వింటారు. నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి? భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా లభించింది? యూనిటీ యొక్క ఆవశ్యకత, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను స్వామి ఈ ఉపన్యాసంలో వివరించగా విందాం.

క్షేత్రమునుగన్న సమరభూమి పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి సంగీత సాహిత్య

మీ చిత్రకళనతోడ చిత్రమయ్యున్నట్టే.

బాజదంతయుమిదే బాలులార. విద్యార్థులార, విద్యాభిమానులార, అధ్యాపకులార, పంచభూతముల యొక్క ప్రకాశ వికాసముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచము. ద్వైతమే దీని యొక్క స్వభావము. సుఖదుఖములు, నిందాస్తుతులు, లాభనష్టములు, జయ విజయములు కూడా దీని యొక్క అంశములే. తప్పొప్పుల యొక్క ఫలితములే ఈ పరిణామములు. తప్పు చేయుట తప్పు కాదు, చేసిన తప్పునే పలుమారు చేసి దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురి కావటమే పెద్ద తప్పు. భారతదేశం యొక్క చరిత్రలో ఉత్కృష్టమైనటువంటి ఆదర్శము మనకు అనేకముగా కనిపించుచున్నవి. ఫ్రెంచి, పోర్చుగీసు, మొఘల్, ఆఫ్ఘనిస్తాన్ ఇత్యాది విదేశీయులు పలుమారు భారతదేశం పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కూడాను భారతీయులను హెచ్చరించినప్పటికీ వీరు తగినటువంటి జాగ్రత్తను తెలుసుకునలేకపోయారు. 1746 లోపల ఫ్రెంచి వారు ఉత్తర భారతదేశమైన కర్ణాటకంలో ప్రవేశించి అనేక విధములుగా దానిని ఏలుటకై ప్రయత్నించారు. తదుపరి 1749 లో కూడాను కర్ణాటక యుద్ధమును జరిపి దానిని వశం చేసుకోగలిగారు. ఇక్కడ నైజాం సాహెబ్ యొక్క సహాయం చేతనే కర్ణాటకాన్ని వశం చేసుకోగలిగారని ఆనాటి గవర్నర్ అయిన డూప్లే కూడాను తన చరిత్రలో లిఖించుకున్నాడు. అదే విధంగానే బెంగాల్ దేశంలో కూడాను మిర్జాఫర్ అనేటువంటి వాని సహాయం చేతనే క్లైవ్ ఈ యొక్క బెంగాల్ దేశాన్ని వశం చేసుకోగలిగాడు. అదే విధముగానే మహారాష్ట్రంలో పీశ్వ రఘునాథరావును వశం చేసుకుని మహారాష్ట్రమును ఫ్రెంచి వారు వశం చేసుకోగలిగారు. ఈ విధముగా భారతదేశమును భారతీయుల యొక్క సహాయం చేతనే విదేశీయులు వశం చేసుకోగలిగారు. తదుపరి 1757 లోపల బ్రిటిష్ వారు ప్రవేశించారు. భారతదేశమునకు, ఇంగ్లాండుకు ఏ విధంగా కూడాను పోలికలు లేవు. ఆనాడు భారతదేశము పాకిస్తాన్తో కూడా చేరి 1600,000 చదరపు మైళ్లు కలిగినటువంటిది. ఇలాంటి భారతదేశమును ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, మాస్కో ఇవన్నీ కూడా చేరినప్పటికీ ఇంగ్లాండ్ లోపల 93,000 మాత్రమే చదరపు మైళ్లు ఉండేటువంటిది. భారతదేశము కంటే ఇంగ్లాండు 16 రెట్లు చిన్నది. 51లో సెన్సార్ ప్రవేశం చేసినప్పుడు భారతదేశము పాకిస్తాన్ లో 43,60,000 ప్రజలు. ఇంకా ఇంగ్లాండ్ యొక్క జనాభా 5,03,00,000. ఇక్కడ ఇంగ్లాండ్ కంటే భారతదేశం 8 రెట్లు అధిక జనాభా కలిగినటువంటిది. ఇంగ్లాండ్ కంటే 16 వంతుల విశాలమైనటువంటి దేశమును, జనాభా కంటే 8 రెట్లు అధికమైనటువంటి జనాభాను విదేశీయులు వశం చేసుకోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? భారతదేశంలో శౌర్య, క్రౌర్య, పరాక్రమవంతులు లేకపోలేదు. నాగరికత ఎందుకని, వైజ్ఞానం నందుకాని, విశిష్టత ఎందుకని, పేరు ప్రతిష్టలు ఎందుకని, ధనమునందు కాని ఏ దేశమునకును భారతదేశము తీసిపోదు. కాని భారతీయులు ఎందు ఐకమత్యము లేకపోవటం చేతనే చిన్న దేశీయులైనప్పటికీ భారతదేశమును ఓడించుటకు ప్రయత్నించారు. దేశమునకు కాని దేశమునకు కాని ఐకమత్యం అత్యవసరము. ఐకమత్యమే మహాబలము. ఇట్టి బలము లేనటువంటి యొక్క బలహీనులను ఎవరైనా కూడాను జయించగలరు. 10,000 మైళ్ల దూరం నుండి వచ్చినటువంటి ఆంగ్లేయులు 1 సంవత్సరము 10 సంవత్సరములు కాదు, 190 సంవత్సరములు భారతదేశాన్ని వశం చేసుకున్నారు. 1757లో ప్రవేశించినటువంటి వారు
1945 లోపల వీడిపోయారు. 1893లో ఒక ప్రత్యేకించినటువంటి వ్యాపారి యొక్క సంబంధమై కేసును విచారించే నిమిత్తమై గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అప్పటికి గాంధీకి 24 సంవత్సరములు. దక్షిణాఫ్రికాలో ప్రవేశించినప్పుడు భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానమును, భారతీయులను హింసించుతున్నటువంటి హింసలను కండ్లారా చూచాడు. మానవులకు మానవుల మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? ఆశయాలు ఎందుకని, అధికారములు ఎందుకని, విద్యలు ఎందుకని వ్యత్యాసములు ఉండవచ్చును, కాని మానవత్వం మానవత్వమే. ఇలాంటి మానవత్వాన్ని ఇంత హీనంగా చూడటం ఇది న్యాయం కాదని ఆనాడు అక్కడ సత్యాగ్రహం ప్రారంభించాడు. ఈ వార్త అక్కడి ప్రధానమంత్రి అయినటువంటి జనరల్ స్టాఫ్స్ అనేటువంటి వానికి అందించారు ఈ వార్తను. అతను ఈ జనరల్ స్టాఫ్స్ గాంధీని పిలిపించి, మిత్రమా, ఏ నిమిత్తమై నీవు సత్యాగ్రహం ఆచరిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఇతను మనసు విప్పి, మానవత్వం ఏకత్వం, మానవ జాతి ఒక్కటే, రంగులు వేరుగా ఉండవచ్చును, ఆశయాలు వేరుగా ఉండవచ్చును, అధికారములు వేరుగా ఉండొచ్చును, బలపరాక్రమములు వేరుగా ఉండవచ్చును, కానీ మానవత్వం ఒక్కటే. ఇలాంటి మానవత్వాన్ని ఈ విధంగా హింసించటము న్యాయం కాదని వాదించాడు. జనరల్ స్మార్ట్స్ గాంధీని సమీపించి వీపు పైన చేయి వేసి, మిత్రమా, నీవు చెప్పినది వాస్తవమే. ఈ ఆసియా వారు భారతీయులను హింసించట కూడాను నిజమే. అయితే మీ దేశమునందు మీ భారతీయులనే గ్రామములకు వెలుపల ఉంచి కోటాను కోట్ల మంది ప్రజలను అంటరాని వారిగా భావిస్తున్నారు. అలాంటి మీరు మా దేశంలో ఉండేటువంటి దోషములను పరికించేటువంటి అధికారం మీకు లేదు అన్నాడు. మీ దేశమునందు మీ జాతీయులని అంటరాని వారిగా భావించి ఊరు వెలుపల ఉంచి వారిని హింసిస్తున్నటువంటి మీరు మా దోషములు చెప్పేటువంటి అధికారం మీకు ఎక్కడ ఉంది అన్నాడు ఈ ప్రైమ్ మినిస్టర్. ఆ స్మార్ట్స్ యొక్క పదములు గాంధీ హృదయానికి తుపాకి గుండె వలె తగిలినాయి. అంతటితో గాంధీ తల ఉంచుకున్నాడు. మాలోని ఇన్ని దోషములుండి పరుల దోషములు ఎంచేటువంటి అధికారం మాకెక్కడున్నది, నిజముగా నా కన్ను తెరిపించాడు ఈ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు. ఈ విధముగైనటువంటి సత్యమునందు పరిణామమును చెందినటువంటి వాడు గాంధీ. సహజంగా ఎవరైనా మన దోషములు చెప్పినప్పుడు మనకు కొంచెం కష్టమో లేక వారిపైన ద్వేషమో ఏదో ఒక విధమైన బాధలు కలుగుతుంటాయి. ఎవరు తమ దోషములను తాను గుర్తించి, ఎవరు తమ యొక్క బలహీనతను తాను గుర్తించి, ఎవరు తమ పెడమార్గమును తాను గుర్తించి సక్రమమైన మార్గమును సరైనటువంటి విషయాన్ని అలవర్చుకుందరో వారే నిజమైనటువంటి మానవుడు. అట్టి మానవుడే ఆదర్శమూర్తి. గాంధీ ఈ విధమైనటువంటి యొక్క విషయమునందు తాను ఆదర్శమూర్తి కావటం చేతనే యావత్ భారతదేశం కూడాను భారతీయ పితామహుడని అనుభవిస్తూ వచ్చారు. అక్కడ నుంచి ఇండియాకు బయలుదేరి వచ్చాడు. ఆనాటి నుండి ఈ అంటరానితనమును దూరం చేసి తదుపరి దేశం పైన మనం తగినటువంటి యొక్క ప్రయత్నాలు పూనుకుందామని ఆనాటి నుండి భారతదేశంలో సత్యాగ్రహములు ప్రారంభించాడు. భారతీయులందరూ ఒక్కటి, అందరూ కూడా సోదరత్వాన్ని పెంచుకోవాలి, జాతి మత కుల భేదములను నిర్మూలము గావించాలి. ఈ విధమైనటువంటి ఆశయములో మొట్టమొదట గాంధీ ప్రవేశించాడు. ఇది క్రమక్రమేణా పెరిగి పెద్ద వృక్షంగా మారిపోయింది. ఇది కట్టగడపడి దేశం పైన కూడా దీని యొక్క పరిణామమును ప్రవేశపెట్టాడు. అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, ప్రాణాపాయములకు కూడాను వెలవకుండా వెన్నందించాడు. నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నట్టుగా తన ఆత్మ బలహీనుడైనటువంటి వాడు దేనిని కూడాను సాధించలేడు. ఆత్మ బలం కలిగినటువంటి వాడు దేనినైనా సాధించగలడు. కనుకనే మొట్టమొదట మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే లేదు, ప్రేమ లేనిటువంటి వాడికి శాంతి లభించదు, శాంతి లేనిటువంటి వాడు సత్యమార్గంలో ప్రవేశించడు, సత్యమార్గంలో ప్రవేశించినటువంటి వానికి ఆనందమే శూన్యం, ఆనందము లేని వానికి దేవుడు కూడా లేడు. కనుకనే మనం ఆనందాన్ని అనుభవించాలంటే సత్యమార్గంలో ప్రవేశించాలి. వేర్ దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దేర్ ఈజ్ లవ్, వేర్ దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పీస్, వేర్ దేర్ ఈజ్ పీస్ దేర్ ఈజ్ ట్రూత్, వేర్ దేర్ ఈజ్ ట్రూత్ దేర్ ఈజ్ బ్లిస్, వేర్ దేర్ ఈజ్ బ్లిస్ దేర్ ఈజ్ గాడ్. కనుక
మనము ఈ దైవత్వాన్ని మనం పొందాలన్నప్పుడు, మానవత్వం యొక్క సోదరత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి ప్రేమ అభివృద్ధి పరచుకోవాలి. మొదటి నుండి భారతదేశంలో ఈ ఐకమత్యమనేటువంటిది చాలా కుంటుపడుతూ వచ్చింది. స్వార్థము స్వార్థము స్వార్థము, ఆధ్యాత్మికం నందు స్వార్థమే, లౌకికం నందు స్వార్థమే, భౌతికం నందు స్వార్థమే, వైజ్ఞానం నందు స్వార్థమే. స్వార్థమనేటువంటి పిచాచం చేత పీడింపబడేటువంటి వాడు భారతీయుడు. స్వార్థమనేటువంటి చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నటువంటి వాడు మానవుడు. ఈ స్వార్థము దైవం చెంత కూడాను వినియోగించుకోవడానికి ప్రయత్నించుకుంటారు. తన భావము తన కోరిక నెరవేరకుండిన భగవంతుడైనా విసర్జించుటకు పూనుకుంటారు. ఈ స్వార్థ సప్రయోజనముల యొక్క బంధనలో చిక్కులుకోవటం చేతనే మానవుడు తన మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దానవుడుగా తయారవుతున్నాడు. కనుకనే ఈ స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థమైనటువంటి ఐకమత్యాన్ని అభివృద్ధి పరచాలని గాంధీ సాధ్యమైనంత వరకు అనేక మార్గముల యందు కొంత ప్రయత్నము చేస్తూ వచ్చాడు. మంచి కార్యముల యందు ప్రయత్నము దిగ్విజయాన్ని సాధిస్తుంది. ప్రారంభంలో కొన్ని కష్ట నష్టములు కలిగించవచ్చును. ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు కష్టముల మధ్యనే మనకు సుఖం లభిస్తుంది. కనుక కష్టములు పడక సుఖాన్ని మనం అనుభవించలేము. ప్రకృతి యందలి ప్రతి పదార్థం కూడాను ఈ రెండింటి బోధనలను ప్రాథమ మానవునికును జరుపుతూ వస్తూనే ఉన్నాయి. ఒక గులాబీ మొక్కను చూడండి, గులాబీ పుష్పము చాలా అందంగా ఉంటుంటుంది, చాలా ఆనందాన్ని అందిస్తుంది, అంతేకాదు సుగంధాన్ని కూడాను చేకూరుస్తుంది. కానీ దాని క్రిందనే సూటైన ముండ్లతో బాధను కలిగించేటువంటి థార్న్స్ ఉండి మానవుణ్ణి భయపెడుతుంది. దేర్ ఇస్ నో రోజ్ వితౌట్ థార్న్. రోజ్ ఈజ్ ఫ్లవర్, థార్న్ ఈజ్ లస్ట్. రోజ్ ఈజ్ లవ్, థార్న్ ఈజ్ లస్ట్. కనుక మనం రోజును కట్ చేయవలసిందే కాని థార్న్ను టచ్ చేయకూడదు. ఇది మానవునకు ఈ వృక్షం ఎంతో మనకు బోధిస్తూ వచ్చింది. సుఖమును అనుభవింపగోరినటువంటి మానవుడు దుఃఖానికి కూడాను సిద్ధముగా ఉండాలని బోధిస్తూ వచ్చింది. దైవత్వాన్ని పొందదలిచినటువంటి వాడు ఈ మానవత్వంలో ఉండేటువంటి బాధలను కూడాను గురి కావాల్సి వస్తుంది. దీనికి సిద్ధంగానే ఉంటుండాలి. బాధలు లేకుండా, కష్టము కలగకుండా, నష్టము జరగకుండా దైవత్వాన్ని పొందాలంటే ఇది కేవలం సోమరత్వం యొక్క లక్షణము. కాలు కదలకుండా, కాసు ఖర్చు కాకుండా, కడప దాటకుండా కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి ఈనాడు మనకు. ఇది సోమరుల యొక్క భావములే కాని సరి అయినటువంటి భక్తుల యొక్క భావములు కావు. కనుకనే ఇట్టి త్యాగమునకు సిద్ధమై గాంధీ అనేక విధములుగా ప్రయత్నం చేసి కట్ట కడపటికి 1947 సాయంకాలం 6 గంటలకు, అనగా 14 తేదీ 6 గంటలకు ఈ భారతదేశం యొక్క విముక్తిని అందుకున్నాడు. అయితే కొంత అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ వ్రాతకోతల లోపల కొంత ఆలస్యం జరగటం చేతనే 14 తేదీ 3 గంటలకు ఇది భారతదేశము ఇండిపెండెన్స్ డే అని అనౌన్స్ చేశారు. దీనికి ఇండిపెండెన్స్ డే అంటే ఏమి దీని అర్థం? డిపెండ్ అంటే ఇతరుల యొక్క స్వాధీనంలో ఉండటం, లేక అనదిని పర్సనే కాదు, ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క స్వాధీనం నందే కాదు, దేని ఎందు కూడాను ఒకదాని ఎందు వశంగా లేకుండా ఉండటం. డిపెండ్ అంటే పరుల యొక్క ఆధీనంలో ఉండటము. ఇండిపెండెంటే ఎవరి స్వాధీనముందా లేకుండా ఉండటం. కనుక డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్, ఈ విధమైనటువంటి దానిని పొందటమే స్వతంత్రము అన్నారు. స్వతంత్రం అంటే ఏమిటి? తంత్రం అనగా ఆత్మ, స్వాతంత్రం అనగా ఆత్మను అనుసరించటమే, ఆత్మ స్వాధీనము కావటమే స్వతంత్రము అని దీని యొక్క అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖము అన్నారు. కనుక స్వాతంత్రము అన్నారు. నీ హృదయాన్ని నీవు అనుసరించు. ఈ హృదయమే నీ గురువు, ఈ హృదయమే నీ దైవము, ఈ హృదయమే నీ యొక్క మాస్టర్. కనుకనే ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్ అన్నారు. ఈ హృదయాన్ని నీవు అనుసరించినటువంటి వానికే విజయాన్ని సాధిస్తావు, అదే దైవాన్ని అనుసరించమని చెప్పి బోధించటం. యంత్రము దేహము, మంత్రము శ్వాసము, తంత్రము హృదయము. కనుక మానవత్వంగా యంత్ర మంత్ర తంత్ర సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వం. ఈనాడు పరదేశీయుల యొక్క విముక్తిని మాత్రమే మనం పొందగలిగాం. విదేశీయుల యొక్క బంధనగా మాత్రమే బంధన కాదు, స్వదేశీయుల బంధన కూడా బంధనే. కానీ ఈనాడు మాత్రం మనం స్వతంత్రులమై ఉన్నామా? లేదు. విదేశీయుల యొక్క బంధం పోయింది కానీ స్వదేశీయుల బంధంలో ఉంటున్నారు.
ఈ స్వదేశీయుల బంధం నుంచి విముక్తి అయిపోయి స్వబంధం నుంచి కూడా నువ్వు విముక్తి కావాలి. స్వబంధన అనేటువంటిదే సెన్స్, ఈ ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటమే స్వబంధన. కనుక స్వబంధం నుంచి కూడా నువ్వు విముక్తి అయినప్పుడే అప్పుడు వీడు స్వాతంత్రుడవుతాడు. కనుక బాహ్యంగా స్వతంత్రము, అంతర్ముఖంగా స్వాతంత్రము, ఈ రెండింటినీ పొందినటువంటి వాడే నిజమైనటువంటి మానవత్వం. దైవము బయట వెలుపల ఉంటుండేటువంటి వాడు కనుక బయట వెలుపల కూడాను మనము తగినటువంటి స్వతంత్రాన్ని అనుభవించాలి. అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, అంతర్బహిత సర్వవ్యాప్, అంతర్బహిత్ లోపల వెలుపల ఉండేటువంటిది దైవత్వం ఒక్కటే. కనుక నిజముగా మానవత్వం స్వతంత్రాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ ఇంద్రియం యొక్క నిగ్రహాన్ని, దైవత్వం యొక్క సత్యత్వాన్ని, మానవత్వం యొక్క విశాలత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని యోగము అని పతంజలి సూత్రము యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. మనసును నిగ్రహించాలని అందరూ చెప్పవచ్చును, కాని నిగ్రహించి అనుభవించేటువంటి యొక్క శక్తి అందరికీ ఉండదు. విద్యార్థులారా, మీరు భావి భారతోద్ధారకులు, ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్. కనుక మీరు ఈనాటి నుండి నిజమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని అభివృద్ధి భావించుకొని, సోదరత్వాన్ని పెంచుకొని, దివ్యత్వాన్ని ప్రకాశింపజేసుకొని, దైవత్వాన్ని పొంది ఆనందమనేటువంటి మీ గమ్యాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. కనుక మొట్టమొదట మీరు ప్యూరిటీని డెవలప్ చేసుకో. ఈ ప్యూరిటీ మీలో అభివృద్ధి అయినప్పుడు సహజంగా యూనిటీ చేరిపోతుంది. ఈ యూనిటీ కలిగినప్పుడు డివినిటీ అందులో మనకు ప్రత్యక్షం అవుతుంది. కనుక ప్యూరిటీ అనేటువంటిది లేనప్పటి వరకును మనకు యూనిటీ ఏనాటికి ప్రాప్తించదు. ఎవరితో యూనిటీ? ఒక్కొక్కనికంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అని కూడటం ఆ యూనిటీ కాదు. కాదు, నీవు యూనిటీని మొట్టమొదట విత్ గాడ్ ఈ యూనిటీని నీవు సాధిస్తుందంటే ప్రాకృతమైనటువంటి యూనిటీలు సహజంగానే చేరిపోతాయి. లౌకికమైనటువంటి యూనిటీలు హలో హలో హలో హలో హలో హలో ఇది ఆ యూనిటీలు. పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంది, అన్ని ఉన్నప్పుడు అందరూ హలో హలో అని వచ్చేస్తారు. ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ తగ్గిపోయింది, గుడ్ బై కూడా చెప్పేవాడు ఉండరు లోకంలో. ట్యాంక్ లో నీరు ఉండినంత వరకు థౌజండ్స్ ఆఫ్ డాగ్స్ కప్పలన్నీ వచ్చి చేరుతుంటాయి. నీరు ఎండితే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు. కనుక ప్రాపంచిక సంబంధమైనటువంటి యూనిటీ మనీ మనీ మనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్, మనీ మేక్స్ మెనీ రాంగ్స్. కానీ దైవత్వములో అది కూడా నువ్వు మనీ, కానీ ఇది మనీ అది మన్. ఆ మనసు యొక్క ఏకత్వాన్ని మనం తెచ్చుకోవాలి. కనుక మనస్సుతో మనస్సు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, నాట్ బాడీ టు బాడీ. ఈ విధంగా కూడాను భారతీయులు అందరూ కూడాను ఏకమత్యం కావటమే కాకుండా సమస్త లోకములు కూడాను సుఖంగా ఉండాలని పిల్లలు ఆశించాలి. నా భారతదేశము, నా అమెరికా దేశము, నా రష్యా దేశము, నా ఇటలీ దేశము, ఈ దురభిమానాలు మనం దూరం చేసుకోవాలి. సంకుచితమైనటువంటి భావములు, నారో మైండ్, విశాల బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్ మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి. అదే సమస్త లోక సుఖినోభవంతు, నా భారతదేశమే కాదు సర్వదేశమును కూడా సుఖంగా ఉండాలని మనం ఆశించాలి. ప్రపంచమంతా బాగా ఉండినప్పుడే భారతదేశం బాగా ఉంటుంది, భారతదేశం బాగా ఉండినప్పుడే ఆంధ్రప్రదేశం బాగా ఉంటుంది, ఆంధ్రప్రదేశం బాగా ఉండినప్పుడే అనంతపురం జిల్లా బాగా ఉంటుంది, అనంతపురం జిల్లా బాగుండినప్పుడే పుట్టపర్తి కుగ్రామం కూడా బాగా ఉంటుంది, పుట్టపర్తి క్షేమంగా ఉండినప్పుడే మన ఇల్లు కూడా క్షేమంగా ఉంటుంది. కనుక మన క్షేమం అంతా కూడాను యావత్ ప్రపంచం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక పిల్లలైనటువంటి మీరు ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్, స్వార్థమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకోకండి. విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకొని భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడాను సుఖశాంతులతో ఉండాలని మీరు ప్రార్థిస్తూ ఆశిస్తూ దానికి తగినటువంటి యొక్క ప్రయత్నాలు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఏకత్వాన్ని మనం సాధించాలనుకుంటే ఒక్క దైవత్వం తప్ప అన్య మార్గంలో మనం సాధించలేము. ఇంకా అన్ని మార్పు చెందేటువంటివే కానీ ఈ డివినిటీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మార్పు చెందదు. ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆత్మను అనుసరించినప్పుడే దేశమంతా కూడాను సుక్షేమంగా ఉంటుంటుంది. ఎవరిని కూడాను ఒకరికొకరు ద్వేషించరాదు. కారణమేమనగా నీవు ఎవరినైనా ద్వేషిస్తే నీ దైవాన్ని నీవు ద్వేషించిన వాడవుతావు. కనుక నీ ఉపనిషత్తు యందు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు. ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి కేశవునికి చేస్తున్నాము అనేటువంటి అంతరార్థం.
అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇతరులు ఎవరైనా నీవు దూషిస్తావా లేక తిరస్కరిస్తావా అది కూడా దైవానికి చేరుతుంది. ఇతరులే నీవు తిరస్కరించినప్పుడు దైవానికి చేరుతున్నప్పుడు డైరెక్ట్ గా దైవాన్ని తిరస్కరిస్తే ఇంక ఏ లోకం చేరుతాడో వీడు. కనుక ఎవరిని కూడాను మనము ద్వేషించరాదు. కనుకనే భగవద్గీత అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు అన్నారు. ఆనాడు ఏ గాంధీ సంబంధమైనటువంటి యొక్క కొంతమంది మాత్రమే ఈ కాంగ్రెస్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వారు భారతదేశానికి స్వతంత్రం తెప్పించారన్నారు. కాదు కాదు, మన పిల్లల లోపల ప్రతి ఒక్క పిల్లవాడు కూడా నువ్వు గాంధీ కావాలి, నేను గాంధీ గాంధీ అని బ్రాంధీ తాకూడదు. కనుక గాంధీ అనగా గాంధీ బుద్ధి యొక్క వికాసము, దీనినే గాయత్రి మంత్రంలో కూడా ధియోయోన ప్రచోదయాత్ అన్నారు. పిల్లలు కాని పెద్దలు కాని హృదయాన్ని విశాలం చేసుకోవాలి, అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. మనసులో ఒకటి బయట ఒకటి, ఈ కుతంత్రమైనటువంటి భావాలు మనలో ఉండరాదు. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్, కలిసిపోవాలి. ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యానికి మొట్టమొదట మీ యొక్క భావాలను ఐకమత్యం చేసుకోండి, తదుపరి మీరు మానవత్వంలో సంపూర్ణమైన విజయాన్ని సాధించగలరు. ఈ పతాకం అనేటువంటిది విజయమునకు ఒక్క గుర్తు, ఇది కేవలం ఒక్క దేశమునకు మాత్రమే ఇది సమన్వయమవుతుంది. ఇది దేశీయ పతాకము అన్నారు, జాతీయ పతాకము అన్ని దేశములకు సంబంధించదు. కాని మన హృదయం యొక్క దిగ్విజయం అనేటువంటిది సర్వదేశమునకు కూడా సంబంధమైనటువంటి యొక్క పతాకము. కనుక ఈ దిగ్విజయం అనేటువంటిది హృదయాన్ని సాధించేటువంటి యొక్క దీనిలో మీరు పోరాటం సలిపి ఆదర్శవంతమైన మూర్తులుగా మీరు తయారై యావత్ ప్రపంచమునకును భారతీయుల యొక్క శక్తి సామర్థ్యములు ఇట్టివి అనేటువంటిది మీరు నిరూపించడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు 1987 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. సాయిరాం.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

మాట పోయిన నాడు మనిషి పోయినట్టే. కనుక మాటను మనము నిలబెట్టుకోవాలి. ఈ మాటలు ఎక్కడ నుండి వస్తున్నాయి? తలంపు నుంచి వస్తుండాలి. ఈ తలంపు ఎక్కడ నుండి వస్తున్నది? అహము నుండి వస్తుంది. అహము ఎక్కడ నుండి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. కనుక ఆత్మ యొక్క అంశమే ఈ మాట. కనుకనే మన యొక్క మాటను భగవదంశముగా మనము భావించాలి. మాట పోయినవాడు మూతిపోయినవాడే. కనుక మనము మాటను అతి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరి మనసును నొప్పించని రీతిగా మనము మాటను ఉపయోగించుకోవాలి. ఎవరిని దూషించటానికి గాని ఎవరిని విమర్శించటానికి గాని మన నాలుకను ఉపయోగపెట్టకూడదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బుద్ధి ప్రభావముతో చంచల స్వభావము గల మనస్సును ఎట్లు అదుపులోనికి తెచ్చుకొనవలెనో, తద్వారా ఆత్మసాక్షాత్కారమును ఎట్లు పొందవలెనో స్వామి తమ దివ్యోపన్యాసములో సుమారు 45 నిమిషాలు తమ అమృతవాణితో విశదీకరించారు. ఉపన్యాసము చటుక్కున ఆగిపోయింది. లింగోద్భవమునకు ముందు కనిపించు సూచనలైన యగశ్వాస దిగశ్వాసలు ప్రారంభమయ్యాయి. స్వామి కూర్చున్నారు. అందరినీ భజన చేయమని స్వామి సౌమ్య చేశారు. భజనపై ధ్యాస లేకుండా భక్తులు యాంత్రికంగా భజన చేస్తున్నారు. ఆ దివ్య లింగోద్భవ సంఘటన దర్శించుటకు అందరి సర్వేంద్రియములు నయనేంద్రియములలో కేంద్రీకరించబడ్డాయి. అమిత కాంతివంతమైన విద్యుద్దీపముల వెలుగులో స్వామి ప్రతి కదలికా కనపడుతోంది. మధ్య మధ్య ముందుకు వెనుకకు స్వామి మెలికలు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు గ్లాసులో పోసి ఉంచిన నీరుని కొద్ది కొద్దిగా తాగుచుండగా అవతారమూర్తికి సమకాలికులుగా జన్మించు భాగ్యము పొందిన 50,000 కన్నులు సంభ్రమాశ్చర్యాలతో క్షణమొక యుగముగా 15 నిమిషాలు తదేక దృష్టితో స్వామిని వీక్షించుచుండగా ఒక్క బొదుటున లింగము ఉద్భవించి స్వామి నోటి నుండి దోసిలిలో పడింది. జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. నీల కాంతిలో తేజరిల్లుతున్న ఆ స్ఫటికలింగాన్ని చేతివేళ్ల మధ్య నుంచి స్వామి చెయ్యి పైకెత్తి అందరికీ చూపి సంతృప్తిపరిచారు. లింగోద్భవమైన వెంటనే సాధారణంగా స్వామి నిలయంలోకి వెళ్తారు. అలా కాకుండా ఆనాడు కుర్చీలోనే నిశ్చలంగా కూర్చునే ఉన్నారు. మరికొంత సమయములో మరి ఒక లింగం ఉద్భవించునేమోనని భక్తులందరూ భావించి నిర్విరామంగా భజన చేస్తున్నారు. కాని స్వామి కుడిచేయి టేబుల్ మీద అడ్డంగా పడుంది. ఎడమచేతి మోచేయి టేబుల్ మీద మోపబడి ఉంది. వేళ్లు కంటికి దగ్గరగా ఉండునట్లు నిలువుగా నిలిచి ఉన్నాయి. శిరము కొద్దిగా ఎడంపక్కకు వాలి ఉంది. బొటన వేలు దూరంగాను, చిటికిన వేలు ఉంగరపు వేలు ముడుచుకుని మిగిలిన 2 వేళ్లు తెరుచుకుని ఉన్నాయి. అంతే, అదే స్థితిలో ఉండగా శరీరం బిగుసుకుపోయి చలనం ఆగిపోయి ఉంది. కస్తూరిగారు స్వామి కుర్చీకి కుడిపక్కను, డాక్టర్ నాయర్ గారు డాక్టర్ భగవంతం గారు ఎడంపక్కను కూర్చుని ఉన్నారు. 5 నిమిషాల తర్వాత స్వామి నిశ్చల స్థితిని గమనించి వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనారంభించారు. 20 నిమిషాలు గడిచాయి. నెమ్మదిగా స్వామి స్వామి అంటూ కస్తూరిగారు స్వామి కుర్చీ వైపు జరిగి వంగి పలకరించారు. ఆయన ఆతృతకు కారణం గ్రహించిన డాక్టర్ భగవంతం గారు డాక్టర్ నాయర్ గారు కూడా అటువైపు నుంచి పరిశీలిస్తున్నారు. గాలికి స్వామి సుందర కుంతలాలు కదులుచుండుట తప్ప ఏ ఇతర చలనమూ లేదు. వారి భౌతిక శరీరమును విడిచి సూక్ష్మ శరీరంతో పర్యటించడం కొత్త కాదు. అయితే ఇలాంటి బహిరంగ సభలో ఇన్ని వేల మంది ముందు ఇలా చేయడం ఇదే ప్రప్రథమం. 30 నిమిషాలు గడిచాయి. వాళ్ల ఆందోళనను గమనించిన భక్తులలో తీవ్రమైన భయ సంభ్రమములతో కూడిన సంచలనం బయలుదేరింది. కొందరు కన్నీళ్లను నింపుకుని కంగారు పడుచుండగా అప్రయత్నంగా అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. 40 నిమిషాలు గడిచాయి. భజన యాంత్రికంగా కొనసాగుతున్ననూ అందరి దృష్టి స్వామి మీదనే కేంద్రీకరించబడి ఉంది. ముందు వరుసలో ఉన్న కొందరు పెద్దలు సహనము సన్నగిల్లుటచే గబగబా వేదికపైకి వచ్చి స్వామిని భయ ఆశ్చర్యాలతో పరిశీలింపసాగారు. ఏ విధమైన చలనము కాని శ్వాస కానీ లేవు. భక్తుల ఆందోళన మితిమీరిపోయింది. కొందరు వెక్కి వెక్కి ఏడవనారంభించారు. 55 నిమిషాలు గడిచాయి. ఆ వేళ్లలో స్వల్ప చలనము, ఎడమచేయి కదలిక చూశారు కస్తూరిగారు. ఆయన కన్నులలో కన్నీరు జలజలా రాలింది. స్వామి కన్నులు తెరిచి చూశారు. మందహాసంతో అందరి భయ సందేహాలను
పరిహసించారు. స్వామి లేచి నిలబడ్డారు. ఆ జనసందోహమున ఆనందమునకు అవధులే లేవు. ఆ శివరాత్రి పర్వదినాన నిర్మల భక్తితో మనసారా స్వామికి ఆరాధనలు జరుపుతున్న అసంఖ్యాకులైన భక్తులు అనేక చోట్ల జరుపుకొనుచున్న సభా కార్యకలాపాలను వీక్షించి అనుగ్రహించుటకై మానవ సంచారి అయి స్వామి ఈ కాయమును విడిచి చని వెళ్లారు. సాధారణ నీతి సూత్రాలు పిల్లలు ఏ విధమైన మానవులుగా తయారు కావాలో, ఎందుకు కావాలో వారికి బోధించవు. స్వచ్ఛమైన పవిత్ర ప్రేమను కోరిడి వారికి దానినే అందించే స్వామి వద్దకు పిల్లలు ఆకర్షింపబడుటలో ఆశ్చర్యమే లేదు. తల్లి ప్రేమను ఎరుగని వారగుటచే అమెరికన్లు స్వామి వద్దకు వస్తారు అన్నారు స్వామి. స్వామి శివస్వరూపులు, ఆదిశక్తి, తల్లి తండ్రి కూడాను. వారినెవరూ అర్థము చేసుకొనలేరు. అయినప్పటికీ స్వామి నుండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం పొందుతూనే ఉంటారు. శాస్త్ర గ్రంథములు వారి మహత్తర మహిమాన్వితమూర్తిని నిర్వచించలేవు. వారి దివ్యత్వము తర్కశాస్త్రమునకు అతీతము. జ్ఞానులు, నిర్మల హృదయులు మాత్రమే వారిని తెలుసుకొనగలరు. ప్రపంచములోని మాతృవాత్సల్యమంతయూ చేర్చినను సాయి ప్రేమకు సరితూగదు అని శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు స్వామిని అభివర్ణించారు.

శ్రీ శివరామశాస్త్రి గారు అత్యంత ప్రతిభావంతుడైన కవి, ఉద్దండ పండితులు, విమర్శకులు, యోగతంత్ర వేదాంత విషయాలలో ప్రబోధకులు. 75వ ఏట స్వామిని దర్శించి తనువు చాలించు వరకు 6 సంవత్సరములు స్వామి వద్ద ప్రేమానుగ్రహమునకు పాత్రుడైన పుణ్యుడు. దసరా ఉత్సవము స్వామి సన్నిధిలో జరుగుటచే పరమ పవిత్రమైన వాతావరణం భక్తుల హృదయాలలో నిండుతుంది. దేవీ నవరాత్రులు వైభవంగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవంలో మొదటి 3 రోజులు స్వామి రక్షకురాలిగా, తరువాత 3 రోజులు జగద్ధాత్రిగా, చివరి 3 రోజులు జగద్గురువుగా ఆ జగజ్జననిని ఆరాధించు కార్యక్రమాలు స్వామి ఏర్పాటు చేస్తారు. స్వామినుద్దేశించి విక్టోరియా మిల్స్, "మాతా, ఇది నీ స్వప్నసీమ, అరుణవర్ణ కుసుమముల నీలాకాశముతో కూడుకున్న స్వప్నము, ఆనందమయ స్వప్నము, సాగుచున్న కాలములో పరిభ్రమించు కాయముల స్వప్నము, హృదయాంతరాళముల కోర్కెలు ఉద్భవించు స్వప్నము, నీ ప్రేమవాహినిలో మునిగి పునీతులమై పునరుజ్జీవనమును మేముందుదుముగాక" అని ప్రార్థించారు. ఆధ్యాత్మిక సాధనలో మనము పురోగమించుటకు దసరా ఒక మంచి అవకాశము. ఏలనన స్వామి జగజ్జననిగా మనకు దర్శనమిస్తారు. మోక్ష మార్గమున గల శత్రువులను నిర్జించి లక్ష్యమును చేర్చుటకు సనాతన ధర్మము సర్వశక్తియుతమైనది. ఒకరోజున ప్రశాంతి నిలయ వైద్యశాల వార్షికోత్సవం జరుగుతుంది. మరొక రోజున పెద్ద ఎత్తున నారాయణులకు అన్నవస్త్రదానం జరుగుతుంది. ఈ జీవిత రంగస్థలిపై ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రను ఇచ్చి స్వామి మనలను ఆడిస్తారు. కొన్ని రోజులు సుప్రసిద్ధ వాద్యగాత్ర సంగీత విద్వాంసులు స్వరమాధుర్యంతో ఓలలాడిస్తారు. మరికొన్ని రోజులలో బాలబాలికలచే పురాణగాథలనాధారంగా చేసుకుని స్వామి రచించిన నాటకాలను ప్రదర్శింపచేస్తారు. మనలోని మానసిక వ్యాధులను నయంచేయు లక్ష్యాలతో తదనుగుణ్యమైన సందేశాలు అందించుచూ వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. పలువురు పండితులు నిత్యము

సభలలో వేద వేదాంతములపై ఉపన్యసించుచుండగా సర్వము వేదపురుషుడైన స్వామి యొక్క వర్ణనయ్యేనని ద్యోతకమైన భక్తుల హృదయాలు పారవస్యంతో ఉప్పొంగిపోతాయి. సభావేదికపై నిర్విరామంగా జరుగు వేదపురుష సప్తాహము యొక్క వైభవము వర్ణనాతీతము. సర్వము తన గర్భమున చేర్చుకుని పవిత్రము చేయు అగ్నిహోత్రుని అఖండముగా జాజ్వల్యమానముగా వేదికపై ప్రతిష్ఠిస్తారు. అగ్నితో పాటు మంత్రయుక్తముగా దినకరుడైన సూర్యుని కూడా ఆరాధించుటకు ఒకవైపున సూర్య నమస్కారాలు కొనసాగుతూ ఉంటాయి. వేదపురుషునిలో నిబిడీకృతమైన సర్వశక్తుల చిహ్నములు ఆరాధించబడతాయి. మనలో కొందరు అగ్నిని కాని సూర్యుని కాని వటవృక్షమును కాని భగవంతుని రూపముగా ఆరాధించక నిర్వికార పరబ్రహ్మ ప్రతీకమైన లింగమును దైవముగా ఆరాధింతురు. నవరాత్రి ఉత్సవాలలో నిత్యము పండితులు 1000 లింగాలను చేసి అర్చించి తిరిగి మరుసటి దినము కొరకు ఆ సహస్రలింగములను ముద్ద చేస్తారు. నిరాకార తత్వమునకు చిహ్నమైన ఆ ముద్దయే పరమశివుడు. అందుద్భవించడి సృజనాత్మక మహాశక్తియే ఆదిశక్తి. భగవంతుని శక్తి వైభవములను దర్శించి మహదానందమును పొందువారి కొరకు పుష్ప చందన దూల కర్పూర నీరాజనాలతో లక్ష్మికి, దుర్గకు, సరస్వతికి స్వామి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. ఓం ఇంత్యేకాక్షరం బ్రహ్మ అను పవిత్ర వాక్యమును జ్ఞప్తికి తెచ్చు ప్రణవనాదము వేద పారాయణమందు వినువారందరికీ వీణుల విందు చేయుచు ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ సోపానమారోహించుటకు దోహదం చేస్తాయి. దసరా ప్రారంభమున స్వామి ఇట్లు ప్రకటించారు. ప్రశాంతి నిలయంలో జరుపు ఈ దసరా ఉత్సవములు విజ్ఞాన ఆనందదాయకమైన ఒక మహత్తర అవకాశం. అరిషడ్వర్గాలను జయించి మీ హృదయాలలో శాంతి నెలకొల్పుకొను శిక్షణ మీకు లభిస్తుంది. రాష్ట్ర రవాణా మంత్రి ప్రశాంతి నిలయాన్ని చేరుకునుటకు తారు రోడ్డు వేయించదనని ప్రకటించిన సందర్భంలో స్వామి ఇలా పలికారు. శరీరము తారు రోడ్డు మీద అలసటలేని ప్రయాణమును వాంఛిస్తుంది. మనస్సును భగవంతుని చేర్చుటకు శాంతియుత మార్గము కొరకు వెదుగుతుంది. నా దృష్టిలో ఆ తారు రోడ్డు కంటే ఈ రోడ్డు ముఖ్యం. రోడ్డుకు తారు వేయడం వలన కలిగే సదుపాయంలో నాకంతగా ఆసక్తి లేదు. దీని వలన రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్లకు నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లే క్రమశిక్షణ మందగిస్తుంది. జీవితము ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు లేని చదునైన రహదారి కాదు. ప్రయాణము చేయుటలో తీసుకోవలసిన జాగ్రత్తనే జీవనయానంలో కూడా తీసుకోవడం భారతదేశ సంప్రదాయం. అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ అనే హెచ్చరిక ఈ రెండు ప్రయాణాలకు అన్వయిస్తుంది. ప్రశాంతి నిలయంలో పర్వదినాలలో ఉండే వసతి సౌకర్యముల కొరత దృష్ట్యా వేల కొలది భక్తులు తమ సామాన్లు పక్కనే పెట్టుకుని ఆరుబయట నిద్రిస్తూ ఉంటారు. 3 రాత్రులు దసరా పండగల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురియుట చేత వేలాది భక్తులు ఎన్నో అసౌకర్యాలకు గురి కావలసి వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు నా వద్దకు పరిగెత్తుకు వచ్చి, స్వామి, ఈ వర్షమును ఆపుచేయండి అని ప్రార్థించారు. వర్షము లేక ఈ ప్రాంతంలోని వారు పడుచున్న ఇబ్బందులతో పోల్చి చూస్తే భక్తులకు వర్షపు జల్లుల వలన కలిగే అసౌకర్యము ఎంతో అత్యల్పమైనది. వేదపురుష యజ్ఞము జరుపుటలో ఒక ముఖ్య ఉద్దేశము దైవమును మెప్పించి వర్షాన్ని రప్పించుట. పండితులు వేదవిహితముగా యజ్ఞము చేసినారంటకు ఇది నిదర్శనము. ఈ వర్షము భూమిని సస్యశ్యామలము కావించుటకు ఎంతో అవసరం అని స్వామి పలికారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అవతరించుట అనుటలో అర్థమిదియే అనే బృహత్ శీర్షిక ఆధారంగా భగవాన్ దివ్య అవతార ప్రణాళిక నేపథ్యంలో ఈరోజు 1961-70 మధ్యకాలంలో జరిగిన ఘట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే దశకంలో భగవాన్ శ్రీ సత్యసాయి వేద సంస్కృత పాఠశాల ఆరంభించారు. ప్రప్రథమంగా శివరాత్రి నాడు విభూతి అభిషేకం, గురుపూర్ణిమ నాడు తన యొక్క శివశక్తితత్వ నిరూపణం, శ్రీ సత్యసాయి అనంతపురం స్త్రీల కళాశాల ఆరంభం, శ్రీ సత్యసాయి బెంగళూరు బృందావన్ క్యాంపస్ బాలుర కళాశాల ఆరంభం మొదలైన అంకాలకి ఆలవాలమయ్యింది దశకం. వేదోఖిలం ధర్మమూలం ధర్మ సంస్థాపనకై దిగివచ్చిన ధర్మావతారమిది. ఆ ధర్మానికి వేదమే ప్రమాణం. వేదాధ్యయనం, వేదాభ్యుదయ జీవనం మానవ పరిణామం. అందుకే భగవాన్ తమ అవతార లక్ష్యాల్లో అత్యంత ప్రధానాంశాలైన వేద పోషణ, విద్వత్ పోషణ, తద్వారా ధర్మరక్షణకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వేద విద్యా బోధనకు, సత్యశోధనకు ఆలవాలమైన వేద పాఠశాలను స్థాపించారు. వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాలు, విద్వన్ మహాసభలు, ప్రతినిత్యం ఉదయాస్తములందు వేద పారాయణం, అన్ని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో వేదాధ్యయనం వంటి ఎన్నో మకుటాయమానమైన అంశాలని పొందుపరిచారు. ఈ వేదవల్లికలు ప్రసరించే విద్యుల్లేఖి సమాన కాంతుల గురించి మరిన్ని వివరాలు భరతదేశమ్ము వేదాల పట్టుకొమ్మ అనే చర్చాగోష్ఠిలో తెలుసుకుందాం.

0: భరతదేశము వేదాల పట్టుబొమ్మ, యజ్ఞ యాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారమును గన్న పెద్ద తల్లి, నీతి నియమాల చూపెడి త్యాగభూమి అని పలుమార్లు స్వామి భరతదేశము, మన భరతఖండంలోని వేద సంస్కృతిని గురించి ఎన్నోసార్లు ఈ పద్యాన్ని ఉచ్చరించేవారు. ఇది మనందరి అనుభవంలోని విషయమే. స్వామి వేదం గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుందంటే, తన అవతారంలో కొన్ని భక్తులకు ఒక రకమైనటువంటి వరాలు ఇచ్చారన్నమాట. వీటిని వాగ్దానాలు లాగా ఇవి చేస్తాను అని. ఒకటి వచ్చి వేద పోషణ, విద్వత్ పోషణ,
1: భక్త సంరక్షణ,
0: భక్త సంరక్షణ, తరువాత
1: సంస్థాపన,
0: ధర్మ స్థాపన.
2: నాకు ఈ నాలుగు వింటుంటే మన కామావతారి గారు ఉండేవారు, అప్పట్లో మాకు ఆయనతో కలిసే అదృష్టం లభించింది. ఆయన అప్పటికే 80 ఏళ్ళు పైన ఉండేవారు. ఆ వయసులో ఆయన ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మేము ఎప్పుడు కలిసినా, ఏ టైంలో కలిసినా, ఆయన ఏదో ఒక మంత్రం చెబుతూ ఉండేవారు. ఒకరోజు ఉండబట్టలేక ఆయన అడిగామన్నమాట, సార్ మీరు ఇలాగా రోజు మంత్రం చెప్తున్నారు కదా, రెస్ట్ తీసుకోవడం ఏమన్నా ఉండదా అని అడిగా. అంటే ఆయన అదేదో చాలా తప్పు పదం విన్నట్టుగా చూసి, ఇది మన యొక్క వేదాలకి మనం ఇచ్చే రుణము, ఏ వేద మంత్రం అయితే నువ్వు నేర్చుకున్నావో ఆ మంత్రాన్ని రోజుకి ఒక్కసారైనా చెప్పకపోతే దాని రుణం నువ్వు తీర్చుకోలేనట్టే. కాబట్టి వేద రుణం తీర్చుకోవాలంటే ఏ మంత్రం అయితే నువ్వు చదవగలవో అన్ని మంత్రాలు మాత్రమే నువ్వేమో అని చెప్పగలగాలి రోజుకి. అవి చెప్పగలిగిన నాడే ఆ దాని వేదం యొక్క రుణం నువ్వు తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి.
1: ఇంకోటి అంటే ఆయన మహానుభావుడు, కానీ స్వామి చెప్తారు కదా సింపుల్ లివింగ్ హై థింకింగ్, ఆయన ఉండే జాగా కూడా బాగా తెలుసు, ఈశ్వర ప్రశాంతి వెనకాల చిన్న కాటేజ్ లా ఉంటుంది. అంటే అలాంటి మహాపురుషుడు, అంత వేదం అంటే
2: 6 ఫీట్
1: అలాంటి దాంట్లోని చిన్న
2: రూమ్
1: ఆ రూమ్ లో ఉండేవారు
2: అన్నమాట.
0: మాకు ఆయన దగ్గర కూర్చొని వేదం నేర్చుకునే అదృష్టం ఉండింది ఆ రోజుల్లో. రుద్రం ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునేవాడు, సాయంత్రం పోయి గట్టి చేసుకునేదానికి కూర్చొని ఆయన దగ్గర చెప్పి వచ్చేవాట. వన్ ఆఫ్ దోస్ అకేషన్స్
2: అప్పుడు ఆయన అలాగేమో ఆయన చెప్పారనమాట. ఇది ఆ విద్వత్ పోషణ తర్వాత వేద సంస్థాపన స్వామి చేస్తాను అని చెప్పి అన్నారంటే, అది చిన్న విషయం గుర్తొస్తున్నది. అప్పుడు నేను 12th క్లాస్ లో ఉండేవాడిని. స్వామి హాస్టల్స్ మనకందరికీ తెలిసిందే, ప్రతిరోజు మన కరికులర్ యాక్టివిటీస్ లో అది ఒక భాగం అనమాట వేదం నేర్చుకోవడం అన్నది. సో ఆ విధంగా కొన్ని వేద మంత్రాలు మేమంతా నేర్చుకునేవాళ్ళం. ఒకరోజు ఏమోని చాలా పెద్దవాళ్ళు కొంతమంది వచ్చారు VIPలు. సో వాళ్ల ముందర మా పిల్లలు చూడు ఎంత మంచిగా ఉన్నారు, ఎన్ని నేర్చుకుంటున్నారు వేద మంత్రాలు అని చెప్పడానికి స్వామి అమ్మని, ఏ తల్లి అయినా సరే పిల్లల్ని 10 మంది ముందర చూపించాలి అన్నట్టుగా అలాగా చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్లారు. సో అప్పుడు మేమంతా భజన హాల్లో కూర్చున్నాము. సో స్వామి అమ్మని ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళని ఇద్దరిని అలా లేపి, నువ్వు పురుష సూక్తం చెప్పు, నువ్వు నారాయణ సూక్తం చెప్పు అని ఒక్కొక్కళ్ళని అడగడం మొదలెట్టారు. నేను వెనకాతల కూర్చున్నాను, అయ్యో నాకు ఇవన్నీ వచ్చు కదా స్వామి, నన్ను కూడా అడిగితే బాగుంటుంది అన్న ఆ కోరిక మొదలైంది. ఒక్కొక్కరిని స్వామి పిలిచినప్పటిలో ఆ కోరిక ఇంకొంచెం పెరగడం మొదలెట్టింది. సో ఫైనల్ గా స్వామి మన నా దగ్గరికి వచ్చి, ఏ నువ్వు లే అనగానే ఆ ఆనందంలో టక్కు లేచి నిలబడ్డాను. స్వామి మని రుద్రం చెప్పు అన్నారు. స్వామి అడిగింది 2 లైన్లే అందరు చెప్తున్నారు, స్వామి మన ఆపేస్తున్నారు. 2 లైన్లు అయితే నేను చెప్పగలను, కానీ రుద్రం చెప్పు అనేసరికి రుద్రం నాకు మొత్తం రాదు కదా, చాలా పెద్దది కదా, నాకు రాదు కదా అని స్వామి నాకు రాదు అన్న అనేసరికి స్వామి మోహన్ సడన్ గా ఆశ్చర్యం అయిపోయి, ఇడ్లీ సాంబార్ తినవచ్చా అని అడిగారు. అంటే అందరు నవ్విసారు, మొత్తం అంతా టెన్షన్ అంతా తగ్గిపోయింది, కూర్చుండిపోయాను. అంటే ఇటు నేను బాధపడకుండా అటు వాళ్ళు ఏమనుకోకుండా స్వామి సమన్వయం చేశారు. 5 సంవత్సరాల తర్వాత స్వామి కొడైకెనాల్కి తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ స్వామి అని మన పిల్లలకి అన్ని వేదాలు వచ్చు, అన్ని వేద మంత్రాలు వచ్చు అని చెప్పేసి 10 మంది ముందర చెప్పారనమాట. అప్పుడు మన పిల్లలు ఉన్నారు, కొంతమంది విఐపిస్ ఉన్నారు. సో అప్పుడేమోని నాకు వెంటనే ఈ రుద్రం ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అయ్యి బాబా, ఇప్పుడు రుద్రం అడిగితే ఇప్పుడు రుద్రం చెప్పాలా అనుకున్నా. అంతలోపు స్వామి ఇప్పుడు ఆ రుద్రం లెవెల్ ని దాటి ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయారు. స్వామి అన్నారు, అన్ని మంత్రాలు వచ్చు, అన్ని వేదాలు వచ్చు అన్నారు. అని ఆ తర్వాత స్వామి ఏమని ఏదైనా చెప్పు అన్నారు, యజుర్వేదం నుంచి చెప్పు అన్నారు. యజుర్వేదం నుంచి చెప్పు అంటే మనం నేర్చుకోవడం, మంత్రాలు నేర్చుకున్నాం కానీ ఏ మంత్రం ఏ వేదం నుంచి వచ్చింది మనకు తెలియదు. సో
0: చూస్తున్నాం స్వామి తట్టు
2: స్వామి చెప్పు అన్నారు. అంటే స్వామి దుర్గా సూక్తం చెప్పచ్చా అని అడిగాను. ఆ అన్నారు. సో దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత అది బాగా అందరం
0: చెప్పండి, దుర్గా సూక్తం
2: దుర్గా సూక్తం చెప్పమన్నారు.
0: తర్వాత యజుర్వేదం చెప్పండి.
2: సో అప్పుడేమని వేదం దుర్గా సూక్తం చెప్పేశాం. ఆ తర్వాత నేనేమని సెషన్ అంతా అయిపోయిన తర్వాత రూమ్ కి వెళ్ళి అక్కడ
0: యజుర్వేదం చెప్పండి, రుద్రం కొంచెం చాట్ చేసాం, తర్వాత ఇప్పుడు అధర్వణ వేదం చెప్పండి, అలా అంటే ఒక్కొక్కటి చాట్ చేసాం కొంచెం మళ్ళా పోయి వెరిఫై చేస్తే చెప్పుండే మంత్రాలు ఋగ్వేదం నుంచి వచ్చింది, అది యజుర్వేదం నుంచి రుద్రము, అలా
1: కరెక్ట్.
2: అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, మనం నిమిత్త మాత్రమే గాని ఆయన వేదాలను ఉద్ధరించాలని ఆయన సంకల్పం మన ద్వారా నెరవేరుతున్నదే గాని మనం అంతా ఏదో నేర్చేసుకుంటున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం అన్న ఆ ఉత్కంఠత మనకి ఉంటుందే గాని అది మటుకు సత్యం కాదు, మొత్తం అంతా నడిపించేది ఆయనే అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఆ గ్రూప్ లో
1: కొడైకెనాల్ అన్నారు,
0: కొడైకెనాల్
1: రాజమాత గారు కూడా ఏదో ఒక
0: రాజమాత గారు అప్పుడు ఉన్నారు అక్కడ. అంత మేము వేదము చెప్పేటప్పటికీ ఆవిడకు కళ్ళలో నీళ్లు అలా కారిపోతున్నాయి. ఆవిడ స్వామికి దండం పెట్టి మా అందరి ముందర చెప్పింది అన్నమాట, స్వామి మీరు వేద రక్షణ చేస్తాను, వేద పోషణ చేస్తానని అప్పట్లో చెప్పారు, అది ఇప్పుడు జరిగినట్టు నేను చూస్తున్నాను, ఇంకా నేను ఎంతో శాంతంగా నేను ఈ జీవితం నుంచి వెళ్లిపోయేటప్పుడు చాలా శాంతంగా నేను వెళ్ళగలను స్వామి అని చెప్పింది అనమాట. అంటే ఆవిడకు వేదంలో ఉండేటువంటి ఆ భక్తి అది, స్వామి చూడండి రా చూడండి వేదమ రాజమాత ఎలా చెప్తుంది, ఎంత భక్తి ఉంది ఆవిడ అని మాకు
1: చెప్పారు.
0: అంటే ఇప్పుడు ఇది చూస్తే మనకు ఇంత అంటే 1960s 1962 ఆ టైంలోనే స్వామి వేదం బాగా వృద్ధిలోకి వచ్చేయడానికి చాలా సంకల్పించి చాలా పనులు జరిగాయి అన్నమాట. అప్పట్లో వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ అప్పుడు గుర్తుకొచ్చేటివి ఏమిటంటే 1955 ఆ ప్రాంతంలో స్వామి అమృతానంద అని ఆయన రమణ మహర్షి గారి శిష్యుడు, ఆయన ప్రశాంతి నిర్వహణం తటస్థించింది అనమాట. ఆయనకు ఈ వేదం యొక్క ఇది పురోగతి చాలా ఇది ఉద్ధరణ ఇది జరగాలని చాలా ఆకాంక్ష ఉండేదనమాట. అది తన లైఫ్ మిషన్ గా తీసుకున్నాడు ఆయన. ఓకే, తన సాయశక్తులు తనకుండే ధనబలం అనుకోండి, తనకుండే సొసైటీలో తెలిసిన వాళ్లతో నుంచి తెలిసిండే వాళ్ళ జనబలంతో నుంచి ఎలాగైనా ఏదైనా చేయాలనేటువంటి తీవ్రమైన కాంక్షతో ఆయన చాలా ప్రయత్నం చేశారన్నమాట. అప్పుడు మన బాలగంగాధర తిలక్ను కలిశారట, తర్వాత ఈవెన్ మదన్ మోహన్ మాల్వీయ ఇట్లాంటి వాళ్ళని కూడా కలుస్తామనే సంకల్పం కూడా ఉండింది ఆయనకు. వచ్చి స్వామిని దగ్గరకు వచ్చారు సెప్టెంబర్ సమ్ టైం 1955 వచ్చారు. ఇంటర్వ్యూ స్వామి ఇంటర్వ్యూ అనుగ్రహించారు ఆయనకు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కస్తూరి గారితో చెప్పారంట, స్వామి వారు నాతో మాట్లాడారు, ఈ వేద పోషణ అంతా తాను చేస్తాను, ఇది నా అవతారంలోని ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పి నన్ను శాంతింపజేశారు లోపలంతా, ఇప్పుడు నేను ఎంతో శాంతిగా వెళ్లబోతున్నాను అని చెప్పారు. 2 నెలల తర్వాత ఆయన ఎంతో శాంతితో వెళ్ళిపోయారన్నమాట. అంటే అంటే ఈ బర్డెన్ ఇట్స్ లైక్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్, స్వామి తీసుకున్నా నీకేం భయం లేదు నేను చూసుకుంటానే అట్లా. దాట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్. ఇంకొకటి అంటే చదివిండేది అనమాట ఇది. ఇంకొకటి వచ్చి 1960 వ్యాలెస్టీన్, ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఆయన వ్యాలెస్టీన్, ఈజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. ఆయన కూడా ఒకసారి పుట్టపర్తి రావడం తటస్థించింది. అప్పుడు స్వామితో, స్వామి ఎంతో అరుదైనటువంటిది, ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఈ వేద జ్ఞానం అనేటువంటిది నశిస్తున్నట్టు కనిపిస్తుంది నాకు, మీరే ఏమైనా చేయాలని లేచి స్వామి చేతులు పట్టుకుని ప్రార్థించండి. బంగారు నా అవతార ఉద్దేశమే అది, ఒక మహత్తరమైన ఉద్దేశం అది, నువ్వు దాని గురించి ఏమి చింతించద్దు అని. అంటే అప్పట్లో స్వామి నేను ఇది తీసుకుంటున్నాను, ఈ వేదోద్ధరణ అనేది నేను చేయబోతున్నాను అని చెప్పినట్టు అనిపిస్తుంది మనకు. అప్పుడు 1992 రాజమాత దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఇట్స్ కమ్ టు ఏ కైండ్ ఆఫ్ మెచ్యూర్ స్టేట్ కు వచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట.
1: అదే కాకుండా ఒకసారి స్వామి కొనసీమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా, అంటే అది వేదాలకి మంచి ఇది అంటారు, అక్కడ కూడా కొంతమంది స్వామికి మనవి చేశారు, స్వామి చాలా వరకు వేదాలు క్షీణించిపోతున్నాయి, మీరు ఏదో ఒక యాగం ఇక్కడ చేయండి, చేస్తే కొంచెమైనా మంచి ఇది దానికి మంచి ఇది వస్తుంది అని చెప్తే, అప్పుడు స్వామి అన్నారు ఇక్కడ చేస్తే ఈ ప్రాంతంలో చేస్తే మీకు బెనిఫిట్ వస్తుంది, కొద్ది మందికి ప్రశాంతి నీళ్ళలో చేస్తే ప్రపంచం అంతా దాన్ని బాగా స్ప్రెడ్ అయిన తర్వాత బాగుంటుంది అంటే, అప్పుడు వాళ్ళే కొనసమ నుంచి అక్కడి నుంచి కొంతమంది
2: పండితులు
1: ఋత్వికులు వచ్చారు. ఇప్పుడు స్వామి చెప్పారు నాకు కావాల్సింది ఈ సీమ ఆ సీమ కాదు వేద సీమ అని. అప్పుడు విన్నం ఏంటంటే స్వామి అప్పుడు మన భారతదేశంలో ప్రతి అన్ని ప్రాంతాల నుంచి పూజారిని పిలిచి అప్పుడు దీనికి అప్పుడు స్టార్ట్ చేశారు.
2: దానికి సంకల్పం ఏం పెట్టారు అనుకుంటారా,
0: శాంతి కామాస్తు హోమయేత్, శాంతి కామాస్తు హోమయేత్ అని బ్రహ్మాండమైనటువంటి సంకల్పం. అంటే ప్రతి ఒక్కరూ సర్వేజన సుఖినోభవంతో రైట్ అలాగనమాట.
1: గమ్మత్ విషయం ఏంటంటే ఇది, దీని పేరు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం అని పెట్టుకున్నారు
0: 1962 స్టార్ట్ చేశారు.
1: గమ్మత్ ఏంటంటే ఇప్పుడు, అంటే ఇప్పుడు కూడా మీరు ప్రతి సంవత్సరం అవుతుంది, మనం ఒకసారి జస్ట్ ఇటువైపు అటువైపు పైన కూర్చుంద్ర స్టేజ్ మీద యజ్ఞం అవుతుంటే మనం ఇటు కూర్చుని దాన్ని మనం వీక్షిస్తుంటే మనకి అంటే కనిపించేది ఏంటంటే స్వామి చేసే ఏదో ఒకటి రెండు కాదు, అంటే పాల్ పరి అంటే అన్ని సర్వ దేవత అతీత స్వరూపం అంటారు స్వామి. సో జస్ట్ రైట్ నుంచి మనం వస్తే ఫస్ట్ అక్కడ పుట్ట నుంచి తెచ్చిన మట్టి ఉంటుంది, ఆ మట్టితోటి సహస్రలింగాలు చేసి దాని అర్చన జరుగుతుంటుంది. రెండోది అక్కడ లలితా సహస్రార్చన, కుంకుమ సహస్రార్చన, సారీ సహస్రార్చన అదొకటి. దాని తర్వాత ఇటువైపు కొంచెం ముందుకు వస్తే యజ్ఞం అవుతుంటుంది, అదొకటి. నలుగురు పూజారులకు యజుర్వేద నిత్యపారణ చేస్తారు. మెయిన్ హోమగుండంలోని రుద్రంతో ఏకాదశ రుద్రంతో హోమం కాకుండా కొంచెం మన వెనక్కి వెళ్తే అక్కడ ముగ్గురు మళ్ళీ పూజారులు మహాత్ములు, వాళ్ళు మూడు పారాయణాలు, ఒకటి దేవి మహాత్మ్యం పారాయణం, ఇంకోటి వాల్మీకి రామాయణం, ఇంకోటి భాగవతం, ఈ మూడు జరుగుతాయి. అంటే ఇది మెయిన్. కానీ దీనికి మళ్ళీ అంటే స్వామి ఎప్పుడు ఆయన స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఎప్పుడు కొంచెం స్పెషల్ ప్రేమ అంటే దాని అది కూడా కొంచెం ఎడిషన్స్ లేటర్ వచ్చాయి, అది మీరు చెప్తారు.
2: సో ఇప్పుడు ఇది 1962 స్వామి మొదలెట్టారు. ఇది ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత ఈ 1992 మనం అనుకున్నట్టుగా స్వామి అమ్మని నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఆ ప్రాసెస్ లోనే ఉన్నాను అని ఎప్పుడైతే అందరికి స్థిర నమ్మకం కలిగింది అనుకుంటే, 2003 నుంచి స్వామి ఇంకొక వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. 2003 వచ్చేసరికి స్వామి ఏం చేశారు, మన పిల్లల్ని కొంతమందిని పిలిచారు, పిలిచి మీకు అందరికి మంత్రాలు వచ్చా, వేద మంత్రాలు వచ్చా అన్నారు. ఇంతకు ముందర మనం అనుకున్నట్టుగా పిల్లలు ప్రతి హాస్టల్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కి వేద మంత్రాలు నేర్చుకోవడం అలవాటు కాబట్టి నేర్చుకోవడం మాకు వచ్చు స్వామి అన్నారు. స్వామి అన్నారు రుద్రం ఎంతమందికి వచ్చు అన్నారు. సో ఇప్పుడు ఫోకస్ కొంచెం షిఫ్ట్ అవుతూ వచ్చింది. రుద్రం ఎప్పుడు ఎంతమందికి వచ్చింది అంటే చాలా తక్కువ మంది చేతులు ఎత్తారు. స్వామి అన్నారు సరే రుద్రం వచ్చిన వాళ్ళు ముందర కూర్చోండి అన్నారు. సో ఆ విధంగా వాళ్ళకేమో అని ఒక ఇన్సెంటివ్ లాగా స్వామి ఏమో అని ఇవ్వడం మొదలెట్టేసరికి రుద్రం నేర్చుకోవాలనే అభిలాష చాలా మందిలో పెరిగిపోయింది. సో మెల్లిమెల్లిగా
0: వాళ్ళ ఎవరైనా నేర్చుకుంటే అంటే తర్వాత ఎలా చేశారంటే రుద్రం ఎవరెవరు నేర్చుకుంటే వాళ్లకు నేను ఇస్తాను. మేము నేను 1987 ఆ టైంలో జాయిన్ అయ్యనమాట. స్వామి అలా చెప్పినప్పుడు అంటే ఆ పట్టు పంచ దొరకడం అనేది ఒక మహాభాగ్యం అన్నమాట, అది పెద్ద వరం కదా. ఎలాగైనా రుద్రం నేర్చుకోవాలా అంటే స్వామి ఏమన్నారంటే ఇంకా బార్ అలా రైస్ చేస్తారు, అయితే మనం ప్రోత్సహించడానికి కొంచెం బార్ కూడా అడ్జస్ట్ చేస్తారు, మొదటి పారాగ్రాఫ్ చెప్తే చాలు పట్టుదో తీస్తానని చెప్పాను. ఇంకా మేము ఇంకా 15 రోజులు టైం ఉంది, ఆ రోజు పిలుస్తాను, నేను ఎప్పుడైనా పిలుస్తాను కూర్చొని వచ్చి చెప్పాలని. కూర్చొని మా సీనియర్స్ ను పట్టుకొని మా టీచర్స్ ను పట్టుకొని పొద్దున కొంచెం సమయం దొరికితే పొద్దున సాయంత్రం సమయం దొరికితే సాయంత్రం కూర్చొని నేర్చేసుకున్నాం నాతో పాటు కొంతమంది అంత. అట్లా ఒక బ్యాచ్ అంతా పోయి కూర్చుంది స్వామి గారు వచ్చారు చెప్పండి రుద్రం చెప్పేటప్పుడు చాలా సంతోషం ఇస్తా అని చెప్పి అందరికి అంటే ఇలా ప్రోత్సహించారు అనమాట స్వామి.
1: ఇంకో నిదర్శనం ఏంటంటే అంటే రాత్రి జాగరణ చేయడం ఎప్పుడు కష్టమే అంటే పిల్లలు మనం కూర్చొని జాగరణ చేయడం అంటే ఎప్పుడు కష్టమే అంటే నేను చూసింది ఇరవై లాస్ట్ 20 ఇయర్స్ రాత్రి లింగోద్భవ కాలం 10 నుంచి 12 లోపల శివరాత్రి రోజు మనం రుద్రపాలన చేస్తాం 11 సార్లు అంత సులువు కాదు. నేను 2000 ఆ ప్రాంతంలో చూస్తే దానికన్నా ముందు విషయం కూడా మీకు తెలుస్తుందేమో ఒక 10-12 మంది ఉంటారు 15 పీపుల్ కూర్చొని జాయిన్ చేసి
0: ఫస్ట్
1: ఇంకా ముందు 5-6 మంది అంటే అందరికి క్షుణ్ణంగా 11 అనువాకాలు నమ్మకము 11 చమకం ఎందుకంటే ఒకటి ఫుల్ చాంటింగ్ తర్వాత ఒక నమ్మకం
2: ఒక నమ్మకం మొత్తం చెప్పి చమకంలో ఒక
0: అనువాకం
1: అంత బాగా రావాలి అంటే పుస్తకంతో కోసం చేస్తాం కానీ అప్పుడు కూడా నేను చూసినప్పుడు ఒక 20 మంది మాక్సిమం ఉండేవారు ఇది సామ్ ఉన్నారు అంటే భౌతికంగా ఇది 2002-2003 ఆ టైం ఆ ప్రాంతంలో. ఇప్పుడు 2019 లో మనం చూస్తే ఆశ్చర్యపోయింది నేను ఎందుకంటే
0: కార్ షెడ్ల దగ్గర
1: కార్ షెడ్ ఏరియాలోని అదేంటంటే ఇదో 10 మంది 15 మంది 20 మంది కాదు దగ్గర దగ్గర 100 మంది 150 మంది కూర్చున్నారు. అప్పుడు అంటే స్టూడెంట్స్ స్టాఫ్ కూర్చొని చేసేవారు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ప్రపంచంలో ప్రతి
0: ఫారినర్స్
1: అది కూడా ఎంత బాగా చెప్తున్నారు కొంతమంది పుస్తకాలు చెప్తారు కళ్ళు మూసుకుని కూర్చుంటారు చాన్ చేస్తారు
0: అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వి సీ దెం ఇంకొక బ్యూటీ ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం వాళ్ళు శివరాత్రికి ఆ టైంలో వీళ్ళు పిల్లలు చేస్తారని చెప్పి దాన్ని అటెండ్ అయ్యడానికి టికెట్లు బుక్ చేసుకుని వస్తున్నారండి.
1: ఇంకో గమ్మత్ విషయం ఆ టైంలో అంటే ఏదో కడుమూసం కూర్చుందాం అనే కాదు అలర్ట్ గా ఆ 2.5 అవర్స్ 10-12 వరకు పెర్ఫెక్ట్ గా నిద్ర పోకుండా కూర్చొని
0: ఏకాదశి
1: పాలన చేస్తారు. ఇక్కడ 20 మంది అక్కడ 150 మంది అక్కడ ఓన్లీ స్టూడెంట్స్ అండ్ ఏదో టీచర్స్ కాకుండా ప్రతి అంటే అదేంటంటే కులవంతాలు ఎవరైనా రావచ్చు అక్కడ ఆ టైం వచ్చేసరికి అక్కడ ఆ ఏరియా అంతా ఫుల్ అయిపోతుంది అది చూడడానికి ఎంత ఆనందం ఇస్తుంది అంటే అది స్వామి ఆ వృక్షం
0: అవును అది ఎలా అవును నిదర్శనం ఇది ఎలా పెరిగింది అని శాఖోపశాఖలుగా విస్తరించింది.
2: ఈ సందర్భంలోనే 2006 నుంచి స్వామి అని ఇంకొక అతిరుద్ర మహాయజ్ఞం అన్న దాన్ని ప్రోత్సహించడం మొదలెట్టారు. సో 2006 లో అతిరుద్ర మహాయజ్ఞం ఫస్ట్ టైం మన సాయి కులవంత్ సభా మండపంలో జరిగింది. ఆ తర్వాత ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఆ అదృష్టం లభించింది స్వామి వారి ద్వారా ఇప్పుడు స్వామి పర్మిషన్ తీసుకుని అన్ని ప్లేసుల్లోనూ వెళ్లి మేము చేస్తాం స్వామి అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా స్వామి అనుజ్ఞతో అన్ని ప్లేసులకి వాళ్ళు వెళ్లడం మొదలెట్టారు. 2007 లో అనుకుంటారు
1: జనవరిలో
2: తిరువన్మయూర్
1: చెన్నైలో చేశారు. చెన్నైలో చేసింది అంటే మన ఒక బ్రదర్ సోదరుడు ఒకడు ఇక్కడే పనిచేస్తాడు ఆయన అక్కడ సేవా భాగం కలిగింది అంటే అక్కడ మండపాన్ని సెట్ చేయడానికి వాటిని అలంకరించడానికి పువ్వులు తేవడం వాటిని అలంకరించడం ఆ సేవకి భాగం వచ్చింది. ఆ 11 రోజులు చేశాడు. చేసిన తర్వాత అప్పుడు రిటర్న్ పుట్టపర్తి వస్తుంటే మధ్యన కాంచీ వస్తుంది కదా మనం కాంచీలో దిగాడు. కాంచీ కామకోటి పీఠం చాలా ఫేమస్ అది చాలా అక్కడ వేద పోషణ బాగా వాళ్ళు చేస్తారు వేద అయితే అక్కడ వెళ్లి జస్ట్ అక్కడ ఉన్న పీఠాధిపతి రెండో పీఠాధిపతి బిజేందర్ సార్ చిన్నస్వామి అక్కడ ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకు ఆడియన్స్ వచ్చింది. వచ్చినప్పుడు మాట్లాడుతూ ఆయన అడిగారు ఎక్కడి నుంచి వచ్చేవా అంటే పుట్టపర్తి నుంచి వచ్చేవా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు అంటే స్వామి ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞము అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేస్తున్నారు దాన్ని అటెండ్ అయ్యి వచ్చాను అక్కడ సేవ చేసే భాగ్యం కలిగింది అంటే ఆయన చాలా ఆనందం వేసింది. అలాంటి ఆపర్చునిటీ నీకు వచ్చింది అంటే ఇలాంటి అలాంటి కాదు అని దీని కొంచెం కుతూహలం అడిగారు మీరు ఒక విషయం చెప్తారా చాలా వింటాము అతిరుద్ర మహాయజ్ఞము సత్యసాయిబాబా
2: చేస్తున్నారు
1: దాని విషయంలో మీరు ఏమైనా చెప్పగలరా అని అంటే ఆయన నవ్వేశారు. నవ్వేసి దీని విషయంలో ఇలాంటి అలాంటి ఏం చెప్పగలను నేను మనం రియలైజ్ చేయలేని విషయం ఇప్పుడు బికాస్ స్వామివారు సత్యసాయిబాబా గారు చేసినవి అవన్నీ ఇప్పుడు మనకు అర్థమయ్యేవి కావు 20-30 సంవత్సరాలు గడిస్తే మనకే అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానని చెప్పారు ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే షాకింగ్ అదంటే రెవల్యూషన్ అది, ఐ ఓపెనింగ్ అన్నారు. ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ తిరువాన్ మయూర్ అన్నారు మండపం అక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నారు, అక్కడికి భక్తుల్ని తీసుకెళ్ళడం తీసుకెళ్లేదానికి ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వస్తారు, వాళ్ళకి సాయిబాబా అంటే ఎవరో తెలియదు, వాళ్ళు భక్తులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, రుద్రం అంటే ఏంటో తెలియదు, ఏమి తెలియదు వాళ్ళు. కానీ వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇక్కడికి డ్రాప్ చేసుకో ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్తున్నారు, అది చేస్తున్నారు కదా, దాని వల్ల వాళ్ళ పాప రాశులు తొలగిపోతాయి జస్ట్ దాని వల్ల అని ఆయన చెప్పారు. ఇంకో విషయం చెప్పారంటే, ఇప్పుడు అత్యుత మహాయజ్ఞము భగవాన్ సత్యసాయిబాబా వారు చేస్తున్నారు అని దానివల్ల ఇప్పుడు మీడియాలోని బాగా దాని విషయంలో చర్చ వచ్చింది. ఎవరో తెలియకుండా తెలిసినా తెలియకుండా అతిరుద్ర మహాయజ్ఞము అనే విషయం విన్నారు అనుకోండి, విన్న తర్వాత దాన్ని తలుచుకున్నారు అనుకోండి, దాని వల్ల కూడా వాళ్ళు పుణ్యమే. అంటే
0: స్మరిస్తే
1: చాలు, ఆ విషయం స్మరిస్తే, సత్యసాయిబాబా వారు అతిరుద్ర మహాయజ్ఞము అని స్మరిస్తే చాలు, దాని వల్ల పుణ్యము అని మన సోదరుడికి ఆయన తిరుపతి గారు చెప్పారు. అంటే స్వామి చేసింది మన ఇలాంటి అలాంటి అని మనం ఊహించలేము, అలాంటి రిజల్ట్ స్వామి చేసింది వాటిలో వస్తాయి మనకి.
2: ఈ రుద్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంటే పీఠాధిపతి గారు చెప్పారు అని అన్నారు కదా, నాకు చిన్న ప్యారల్ గుర్తొస్తున్నది. మనం ఎన్నో మంత్రాలు చదువుతుంటాం, సో మనకి ఇవేమోని ఫలాని దేవుడి మంత్రం, ఇది ఫలాని దేవత మంత్రం, ఫలాని పని కోసం ఈ మంత్రం చదవాలి అని మనం అనుకుంటాం. కానీ ఈ అన్ని మంత్రాలు కూడా ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తాయి. సో ప్రతి మంత్రము కూడా ఆ ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తుంది అన్నది నాకు చిన్న ఇది ఎలాగ అనిపించిందంటే, మనం పురుష సూక్తం చెప్తాము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంటాం. అంటే అన్ని జీవుల్లోనూ అందరిలోనూ భగవంతుడు ఒక్కడై ఉన్నాడు అని చెప్పేసి దాని అర్థం. కానీ మనం అదే ప్యారలల్ గా రుద్రంలో చూస్తే, రుద్రంలో 5వ అనువాకంలో మీరు ఒకసారి,
1: రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నీలగ్రీవాయ శిశికంఠాయ చ కపర్దినీయ చ విప్తకేశాయ చ, దాని తర్వాత నెక్స్ట్ అనువాకంలో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ పూర్వజాయ చ వరజాయ చ, అంటే పెద్ద కూడా నువ్వు చిన్న కూడా నువ్వు,
2: అంటే ఆల్ఫా అతనే ఒమేగా అతనే. సో ఆయనే పొట్టివారు ఆయనే, పొడుగువారు ఆయనే, నీలకంఠుడు ఆయనే, శ్వేతకంఠుడు ఆయనే. సో సో ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలకుండా అన్నిట్లోనూ పర్వేడయి ఉన్నాడు అని ఆ భగతత్వాన్ని తీసుకొస్తారు. అదే మనం సంధ్యావందన మంత్రాల్లోకి వెళ్తే,
0: శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణు హృదయం శివ, యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. ఇంకొక ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది నాకు, చెప్పింది వెరీ నైస్ ఆస్పెక్ట్. ఒకసారి మన నరసింహన్ గారు సనాతన సారథి ఆయన తర్వాత ఇంటర్వ్యూలో ఉన్నారు ఆయన, అప్పుడు నేను కూడా అదృష్టం కొద్దిగా ఉండడం తటస్థించింది. అప్పుడు ఆయన చెప్తున్నారు, స్వామి ఇట్లా శివ కేశవుల గురించి అది ప్రస్తావన ఏదో వస్తుంది, రాముడు అట్లాంటి వాడు శివుణ్ణి పూజించాడు స్వామి రామేశ్వరంలో, అందుకే అది రామేశ్వరం కదా శివుణ్ణి పూజించాడు అని చెప్పిన వెంటనే స్వామి చూడు, స్వామి ఎలా సూక్ష్మంగా చెప్తారు, రాముడు శివుణ్ణి పూజించాడు అంటావేంటి నరసింహన్, రాముడు శివుణ్ణి స్థాపించాడు మనందరి కోసం, ఎందుకంటే శివుడు విష్ణువు ఒకటే, రాముడు శివుణ్ణి పూజించడం కాదు స్థాపించడం, అది నువ్వు కూడా ఈ మాయలో పడితే ఎలా.
2: అంటే ఎంత ఎంత విద్వాంసుడు అని చెప్పి స్వామి అనుకుంటే తప్ప, అంత పెద్దవాడి నువ్వు కూడా ఇలాగ అవ్వకూడదు ఇది అని చెప్పేసి ఒక సూచన, తర్వాత తరాలకి మనకందరికి తెలిసేలాగా మనకేమని ఈ విషయాన్ని కూడా స్వామి సూచించడం ఎంత స్మూత్ గాను తర్వాత మనకి అందరికి అర్థమయ్యేలాగా కూడా చెప్పడం అది.
1: ఇంకోటి రుద్ర విషయంలోని ఇంకో చిన్న విషయం, అంటే ఇప్పుడు రుద్రము మన రుద్రం చెప్తున్నాం, స్వామి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రుదన అడడం. సో రుద్ర రుద్రము అంటే మనం ఛాన్ చేస్తే దాన్ని దాన్ని స్మరిస్తే దాన్ని పాలన చేస్తే రుద్దన అంటే మనకి ఏడుపు వస్తుందా అని ఒక విషయం, అంటే స్వామి దానికి చాలా బ్యూటిఫుల్ గా ఒక విషయం చెప్పారు. స్వామి ఏం చేస్తారు అని ఒక విషయం ఒక దగ్గర చెప్తూ, కళనీళ్లు తెప్పిస్తాను
0: కళ్ళు
1: తప్పిస్తాను, అంటే రుద్రం అంటే స్వామి, దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు, యూనివర్సల్ ప్రేయర్. ఏం చేస్తే ఎనీ మనం ఎవరినైనా స్మరిస్తే ప్రార్థన చేస్తే చేసేది రెండే, మనకి దుఃఖాలు బాధలు తొలగిస్తారు, ఆనంద బాష్పాలు కలిగిస్తారు. సో స్వామి చెప్పింది కూడా అదే, రుద్రం కూడా రుద్రన అంటే ఆరుద్ర అదే అంటే ఆ ఏడుపు. ఆనంద బాష్పాలు కలిగించేది, కష్టాలు తొలగించేది.
2: నిజంగా స్వామివారు ఏది చేసినా సరే మనకు ఒక సూచన ప్రాయంగా మనకి చెప్పేసి వదిలేస్తారు. తర్వాత తర్వాత అది కొన్ని తరాల తర్వాత కూడా మనకేమైనా అది స్ఫురించి మనకి ఉపయోగపడేలాగా చేస్తారనమాట. నాకు చిన్న విషయం గుర్తొచ్చింది, మన ఆల్మోస్ట్ 2008 తర్వాత స్వామి ఒక స్పీచ్ లో అసలు ఈ వేద మంత్రాలంటే ఏంటి, ఆ వేద మంత్రాలు ఎవరు చెప్పచ్చు, ఎంతవరకు చెప్పచ్చు, వాటికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, ఎవరైనా చెప్పకూడదు అని ఏమైనా ఉన్నాదా అన్నదాన్ని విశదీకరిస్తూ స్వామి ఒక
0: ఆ టైంలోనే ప్రశాంత నిలయంలో స్వామివారు ఫిక్స్డ్ స్లాట్స్ పెట్టి పొద్దున సాయంత్రం అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ కూడా మన స్టూడెంట్స్
2: నేర్పించారు.
0: మన స్టూడెంట్ ఒక మైక్ ముందు నిలబడి చెప్పడము, అక్కడ ఉండేవాళ్ళు పలికి
2: రిపీట్ చేయడం, కరెక్ట్. అలా చేసిన తర్వాత ఆ తర్వాత మళ్లీ ఏమని వేదం రెగ్యులర్ గా స్టార్ట్ అయ్యేది, ఆ తర్వాత స్వామి వచ్చేవారు అనమాట. సో ఇది కొంతకాలం జరిగింది. ఈ
0: నువ్వు అదే చెప్తున్నావు, స్వామివారు ఏదో చెప్పారు అని.
2: స్వామివారు ఉపన్యాసం స్వామివారు ఇచ్చారు.
3: కానీ ఈనాటి వేదంలో పేద పడిపోయినవి.
4: అండ్ ద వేద ఇస్ నెగ్లెక్టెడ్ టుడే.
3: కారణం ఏమిటి?
4: వై?
3: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
4: బికాస్ దేర్ ఆర్ నో బడి హూ రిపీట్ హూ చాంట్.
3: వేదం పేద కాదు.
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ నాట్ సో పూర్ అండ్ లో.
3: అది రిచ్. దానికి మించినటువంటి మరొకటి లేవు.
4: వేద ఇస్ రిచెస్ట్ ఆఫ్ ఆల్. దేర్ ఇస్ నథింగ్ బియాండ్.
3: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులు అన్ని కూడా వేదములు అందే ఏమిటి ఉన్నవి.
4: Man's position and fighting condition are very well contained in Vedic text.
3: ఇట్టి వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చని భగవంతుడు అనుగ్రహించాడు.
4: God has gifted Veda such that all can chant repeatedly.
3: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
4: The Veda chanting has no differences like caste, creed and community.
3: ఈ విధంగా ప్రతి దేశమునందరికీ, ప్రతి జాతికి, ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
4: It is Bhagavan's decision that there should be Veda chanting in every country, by everybody, by every caste, by every community, by every individual.
3: ఇది కేవలం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే కాదు, లేక ఒక ఇండియాకి మాత్రమే కాని కాదు.
4: Veda is not limited to Brahmin community and to India alone.
3: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్, ఇరాక్ వారు కూడా వచ్చారు.
4: The other day, here in Puttaparthi, there were many people, devotees from Iran and Iraq.
3: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
4: You have here Iranians right now.
3: మేము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
4: They chant Veda also.
3: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
4: And Veda is the relief and the remedy for all ills of the society.
3: ఇది కేవలం ఒక పుత్రిక రమేష్ యాగం కోసం కాదు.
4: It's not merely to have the gift of a son meant for progeny alone.
3: ఇది అశ్వమేధ యాగం కాదు.
4: It's not the one like అశ్వమేధ యాగం.
3: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని, ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
4: ఇన్ ఫ్యాక్ట్ వేద ఇస్ మెంట్ ఫర్ ద ప్రోగ్రెస్, అడ్వాన్స్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
3: కనుక అందరి కోసమే ఇది ఉద్భవించింది.
4: వేద ఇస్ మెంట్ ఫర్ ఎవ్రీవన్.
3: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
4: ద ఫార్చునేట్ వన్స్ పిక్ అప్, లెర్న్, పబ్లిసైజ్, టీచ్ అండ్ షేర్.
3: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెరిచి కూడాను ఎవరికి బోధించడం లేదు.
4: బట్ అన్ఫార్చునేట్ పీపుల్ దే డోంట్ లెర్న్. ఈవెన్ ఇఫ్ దే లెర్న్ దే డోంట్ టీచ్ అండ్ షేర్.
3: మొట్టమొదట సంస్కృతం తెలుసుకోవాలి.
4: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్ దే హావ్ టు స్టడీ సంస్కృతం.
3: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్ని కూడాను ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
4: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లెర్నింగ్ చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
3: కనుక మనము ఈ వేదం యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
4: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ వేదిక్ లిటరేచర్.
3: వేదంలో ఎంతనో సృష్టి యొక్క రహస్యమంతా ఉంటున్నది.
4: వేదిక్ నాలెడ్జ్ కంటైన్స్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్.
3: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
4: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ have been very well elaborated and explained in Vedas.
3: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదంలో ఉన్నవి.
4: Not one or two, the whole thing, totality is present there in Veda.
3: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము, నాలుగు ఆశ్రమం యొక్క సత్యము కూడాను ఈ వేదం నిరూపించింది.
4: All four stages, states, ashramas are very well represented, explained. The state of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
3: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
4: Now all are understanding the Veda.
3: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
4: You go to any village, women also can chant Veda today.
3: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చును, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
4: Therefore, Veda is mystical, very special and unique.
2: తాంగా చెప్పినట్టు ఈ వేదము అన్నది మన మనసులోనే ఉన్నది, కాని అసలు మనుషుల్లో లేదు. ఎవరైనా చెప్పొచ్చు, ఏ వయస్సు ఏ ప్రాంతము అనే లేదు అని చెప్పేసి.
0: కాస్ట్ క్రీడ్ రిలీజియన్ అనేది ఏమీ లేదు. వేదమంత్రాలు యూనివర్సల్. ఇన్ఫాక్ట్ ఒక్క దైవత్వము అనే దాన్ని ఎస్టాబ్లిష్ మన వేదాల్లోనే, వేద సంస్కృతిలోనే చూడగలము. ఇంతకు ముందే చెప్పాడు, రుద్రం ఒక తట్టు, ఒక తట్టు పురుష సూక్తం, ఒక తట్టు నారాయణ సూక్తం. ఏమి తీసుకున్నా కూడా, ఈ గణేష్ అధర్వశేష అది తీసుకున్నా కూడా, ఊర్ధ్వశ్చ నారాయణ హదశ్చ నారాయణ అంతర్బహిశ్చ అది అలా చెప్తుంది. మీరు చెప్పినట్టు నమో భవాచ రుద్రాచ సర్వాచ ఐ మీన్ ప్రతిదీ ఆ విశ్వరూప తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అనమాట.
2: అలాగా ఈ విషయాన్ని స్వామి విశదీకరిస్తూ స్వామి ఒక మాట అన్నారు, ఈ మంత్రాలని ఎవరైనా చెప్పొచ్చు అని. అంటే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, ఈ మంత్రాలు మనం అర్థం చేసుకునే చదవాలా లేకపోతే మామూలుగానే చదివేయచ్చా అని. మీకేమన్నా దాని గురించి ఒక
1: అంటే ఈ విషయంలో అంటే ఆలోచిస్తే, స్వామి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు అందుకే ఏదో జ్వరమో ఏదో దగ్గు ఏదో చెప్తావు, గొంతుగా చెప్తావు, చెప్తే ఆయన నీకు మంత్రాస్ ఇస్తాడు, వెళ్ళి మందు కొనుక్కుని తింటావు. లేదు దాని కాంపిటీషన్ ఏంటి, దాంట్లో కెమికల్ ఫార్ములా ఏంటి
0: అడగలేదు,
1: దక్కలేదు, నువ్వు వేసుకో
2: తెలియకపోయినా సరే నీకు
1: పనిచేస్తుంది. స్వామి ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ అది ఇది ఒకటి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు పడుకోవడం లేదు, అమ్మ చిన్న లాలిపాట పాడుతుంది, లాలిపాట బ్యూటిఫుల్ గా ఉంటుంది వినడానికి, ఆ లాలిపాట మీనింగ్ ఏంటి, లాలిపాట ట్యూన్ ఏంటి, ఆ
2: చిన్నపిల్ల
1: ఆ ట్యూన్ వింటూ, ఎందుకంటే అమ్మ ప్రేమ, ఆ ట్యూన్ వింటూ పడుకుంటాడు. అలాగే వేదం కూడా స్వామి చెప్పారంటే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీరు దాని మీనింగ్ అది స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్టింగ్ లోనే, అలాగని తర్వాత కూడా అంటారు, స్టార్టింగ్ లో పట్టించుకోవద్దు, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి నేర్చుకోండి, నేర్చుకుంటే ఆటోమేటిక్లీ మీకు దాని బెనిఫిట్ వస్తుంది. కానీ క్రమక్రమేణ ముందుకెళ్తూ వెళ్తూ ట్రై టు అండర్స్టాండ్ మీనింగ్ ఆల్సో. దానికి ఒక ఎగ్జామ్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఒకసారి, ఇది 2012-13 ప్రాంతంలో ఒక కల్ వచ్చింది. సాయం లేదు, నేను కూర్చున్నాను, స్వామి వచ్చి డైరెక్ట్ గా శిక్షావళి వచ్చినా అన్నారు. స్వామి రాజు స్వామి శిక్షావళి బాగా నేర్చుకో అన్నారు. ఎస్ స్వామి, స్వామి చెప్పారు నేర్చుకోవడం. సో నెక్స్ట్ రోజు పుస్తకం పట్టుకుని శిక్షావళి అంత బాగా రాదు, చూసి చాంచడం అవైలబుల్
2: వచ్చాయి,
1: చూసి చదవడం చాంచడం వచ్చింది నాకు, బాగుంది స్వామి చెప్పారు నేర్చుకున్నాను అని. కానీ చాంచ్ చేస్తున్నాను కానీ స్వామి ఆ మాట బాగా నేర్చుకో అది అలా మైండ్
2: తిరుగుతున్నది.
1: సో ఐ వాస్ ట్రయింగ్ టు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడకుండా ప్రయత్నించదామని, చూడకుండా ప్రయత్నించడం మొదలెట్టాను. సో కొన్ని ఒక ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ లోని కాన్ఫిడెంట్ గా చూడకుండా చదవడం వచ్చింది. కానీ మళ్ళీ స్వామి బాగా నేర్చుకో, ఆ వర్డ్స్ అలా రింగ్ అవుతాయి,
2: అది ఇంకా పరిపక్వత రాలేదని నీకు లోపల నుంచి స్వామి మళ్ళీ ప్రేరేపిస్తున్నారు.
1: నెక్స్ట్ టైం వెళ్ళి ఓకే మీనింగ్ చూద్దామేమో, మీనింగ్ ఏమైనా తెలుస్తుందేమో అని ట్రై టు సీ ద మీనింగ్. అద్భుతం ఎంత అంటే, మీనింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. శిక్షావళి ఆనందవళి మీరు చూస్తే, తైత్రీ ఉపనిషత్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో ఎన్నో డిఫరెంట్ విషయాలు తెలిసి అది అయినా కూడా లైక్ ఇట్ ఇస్ సంథింగ్ నాట్ ఫుల్లీ గాట్ అన్న ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు బాగా నేర్చుకుంటే దాని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, బాగా నేర్చుకుంటే ఏంటి, నేర్చుకుని ఛాన్స్ చేయడమా, ఓన్లీ మీనింగ్తో చెప్పడమా, మీరు మనం అనుకున్నట్టు ఎన్ని మీనింగ్స్ ఉంటాయి వేదాలకి, ఒకటా రెండా మూడా, సో మెనీ డిఫరెంట్ ఫ్యాసెట్స్, అవన్నీ
0: తెలుసుకోవడం
1: తెలుసుకోవడమా, ఇంకా ఉందా ఇంకా ఉందా. సో ఫైనల్లీ ఒక దగ్గర చదివాను స్వామి ఏం చెప్పారంటే, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, భక్తుడు ఎప్పుడు స్వామి దగ్గరికి వస్తాడో ఫస్ట్ భక్తుడు అన్ని వాళ్ళ గోడు వాళ్ళ బాధలు ఇది అని చెప్పుకుంటాడు, స్వామి బాగా వింటారు, చాలా పేషెన్స్ తో వింటారు. నెక్స్ట్ స్వామి చెప్తారు, స్వామి చెప్తే భక్తుడు వింటాడు. సో దెన్ ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ వస్తుంది, ర్యాపో బాగా కృష్ణుడర్జునులాగా ర్యాపో వస్తుంది. ర్యాపో వచ్చినప్పుడు భక్తుడు చెప్తాడు, స్వామి వింటాడు, స్వామి చెప్తాడు, భక్తుడు వింటాడు. సో ఆ లెవెల్ వరకు ఓకే. దానికని స్వామి స్వామి ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోతాడు. ఆ లెవెల్ చేరడం అంటే నాట్ ఈజీ, బట్ ఆయన అనుగ్రహం కలిపి తప్పకుండా చేరగలను. ఫైనల్ లెవెల్ ఏంటంటే బోత్ డోంట్ టాక్, బోత్ లిసన్.
2: సో భక్తుడు అడగడు, భగవంతుడు చెప్పడు, కానీ ఇద్దరు ఆ సైలెన్స్ లోనే
1: వింటారు. అంటే దక్షిణామూర్తి,
2: దక్షిణామూర్తి,
1: దక్షిణామూర్తి, దక్షిణతత్వం అంటే ఇప్పుడు ప్రైమరీ హైయర్ సెకండరీ స్కూల్ దక్షిణామూర్తి పని విగ్రహం స్వామి పెట్టారు. సో అది ఫైనల్ డెస్టినేషన్ నాకు ఎందుకు అనిపించింది అంటే, ఈ శిక్షావళి నేర్చు, శిక్షావళి అనండి, ఆనందవళి అనండి, దృద్ధం అనండి, నారాయణ ప్రశ్నతో ఏమనండి, ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత చూడకుండా చదవడం నేర్చుకోవాలి.
2: అదే చిన్నపిల్లలు ఫస్ట్ ఏమని తడబడుతూ నేర్చుకో, నడిచి తర్వాత మామూలుగా నడిచి పట్టుకొని నడిచి ఆ తర్వాత పరిగెడ్డం వరకు వస్తారు. కానీ ఇవన్నీ కూడా స్టేజ్లే, కానీ ఫైనల్ డెస్టినేషన్ ఏమో అని తనంతట తానేమో అని తెలుసుకోవడం.
1: సో అది ఏ విధంలోనైనా మనం తెలుసుకోవచ్చు. సో ఫైనల్ ఏంటంటే ఆ సైలెన్స్ రావాలి, మీనింగ్ వస్తుంది, మీనింగ్ అయిన తర్వాత అంటే స్వామి దగ్గర.
2: అందుకే అనిపించింది మీరు ఇందాక చెప్తుంటే, మీకు ఎప్పుడైతే ఫస్ట్ స్వామి నేర్చుకో అని అన్నారో అది ఉపదేశం, ఆ తర్వాత దాని ఆదేశానుసారంగా మీరు ఎలా నడుచుకోవాలో మీకు తెలియకుండా మీ చేత
1: నడిపించారు.
2: ఫస్ట్ చదువుకున్నారు, తర్వాత చదువుకుంటున్నప్పుడు కూడా మీకు ఇంకా ఆ తృష్ణ మిగిలిపోయింది, ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏదో ఉన్నది అని అనిపించేలాగా చేశారు. చేసి దాని మీద ఇంకొంచెం ఎక్స్పెరిమెంట్, ఇంకొంచెం శ్రద్ధ మీరు చూపించేలాగా చేసి మిమ్మల్ని ఇంకొంచెం ముందరకు తీసుకొచ్చారు. ఫైనల్ గా భక్తుడు ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే, నాకు ఇదంతా మమైకం, మీరు ఇందాకలు అన్నట్టుగా శివుడు రాముడు ఒకలే. సో అలాగ అందరు ప్రతి స్వామి కూడా మనకి ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు భగవంతుడే నేను భగవంతుడే, నేను భగవంతుడే నాకు తెలుసు మీకు తెలియదు అని. ఎక్కడండి ఆ పరిపక్వత? ఆ పరిపక్వత మనకి రావాలి అంటే ఇవన్నీ స్టెప్పులు. కానీ మనకి వేదంలో ఎప్పుడైతే స్వామి ఈ మొదలెట్టాను దీన్ని సాధిస్తున్నాను అని చెప్పేసి అన్నారు, స్థాపిస్తున్నాను అని అన్నారు, అప్పటి నుంచి మనం ఒక స్టెప్పులు స్టేజెస్ మనకి కొన్ని కనిపించాయి, కనిపించకుండా మన ద్వారా ఎన్ని జరుగుతున్నాయో,
0: మనలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. అది మంచి శ్రవణం స్మరణం నిధి ధ్యాస అంటే మీరు చెప్తుంటే అది గుర్తుకొస్తుంది. ఫస్ట్ శ్రవణం వింటాము పలుకుతాము, తర్వాత స్మరణం దాని
2: కాన్సంట్రేషన్,
0: దాని తర్వాత నిధి ధ్యాస, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ.
1: దీనికి ఒక చాలా గమ్మత్తైన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు పోల్ వాల్ట్ అంటారు, పోల్ వాల్ట్ అంటే ఒక పెద్ద స్టిక్ పట్టుకుని దాన్ని పెట్టి పైకి గెంచుతారు, అదొక చాలా ఫేమస్ స్పోర్ట్. సో దానికి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికంతో చాలా మంచి రిలేషన్ ఉంది. సో ఎవరైతే ఆటగాడు ఉంటాడో అథ్లీట్ పోల్ వాల్ట్ పట్టుకుని పరిగెడతాడు, పరిగెట్టిన తర్వాత పోల్ ఆ స్టిక్ కింద పెట్టి సపోర్ట్ తో పైకి ఎగురుతాడు. ఎగిరిన తర్వాత అటువైపు ఉన్న ఆబ్స్టికల్ క్రాస్ చేసిన తర్వాత స్టిక్ వదిలేవాలి.
2: ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చింది కదా, దాన్ని
1: పట్టుకుంటే పడిపోతా, స్టిక్ వదిలిస్తే అప్పుడు గమ్యాన్ని చేరిపోతాం, అంటే ఆ ఆబ్స్టికల్ క్రాస్ చేయిస్తాం.
2: కరెక్ట్.
1: సో
0: శక్తి
1: అప్పటి వరకు ఆ వేద శక్తి మనకు రావాలి, వచ్చిన తర్వాత ఆఖరిలో మాత్రం సైలెన్స్ రావాలంటే వదిలేవాలి. కానీ దాని వరకు మాత్రం తప్పకుండా మనం పట్టుకోవాలి. దాన్ని మీనింగ్ ఏంటి, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి, అవన్నీ దాని మీద డ్వెల్ చేసి మీరు చెప్పిన నిధిధ్యాసన స్టేజ్ కి వస్తే అప్పుడు వదలనట్టు అవుతుంది.
0: వేదమే మనల్ని ఇట్ టేక్ అస్ అక్రాస్ ద బ్యూటీ, వెరీ నైస్లీ
2: తారకన్,
0: చాలా బాగుంది.
2: సో
0: మనన త్రాయతే ఇతి మంత్ర,
1: కరెక్ట్,
0: అది చేస్తుంటే అది మనల్ని గట్టెక్కిస్తుంది.
2: నేను ఇన్ కంక్లూజన్ ఐ నాకు అనిపించేది ఏంటంటే, ఈ వేదోద్ధరణ అన్నది స్వామి మనకి ఒక మెషిన్ ని స్టార్ట్ చేసి దాన్ని ఏమని ఫుల్ రన్నింగ్ లోకి తీసుకొచ్చేంత వరకు మనకందరికి నేర్పించారు. ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే, ఈ రన్నింగ్ మెషిన్ అన్నది మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏ కోణంలోకి వెళ్ళినా సరే మన రేడియో స్థాయి ద్వారా గానీ లేకపోతే వాళ్ళ మిగతా సాధనాల ద్వారా గానీ వేద మంత్రాలు చదవాలి, వినాలి, నేర్చుకోవాలి అన్న తృష్ణ వాళ్ళలో పెరిగింది. మన శర్మగా చెప్తున్నప్పుడు అమెరికాలో మీ స్టూడెంట్ ఎన్నో
0: ఆయన దగ్గరికి మన ఫారినర్స్ ఎవ్రీ వీక్ దే ట్రావెల్ మైల్స్ అన్నమాట, సెవెరల్ మైల్స్ టు కమ్ అండ్ సిట్ విత్ అవర్ స్టూడెంట్, ఐ మీన్ అవర్ అలమ్నై ఐటీ ఈజ్ వర్కింగ్. ఆయన దగ్గర వచ్చి వేదం నేర్చుకుని పోవడం అట్లా ప్రతి తర్వాత వాళ్ళు నన్ను ప్రశాంత్ నీలంలో కలిశారు శివరాత్రికి, వచ్చి ఇక్కడికి వచ్చి రుద్రం ధ్యానం చేశారు.
1: అంటే మన
0: మీ మీ స్టూడెంటే మాకు నేర్పించారు అని చెప్తే దాని తర్వాత నాకు తెలిసింది మన స్టూడెంట్ అబ్బాయి అని. సచే చాలా హార్టనింగ్ గా ఉండింది అనమాట. అంటే అదే జపాన్ నుంచి ఒకసారి ఎంతో మంది భక్తులు వచ్చి
2: శర్మగారు చెప్తున్నప్పుడు అమెరికాలో మీ స్టూడెంట్ ఎన్నో
0: ఆయన దగ్గరికి మన ఫారినర్స్ ఎవ్రీ వీక్ దే ట్రావెల్

0: చెప్పాలంటే
1: నాకు ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. మన ఒక అబ్బాయి ఇప్పుడే 4-5 ఇయర్స్ బ్యాక్ పాస్డ్ అవుట్, జపాన్ లోని పెద్ద ప్రెజెంటేషన్ ఆన్ రుద్రం అండ్ వేదం లోని నాకు హెల్ప్ కావాలి, ఇక్కడ నేను చెయ్యాలని నన్ను అడిగాడు. అంటే మనకు తెలిసిన కొన్ని మన ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ ఉంది వాడికి ఇచ్చాను. వాడు ఏం చెప్పాడంటే అక్కడ వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ చేస్తే అక్కడ ఎంతమంది వచ్చారంటే వాడికి ఆశ్చర్యం వేసింది. ఇంకా వాడు చెప్పిన చిన్న క్విజ్ లైక్ పెట్టాడు, క్విజ్ కాంటెస్ట్ పెట్టాడు. క్విజ్ లోని అంటే ప్రస్థానత్రయం అంటే ఏమిటి, ఇంకా అంటే అలాంటి క్వశ్చన్లు, ఇంకా డిఫరెంట్ అంటే మేము ఇప్పుడు ఘనపాఠము దాని మీద క్వశ్చన్స్ అడిగితే అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే అక్కడ జపాన్ లోని అంత అవేర్నెస్ ఉంది, వాడికి ఆశ్చర్యం వేసింది వాళ్ళు చూసి.
2: భగవంతుడు అంటే అదేనండి, ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ యంత్రం తిరుగుతుందో ఆయన తెలుసు. నేను ఉన్న మాట చెప్పాలంటే 2003లో మనల్ని అందరినీ ఒక గ్రూప్ గా పెట్టి స్వామి మీరు చెప్పండి మంత్రము అంటే, ఈ 10 మంది 20 మంది మనం ఏం చెప్తాంలే అనుకున్నాం. గాని దీని ద్వారా స్వామిని ప్రేమతో ఇప్పుడు ఎవరిని బెదిరించి గాని ఎవరిని మీకు ఇది జరుగు ఇది చేయకపోతే ఈ నష్టం వస్తుంది అని అలాగా నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా స్వామిని ప్రేమించాలి, స్వామికి ఇది ఇష్టం కాబట్టి మనం కూడా దాని మీద ఇష్టం పెంచుకుందాం అన్న ఆ తృష్ణ ఆ ప్రేమతో ఎన్నో మంది వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల వాళ్ళు కూడా ఆ మంత్రాలను ఇప్పుడు నేర్చుకుంటూ దాన్ని ఏమని ప్రాక్టీస్ చేస్తూ దాని ఇందకలు అన్నట్టుగా వాటి యొక్క మంత్రాలు మీనింగ్స్ అవి వాళ్ళు తెలుసుకుంటూ. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రభంజనం లాగా మారిపోయింది. ఏదైతే ఒక చిన్న 1955 or 1962 మనం అనుకున్నాం కదా ఒక చిన్న యజ్ఞం లాగా మొదలైందో, ఇప్పుడు ఇదే అతిరుద్ర మహాయజ్ఞం వివిధ దేశాల్లో కూడా వాళ్ళు ఏమని నిర్వహిస్తున్నారు, ఏకాదశి రుద్రం పఠనం చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల అయితే దీన్ని ఒక రెగ్యులర్ ఈవెంట్ కింద పెట్టుకుని మరీ వాళ్ళు చేస్తున్నారు. సో
0: చిన్న చినుకులతో మొదలైంది, మళ్ళా జడివానలాగా అట్లా చిన్న చిన్న పిల్ల కాలంలో ప్రవాహాలను కలిసి సముద్రమైనట్టు బయలుదేరు. చాలా బాగా చెప్పారు.
2: చాలా సో మనం ఏదైతే అనుకున్నామో స్వామివారి సంకల్పం అది మనకు తెలిసినా తెలియకపోయినా సంకల్పం అన్నది ఒకసారి స్వామివారు చేసిన తర్వాత అది తప్పనిసరిగా అది జరుగుతుంది. మనకు ఆ 4 వాక్యాలు భగవంతుడు ఎప్పుడైతే చెప్పారో ఆ 4 వాక్యాల్లో ఆ
1: వేద పోషణ భక్త రక్షణ ధర్మ సంస్థానం
0: వేదమే మూలం. వేదం మూలం ప్రతి సాయి సంస్థలో ఇప్పుడు ఎక్కడ చూసినా మన సాయి సమితిలో కనుక వేదం బోధించడం అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ అయిపోయింది,
2: కరికులం లాగా
0: అయిపోయింది.
2: సో ఈ విధంగా స్వామివారు ఏమని మనల్ని అందరినీ తప్పకుండా ఆ గమ్యానికి చేరుస్తారు. మీరు అన్నట్టుగా ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ మన ఆయన మాట్లాడకుండా మనం మాట్లాడకుండా ఇద్దరు ఒకరిలో ఒకరు లీనం అయిపోయి ఆ ఆనందానుభూతిని మనకి అనుభవించేలాగా చేయాలి ప్రార్థిస్తూ. ఓం సాయిరామ్.

0: जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की
1: जय।
2: విన్నారు కదా, పరస్పరాధారభూతమైన వేదము ధర్మము ఉద్ధరింపబడితేనే మానవాళి అభ్యుదయం సాధ్యమవుతుంది, మానవ జన్మ సార్థకమవుతుంది, యావత్ మానవోద్ధరణకు మార్గం సుగమమవుతుంది. ఆ నిర్దేశ లక్ష్యంతోనే శుద్ధతత్వం సిద్ధి సంకల్పంతో దిగివస్తుంది. అయితే వేద విద్యను విలువలను వ్యావహారిక మార్గంలో అందించగలిగే సామర్థ్యం మాత్రం కేవలం భగవంతుడికే సుసాధ్యమవుతుంది. అలా క్రమంగా అవతరించినవే శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు, అనంతపురం, బృందావనం, పుట్టపర్తి, ఇలా విలువలతో కూడిన విద్యా విధానాన్ని రూపొందించి నేటికీ చెక్కు చెదరని వ్యవస్థను ఏర్పరచడం సత్యసాయి భగవానుడికే చెల్లింది. ఆ విద్యాసంస్థల పుట్టు పూర్వోత్తరాల గురించి రేపు ఉదయం ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. సాయిరాం.
3: ఓం శ్రీ సాయిరాం. మధురమైన భాష మంజుల గళముతో భక్త కోటి హృదిని భర్తీ చేయు అని స్వామివారే స్వయంగా తెలియజేశారు. అటువంటి మృదు మధుర సాయి వాక్కులను స్వచ్ఛ తెలుగు భాషలో భక్తుల హృదయాలకు చేరవేస్తున్న

సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం వారు 10 సంవత్సరాల పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం. వారికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ సందర్భంగా సాయి అవతార వైభవాన్ని 7 దశాబ్దాలుగా విభజించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశాబ్దం గురించి 7 రోజుల పాటు అవతరించుటి అనుటలో అర్థమిదియే అన్న శీర్షికన ప్రసారం చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమాలను నాటికలు, పద్యాలు, పాటలు, చర్చాగోష్ఠులు, ప్రసంగాలు, సందేహాలు, నివృత్తి ఎన్నో పలు అంశాలతో తీర్చిదిద్ది స్వామివారి పాద పద్మాల వద్ద భక్త కోటి తరపున నిలుపుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం బృందానికి తెలంగాణ భక్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రేమ ప్రవాహం నిర్విరామంగా కొనసాగి ప్రతి కుటుంబము సాయి సందేశముతో ప్రతిధ్వనించాలని, ప్రతి హృదయము సాయి సందేశ మహత్తు చేత స్పృశించబడి తరించాలని ప్రార్థిస్తూ సాయి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాలను భగవానుని ప్రసాదంగా స్వీకరించి ఆనందించగలరని కోరుకుంటున్నాను. జయ సాయిరాం.

తంబురమీత జటాజూట మునిశిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట మునిశిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట మునిశిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: అక్టోబర్ 20వ తేదీన సత్యం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా అవతారమూర్తిగా ప్రకటించబడిన రోజు. ఏ అవతారంలోనూ జరగని ఒక విశిష్ట ఘట్టం ఈ అవతారంలో జరిగింది. ఉరవకొండలో స్వామి ఈ అవతార ప్రకటనను చేస్తూ మాయ వదిలింది అని, ప్రాపంచిక సంబంధం పిన్నై తొలగింది అని, తన భక్తులు తన కోసం వేచియున్నారని చెప్పి స్వామి ఇంటిని వదిలిపెట్టారు. అంతేకాదు, నాటి నుండి చివరి వరకు భగవాన్ వారి సమయంలో ప్రతి క్షణం భక్తుల కోసమే గడిపారు. అదే భగవంతునికి భక్తునిపై గల అవ్యాజ ప్రేమకు నిదర్శనం. వచ్చే ఆదివారం అనగా అక్టోబర్ 20, 2013 నాడు మన స్వామివారి అవతార ప్రకటన దినోత్సవం కానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో స్వామి అవతార లక్షణాలను, లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు స్వామి చిరకాల భక్తులు, తెలుగు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు మనతో పంచుకున్న ఆ విషయాలను విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపాడు. అంటే సద్గుణాలు కలిగిన వారిని రక్షించి, దుర్గుణాలు కలిగిన వారిని శిక్షించి ధర్మస్థాపన చేయటం అని మనం భావిస్తున్నాం. కాని పరిత్రాణాయ సాధూనాం అనే పదంలో సాధుత్వం అనగా నిర్మలంగా, నిస్వార్థంగా, నిరహంకారంగా ఉండిన మానవ స్వభావం అని అర్థం. వినాశాయ చ దుష్కృతాం, ఇక్కడ దుష్కృతాలంటే దుర్మార్గులైన, దుష్టులైన మానవులు కారు. రాగద్వేషాలు, అసూయ, అహంకారం ఇవే దుష్టులు. ఈ దుష్టులను హతమార్చి నిర్మల నిస్వార్థ నిరహంకారాలని రక్షించడమే ధర్మ సంస్థాపన. అవతరించుట ఎనుటలో అర్థమేమి? ప్రజలపై ప్రేమవాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ అంటారు స్వామి. అవతరించటం అనగా దైవం మానవ స్థాయికి దిగిరావటమే. ఆ స్థాయికి దిగినంత మాత్రాన అవతారతత్వానికి ఎలాంటి కళంకమూ ఉండదు. బిడ్డపై ఉన్న మమకారంతో తల్లే వంగి బిడ్డను ఎత్తుకుంటుంది. కేవలం తల్లి వంగినంత మాత్రాన ఆ బిడ్డకు ఆ తల్లి లొంగిపోయినట్టవుతుందా? కాదు. కాబట్టి దివ్యస్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అనుగ్రహించే నిమిత్తమై దైవం మానవాకారాన్ని ధరించి వారి స్థాయికి దిగివస్తుంది.
2: పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అవతార పురుషులు పసితనం నుంచి తమ దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తమ ఆటలలో, పాటలలో, మాటలలో, కార్యకలాపాలలో వ్యక్తపరుస్తూ ఉంటారు. పాలు తాగే పసివయస్సులో పోతలను సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. నూనూగు మీసాల నూతన యవనంలో శివధనుర్భంగం చేశాడు శ్రీరామచంద్రమూర్తి. పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు దశరథునికిచ్చిన దివ్య పాయసం ఫలితంగా రామచంద్రప్రభు అవతరించినట్టే శ్రీ సత్యనారాయణ వరప్రసాదం స్వీకరించిన తరువాత మాతృమూర్తి ఈశ్వరమ్మ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చింది. దేవకీ వసుదేవులకు కారాగారంలో శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చి తాను వారి గర్భవాసాన్ని జన్మిస్తానని వాగ్దానం చేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినట్టే మాతృమూర్తి ఈశ్వరమ్మగారి గర్భంలో నీలమైల గోళం ప్రవేశించిన తరువాత స్వామి జన్మించడం జరిగింది. భగవాన్ 1940 అక్టోబర్ 20వ తేదీన తాను షిరిడీ సాయినాథుడి అవతారమని స్పష్టంగా ప్రజాబాహుళ్యానికి ప్రకటించిన స్వామి దివ్య జీవితంలో అంతకు ముందు కూడా, అంటే స్వామి పసితనంలో కూడా జరిగిన అనేక సంఘటనలు వారి అవతార తత్వాన్ని మనకి అతి స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నాయి. తమ దివ్యావతార విశిష్టతలను గురించి, తమ అవతార ఆగమనాన్ని గురించి, అన్నిటినీ మించి అవతార పురుషుని అపురూపమైన అద్భుత లక్షణాల గురించి స్వామి ఎంతో చక్కగా వివరించారు, ప్రదర్శించి చూపించారు. ఉదాహరణకి ఉరవకొండలో నల్లతేలు కుట్టిన తరువాత సత్యాన్ని దుర్భరమైన, కఠినాతి కఠినమైన భూతవైద్యానికి గురిచేశారు. నెత్తిపైన కత్తిగాటులు పెట్టి నిమ్మరసం పిండారు, కడవలతో నీళ్లు గుమ్మరించారు, కళ్లకు కలికం పెట్టారు. సామాన్యమైన బాలుడెవరైనా ఈ దుర్భరమైన బాధను భరించడం అసాధ్యం, ఊహాతీతం. కాని సత్యం కించిత్తు చెలించకుండా, అమ్మాని ఆక్రందన చేయకుండా, చుక్క కన్నీరు చిందించకుండా, తనకు ఏమీ జరగనట్టు, ఈ బాధలు పడుతున్న శరీరం తనది కానట్టు అసాధారణమైన అపురూపమైన సహనంతో, మనస్థైర్యంతో ఆ హింసను భరించి క్షేమంగా బయటపడ్డం ఒక అద్భుతం. సామాన్య మానవునికి సాధ్యం కాని ఈ సంఘటన పరిశీలిస్తే, మానవాతీతుడు, దివ్యుడు, అవతార పురుషుడు మాత్రమే ఈ ప్రజ్ఞ కలిగి ఉండగలరని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాతి కాలంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వామి, తేలు కుట్టడం వల్ల నేను సాయిబాబాను కాలేదు, ధర్మస్థాపన చేయవలసిందిగా ఋషులు, సాధకులు, సాధువులు చేసిన ప్రార్థనను మన్నించి నేను వచ్చాను అని ప్రకటించారు. 13 సంవత్సరాల పసి వయస్సులో స్వామికి గాలి సోకిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ఘటికాచలంలో నరసింహస్వామి దర్శనం చేయించమని కొంతమంది పెద్దలు పెదవెంకమరాజుగారికి సలహా ఇచ్చారు. అప్పుడు స్వామి, ఘటికాచలంలో ఉన్నది కూడా నేనే కదా, నన్ను నా వద్దకే తీసుకెళ్తారెందుకు అని స్వామి ప్రశ్నిస్తారు.
1: శ్రీ సత్యసాయి అవతారం అపురూపంగా ఏ విధంగా ప్రకటించబడిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. స్వామి అవతారంలో 1945 అక్టోబర్ 20 మరువలేనిది, మరువురానిది. ఆ రోజు బడీ విడిచిపెట్టక ముందే సత్యనారాయణ ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర నుండి పుస్తకాలు లోపలికి విసిరివేశాడు. ఆ చప్పుడు విని వదిన లోపలినుంచి గుమ్మం దగ్గరికి రాగానే సత్యనారాయణ ఆమెను చూచి, నేను మీవాణ్ణి కాను, ఇదిగో వెళ్ళిపోతున్నాను, విశాల విశ్వంలో నాకు కావలసినంత పని ఉంది, నా భక్తులు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఏ కార్యానికై నేను అవతరించానో ఆ కార్యారంభం చేయడానికి సర్వసంగ పరిత్యాగినై నేను వెడలిపోతున్నాను అని పలుకుతూ వేగంగా వెడలిపోయాడు. పొరుగింటి పండిత నారాయణ శాస్త్రి సత్యనారాయణకి అడ్డు వచ్చాడు. కాని బాలుణ్ణి చూసి భయభ్రాంతుడయ్యాడు. బాలుడి శిరస్సు చుట్టూ దివ్య తేజస్సును చూసి భీతి చెందాడు. ఇంతకు ముందొక పర్యాయం ఈ శాస్త్రిగారు పురాణంలోని సంస్కృత శ్లోకానికి తప్పు అర్థం చెబుతుంటే సత్యనారాయణ అతన్ని సరిదిద్దాడు. ఆ పండితుడు నివ్వెరపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. ఇప్పుడు సత్యనారాయణని మందలించడం తన అల్పజ్ఞతకు నిదర్శనమని ఆయన తలిచాడు. తలచి మౌనం వహించాడు. ఆ బాలుణ్ణి నివారించడానికి అన్న కూడా అసమర్థుడయ్యాడు. సత్యనారాయణ తన అన్నగారితో, మాయమయమైనది, నేను మీవాడను కాను, నేను సాయిబాబానని ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి అంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆబ్కారీ ఇన్స్పెక్టర్ గారి ఇంటి చుట్టూ ఉన్న తోటలో విశాల మైదాన ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ఊరి వారందరూ తన చుట్టూ చేరి ఉండగా బాబా ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. అక్కడ బాబా మృదుమధురమైన కంఠస్వరంతో భజనను ప్రారంభించాడు. అవ్యాజకృపతో అవతరించిన సద్గురు చరణాలకు సంపూర్ణ శరణాగతులు కండి అనే భావాన్ని సూచించే కీర్తనను వేలాది ప్రజల హృదయాలు ఉర్రూతలూగించినట్టు మృదుమధుర కంఠస్వరంతో బాబా పాడుతూ ప్రజానీకం చేత పాడించాడు. కేవలం వాక్కుతోనేగాక త్రికరణ శుద్ధిగా పూర్ణ భావోద్వేగంతో తన్మయమయ్యేటట్టు గురు సంకీర్తనం అన్ని సమయాల్లోనూ చెయ్యాలని ఈ పాట ద్వారా ఉద్బోధించాడు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అనేటటువంటి కీర్తన అది.

0: సత్యాన్వేషకులారా, అనన్య మనస్కులై సద్గురు చరణాలను భజించండి. జనన మరణ రూప సంసారాధవాన్ని తరించి బంధ విముక్తిని, నిత్యానంద ప్రాప్తిని పొందగలరు అని దీని భావం.
1: మన ఆర్ష సంస్కృతికి చెందిన సాహిత్యాన్ని అంటే ఉపనిషత్తులు, భారత రామాయణాది గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు పరిశీలించినట్టయితే మత్స్యకూర్మ వరాహ నారసింహాది అవతారాలలో అవతార పురుషుడు తమ పూర్వావతారం గురించి కాని తమ తరువాతి అవతారం గురించి కాని ప్రకటించినట్టు ఉదంతాలు ఎక్కడా లేవు. తమ పూర్వావతార వివరాలు కాని తమ తరువాతి అవతార వివరాలు కాని తెలియజేసిన దృష్టాంతాలు కూడా లేవు. కాని శ్రీ సత్యసాయి అవతారంలో తమ పూర్వావతారం షిరిడీ సాయినాథుడని, వారు పత్తిరి గ్రామంలో జన్మించారని, వారి తల్లిదండ్రులు గంగాభవాడ్యుడు, దేవగిరి అమ్మ అని స్వామి తెలియజేశారు. ఇవి ఇంతవరకు షిరిడీ సాయినాథుని గురించి ఎవ్వరికీ తెలియని అపురూపమైన విషయాలు. అదేవిధంగా తమ తరువాతి అవతారం ప్రేమసాయి అని, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో గుణపర్తి అనే గ్రామంలో ప్రేమసాయిగా తాను అవతరిస్తానని స్పష్టంగా ప్రకటించారు స్వామి. ఈ విషయంలో మరింత వివరణ కూడా ఇచ్చారు స్వామి. అపరిమితమైన శక్తితో అవతారం ఒకేసారి వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు. ఈ అవతారం మూడు భాగాలుగా విభక్తమై రావటానికి కారణం ఇదే. నేను షిరిడీ సాయిగా వంట చేశాను, సత్యసాయిగా వడ్డిస్తున్నాను, ప్రేమసాయి అవతారంలో ఆ దివ్య భోజనం యొక్క ఫలితాన్ని అందరూ అనుభవించి ఆనందిస్తారు అని కూడా స్వామి చెప్పారు.

0: ఇటువంటి విశిష్టమైన లక్షణం శ్రీ సత్యసాయి అవతారానికి ప్రత్యేకం. ఇదే కాకుండా షిరిడీ సాయి సత్యసాయి అవతారాలు రెండింటినీ దర్శించి తరించిన గాలి శారదాదేవి పాండురంగ దీక్షితుల అనుభవాలు వింటే షిరిడీ సాయినాథుడే శ్రీ సత్యసాయినాథుడని సంశయాలకు సందేహాలకు తావు లేకుండా అర్థమై తీరుతుంది. అవతార పురుషుని మరొక అద్భుతమైన లక్షణం వివిధ దేవతారూపాలలో దర్శనమివ్వటం. దీనికి స్వామి అమృతానందకు స్వర్ణగణపతిగా దర్శనమిచ్చి అనుగ్రహించడం ఒక గొప్ప ఉదాహరణ. 1955 అక్టోబర్ 1వ తేదీన స్వామి రమణ మహర్షి శిష్యులైన అమృతానంద పుట్టపర్తి రాగానే రమణ మహర్షి వారిని ఏ తీరున సంబోధించేవారు, అదేవిధంగా అదే కంఠంతో అదే వాణిలా అమృతం అని పలకరించి, నీ పదవియేట శ్రీ గణపతి హోమం 41 దినాలు చేశావు, బీజాక్షరయుక్తమైన గణపతి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తూ హోమం కూడా చేశావు, శాస్త్రోక్తంగా ఆ హోమం సంపూర్తి చేసిన వారికి హోమగుండం నుండి సువర్ణ దేహఛాయ గల దేహంతో శ్రీ గణపతి యొక్క దర్శనం జరుగుతుందని తెలుసు కదా, మరి నీకా దర్శనం లభించిందా అని అమృతానందని అడిగారు స్వామి. లేదు స్వామి అని జవాబిచ్చాడు అమృతానంద. ఆ జపహోమాలు చేయటం వల్లే ఈనాటికి ప్రశాంతిని నేను రాగలిగావు. ఆనాడు నీవాశించిన హోమఫలం నీకు ఈనాడు లభించబోతోంది. ఇదిగో నావైపు చూడు అన్నారు బాబా. బాబా మాటలకు తల ఎత్తి చూసిన అమృతానంద దిగ్భ్రాంతి చెందిపోయాడు. ఎందుచేతనంటే సువర్ణ దేహకాంతులతో ప్రకాశిస్తున్న స్వర్ణగణపతి రూపంలో భగవాన్ ఆయనకు దర్శనమిచ్చారు. ఆ దర్శనం లభించిన 4 రోజుల వరకు అమృతానంద శరీర స్మృతి లేక బ్రహ్మానంద సాగరంలో ఓలలాడి. అదేవిధంగా రమణాశ్రమ నివాసి అయిన స్వామి అభేదానందకు శ్రీరమణులు శ్రీ సత్యసాయిల అభేదతత్వాన్ని నిదర్శనంతో ఇరుకుపరిచి విశేష రీతిలో ఆయనకు మురళీకృష్ణుడుగా ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించాడు స్వామి. ఈ విషయాలను పరిశీలించినప్పుడు సర్వదేవతాతీత స్వరూపుడు అన్న నామం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి ఎంత చక్కగా తగి ఉంటుందో మనకు అర్థమవుతుంది. నిరాకారుడు నరాకారుడై అవతరించినప్పుడు తన గురించి, తన అవతార లక్ష్యం గురించి, తన అవతార వైభవాన్ని గురించి తానే ప్రకటిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనకి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది, భగవంతుడు తనను గురించి తానే చెప్పవలసిన అవసరం ఏమిటి? జ్ఞానులు పండితులు అవతార వైభవాన్ని దర్శించిన పెద్దలు చెప్పాలి కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చక్కని సమాధానం ఇచ్చాడు, మన సందేహాన్ని నివృత్తి చేశాడు. మహర్షులు తపశ్శాలులు ఎంతో సాధన చేసి కూడా నా గురించి అణుమాత్రమైనా తెలుసుకోలేరు అని చెబుతూ, తన అవతార తత్వాన్ని గురించి కర్మ జ్ఞాన భక్తి యోగాల ద్వారా ఎంతో వివరంగా అర్జునుడికి వివరించాడు. ఒక్క అర్జునుడికే కాదు, సమస్త మానవాళికి భగవదవతారాన్ని గురించి ఉన్న సమస్త సందేహాల్ని నివృత్తి చేశాడు. నాతో సన్నిహితంగా ఉంటూ నాతో అనేక దివ్యానుభూతులు పంచుకుంటున్న జ్ఞానులు భక్తులు కూడా నా గురించి ఆవంతైనా గ్రహించలేకపోయారు. అసంఖ్యాకమైన నా మహిమల్ని లీలలను దర్శిస్తూ కూడా నా తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు అని స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక సామాన్యులు స్వామిని ఏ విధంగా తెలుసుకోగలరు? ఇలాంటి సందర్భంలో మనకి మరొక సందేహం కూడా పీడిస్తూ ఉంటుంది, భగవంతునికి ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని. భగవంతుడు అనంత కరుణాస్వరూపం, అవ్యాజ ప్రేమమూర్తి. తమలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకుని దైవత్వం వైపు ప్రయాణించడానికి మానవాళిని ఉద్యుక్తుల్ని చేయాలి కనుక తన అపారమైన దయను ప్రేమను వ్యక్తపరచడానికే మానవాళికి ఈ బోధనలు చేసి తనని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మన చేయి పట్టుకుని నడిపిస్తాడు.
1: భగవాన్ తన అవతార లక్ష్యాన్ని గురించి తన సోదరుడైనటువంటి శ్రీ శేషమరాజు గారికి ఈ విధంగా రాశారు. అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించువారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీదసాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, నియమనిష్టలతోడ ననుగొల్చువారిని కాపాడుచుండుటే ఘనత నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, అనగ పేరుంది నాయండ నలరువారి ఎన్నడను మరువనివాడనన్నమాట, ఎట్టి కుచితము మదికి నే నేర్పకుందు, అట్టి నా పేరు చెరుటి ఎట్లగును భువిని అంటారు.
0: అవతార పురుషులు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన అవతార లక్ష్యంతో తన అవతార కార్యక్రమాన్ని రూపొందించుకుని ఆచరింపచేస్తారు. శ్రీ సత్యసాయి భగవానుడు తన అవతార లక్ష్యాలుగా వేదోద్ధరణ, విద్వత్పోషణ, ధర్మరక్షణ, భక్త సంరక్షణ అని ప్రకటించారు. ఈ నాలుగు అంశాల ద్వారా నా అనుగ్రహం, నా శక్తి వ్యాపింపచేస్తానని తెలియజేశారు. ప్రప్రథమంగా వేద సంరక్షణను పరిశీలిస్తే 1962 సంవత్సరంలో తమ దివ్య జన్మ దినోత్సవం నాడు అంటే నవంబర్ 23 తేదీన ప్రశాంతి నిలయంలో స్వామి వేద పాఠశాలను స్థాపించారు. తామిచ్చిన హామీని నెరవేర్చారు. పాఠశాల ప్రారంభించడమే కాకుండా ఇది ఒక విశ్వవిద్యాలయంగా రూపొందుతుందని ఆశీస్సులు అందించారు. వేద విద్వద్వతంసులైన ఉప్పులూరి గణపతి శాస్త్రి, చెరుకుమల్లి కమావధానులు వంటి వేద పండితులను ఆదరించి కుల మత భేద వర్గ విభేదాలు పాటించకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అన్న సత్యాన్ని నిరూపిస్తూ వేలాది మంది విద్యార్థుల చేత వేదాధ్యయనం చేయించి వేదమూర్తులుగా వారిని రూపొందించారు. నిత్యం ప్రశాంతి నిలయాన్ని వేద పఠనంతో ప్రతిధ్వనింపచేస్తున్నారు. ఈ సంఘటనలు వేదోద్ధరణకు అపురూపమైన దృష్టాంతాలు. అదే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులకు తన దివ్య సన్నిధిలో సాయి కుల్వంత సభామంటపంలో నమక చమక సహితమైనటువంటి రుద్రంలో సుస్వరమైన శిక్షణనివ్వడం, వారందరూ ముక్తకంఠంతో ఆ వేదాన్ని పారాయణ చేయటం విశాల విశ్వంలో కని విని ఎరుగని పరమాద్భుతం. ఈనాడు శ్రీ సత్యసాయి సందర్శనతో పునీతులై ఎంతో మంది స్వామి భక్తులు ఏ వేదవాంగ్మయ పఠనం వల్ల ఆందోళన తొలగిపోతుందో, సుఖశాంతులు వెల్లివిరుస్తాయో అటువంటి నమక చమకయుక్తమైన రుద్రాన్ని సుస్వరంగా ప్రపంచవ్యాప్తంగా పఠిస్తున్నారు. శ్రీ సత్యసాయి అవతార లక్ష్యాలలో ఒక లక్ష్యం అద్భుత రీతిలో నెరవేరినట్టే కదా. శ్రీ సత్యసాయి అవతార లక్ష్యాలలో రెండవది విద్వత్ పోషణ. ఇది వేదోద్ధరణకు అనుబంధమైన అంశం. వేదోద్ధరణ విశ్వవ్యాప్తంగా సక్రమంగా జరగాలంటే వేదవీతమైన ధర్మాన్ని అందరూ ఆచరించాలి. వేద విజ్ఞాన సంపన్నులు, వేదాధ్యయన తత్పరులు అయిన వేద పండితులు వారి వేద విజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందించాలి. దీనికోసం భగవాన్ 1963 ఏప్రిల్ 1 తేదీన రాజమండ్రిలో పావన గోదావరి తీరంలో ప్రశాంతి విద్వన్ మహాసభలకు బీజాలు నాటారు. ఆ సభలు నిర్వహించాలన్న తన దివ్య సంకల్పాన్ని తెలియజేశారు. మానవుని నడవడిని, పద్ధతులను సంస్కరించాలి. గుణగణాల్లో, లక్ష్యాల్లో, జీవన విధానంలో మార్పు తేవాలి. తమ ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంస్కృతిని మరిచి ఉన్న మానవుల్ని ఉద్ధరించాలి అన్న మహదాశయంతో 1963 దసరా సందర్భంగా అక్టోబర్ 20-21 తేదీలలో ప్రశాంతి విద్వన్ మహాసభలకు శ్రీకారం చుట్టారు. శివాజీకి భవానీదేవి ఖడ్గాన్ని ప్రసాదించి హిందూ మతాన్ని ఉద్ధరించమని ఆజ్ఞాపించినట్లు నేను వేద పండితులకు శివశక్తిని, ధైర్యమనే ఖడ్గాన్ని ప్రసాదించి విశ్వంలో ధర్మస్థాపన చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పూలమాలకు వివిధ పరిమాణాలు గల పూలను ఏరుకున్నట్టు పాండితీ ప్రతిభ గల పండితులతో ఈ మాల ఏర్పాటు చేశాను. వాటి మధ్యలో గుచ్ఛాన్ని నేను అని చెబుతూ ఆనాటి నుండి ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా వేద పురుష సప్తాహ మహాయజ్ఞాలను, ప్రశాంతి విద్వన్ మహాసభలను నిర్వహించి వేదాల్లో నిక్షిప్తమైన అపూర్వమైన విజ్ఞానాన్ని మానవాళికి అందించారు. వారి హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించారు. వేదవిధులైన వేద పండితులను గౌరవించి విద్వత్పోషణ చేశారు. తమ అవతార లక్ష్యాన్ని ప్రశంసాపాత్రంగా అమలు చేశారు. ఇక శ్రీ సత్యసాయి అవతార లక్ష్యంలో మూడవ అంశం ధర్మోద్ధరణ. స్థూలంగా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ప్రతి మానవుని హృదయంలో వికసింపచేయడం, దైవ విశ్వాసం, నిస్వార్థ సేవా తత్పరత, త్యాగం వంటి సద్గుణాలను ప్రతి హృదయంలో చిగురింపచేయటం, నామ సంకీర్తన వంటి ఆధ్యాత్మిక సాధనలతో ప్రజల్లో సుఖశాంతులు వర్ధిల్లచేయటం దీని పరమార్థం. అన్నిటినీ మించి ఏ సత్కార్యమైనా ముందుగా తాను ఆచరించారు, ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డారు, వారిని చేయి పట్టుకుని సన్మార్గంలో నడిపించారు. ఈ ధర్మోద్ధరణ కార్యక్రమానికి స్వామి విద్య, వైద్యము అనే రెండు అంశాలను ఎంచుకున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఏ విధమైన రుసుము లేని వేద విహితమైన విద్యా విధానాన్ని అమలుపరిచారు. స్వామి, అనేక విద్యాసంస్థలున్నాయి కదా, తమరు కూడా విద్యాసంస్థలను ఎందుకు స్థాపించారు అన్న ప్రశ్నకు, స్వామి, 4 డిగ్రీలు ఇవ్వడానికి నేను కాలేజీలు స్థాపించలేదు. విద్యార్థుల్ని దైవభక్తి, దేశభక్తి, మాతృభక్తి, సేవానురక్తి గల వివేకానందులుగా మార్చటానికే నేను ఈ విద్యాసంస్థలు స్థాపించాను. లోక కళ్యాణప్రదమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నీతి నిజాయితీలతో దేశ ప్రగతికి, ప్రపంచ శాంతికి ప్రేమబాటలు వేయగలవారు వారే. ఈనాడు సత్యసాయి విద్యార్థుల అంకితభావం, సేవాభావం చూసిన వారికి స్వామి చెప్పిన మాటలు సువర్ణాక్షరాలతో లిఖింపదగినవని అర్థమవుతుంది. ఈనాడు సమాజంలో వ్యాపార రంగంగా మారిన వైద్య వృత్తిని ధనప్రమేయం లేకుండా ప్రేమ సేవాభావాలు మేళవించిన సేవా కార్యక్రమంగా ఉద్ధరించటానికి స్వామి సంకల్పించారు. ఈ ఆశయ సాధన కోసం అనూహ్యమైన రీతిలో నెలల కాలంలో పుట్టపర్తిలోనూ బెంగళూరులోనూ 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. ఈనాడు వేలాది మందికి లక్షల రూపాయల వ్యయంతో కూడుకున్న గుండె ఆపరేషన్లను, మెదడు ఆపరేషన్లను ఉచితంగా చేయిస్తున్నారు. దీని వెనకనున్న స్వామి ఆంతర్యం అత్యంత శ్లాఘనీయమైంది. అదేమిటంటే, ఈ ఆసుపత్రులు కేవలం ఆపరేషన్లు చేయించి రోగాలు నయం చేయడం కోసమే నేను స్థాపించలేదు. ఇక్కడి డాక్టర్లు, నర్సులు, సేవాదళ సభ్యులు, విద్యార్థులు ఎంతో ప్రేమభావంతో చేస్తున్న సేవలు చూసి ఇక్కడ చికిత్స పొందే నయమైన వారు పరివర్తన వచ్చి వారంతా భక్తి తత్పరులుగా, సేవా తత్పరులుగా మారి వెళ్లాలి, తమ జీవితాలు సేవా మార్గంలో గడపాలి, అది నా ఉద్దేశ్యం అన్నారు. ఎంత అద్భుతమైన, ఆదర్శవంతమైన ఆంతర్యం! ఆంధ్రప్రదేశ్లో వేలాది గ్రామాలకు, మద్రాసు మహానగరానికి మంచినీటిని అందించిన సందర్భంలో, స్వామి, మాకు మంచినీటిని అందించి ఎంతో మేలు చేశారు, మా కృతజ్ఞతలు అందుకోండి అని ఈ ప్రాంతాల వారు కృతజ్ఞత చెప్పుకుంటే, బంగారు, నేనే మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి, ఎందుకంటే మీకు సేవ చేసే అవకాశాన్ని నాకిచ్చారు అని స్వామి చెప్పారు. ఎంత ఉదాత్తమైనటువంటి వినయం! మానవుడు సేవాధర్మాన్ని ఆ భావంతో ఆచరించాలి. ఇంతకంటే ఘనమైన ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? అందుకే ఈనాడు విశ్వవ్యాప్తంగా అత్యంత వినమ్రభావంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవలు నిర్వహిస్తున్నారంటే స్వామి తన ఆచరణలో, ప్రతి హృదయంలో సేవాజ్యోతిని వెలిగించడమే కారణం. దీనజనులకు తానే తల్లి తండ్రి అయి ఈనాడు స్వామి ఆదుకుంటున్నారంటే, మానవునిగా నీ కర్తవ్యం దీనజనులకు సేవ చేయడమే, ప్రేమ పంచడమే అన్న సూత్రాన్ని అందరిలోని వికసింపచేయటమే. తాను వాగ్దానం చేసిన ప్రతి కార్యక్రమాన్ని అన్న సమయానికి అత్యంత ఆదర్శమైనటువంటి రీతిలో నిర్వహించి ఆలోచనకు, మాటకు, చేతకు ఎంతటి సమన్వయం ఉండాలో, మానవునిలో త్రికరణ శుద్ధి ఏ స్థాయిలో పరిణతి చెందాలో ప్రదర్శించారు స్వామి. మానవులుగా మన ధర్మమేమిటో హృదయానికి హత్తుకునేలా చూపించారు. స్వామివారి మాటే మంత్రము, భాషణమే భగవద్గీత అయి సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను ప్రతి మనస్సులోనూ చివురింపచేస్తున్నాయి. ఇక 4వ అంశం అయిన భక్త సంరక్షణ. తన్న నమ్ముకున్నటువంటి భక్తుల్ని ఏ విధంగా కాపాడతారో స్వామి తన మాటలలోనే ఇట్లా చెప్పారు. అడవులయందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, సాగరంబనున్న సంసారముననున్న, మరువును నేనెప్పుడు మదిలో మిమ్ము అంటారు. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును మిమ్మునిప్పుడు కరుణాకరుడై, చేపట్టి మిమ్ము బ్రోచును, ఏ పట్టును విడవకుండా ఏలును మిమ్ము. మీకోసం భగవంతుడు ఎంత బాధపడుతున్నాడో మీరు అర్థం చేసుకోలేరు. మీ హృదయాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని నా ఆశ. మీరందరూ లక్ష్యం చేరాలని నా తపన. మీ హృదయాలను పరిశుద్ధమనుచుటే నా లక్ష్యం. మీరు నిరంతరం భగవంతుని నామాన్ని వినయంతో, విశ్వాసంతో కీర్తిస్తూ ఉంటే ఆ ప్రభువు మీ కోరికలు నెరవేర్చడం కోసం మీ పూజగది ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. ఎవరైనా వ్యక్తి సంపూర్ణ విశ్వాసంతో, సర్వస్వ శరణాగతితో వేడుకున్నప్పుడు వారిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను అంటారు స్వామి. అమెరికా దేశస్థులైన వాల్టర్ కోవన్కి మద్రాసులో 3 సార్లు ప్రాణాపాయకరమైన గుండెనొప్పి వచ్చింది. ఆయన జీవితం పొడిగించడానికి 3 సార్లు భగవాన్ ఆయనను కాపాడారు. బావిలో పడిన కుప్పన్ రాధాకృష్ణను మునిగిపోకుండా తన భుజాలపై మోసి కాపాడారు స్వామి. ప్రేమకు నొప్పి తెలియదని అంటారు స్వామి. గోవాలో December 10వ తారీఖున 1970 సంవత్సరంలో తాను ఒక భక్తుని కాపాడిన వైనాన్ని ఈ విధంగా వివరించారు స్వామి. గడిచిన 2 రోజుల్లో మీరు చూసిన వ్యాధి నేను నాకుగా ఈ శరీరంపైకి రప్పించుకున్నది. నేను దీనిని ప్రేమతో తీసుకున్నాను. విచక్షణతో నాకు తన సర్వస్వము అర్పించిన ఒక భక్తుని నేను రక్షింపవలసి ఉంది. అతని వ్యాధిని నేను తీసుకుని అనుభవించాను. ఇంకా వ్యాధి తిరగబెట్టకుండా చేశాను. నేనా విధంగా చేయకపోతే ఆ భక్తుడు జీవించి ఉండేవాడు కాదు. అతను మంచి ఆరోగ్యంతో జీవించడం నేను అతనిని నియోగించిన పవిత్ర కార్యాచరణకు అవసరం. భక్తి ప్రపత్తులు కలిగిన వారిని ఆదరించి అనుగ్రహించడం నా అవతార కార్యక్రమంలో ఒకటి. ఇటీవల ఒక బిడ్డకు దవడపై వాపు వచ్చింది. ఆ బిడ్డ భరించలేనంత బాధను అనుభవిస్తున్నాడు. డాక్టర్కు చూపిస్తే ఆ వాపు 20-25 రోజులు ఉంటుందన్నాడు. పాపం ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. నేను లోపలికి పిలిచాను. నువ్వేడవ్వద్దు స్వామి, నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు అని ఒక స్వీటు సృష్టించి తినిపించాను. ఆ బాధ నేను తీసుకున్నాను. ఇది నా దేహం అనుకుంటే నాకు బాధ ఉంటుంది. ఇది నా దేహం కాదు, మీ దేహం. మీ దేహాలు నావి కనుక మీ బాధలన్నీ నేను తీసుకుంటాను. అది నా కర్తవ్యం. ఈ రీతిగా ప్రతిదీ నేను అనుభవించి మీకు బోధిస్తున్నాను. నా జీవితమే నా సందేశం అంటే ఇదే అన్నారు స్వామి. శ్రీ సత్యసాయి ప్రభు ఆ 4 లక్ష్యాలతోనే తన అవతార కార్యక్రమాన్ని ఆపలేదు. 5వ లక్ష్యంగా మరొక అద్భుత వరాన్ని నవసమాజ నిర్మాణం కోసం అనుగ్రహించారు. ఆ అనంత కరుణామూర్తి, నా భక్తుల్ని అనుగ్రహించడానికే నేను అవతరించలేదు. అందరూ నా బిడ్డలే. కులమత భేదాలు కాని, పేద గొప్ప తేడాలు కాని, దేశ విదేశాలన్న తారతమ్యం కాని లేకుండా సమస్త మానవాళ్ళు సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను వికసింపచేసి సన్మార్గంలో నడిపించడానికే నేను అవతరించాను అని చెప్పారు. అవతార పురుషుడు మాత్రమే ఇట్లాంటి ప్రకటన చేయగలడు. ఈ లక్ష్య సాధనకి స్వామి ఎంచుకున్న మహత్తర పథకమే శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం. గ్రామసేవయే రామసేవ, పల్లె సేవయే పరమాత్మని సేవ, దీనుడి సేవయే దీనానాథుని సేవ, జనుడి సేవయే జనార్దనుని సేవ, దేశ సేవయే దేవదేవుని సేవ అన్నారు స్వామి. సర్వజన్నామ సంవత్సర ఉగాది సందర్భంగా స్వామి శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకానికి నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు మానవ మేధస్సుకు అందనివి, అవతార పురుషుడు మాత్రమే బోధించగలిగినవి. మన సేవలు పారిశుద్ధ్యానికి వైద్య శిబిరానికి పరిమితం కాకూడదు. ఈ సేవలకి కుటుంబాన్ని ప్రాథమిక ప్రమాణంగా ఎంచుకోండి. వ్యక్తి సాధన, కుటుంబ సాధన, సమాజ సాధన 3 అంచెలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. గ్రామస్తులతో కలిసి జీవించండి. ఆ గ్రామంలోని బాలలలో యువకులలో ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం, విద్య పట్ల ఆసక్తి, స్వశక్తి మీద నమ్మకం, సమాజ శ్రేయస్సుకి పాటుపడే సత్సంకల్పం కరగదీయండి. ప్రతి వ్యక్తిని ఆదర్శపౌరుడిగా తీర్చిదిద్దండి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెంచండి. వారి బాధ్యతలను గుర్తు చేయండి. అభిప్రాయ భేదాలు లేని సయోధ్యకు పునాది వేయండి. ప్రతి ఇంటిని ఆత్మీయతానురాగాలు వెల్లివిరిసే ప్రశాంతి నిలయంగా మార్చండి. ఇదే నవ సమాజాన్ని నిర్మించగలదు. ఈ సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఏ మౌలిక సదుపాయాలు లేని గ్రామాలనే ఎంచుకోండి. తాత్కాలికంగా మేలు చేకూర్చేవి కాక శాశ్వతంగా సమస్యల్ని పరిష్కరించే సేవలు చేపట్టండి అని హితబోధ చేశారు. మీరు మాత్రమే సేవ చేయడం కాదు, గ్రామీణుల్ని కూడా మీ సేవల్లో భాగస్వాములు చేయండి. దీంతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకున్నామన్న సంతృప్తి వారిలో కలుగుతుంది. భవిష్యత్తులో ఎవరి ప్రోద్బలం లేకుండా వారి గ్రామాభివృద్ధికి వారే కృషి చేసుకోగలుగుతారు. దీంతో ఆ గ్రామాలు సుభిక్షంగా, కళ్యాణప్రదంగా, సుఖశాంతులతో ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతాయి. ఇలా ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, గ్రామాన్ని సంయుక్తంగా ఈ సమాజాన్ని ఆదర్శంగా రూపొందించడమే నా అవతార లక్ష్యం అని భగవాన్ ప్రబోధించారు. తక్షణమే ఈ పథకాన్ని చేపట్టమని ఆదేశించారు. అవతార పురుషుని ఆదేశం నెరవేరకుండా ఉంటుందా? శ్రీరామచంద్ర ప్రభు వానరుల చేత వారధి కట్టించినట్టు, శ్రీకృష్ణ పరమాత్మ గోప గోపీజనాన్ని భక్తి మార్గంలో నడిపించినట్టు భగవాన్ శ్రీ సత్యసాయి తన సేవకుల్ని చేయిపట్టి నడిపించారు. తత్ఫలితంగా శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం భారతదేశంలో 100లాది గ్రామాల్లో ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నల్లమల కొండల్లో మనుష్యులు కూడా నడిచి చేరలేని టేకూరు పెంట, గుంతపల్లి, మెట్టుపల్లి, పాయలపల్లి గ్రామాలలో ఉభయ గోదావరి జిల్లాల్లో 44 గ్రామాల్లో గాలికి ఎగిరిపోయే గుడిసెల స్థానంలో కాంక్రీటు గృహాలు వెలిశాయి. దాహార్తితో తప్పించిన ఆ గ్రామాల్లో శ్రీ సత్యసాయి ప్రేమగంగ ప్రవహించింది. కొండవాగులలో నీటికి బదులు కుడాయిల్లో మంచినీరు ఏర్పాటైంది. ప్రతి గ్రామంలోనూ నిత్య నామ సంకీర్తనతో ప్రతిధ్వనించే గుడి దర్శనమిస్తోంది. అక్షరాల ఆనవాలు తెలియని ఆ గిరిజన బాలలు సంస్కారజ్యోతి కార్యక్రమంతో చదువు సంస్కారాలతో అలరారుతున్నారు. మాతృభాష కూడా సరిగా ఉచ్చరించలేని ఆ పిల్లలు వేదమంత్రాలను సుస్వరంతో పఠిస్తున్నారు. అన్నిటినీ మించి దురలవాట్ల సుడిగాలులో కొట్టుకుపోయే ఆ గ్రామీణులు భజనలతో పరవశిస్తున్నారు. గిరిజనుల వేదపఠనంతో ఆ గ్రామాలు వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని తలపిస్తున్నాయి. పరమాద్భుతమైన విషయం ఏమిటంటే, శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం చేపట్టక ముందే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కుందాడ, శ్రీపురం గ్రామాల్లో ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆ గ్రామస్తులకు దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించి వారికి శ్రీ సత్యసాయి మంచినీటి పథకం వివరాలన్నీ తెలియజేశారు. ఆ అనుభవాలు వింటే మేను పులకరిస్తుంది, ఆనంద బాష్పాలు జాలువారుతాయి. అందుకే త్రేతనాటి శ్రీరామచంద్రుడే సాయిరామచంద్రుడై దండకారణ్యానికి పూర్వ వైభవాన్ని అనుగ్రహించడానికే మళ్లీ తిరిగి వచ్చాడని ఆ గిరిజనులు విశ్వసిస్తున్నారు, గొంతెత్తి కీర్తిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గొంతులో దిగినా, మా పిల్లలు పుస్తకం ఇప్పి చదివినా బాబాయే మా కళ్ల ముందు మెదులుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాఖ జిల్లా అనంతగిరి కొండల్లో 5,000 అడుగుల ఎత్తున కొండ శిఖరాన ఉన్న గాలిపాడు గ్రామంలో ఉన్న గిరిజనులు భగవాన్ మాకు మంచినీరు కావాలని ప్రార్థించారు. బాబా ఆదేశంతో సాయి యువత ఈ గ్రామంలో బావి తవ్వడానికి పూనుకున్నారు. ఆ కొండలపై ఆ బండలలో నీరు పడదని ఎంతమంది నిరుత్సాహపరిచినా సాయినామ సంకీర్తన చేసుకుంటూ బావి తవ్వారు. అందులో సాయిగంగ ఉప్పొంగింది. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. 2004 ఆగస్టు నెలలో భగవాన్, కొండలలో బండలలో ఎక్కడైనా మీరు బావి తవ్వండి, నీరు పంపే బాధ్యత నాది అని నిర్ద్వంద్వంగా ప్రకటించడం, అది సాకారమయ్యేటట్లు చేయడం అవతార పురుషుడికే సాధ్యం. ఆ అవతార పురుషుడే భగవాన్ శ్రీ సత్యసాయి. ఒకనాడు రహదారి కానీ, మంచినీరు కానీ, వసతి కానీ, బడి కానీ, గుడి కానీ లేక వెలవలబోయిన గ్రామాలు ఈనాడు అన్ని సదుపాయాలతో పెళ్లివారిళ్లలా కళకళలాడుతున్నాయి. కుటుంబంలో సయోధ్య కాక మొత్తం గ్రామమే ఒక కుటుంబంగా మారిపోయి అబ్బురపరుస్తున్నాయి. భగవంతుడు మానవుడుగా అవతరిస్తాడని, భక్తిపూర్వక ప్రార్థనను మన్నించి వరాలిస్తాడని, అవి నెరవేరేలా అనుగ్రహిస్తాడని పురాణాల్లో చదివాం. కాని ఈనాడు ప్రత్యక్ష పరమేశ్వరుడై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వరాలిచ్చి, అభయమిచ్చి, అనుగ్రహించి కనీ విని ఎరుగని అద్భుతాలను సృష్టిస్తూ ఉంటే మనం కనులారా చూస్తున్నాం. ఇలా తన విశిష్టమైన భగవత్తత్వాన్ని తన ప్రతి చర్యలోనూ విశిష్టమైన రీతిలో సందేశాత్మకంగా, సందేహరహితంగా ఆచరించి చూపిస్తున్నారు. కనుకనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని సర్వదేవతాతీతుడైన భగవంతునిగా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇటువంటి భగవంతునికి సమకాలీనుడు కావటం మన మహద్భాగ్యం.
2: పుడమిపైన పురుషోత్తముడు అవతరించిన సమయంలో స్వామికి సమకాలికులుగా ఉండి ఆయన మన కోసం వెచ్చించిన సమయాన్ని, అందించిన ఆనందాన్ని ఆస్వాదించిన మనం ఆయన చేసిన దాంట్లో, చెప్పిన దాంట్లో ఘోరంత పాటించిన ఆ అవతారమూర్తి అవనీ సంచారాన్ని నిజంగా అనుభవించిన వాళ్ళం అవుతాం. మనందరం అది గుర్తించి వర్తించి తరించాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిప్రసాద్ మే నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఎన్నో విషయాలను, విశేషాలను మనందరికీ ఎంతో చక్కగా అందించిన శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారికి మా ధన్యవాదాలు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఇప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమేమి అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే.
1: కరెక్ట్.
0: సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమనుచ్చాచార్యో అంతే వాసినమన శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటేంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో
0: ఎలాగో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడలేవు. సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకు లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: హక్కు ఉంది. కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకా ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాడారు వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరు ఏంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. అక్కడ ఉండేది ఇది. నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడి వాడు, చాలా కష్టపడి ఏదో సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైలు అన్ని ఉంటుంది. ఈయనేంటి ఏదో ఒక ధోతీలా అంగి వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. అయితే ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మ బుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ అ షిప్. అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ చేంజ్ హిస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీకోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి వచ్చింది అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అను గణేష్ నువ్వే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తోంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైయింగ్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవిందో ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైయింగ్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూమెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు దారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి అంటే సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము లాజిక్ ఉపయోగిస్తాము ఫ్రీడమ్ అంటే ఏంటో
1: తిరగాలి బాగా మేం కావాలా చెయ్యాలి కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారంలో ఫ్రీడమ్
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి
1: స్వామి చెప్తారు కదా
0: సో మన
1: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు సో ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము
1: అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు
0: ఆయన అన్నారు నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అప్పుడే అనుకున్నారు
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా చేశారు హీ వాజ్ ది
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది నాకు హోమ్ అప్పుడేంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మన రూల్ మనం చేసుకుందాం అని ఆయన అది కాదు మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం ఆయనకు ఉండేది దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలుసుంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికేంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ ఏంటంటే, ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జనం అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్. అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే, సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అనమాట,
1: స్పీకర్
0: బాగా వినిపించాలని. సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు. ఆ స్పీకర్ మీద బోస్ అని రాసున్నది అనమాట.
1: అంటే మీకు తెలుసుంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్
1: కంపెనీ. ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయిన అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా
1: అనర్గళంగా
0: గంట సేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికీ బతికి ఉండుంటే హీ వుడ్ హవ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలుసుంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావన్ వెళ్తే బృందావన్, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడ్డాడు మన దేశం కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. ఆయన ఏ రోజైతే 1948 లో,
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి స్టాండ్ కి వెళ్ళారు. వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చేసారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్
1: 1948 కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపట్నం వరకు వచ్చేది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపదేవడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైమ్ లోని చెప్పారు విషయం,
0: గాంధీ గారు చనిపోయారు
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ము నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే,
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్, ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి మనం ఇప్పుడు
1: ముత్తుస్వామి అయ్యారు కదా,
0: ముత్తుస్వామి అయ్యారు, సో అది విందాం.
3: తమిళ రాజ్యం లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక పేద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయము లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడాను గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడాను తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్

0: ఈ విధముగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
2: కాకుండా మహనీయుల్ని మనం ఫాలో అయితే, ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
1: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు
2: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
1: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
2: జై జవాన్.
1: ఈ
2: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అంటే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేంటంటే మనకి నువ్వు వినుంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్ షా అని ఒకడు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు, పెర్ఫెక్ట్ నచ్చేవారు. ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనవనివారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయనతో. స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో అండలేదు ఆయనకి, ఈ విషయం అంతా ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బాడీ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా యొక్క చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వస్తుంది, అయితే ఆయన సొంత ఊరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
1: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అనటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 లో

0: ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు. పడిపోయి స్వామి వీల్ చైర్ లోనే వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంతం స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చిందనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంతం కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిల్చోడానికి. సో ఆ ఫీలింగ్, ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
0: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలు కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రయ సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెల్లింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు, పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి,
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి, నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తామని. అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావు అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యు ఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, పదో క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
2: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు? స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
3: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ల మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
4: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
5: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బాగానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
6: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
5: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
6: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
7: చెప్పు.
6: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
5: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
6: కరెక్ట్ హారిక.
3: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
2: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారినా దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
5: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
3: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
4: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
3: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
4: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
2: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
5: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
6: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
2: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
6: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
5: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
3: అవును.
5: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
6: ఇచ్ఛ అనగా కోరిక.
2: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
3: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
6: చెప్పు ముక్తి.
3: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
5: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
3: ఎందుకు?
5: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
3: సరిగ్గా చెప్పావు హరిక.
8: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
3: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
5: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
3: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కాని రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా?
5: అవును ముక్తి, నీవు చెప్పింది నిజమే. నాకు కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
3: చెప్పు హరిక.
5: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకమని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
3: నిజంగా ఎంతో గొప్పది.
9: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
2: మదర్ టెరీసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగిన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
9: ఇంతటి ధైర్య వనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
10: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
11: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
5: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు, శ్రోతలందరి తరపున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు

నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమునకన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఏమందు భారత పాలనంబూ.

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: ఎంత సమరైజ్ చేశారు,
0: సమరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్, అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడా ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్,
1: ఆయన క్లాస్మేట్,
0: ఆయన క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడు అనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది.
1: స్వామి అప్పుడే చెప్పారు,
0: అప్పుడే చెప్పేశారు, అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మన 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
0: ఫిజికల్
1: గా చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియెంట్ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజెనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సిన మన సెటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచం దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీ వర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనకు గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని ఉన్నారు కదా వాళ్ళు, వాళ్లలో ఒక భక్తుణ్ణి ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట.
1: ఆయన
0: ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లోకి,
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కార్ లో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చిన వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు, మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు. స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
0: వెరీ గుడ్. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మన ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వీ వాంట్ టు బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశు పక్షుల్లాగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లాగాని, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, అవి బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రయోగం చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
4: సాయిరాం బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరో అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయిచంద్. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అన్నమాట.
1: ఈ విషయంలో ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పుడు, మన స్కూల్ చదివేళమే నాకు సుభాషిత అని వచ్చేవి. దాంట్లోని ఒక శ్లోకం ఐ విల్ రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాక చేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి ఇది చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడైనా చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలాగా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేష్ట అంటారు. రెండోది బకోధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే వన్ పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకోధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఎప్పుడైనా గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే లేచిపోతుంది, అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి, కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే, మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసీకం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ తో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం, ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం, అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే, మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట.
1: మనం
0: చెప్పుకున్నట్టు మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి, సొసైటీకి మనం చేయాలి అనేయడం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఇన్ని ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు, ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింపచేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, సమరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి
1: మరి చెప్తే. మరి అయితే ఏంటి అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల యెడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఈ విషయం మాకు చెప్పింది. ఏంటంటే, అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు విషయాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే, పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి. మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము. మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ, అసలు స్పిరిచువల్ ప్లేన్లో, ఈ మెంటల్ ప్లేన్లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటించి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్లో అంటే మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్ర్యం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ తిప్పలేము, అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ కాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు,
1: సహజంగా.
0: సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం అని టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగ విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే చాలు.
0: సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణం అయిపోతుంది. దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్ని గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్, సో ఆయన అడుగుతున్నాను స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు ఎలా మాట్లాడాలి,
1: పాయింట్స్.
0: అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అనిపిస్తుంది,
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇదేది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక కనుక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతో మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు, విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఎన్నో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షం ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసు నువ్వు అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి.
1: అంటే నా నేనేమి కాదు, అందుకే మనం నమ్మకం నమః అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంతా అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్లాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణ
1: సార్
0: ఎక్స్పీరియన్స్, అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే, అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ ప్రేస్ చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు, ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసిన మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్క శాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన, ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది, అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి,
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం, ఆగు అనేసి మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమి మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి, నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రంలో ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాడు అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయాలాగో అన్నాడు. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడు టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయని అన్నంటావేంటి అని కొంచెంసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసినట్టు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు, అహమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తున్నాం మనం. ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అనమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతోని అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్ ఎప్పుడైతే మనం, స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజస్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద.
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, దేవుడి వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్ని పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్. మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాత్రం పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం,
0: వాటర్మిలన్.
1: అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం. టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి, అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అంటే స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతో వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు. పిలిస్తే మేము వెళ్ళి, స్వామి ఇగోటి స్వామి మీకోసం తెచ్చాం వాటర్మిలన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరబడుతున్నారు నాకు ఇష్టము అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు మీకు తెలుస్తుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతలు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు, నలుగురు సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: బయలుదేరుతావు,
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే. సోపానం అంటే మెట్లు, లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి. ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట. స్టెప్స్
1: వినుంటావు, సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సీన్స్, చాలా గొప్ప, మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను ఎక్కడో.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది కానీ ఆయన మనసులో. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటి

0: దానిలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుగ్గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుగ్గడతో గట్టిగా కొడుతుంది అన్నమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుగ్గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు, నేను కొట్టినా సరే అంటే ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారుడు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా దాన్ని 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు,
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోని ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది. అంటే దాని అగ్నిలింగం ఉంటుంది,
0: అగ్నిలింగం.
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు అక్కడ, చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది, ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంతా చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలా అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్ అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: ఓణం
0: సెలబ్రేషన్స్ ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు, స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు తెలుసు లేదో మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంక దేనికి ఉండదు,
0: దేనికి ఉండదు,
1: అంటే మక్క విరిగిపోవడం.
0: అవును. సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకు సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని రెండు పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భగవద్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు ఒంటితో. అంటే డెజర్ట్ అంటే మరుస్థలం ఇది, ఎడారి ప్రాంతంలోని ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే

0: రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యామెల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెట్టాడు అలాగా, అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
1: చింత.
0: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
1: కర్రకి
0: కట్టినట్టు
1: అభినయం
0: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడు అంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
1: యాక్సిడెంట్ చేస్తాడు,
0: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏం టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదు అంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఉంటే అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాధసారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
1: సేమ్ ప్రాసెస్
0: మళ్ళీ చేసి అంటాడు. మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సరికి ఏంటిది ఇలాగే దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
1: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
0: కల్పించుకున్నావు.
1: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఇది నా సౌభాగ్యం.
1: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ఓం శ్రీ సాయిరాం. ఈనాడు మన భారతదేశం తన 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో భారతదేశ పౌరులుగా ఈనాడు మన భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు రేడియో సాయి శ్రోతలందరికీ అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని భారత భాగ్య విధాత అయిన సాక్షాత్తు ఆ సాయి భగవానుడు భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి తెలిపిన విశేషాలను ఈనాటి ఈ కార్యక్రమంలో విని తెలుసుకుందాం. ఎన్న భారతే తన్న భారత, భారతదేశ వైభవం.
1: ఈ భారతదేశమునకు హిమాలయ పర్వతములే సరిహద్దులు. ఇవి ప్రతి మానవునికి శాంతి సహనాలను ప్రబోధిస్తూ ఉంటున్నాయి, ఇష్టల నిర్మలత్వాన్ని కూడా ప్రబోధిస్తుంటున్నాయి, స్థిరత్వాన్ని కూడా అందిస్తూ ఉంటుండాలి. దీనికే గుర్తులు ఈ హిమాలయ పర్వతములు. ఈ భారతదేశమునందు గంగా, యమున, సరస్వతులు జీవనులుగా ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదులు భారతదేశమునకు రక్త నాడు. ఇంకా భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము, ఈ మూడు కూడాను మానవత్వంలో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే నిమిత్తమై కర్మ, ఉపాసన, జ్ఞానములు అనేటువంటి దాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంకా రామాయణ భాగవతములు, భారతములు, ఇవన్నీ కూడాను మానవత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. రామాయణంలో రాముడు ఆదర్శ పురుషుడు కనుక ప్రతి వ్యక్తి కూడాను భారతీయుడు ఆదర్శ పురుషుడుగా తయారు కావాలని ఈ రామాయణం ప్రబోధిస్తూ వచ్చింది. భారతము ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశంలో లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడాను లేదు. భా ప్రకాశము, భా వెలుగు, భా కాంతి, కనుక భా రతి, దానిని రతించినటువంటి వాడు భారతీయుడు. ప్రకాశాన్ని ఆశించినటువంటి వాడు, వెలుగును ఆశించినటువంటి వాడు, కాంతిని ప్రేమించినటువంటి వాడు భారతీయుడు. కనుకనే భారతత్వం అనేటువంటిది ఇంత భాగ్యవంతమైనటువంటి యొక్క అర్థమతో కూడినటువంటిది.
0: ఇది మన భారతదేశ గాథ. మన చరిత్ర ఆద్యంతం హృదయంగానూ ఉంటుంది. సనాతన ధర్మము మన భారతదేశ వేదాంత సారము. భిన్నత్వంలో ఏకత్వం అనే మేళవింపుతో అనాదిగా సాగుతున్న వసుధైక కుటుంబం మనది. భా రతి అంటే భగవంతుని పట్ల ప్రేమ. ఇదే మన దేశ పునాది. ఎన్న భారతే తన్న భారత. ఈ భారతదేశంలో దృగ్గోచరం కానిది ప్రపంచంలో మరెక్కడా కానరాదు. అలాంటి మన భరతమాత గొప్పదనం తెలుసుకోవడం కోసం ఈ భావ వీచికను ఆలకిద్దాం.

0: భారతదేశం దైవభూమి. భారతీయుల అంతరంగం ఎల్లప్పుడూ భగవత్ చింతనలోని లగ్నమై ఉంటుంది. దేవుడంటే ఎవరు అనే ప్రశ్న చిన్న పిల్లల నుంచి ముసల వగ్గుల దాకా వేస్తూనే ఉంటారు. దేవుడెక్కడున్నాడు అని అడిగితే ఏం చెప్పచ్చు? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుండి బ్రహ్మాండం దాకా వ్యాపించి ఉంటాడు అని చెప్పవచ్చు. ఆయన సృష్టి స్థితిలయ కారకుడని చెప్పవచ్చు. మనసు గది తలుపులు ఎటువైపు తెరిస్తే అటు ఆయన విశ్వమందిరం ఉంటుందని చెప్పవచ్చు. ఇంత తెలిసాక వచ్చే మరో పాద ప్రశ్న, నాలోనే ఆయన ఉంటే మరి నేనెవరు? ఆయన విడిగా నేను విడిగా ఎందుకున్నాము? ఇలా అంతర్మథనం మొదలవుతుంది. అది ఎక్కడ తృప్తిగా అంతమవుతుందంటే అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు.
1: చుక్కలనియు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ.

తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ,

0: సత్యములు తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ.
1: ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని ఎంతగానో గౌరవించడానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రమే. అనేక రకాల కులాలు, జాతులు, మతాలు, భాషలు, సాంప్రదాయాలు, జీవన విధానాలు, ఆహార వ్యవహారాలు ఇక్కడ సమానంగా ఆదరింపబడతాయి. పరమత సహనం మన పట్టుకొమ్మ. హిందూమతం, బౌద్ధమతం, క్రైస్తవ మతం, ఇస్లాం ఇలా అన్నీ గౌరవింపబడుతూ ఉంటాయి. వీటన్నింటినీ మేళవించి చూస్తే మనిషి మనిషిగా ఎదిగే మతమే మానవత్వం. హృదయం విప్పి మాట్లాడుతూ ప్రేమ అనే ధర్మాన్ని పాటిస్తూ ఆ నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు అయిన భగవంతుణ్ణి తెలుసుకోవడమే ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. అందుకే స్వామి అంటారు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ కాస్ట్, ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. అండ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, హీ ఈజ్ ఆమ్నిప్రెజెంట్.

0: మాతృదేవోభవ తల్లే మన దైవం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు నొక్కి వక్కానించే సత్యం ఇదే. ఒక్క మన భారతదేశంలోనే భగవంతుడు శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధింపబడతాడు. మాతృత్వం మన భారతదేశంలో ఎన్నో రూపాలలో కొలువందుతోంది. గోమాత, భూమాత, ప్రకృతి మాత, దేశమాత, వేదమాత, ఇవన్నీ స్త్రీ స్వరూపాలే. నిజానికి ఈ విశ్వమే జగజ్జనని గర్భం నుండి ఆవిర్భవించింది. అందుకే మన దేశంలో స్త్రీ జాతి సాదర మర్యాదలు పొందుతోంది. ఆడవారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మన్ననలను అందుకొని చరిత్రను సృష్టించారు.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగారే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కారే, తులసతీర్థము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత గాదే, కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారతి రమణిగాదే, సత్వసాగర వేష్టి తత్వాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ భావ సంపన్నతకు గాదే పంట భూమి, అఖిల దేశాలకి ఉపాధ్యాయి కాదే, భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి
0: భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి, రాతిని నాతిగ చేసిన రాముడు నడయాడిన భూమి, యశోదామాతను ముప్పు తిప్పలు పెట్టి పరుగులెత్తిన శ్రీకృష్ణుని పాదధూళి సోకిన నేల ఇది. జ్ఞానులు, తత్వవేత్తలు తమను తాము తెలుసుకున్న పవిత్ర ప్రదేశమిది. దేశదేశాల నుండి వచ్చి తమను తాము ఇక్కడ ఉద్ధరించుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. నలంద, తక్షశిల, వారణాసి, ఉజ్జయిని, కాంచీపురాలు జ్ఞానాన్ని వెనతో పెట్టిన స్థానాలు. మన భారతదేశమే ఒక విశ్వవిద్యాలయం. అరిస్టాటిల్, ఆల్బరూని, మ్యాక్స్ ముల్లర్ మన దేశాన్ని జ్ఞానానికి స్వర్ణగర్భ అని వేణోళ్లా కొనియాడారు. తత్వవేత్తలకు, వేదాంతులకు, జిజ్ఞాసువులకు జననమిచ్చిన దివ్య భూమి ఇది. ఏమిటి భారతదేశ గొప్పతనం? ఇక్కడి విద్యా విధానం ఎందుకంత ప్రశంసలు అందుకుంటోంది? మనకే తెలియని ఆ మన గొప్పదనమేమిటో? ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడునో, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అది ఎ పరవిద్య ఎనబడు నట్టిదాని, అది ఎ పరవిద్య ఎనబడు నట్టిదాని, తెలిపి బోధించు సద్గురున్ తెలియనగును. ఎంతటి వినమ్రత! దేనిని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది విద్య అన్నమాట. విద్య అనేది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు, జీవనం సాగించడం కోసం. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమేనని గ్రహించాలి. మన జీవనం ప్రశాంతంగా సాగిస్తూ సమాజంలో శాంతిని నెలకొల్పాలి. అది మన కర్తవ్యం. అయితే ఈ జీవిత పాఠాలను ఎలా నేర్చుకోవడం? ఈ పాఠాలు ఏ పుస్తకంలో దొరుకుతాయి? వీటిని నేర్పే సరైన గురువు ఎవరు? స్వామన్నారు, పుస్తకముల నిండా మస్తుగ చదువుండే, మస్తకముల నిండా మట్టియుండే, నేటి చదువు పొట్టకోటి కోసమే కదా, వినుము భారతీయ వీరసుతుడా అంటూ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నా హీనుని గుణంబు మానలేడు, తరచి చదువు.

అవును, మన అంతరాత్మయే మన నిజమైన గురువు. ఈ జనన మరణ వలయం నుంచి మనల్ని జాగ్రత్తగా తప్పించి సరైన మార్గంలో నడిపించేదే విద్య. కేవలం భారతదేశంలో అటువంటి విద్య లభిస్తుంది. అదే మన భారతదేశం యొక్క గొప్పదనం.

0: మార్పు అనేది ప్రకృతి సహజం. కాలం ఆ మార్పును తీసుకురావడానికి దోహదం చేస్తుంది. మన భారతదేశం కూడా చాలా మార్పులకు లోనయ్యింది. మన దేశ ప్రగతి కాలానుగుణంగా ఎంతో పరిణతిని సంతరించుకుంది. తద్వారా కొన్ని చోట్ల మన నైతిక విలువలు బాగా దెబ్బతిన్నాయి. ఆధునిక విద్యా విధానం పట్ల మన వ్యామోహం బాగా పెరిగింది. దాంతో పరదేశ సాంప్రదాయాల అనుకరణ మన జీవన విధానంలో వింత వింత పరిణామాలను తీసుకొచ్చింది. తదనుగుణంగా విద్యారంగంలో వచ్చిన మార్పులను సరిగ్గా అర్థం చేసుకోక భారతీయతను దెబ్బతీసే చర్యలు సంభవిస్తున్నాయి. ఇది ఎంతటి దుస్థితి!
1: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధురభావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. మధురభావం బేది మన దేశమున కన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో.

గీతాచార్యుడు భగవద్గీతలో ఇలా అన్నాడు, ఉత్తరేరాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మనో హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఈ పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ దుష్పరిణామాలను సరిదిద్దే బాధ్యత మనదే. గురుశిష్య పరంపర పట్ల గౌరవం కలిగించేలా ప్రవర్తించాలి. మంచి పనులు చేయడం పట్ల ఆసక్తి కలగాలి. వాటి ద్వారా వచ్చే మార్పుల పట్ల దృఢమైన విశ్వాసం పెంపొందించుకోవాలి. మానవత్వాన్ని, ధర్మాన్ని ఎన్నటికీ వీడరాదు. ధర్మో రక్షతి రక్షితః. ఇప్పటికీ ఎందరో మహానుభావులు ఇలాంటి మార్పులను తీసుకురావడంలో సఫలీకృతులై మనకి మార్గదర్శకులయ్యారు. ఒక్క ముక్కను చెప్పాలంటే, ధర్మభూమి అయిన మన భారతదేశం అవతార పురుషులుదయించిన పుణ్యభూమి. మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సాయి భగవానుడు అవతరించడానికి ఎన్నుకున్న పవిత్ర భూమి. అజ్ఞానాంధకారములలో అలముకున్న మానవుడు ఆర్తితో సాయి అని నోరారా పిలవగానే ఓయి అంటూ జవాబిచ్చిన అవతారమూర్తి మన సాయి భగవానుడు. మానవాళి పట్ల ఆయనకు గల అవ్యాజ ప్రేమకు ఇది ఒక నిదర్శనం. నేనే తాను, తానే నేను అని నిరూపించిన సత్యసాయి అవతరణను అనుభవించిన పుణ్య దేశమిది.

పరమ పురుషుడు ఏ గుణము గణించి యతించెనో నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు.

0: భారతీయులారా, భయపడకండి. భారత భాగ్య విధాత అయిన మన సాయి భగవానుడు మనకండుండగా ఎందుకు భయం? సనాతన సారథి ధర్మరక్షకుడైన ఈ భారత భాగ్య విధాతను చూసి తరించండి. 85 ఏళ్లు మనతోనే, మన కోసమే, మన మధ్యనే మెరుగుతూ ప్రేమతత్వాన్ని బోధించిన ఆ దివ్యమూర్తిని మన మనస్సుల్లో ప్రతిష్ఠించుకొని మన జీవితాలను తరింపజేసుకుందాం. గతంలోని గాయాల్ని మాంపి భవిష్యత్తుకు బంగారు బాట వేయగల సమర్థుడాయన. బాబా రక్షణలో భారతీయత సజీవమై పులకిస్తుంది. భారతదేశం విశ్వగురువై గౌరవింపబడుతుంది.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తి నిరూపించి, ప్రబోధించి, ప్రచారించి, అనుభవించి, ఆనందించి 10 మందికి అందించినటువంటి దేశము ఈ భారతదేశం. ఇట్టి భారతదేశం నందు పుట్టినటువంటి మహాభాగ్యవంతుడను అనేటువంటి భావం మీలో ఆవిర్భవించాలి. నేను భారత పుత్రుడను అనేటువంటి యొక్క సగర్వం చేతనే దీనిని నీవు పోషించుకోవాలి.

ఇంతటితో భారతదేశపు 66వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి మీకందించిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమాప్తం చేస్తున్నాను. జై సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో నెల్లూరు జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం అర్చన మీరు వింటారు.
1: కష్టాల కడలిలో తేలియాడుతున్నప్పుడు భగవాన్ బాబాని నమ్ముకున్న భక్తులు తమ విశ్వాసాన్ని ఎలా దృఢపరుచుకోవాలో, ఏ విధంగా తమ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకోవాలో, భక్తుల చరిత్రల నుండి భగవంతుడి పట్ల ప్రేమ భక్తిభావాలని పెంచుకోవడం ఎలా తెలుసుకోవాలో, మన భక్తిని దృఢతరం చేసుకుంటే చివరకు భగవంతుడు ఎలా ఆదుకుంటాడో తెలిపే కథే అర్చన అనే సంగీత నృత్య నాటకం.

0: శుభాషార్చన, చాలా చక్కగా నృత్యం చేసావమ్మా. మీ నృత్యం భగవంతుడికి అందమైన పూలతో అర్చన చేసినట్టుంది. భావం ఒలికించే ఏ కళైనా భక్తుణ్ణి భగవంతుడి దగ్గరికి చేరుస్తుందమ్మా.
1: నేనిచ్చే ఈ చిన్న పువ్వు స్వామి స్వీకరిస్తారా అంకుల్?
0: సర్వ ప్రపంచాన్ని సంరక్షించే సత్యసాయి ప్రభు ఈ చిన్న బిడ్డను మర్చిపోతాడా?
1: మర్చిపోడు అంకుల్. ఒకసారి పెద్దలంతా పూలదండలు పట్టుకుని నిలబడితే ఒక చిన్న పిల్లవాడిచ్చిన గడ్డి పువ్వుని స్వామి అందుకున్నారని విన్నాను.
0: నిజమే, మన స్వామి కోరేది ఆర్తి కాని ఆడంబరాలు కాదమ్మా.
2: అచ్చనా, మీ స్నేహితుల్ని పంపించిరా అమ్మా. అలాగే అమ్మా.
3: రాఘవ, నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. బాబా ఏం చేయదలుచుకున్నారో
0: చూడక్క. భక్తి విశ్వాసాలతో బాబా అనుగ్రహం పొందాలి కాని బాధపడి ఏమిటి సాధిస్తావు?
3: నాకు చాలా భయంగా ఉందయ్యా.
0: నేనుండగా భయం ఎందుకని? పదే పదే స్వామి చెప్తూ ఉంటే విని కూడా భయపడతావెందుకక్క?
3: స్వామి తప్పకుండా ఆదుకుంటారంటావా?
0: ఒక పక్క నా స్వామి సర్వేశ్వరుడు సర్వజగద్రక్షకుడు అని సంకీర్తన చేస్తూ ఇంకా సందేహిస్తున్నావా?
3: కన్న తల్లిని కదరా.
0: ఒక్క తల్లి ప్రేమను పంచిన నీకే ఆ బిడ్డ మీద అంత మమకారం ఉంటే 1000 తల్లుల ప్రేమ పంచే బాబాకు ఉండదా అక్క?
3: ఉంటుందని తెలుసు రాఘవ, కాని డాక్టర్ల మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు ధైర్యం సడలిపోతూ ఉంటుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు.
4: అర్చనని పెద్ద డాక్టర్లందరూ చూశారు రాఘవ. వారందరి అభిప్రాయం ఒకటే, అర్చనకి ఆపరేషన్ చేయక తప్పదు. కాని ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు, అంచేత వేచి చూడాలనుకుంటున్నారు డాక్టర్లంతా.
3: విన్నావా రాఘవ, ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలనురా?
0: నా మాట వినక్క. రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్యకూర్మ వరాహ నారసింహాది అవతారములెత్తిన స్వామి నా స్వామి అనే అచంచల విశ్వాసాన్ని పెంచుకో. ఈ ధైర్యం సడైపో. నిరంతరం సాయి సాయి అనే దివ్యనామాన్ని స్మరించు. నీ విశ్వాసం మరింత దృఢమవుతుంది.
4: రాఘవ చెప్పింది నిజం సీత. ఆ విశ్వాసమే నిన్ను ఆదుకుంటుంది. స్వామి ఆపద్బాంధవుడులా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను.
0: అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాల్ని ఇతరుడు శ్రేయస్సుకు వినియోగించాలి. అందుకే నీ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకో. అన్నార్తులేని వాళ్ళకింత అన్నం పెట్టు. చలిలో వణుకుతున్న వారికి ఒక వస్త్రం దానం చేయి. కష్టాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయి. కన్నీళ్లతో అలమటిస్తున్న వారి ఒక్క కన్నీటి బుట్టుతుడు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఒక్క ఔషధం కొనియి. స్వామి నిన్ను నీ బిడ్డని తప్పకుండా ఆదుకుంటాడు. త్యాగమే మనని స్వామికి దగ్గర చేస్తుంది.
1: చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు రాఘవ. ఇన్నాళ్ళు పూజలు భజనలు చేస్తే చాలనుకునేదాన్ని.
0: సారదక్క, స్వామి మాటలు ఎన్నో వింటున్నాం, ఎన్ని గ్రహిస్తున్నాం, ఎన్ని ఆచరిస్తున్నాం. ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టగానే సత్యసాయి భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై అడుగుపెట్టానని భక్తితో ఆ నేలకి నమస్కరించాలి. సాయికల్వంత సభామంటపంలో అడుగుపెట్టగానే లక్షలాది మంది ఆర్తుల్ని దీనుల్ని భక్తుల్ని నా స్వామి ఆదుకున్నది ఈ ప్రదేశంలోనే అని పులకించిపోవాలి. సాయి దర్శనం చేశాను, ప్రేమని తప్ప ద్వేషాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకోవాలి. స్వామి బోధనల్లో ఒక్కటైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే స్వామి అనుగ్రహం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది.
1: అమ్మా, అచ్చిన అంకుల్ కొత్త పాఠం చెప్తారు, విన్నమ్మా. ఆంటీని పంపించి వస్తాను. రండి డాక్టర్ గారు.
0: అర్చన, ఈరోజు
1: కొత్త పాఠం మీరు చెప్పడం కాదు, నేనే ఓ కొత్త విషయం చెప్తాను, వింటారా అంకుల్?
0: చెప్పమ్మా.
1: గాభరా పడకండి, మా అమ్మ మీకు చెప్పిన విషయం నాకు తెలుసు.
0: నీకు తెలుసా?
1: అవునంకుల్, ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తుంటే విన్నాను.
0: మరి నీకు భయం వేయలేదా అర్చన?
1: బాబా ఉండగా నాకెందుకు భయం అంకుల్? కాని చిన్న సందేహం మాత్రం ఉంది. ఎప్పుడు బాబా నా కళ్లల్లో మనసులో ఉండాలని ఉంటుంది. దానికి నేనేం చెయ్యాలో చెప్పండి అంకుల్.
0: మంచి మాట అడిగావమ్మా, నీకు సులువైన మార్గం చెప్పనా?
1: చెప్పండి అంకుల్.
0: తమ భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకున్న మహాభక్తుల చరిత్రలు అనుభవాలు చదువు. ఎంతో ఉత్తేజం కలుగుతుంది, మన నమ్మకం గట్టిపడుతుంది. చాలు, బాబా నిన్ను కన్నబిడ్డలా ఆదుకుంటారు. నీ దగ్గరే ఉంటాడు. సరేనా?
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్.

0: ஜாகையா ஜாகையா.
1: ஸ்ரீராமச்சந்திர, தயாசாந்திர, பிரம்மாதி தேவதலுக்கு அலபியமைன நீ திவ்யமங்கள ஸ்வரூபாన్ని தரிசிச்சே மகத்பாகியம் கல்பிச்சேவா சுவாமி. ராமா ராமா అని நீ திவ்யநாமాన్ని ஸ்மரிஸ்து அனுக்ஷணம் நீ தரிசன பாக்யம் கோசம் தகதாலாடுத்துன நீ தாசுன்னி கருணிச்சேவா சுவாமி.
0: தியாகையா, லே தேனிகளுக்கே கீர்த்தனல்ని ரச்சி மிருதுமதுரங்க பாடி நன்னு ஆனந்த பரவசுன்னி சேஷவ். நீ பக்தி பிரபத்துலு நன்னு முக்துன்னி சேஷே. வச்சே புஷ்ய பகுள பஞ்சமநாடு நீக்கு மோட்சம் பிரசாதிஸ்தான்.
1: நாக்கு மோட்சமிச்சி ஆபாத மதுரமோ அனந்த திவ்யானந்த பிரதாயகமோ அயின நீ நாமஸ்மரணக்கு தூரம் சேஸ்தாவா ராமா? நின்னு நா ஹிருதயம் நிண்டா நிம்புகுனி நீ திவ்யசுந்தர நாமான்னி கானம் சேஸ்தூ உண்டே லபிஞ்சே பிரம்மானந்தம் ஆ மோட்சம்லோ லபிஸ்துந்தா சுவாமி?
0: மரேதேனா வரம் கோருக்கோச்சாகையா?
1: நிரந்தரம் நீ திவ்யநாமான்னி ஸ்மரிஞ்சே அதிருஷ்டம் கண்டே கோரதகினது ஏముంటుంది சுவாமி? అయినా నీవు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. స్వామి, నీవు నా చేరాయించిన కీర్తనలన్నీ ఇంతవరకు నేనే పాడుకున్నాను. ఇప్పుడు నా పాట నీ నోట వినాలని ఉంది. నా కోరిక మన్నించి వినిపిస్తావా రామచంద్ర?
0: చాగయ్య, నామస్మరణ మహత్యాన్ని జనబాహుళ్యానికి తెలియచెప్పి విశ్వవ్యాప్తంగా వారి చేత దివ్యనామస్మరణ చేయించి తరింపచేసేందుకు అతి త్వరలో నేనే సత్యసాయి నామంతో అవతరిస్తాను. అప్పుడు నీ కోరిక తప్పక మన్నిస్తాను. నీ కీర్తనలు విన్నవారు పరవశించేలా నేను గానం చేస్తాను.
1: ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.
2: త్యాగయ్యా.
0: ఏం చిట్టి తల్లి?
2: మీ తీయని గానానికి మైమరిచిపోయి శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. మీ భక్తి ప్రపత్తుల్ని చూసి పరవశించిపోయాడు. సత్యసాయిగా అవతరించి తన గానామృతాన్ని వినిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇంతటి రామానుగ్రహాన్ని మీరెలా పొందగలిగారు నాకు చెప్పండి స్వామి.
0: అమ్మా అర్చన, రాముడు నాకు అందని చోట ఎక్కడూ ఉన్నాడని నేనెప్పుడూ అనుకోలేదు. నా రాముడు నా నట్టింట నడయాడుతున్నాడని భావించాను. అందుకే మేలుకురుపు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు నా రాముడికి అన్ని సేవలు చేశాను. అందుకే నన్ను నా రాముడు కరుణించాడు. నాలాగే నువ్వు కూడా నీ స్వామి పత్తిలోనే ఉన్నాడని అనుకోకు. నీతోనే ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడని భావించు. కలలోనైనా సాయినామ

0: పుండరీకా, పుండరీకా.
1: ఎవరు స్వామి?
0: నేనే నందకుమారుణ్ణి, నవనీత చోరుణ్ణి. నువ్వు పిలిచావుగా, అందుకే వచ్చాను.
1: స్వామి, ఎంత కరుణామూర్తివి, నాకోసం వచ్చావా?
0: నీకోసమే వచ్చాను పుండరీక. నా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిద్దువుగాని. రా రావయ్యా పుండరీక.
1: కాస్త మెల్లగా మాట్లాడు స్వామి, నాన్నగారికి నిద్రాభంగం ఉంది.
0: నాన్నగారి సంగతి తర్వాత చూసుకో, నీకు దర్శనం ఇచ్చి నేను త్వరగా వెళ్ళాలి.
1: పితృభక్తి పరాయణుడివే స్వామి, నాన్నగారి సేవ వదిలి రమ్మనటం నీకు భావ్యమేనా?
0: అయితే నేను లోపలికి రానా?
1: వద్దు స్వామి, నీ సమ్మోహన రూపం చూడగానే నేను మైమరిచిపోయి నాన్నగారి సేవ విడిచిపెడతాను. కొంచెం సేపు ఆ ఇటుకురాయిపై వేచి ఉండు స్వామి, నాన్నగారికి నిద్ర పట్టగానే నేనే వస్తాను.
0: సరే, భక్తుడు కోరితే తప్పుతుందా? మరి ఈ ఇటుకరాయిపైనే నిలబడతాను.
1: కృష్ణ, వాసుదేవ, పాహిమం, ఎంత కరుణామయుడివయ్యా, నాకోసం ఆ మండుటెండలో ఇటుకరాయిపై నిలబడ్డావా స్వామి?
0: బాధపడకు పుండరీక, భక్తుల కోసం బాధలు పడటం ప్రతి అవతారంలోనూ నాకు అలవాటే.
1: మన్నించు కృష్ణ.
2: నాయన పుండరీక, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? ఏమిటా కన్నీరు?
1: ఏ దేవుని దర్శనం కోసం విశ్వమంతా వేచి ఉంటుందో, ఆ నందకుమారుడు మన ఇంటికి వస్తే మీకు నిద్రాభంగం అవుతుందని ఆరుబయట ఎండలో ఇటుకరాయిపై వేచి ఉండమన్నా నాన్నగారు. తల్లి యశోద చల్లని ఒడిలో సేదదీరైనా స్వామి, ఆ ఎండలో ఎంత బాధపడుతున్నాడు.
2: ఎంత అపచారం చేశావు నాయన.
1: కృష్ణ, వాసుదేవ, ఎంత పని చేశావు కృష్ణ. ఈ రాతిగుండెకు దర్శనం ఇయ్యడానికి వచ్చి సిలవైపోయావా స్వామి? ఈ పాపిని మన్నించు కృష్ణ.
0: బాధపడకు పుండరీక, ఇది నా సంకల్పం. కలియుగంలో మానవులు తరించటానికి, దైవ సాక్షాత్కారం పొందడానికి, నామస్మరణకు మించిన సాధన లేదని తెలియజేయడానికి, నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహించి భక్త సులభుడనని నిరూపించుకోవడానికి పుండరీక వరదుడిగా, పాండురంగుడిగా ఈ ఇటుకరాయిపై వెలిసాను. పండరిపురం అనే పేర ఈ క్షేత్రం ప్రసిద్ధమవుతుంది. జనబాహుళ్యం, భక్తి విశ్వాసాలు కోల్పోయే తరుణంలో నామస్మరణ విశ్వవ్యాప్తంగా పునరుద్ధరించడానికి నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. పండరి భజనతోనే తిరిగి నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.
1: ధన్యోస్మి కృష్ణ.

0: పుండరీకా, పుండరీకా.
1: ఏం తల్లి?
0: ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. నువ్వు గానం చేస్తుంటే పులకించిపోయి భగవంతుడు గోపికా బృందంతో నీ వాకిట రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఇటుకరాతిపై నిలబడమంటే నిలబడిపోయాడు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పండరిపురమనే పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. భగవంతుడి మీద ఇంత అధికారం ఎలా సంపాదించేవయ్యా పుండరీక?
1: చూడమ్మా, నేను నా తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచినా వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవారిని భగవంతుడు తానే తల్లి తండ్రి ఆదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయి. నీ సాయి నిన్ను తప్పక ఆదరిస్తాడు. తల్లికిచ్చిన మాట కోసం పత్తి సాయి పుట్టపర్తిని ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదా?
0: అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ.

0: చైతన్య మహాప్రభు, మీరు మహానుభావులు. మీ స్పర్శచేతనే మూగవాడు పాడగలిగాడు, కుంటివాడు నాట్యం చేశాడు, అంధుడు చూడగలిగాడు.
1: అన్నా, మహత్యం నాది కాదు, శ్రీకృష్ణనామ సంకీర్తనది. కృష్ణనామ సంకీర్తనం చేయండి, అన్ని దుఃఖాలు సమసిపోతాయి.
2: స్వామి, చైతన్య మహాప్రభు.
1: ఏమొచ్చనా?
2: నేను మీకు తెలుసా స్వామి,
1: శ్రీకృష్ణనామాన్ని గానం చేసిన వారికి అందరూ బంధువులే అర్చనా.
2: మీరు కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ నందనందనుడే వచ్చి నాట్యం చేశాడు. మీ స్పర్శతో అంధుడు చూడగలిగాడు, కుంటివాడు నడవగలిగాడు, మూగవాడు సంకీర్తన చేయగలిగాడు. ఈ అద్భుతాలు ఎలా సాధించారు స్వామి?
1: తల్లి, నేను కేవలం కృష్ణుని చేతిలో బొమ్మని. ఏ అద్భుతం జరిగినా అది సంకీర్తన మహత్యం తప్ప నాది కాదు. దీనులకు సేవ చేయాలని సంకల్పం చేసుకో. ఆ సేవ భగవన్ నామస్మరణ చేస్తూ చెయ్యి, అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో అక్కడ సాయి కొలువయ్యి ఉంటాడు. దీనుల బాధలు పంచుకో, సాయి నీ బాధలు పంచుకుంటాడు. వారి జీవితాల్లో దివ్యలు వెలిగించు, నీ జీవనజ్యోతికి ఆయన దివ్య ప్రకాశాన్ని అందిస్తాడు.
2: మీ బోధనతో నాకు జ్ఞానోదయమైంది, దీనుల సేవ చేస్తాను. మా స్వామి ఆశీస్సులు అందుకుంటాను, నన్ను ఆశీర్వదించండి స్వామి.

స్వామి, ఎంత ప్రేమమూర్తివి! నాకు కనువిప్పు కలిగించేవు, నాకు దారి చూపించేవు. ఈ భక్తులు చూపిన మార్గంలో నడుస్తాను. నీ దివ్యనామస్మరణం చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, దీనుల బాధలను పంచుకుంటూ, నువ్వు నా చేయి పట్టి నడిపిస్తున్నావని భావిస్తూ, నా జీవితాన్ని అర్చనగా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను. నా ప్రణతులు అందుకో స్వామీ.

0: సీతమ్మా సీతమ్మా, కంగ్రాచులేషన్స్.
1: విషయం ఏమిటి డాక్టర్? నిన్న మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేశారా?
2: ఆ చేశారు.
1: ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు.
2: నిజమా?
1: అక్షరాలా నిజం. ఆ రిపోర్ట్ ప్రకారం అర్చనకు ఏ గుండె జబ్బు లేదు.
2: నిజంగా సాయిరాం?
1: ముమ్మటికి నిజం. అర్చన సేవలు, నీ పూజలు ఫలించాయి. స్వామి కరుణిచ్చారు.
2: స్వామి, అనంత కరుణామూర్తివై నా బిడ్డను కాపాడావా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను స్వామి? రాఘవ, చూసావా నా బిడ్డను బాబా ఎట్లా కాపాడారు? అర్చన, రామ్మా, బాబా పాదారవిందాలకు నమస్కారం చేయి. నీకు ప్రాణదానం చేసిన స్వామికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో తల్లి.
3: స్వామి, మాటలు రాని చిన్న బిడ్డను దేవుడికి ఏమివ్వాలో కూడా నాకు తెలీదు. నమ్మిన వారిని రక్షిస్తావని కథలు విన్నాను తప్ప కంటికి రెప్పలా కాపాడుతావని ఈరోజే తెలిసింది స్వామి. కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతాను స్వామి. నా జీవితం నీకే అంకితం చేస్తాను. నీ మాటే మంత్రంగా నడుచుకుంటాను. ఎప్పుడు నా చెయ్యి వదలకు స్వామి. నీ రూపం చూడకుండా, నీ నామం స్మరించకుండా నేనుండలేను స్వామి, ఉండలేను.
4: స్వామి, నిర్మల ప్రేమమూర్తివి, వెయ్యి తల్లుల ప్రేమ పంచి ఇచ్చి ఈ బిడ్డని కాపాడి నీ రక్షణ పొందడానికి, మా చెయ్యి పట్టి నడిపించడానికి పసిహృదయం లాంటి పసిడి మనస్సు అశ్రుధారలతో అర్చన అర్హతలను తెలిపి మాకు కనువిప్పు కలిగించావా స్వామి. ఈ అనుభవంతో మాకు గుణపాఠం చెప్పావా స్వామి. నీ పాదపద్మాలకి శతకోటి వందనాలు స్వామి, శతకోటి వందనాలు. అక స్వామి, మనకిచ్చిన ఆనందాన్ని, ప్రేమని అందరికీ పంచుదాం. అందరం కలిసి ముక్త కంఠంతో స్వామిని కీర్తిద్దాం.

ఏర్పడిదాకా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమక్షంలో నెల్లూరు జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం అర్చన మీరు విన్నారు.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: తొంభై ఒకటిలో ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః సర్వ అభీష్టములు ప్రసాదించే స్వామికి నమస్కారము. ఇందులో పండితులు ఇష్టానికి అభీష్టానికి తేడా చెప్తారు. ఇష్టం అంటే ఏ కోరికైనా ఇష్టమే. నాకు ఉప్మా అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం, నాకు పంచదార అంటే మహా ఇష్టం. ఇవి ఇష్టాలు. అభీష్టం అంటే పరమేశ్వరుడికి నచ్చిన కోరిక కోరడం అభీష్టం. నీ అభీష్టాలన్నీ నెరవేరుస్తాను అంటే అభిరుచితో, సరి అయినటువంటి అభిరుచితో ఏ కోరికనైతే కోరుతావో అది అభీష్టము, అది నాకిష్టము. శ్రీవారికి ఇష్టమైన కోరికనమాటది. చూడండి, నాకేదో కావాలి అనుకున్నప్పుడే కేవలం సంకుచితంగా ఒక్క నా సంతోషం కోసం కావాలనుకుని అక్కడ కూర్చుని ఎన్నో బాధలు పడి స్వామి నా దగ్గర ఉత్తరం తీసుకోలేదు, స్వామి నా వైపు చూడలేదు అని అనుకుంటుంటాం కదా. అదే చూడండి, పది మందికి పనికొచ్చే పని స్వార్థరహితమైనటువంటి బుద్ధితో ఎవరన్నా అక్కడ కూర్చుని చేద్దామనుకుంటే శ్రీవారి తాలూకా కరుణ ఎంతో వేగంగా అందించి ఆ అభీష్టాన్ని నెరవేరిచేటట్టు చేస్తారు. ఈ నామంలో మనం తెలుసుకోవలసింది, స్వామి మీకు ఇష్టమైన కోరికలేవు, మీకు ఇష్టమైనట్టుగా నేను కోరేటట్టుగా ఆశీర్వదించండి స్వామి, శ్రీవారికి నచ్చినవి నేను అడిగేటట్టుగా, శ్రీవారికి నచ్చినవి నేను చేసేటట్టుగా ఆశీర్వదించండి స్వామి అని నమస్కరించుకుంటున్నాము. ముందు మామూలుగా కోరికలు అడగడానికి స్వామి చాలా ప్రసన్నంగా ఒప్పుకుంటుంటారు. అది ఎందుకంటే మనని తనకి దగ్గరగా తెచ్చుకోవడం కోసం. నేను అతి చిన్న విషయం అడిగినా నాకు చేశారు, మరి నా ఇష్టాన్ని నెరవేర్చిన నా స్వామి అన్ని ఇష్టాలు నెరవేరుస్తారు కదా. అది కాదు, మామూలు కోరికలు కూడా కొంచెం తీర్చి తనకి దగ్గర చేసుకుని ఏ కోరికలు కోరితే తను సంతోషిస్తారో మనకి చెప్పేది ఆ స్వామివారే. ఈ ఇష్టం అభీష్టం, ఇష్టం అభీష్టం వ్యత్యాసం చెప్పేటటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో ఉంటాయి. నేను నేర్చుకున్నది వారు చెయ్యమంటే చేయడం, వారు వద్దంటే మానేయడం. అయితే వారు పూర్తిగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు మనకి ఏ విధమైన సందేహం లోపల ఉండదు, ఇంకా అది తప్పకుండా చేస్తాం. వారిష్టము మన అభీష్టమయ్యేటట్టుగా వారు ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, వారు చెప్తే చేయడం, వారు చెప్పకపోతే, వారు మన వైపు చూడకపోతే అది ఇటు కాకుండా అటు కాకుండా పెట్టుకోవడం, కాలరూపేణా ఆ పని అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. అది కాల ప్రభావం, కాలం అంటే శ్రీవారు, కాలాతీతులైన శ్రీవారు. లేక కలలో కనిపించి చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యం, శ్రోతలు గమనించి మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం. పుట్టపర్తి వెళ్లి కూర్చుని ఉత్తరం తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఏదన్నా సూచించాలంటే తప్పకుండా కలలో వారుగా ప్రసాదిస్తారు, వారుగా కనిపిస్తారు, చెప్పవలసింది చక్కగా చెప్తారు, అన్ని చేసుకుంటారు మీరు. ఆ నమ్మకం, ఆ భక్తి ప్రపత్తులుంటే కలలోనైనా చెప్పగలరు స్వామి. ఇక్కడ రెండు విషయాలు శ్రోతలతో మనం చేసుకుంటాను. ఏది ఏమైనా ఇష్టమైన అభీష్టమైన వారిని నమ్ముకుని వారికి సమర్పించుకుని వారి తాలూకా ఆశీస్సులు గాని వారిచ్చేటటువంటి అనుజ్ఞ గాని స్వీకరించడం నేర్చుకుంటాము. అలా నేర్చుకోవాలని ఆశీర్వదించు స్వామి అని 91వ నామము. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. ఇంకా ఒక మాట కూడా జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. ఇది తెలుగుని సరిగా రానివాడు చెప్తున్నాడు అనుకోండి, సర్వ అభీష్ట ప్రదాయ నమః అన్న దానికి సర్వుల తాలూకా, సృష్టి తాలూకా, అనేక మంది భక్తుల తాలూకా, ఒక సంఘం తాలూకా అభీష్టం నెరవేర్చే స్వామి మీకు నమస్కారం. ఇందాక మొట్టమొదటే మనం చేసుకున్నాను, మన నా ఒక్క సంకుచితమైన ఏదో కోరికుంటే దాన్ని వారు కాదనొచ్చు, కాని 10 మందికి పనికొచ్చే పని చేస్తానని ఎవరు వచ్చినా అది ఎలాగో అలా జరిగేటట్టుగా చేస్తారు ఆ బంగారు తండ్రి. ఆ బంగారు తండ్రికి నమస్కారం. ఇష్టము వల్ల వారి దగ్గర అవుతాం, అభీష్టముల వల్ల వారి కార్యంలో పాల్గొంటాం. జననికి జనకుడికి ఉన్న బంధంలాగా భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఎంతో పటుత్వం చేసుకుంటాం. అలాని ఆశీర్వదించు స్వామి. 92వ నామం. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఈ కళ్యాణ గుణం అన్న దానికి వర్ణించడం కష్టమండి. మధురము, సుందరము, శుభము, అది కళ్యాణం. స్వామి చూడండి,

ముఖంలో ఉండే అందం, స్వామి మాటలో ఉండే అందం, స్వామి నడకలో ఉండే అందం, స్వామి చరితమంతా ఉన్న అందం, ఈ మాధుర్యం ఉందే, ఈ సుందరమైన మాధుర్యం ఉందే, ఆ మాధుర్యమే స్వామి మమ్మల్ని అందరినీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీ కనుసన్నలలో మేము మెలిగేటట్టుగా చేయగలిగిన శక్తి ఆ మధుర శక్తి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు తనంతట తాను భక్తులను ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం అవతారం తీసుకున్నప్పుడు ఆ అవతారమూర్తి కళ్యాణ గుణుడు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. అయినా పరమేశ్వరుడు అంత మధురంగా ఎందుకుండాలండి? ఎందుకంటే గుండె నిండా ఆ రూపాన్ని పెట్టుకుని, మనసు నిండా ఆ చరిత్రని, వారి వచనాలని ఆకట్టుకుని వారికి దగ్గరవడం కోసం, వారి తాలూకా భక్తుడు అనిపించుకోవడం కోసం, వారి అంతరాంతరాంగాల్లో ఒక అంశగా మెదలడం కోసం ఇది తాపత్రయం, భక్తుడి తాలూకా తాపత్రయం. ఈ భక్తుడి తాపత్రయం సరిగా జరగాలంటే కళ్యాణగుణుడై నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సాకార కళ్యాణగుణాతీతుడై అవతారం తీసుకుంటే ఈ భక్తుడు గుర్తించగలడు. చూడండి, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఒక్క రావణుణ్ణి చంపితే చాలు రామాయణ కాలంలో, ఒక్క హిరణ్యకశిపుడిని చంపితే చాలు హిరణ్యకశిపుడి రోజుల్లో. ఇప్పుడు ప్రేమతో ఆకట్టుకుని, ప్రేమతో మానవుణ్ణి మార్చడానికి వచ్చాను అని చెప్పారు శ్రీవారు. ఆ ప్రేమకి ముందు ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ అన్ని రకాల మధురత్వం కూడగట్టుకుని ఉన్న అవతార పురుషుడు స్వామి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఒక విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహము మనసులో పెట్టుకోవచ్చు, గుండె నిండా నింపుకోవచ్చు, కానీ విగ్రహము తాలూకా చలనము, విగ్రహము తాలూకా మాట, విగ్రహము తాలూకా పనులు అవన్నీ చూడ్డానికి ఎంతో నోచుకుంటే గాని తెలీదు. ఈ బంగారు తండ్రి సత్యసాయి అవతారంలో సర్వం మధురం చేసి అందరినీ ఆకర్షించుకుని, అందరినీ ఆకట్టుకుని, తన భక్తుల్ని తన దగ్గరకు తెచ్చుకుని వాళ్ల జన్మలు పునీతం చేస్తున్నారు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. శ్రీవారి కరుణ వలన భక్తి కుదురుతుంది. శ్రీవారి శక్తి విశదమవగానే భారమంతా వారి మీద వేయడం జరుగుతుంది. వారినే తలుచుకుంటూ, వారి అధికారాన్ని విశ్వసించి వారి పనులు చేయడం అది కర్మ అవుతుంది. అంతకుముందు ఫలితం కోసం చేసిన కర్మలు వారి కనుసన్నవలలో పడ్డాక ఆ కర్మలు ఆ ఫలితాలు వెనక్కెళ్ళి అసలు ఆ ఆలోచనలు కూడా పోయి మనసు నిండా శ్రీవారి రూపాన్ని పెట్టుకుని చేతుల నిండా శ్రీవారి పనులు చేయడం ఇది కర్మధ్వంసం కింద లెక్క. సంకుచితంగా తన కోరికలతో చేసే కర్మలు చెయ్యొద్దని ఎప్పుడు శ్రీవారు అనలేదు. ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాగులు వాళ్ళు చూసుకోవాలి. ఒక భార్యని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనుక్కున్నాక వాళ్ళెవరిని నేను చూడను అనడానికి వీర్లేదు. అన్ని ధర్మబద్ధంగా కర్మలు ఆచరించక తప్పదు. కాని ఆ బంగారు తండ్రి ఆకర్షణలో పడ్డాక ఆ ఆకర్షణ ఎంత గొప్ప శక్తి కలదంటే, ఈ నా పనులన్నీ ఆ పక్కన కొంచెం ఉంటాయి, ఎలాగాను అవన్నీ మీరు చూసుకుంటారు స్వామి, మీ తాలూకా
లోక కళ్యాణ కార్యక్రమంలో నన్నొక వ్యక్తిగా స్వీకరించి, నన్నొక మనిషిగా స్వీకరించి, నన్నొక కూలివాడిగా స్వీకరించి, నన్నొక పనివాడిగా స్వీకరించి ఆ కర్మ చేయించు స్వామి అని. అది చేస్తుంటే మరి ఏ కర్మ చేయడం లేదు కదా, ఒకవేళ చేసినా పెద్దగా బాధపడుతూ చేయలేదు కదా. అంచేత కర్మ దానంతటది ధ్వంసం అవుతుంది. ఇటు శ్రీవారి లోక కళ్యాణం కోసం జరిగే పనుల్లో కర్మ చేస్తూ, అటు బాధ్యతలు నిర్వహిస్తూ అదే కర్మ ధ్వంసం అయిపోవడం కింద లెక్క. ఇంకా కర్మే ఉంది ఆ మనిషికి, ఇంకేముంది ఆయన బాధపడ్డానికి. అయితే శ్రీవారు ఒకసారి సెలవిచ్చింది చెప్పుకోవాలి ఇక్కడ. ఒక స్నేహితుడు, చాలా భక్తుడు, సింగపూర్ వాస్తవ్యుడు, చక్కటి భవనాన్ని కట్టుకున్నాడు. ఆ భవనం స్వామివారు ఇచ్చారని ఎంతో ఆనందించాడు. కానీ దృష్టి తగిలినట్టుగా ఏమైందో తెలీదు, కొన్ని బాధల్లో పడ్డాడు. అంత చక్కటి భక్తుడు ఆ బాధల్లో పడి, అయ్యో ఆ ఇల్లు కూడా ఉండదేమో అన్నంత బాధపడే కాలంలో ఆ భక్తుడికి స్నేహితుడైన ఒక ఆయన స్వామితో చెప్పి, స్వామి అతను చాలా బాధపడుతున్నాడు, ఆ ఇల్లు ఉంటుందో ఉండదో అని కూడా బాధపడుతున్నాడు అంటే స్వామివారు సెలవిచ్చారు, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయపడుతుంది. చూడండి ఎంత చక్కటి సలహా ఇచ్చారో. మనందరికీ ఏదో బాధ రాకుండా పోదు, జన్మెత్తాక ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. కర్మధ్వంసం పూర్తిగా అయిపోయి మనం రాలేదు కదా, ఏదో ఫలితం ఉండగానే వచ్చాము, లేకపోతే వారు రమ్మన్నట్టుగా వచ్చాము. మొత్తం మీద బాధలు పడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతం చూడండి, బాధలు పడేవాడికి స్వామివారిచ్చిన సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ఇప్పుడు మీకు శ్రోతలందరికీ మనవి చేస్తున్నాను ఆ సింగపూర్ భక్తుల గురించి. ఆ ఇల్లు నిలబెట్టారు, బాధలు మెల్లిమెల్లిగా తప్పించారు. ఏం చేశాడు అబ్బాయి? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ప్రార్థన చేసుకుంటే పోవలసిన ఇల్లు పూర్తిగా నిలబడింది. కష్టాలు పడ్డాడు, శ్రమలు ఓర్చాడు, మళ్లీ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తుడికి ఇంకేమీ తిరుగులేనంత హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. శ్రీవారిచ్చిన భవనంలోనే హాయిగా ఉన్నాడు. ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ప్రార్థనలోనే మునిగిపోయి శ్రీవారి తాలూకా కార్యక్రమాలనే చేపట్టిన వాడికి కర్మధ్వంసం అన్నది అవసరమే లేదు. వాడు చేసే కర్మలో ఏ విధమైనటువంటి దోషం లేదు, అధ్వంసం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇప్పుడు ఏదన్నా కష్టాల్లో ఉన్న భక్తుడు గాని, నష్టాల్లో ఉన్న భక్తుడు గాని స్వామిని నామం పట్టుకుని స్వామి రూపాన్ని తలుచుకుంటూ కొంచెం ముందుకెళ్లడం జరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. శ్రీవారి కార్యక్రమాల్లో పాల్గొని అసలు సత్కర్మనే ఎప్పుడు చేయాల్సినటువంటి అవకాశం కూడా వస్తుంది. ఇది 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. నిజమైన విముక్తి ప్రారబ్ధ కర్మ నుంచి కలగాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం జోడించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏ కర్మ అంటదు, ప్రారబ్ధ కర్మ వచ్చి దాని బాధలది పడినా చలనం రాదు, మనిషి బాధపడిపోడు, ఆత్మ క్షోభించదు. కానీ ఎంతో కష్టం, ప్రయత్నించండి, అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం అనుకోవడం. 94వ నామము. ఓం శ్రీ సాయి సాధుమానస శోభితాయ నమః. ఏమండి, మీరు శ్రోతలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు,
స్వామి కార్యక్రమాలు చేస్తున్న చాలా మంది వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మనసు మారి సాధు మానసుడుగా తయారైతే, ఎంత ఎక్కువ సాధు మానసత్వం వస్తే అంత ఎక్కువ శ్రీవారి తాలూకా ప్రకాశం మనకి వారిలో కనపడుతూ ఉంటుంది. సాధుజనులలో ప్రకాశించే ప్రకాశం ఏదైతే ఉందో, వారి ముఖంలో వర్చస్సు ఏదైతే ఉందో, అది శ్రీవారి తాలూకా కరుణ. ఒక్క ముక్క మనవి చేసుకుంటాను, నిత్యం వేదం చేసుకునేవాళ్ళని, త్రికరణ శుద్ధిగా వేదం పారాయణ చేసేవాళ్ళని, వేద పారాయణులని ఎప్పుడైనా చూడండి, వారిలో ఒక వర్చస్సు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడో చెప్పారు స్వామి, యు మే నాట్ అబ్లైజ్ ఎవ్రీబడి, యు కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ. ఆ అబ్లైజింగ్ గా మాట్లాడే వాళ్ళలోనే వర్చస్సు కనపడుతుంది. ముఖంలో అందం ఉందా లేదా అని తెలిసే లోపున ఈ మాట తాలూకా అందం ఆకర్షణ కింద మారుతుంది. స్వచ్ఛమైన చక్కటి నడవడిక కలిగి శ్రీవారి కార్యక్రమాలు చేస్తూ, శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ, మెల్లిమెల్లిగా సాధుజనుడు కింద మారేటటువంటి ప్రక్రియలో ఉన్న మనిషికి వారి ఆకర్షణ కొంచెం లోపల నుండి వస్తూనే ఉంటుంది. ఓసారి ఒక మలేసియా భక్తుడు స్వామివారి పక్కన నిలబడి మాట్లాడుతూ స్వామి అన్నారట, చెప్పాడు ఆ ఉపన్యాసంలో, స్వామి యు నౌ షో మై లవ్ త్రూ యూ అన్నారట. చెలులకి నా ప్రేమని నువ్వు కూడా అందించన్నారు. అంటే స్వామి తాలూకా బట్టల్లాంటి బట్టలు వేసుకుని స్వామిలాగా ఏదో చేస్తామనుకోవడం కాదు, అది చాలా అపార్థం. అది కాదు, స్వామి ఏ విధమైన ప్రేమ ఈ భక్తుడి మీద చూపెట్టాడో, స్వామి ఏ విధమైనటువంటి అటెన్షన్ ఇచ్చి ఈ భక్తుణ్ణి ఆలన పాలన జరిపించారో, ఆ భక్తుడు అందులో కొంచెమైనా మిగిలిన వాళ్ల మీద చూపెడితే వాళ్ళు స్వామి తాలూకా అపారమైన కరుణని పొందారని భావించి ఆనందిస్తారు. స్వామికి ఏం కావాలండి, ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలని నా స్వామి కష్టపడుతున్నారు. స్వామికి కావలసిందల్లా ఒకటే, పాపం ఎప్పుడో చెప్పారు మీ ఆనందమే నా ఆహారం అని, అందరికీ ఆనందమిచ్చేటటువంటి పనే శ్రీవారి పని. మీరు సత్యసాయి సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నారా, ఉపాధ్యక్షుడిగా ఉన్నారా, ఇవి కాదు బాబు కావలసింది స్వామికి. స్వామికి కావలసింది మీరు 10 మంది పేదవాళ్లకి ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది విద్యార్థులకు ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది రోగులకు ఆనందం ఇవ్వగలిగారా. ఆనందం మీరు పంచుతూ ఉండండి, మీలో ఉన్న స్వామిని దర్శించుకునేటటువంటి ఆ ఆకర్షణ మీలోంచి ఆ అనుభూతి పొందుతున్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప నామం, ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వాడిలో ప్రకాశిస్తారు స్వామి. సన్యాసి వేషాలు వేసుకున్న వాళ్లలో ప్రకాశిస్తారు స్వామి. ఇది కాదు, మామూలు భక్తుడు వారి కృపాకటాక్ష వీక్షణాల్లో ఉండి వారి ప్రేమని అందుకున్న ప్రతి భక్తుడు మనసులో పెట్టుకుని, స్వామి నా చేత ఒక్క ఇద్దరికి, ఒక్క ముగ్గురికి, ఒక్క నలుగురికి ఆనందం ప్రసాదించేటట్టు చేయి స్వామి. అది నిజమైన సాయి కార్యక్రమంగా నాకు తోచింది శ్రోతలతో మనవి చేసుకున్నాను. ఈ నామం జ్ఞాపకం పెట్టుకుంటే మనం మారాలి అని జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. 95వ నామం, ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. బంగారు తండ్రి ఎన్నిసార్లు చెప్పారు ఉపన్యాసాల్లో,
ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు విన్నాను, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఏకం సత్ ఉన్న సత్యం ఒకటే. మన ఈ మధ్యన ఉపన్యాసంలో ఆ సత్యమే ఈ సత్యమే తన వైపు చూపెట్టుకున్నారు కూడా శ్రీవారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్రులు అన్నదానికి ఇక్కడ అర్థము జ్ఞానులు, మత ప్రవక్తలు, మత ప్రచారకులు. వీళ్ళందరూ కూడా ఏవేవో తేడాలున్నాయనుకుంటుంటారు, కానీ ఉన్నది ఒక్కటే. అది ఉన్నదొక్కటే అన్న మాటని ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్వామి చెప్పారు, మీలో ఉన్నది నేను, నేనే మీలో ఉన్నది, అదే సత్యము. మీ అందరిలోనూ ఉన్న సత్యమే ఈ సత్యము, సృష్టి యావత్తులోనూ ఉన్న సత్యమే ఈ సత్యము అని కూడా చెప్పారు స్వామి. ఇది నా అనుభవంలో. నేను ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న స్నేహితుడు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒకసారి వారి కరుణ వల్ల నేను అది ఆనందం పొందగలిగాను. ఆ పెద్ద పొజిషన్లో అతనితోటి స్వామి అన్నారు, నేను ఊరికనే చూస్తున్నాను, నేనేదో అడగపోతే ఆగు అన్నారు స్వామి, ఆపేశారు. ఆ పెద్ద ఆయనతో చెప్పారు, చూడు నీకు నాకు ఏమీ తేడా లేదు, ఇద్దరి మధ్యన ఏమీ తేడా లేదు. అనగానే ఈ నా పెద్ద ఉద్యోగంలో ఉన్న స్నేహితుడు వలవలవలవ ఏడ్చాడు. ఏడుస్తుంటే స్వామి, ఊరుకో ఊరుకో, అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఊరుకో ఊరుకో అని చెప్పారు. ఆ సాయంత్రం నా స్నేహితుడు నేను అనుకున్నాం, నేను నా స్నేహితుడితో అన్నాను, నీకు నాకు నీకు ఏమీ తేడా లేదు అని స్వామి చెప్పగానే కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడ్చావు అన్నాను. అంటే కారణం తెలియదు అని ఆయన, అసలు సాధారణంగా అతను అలాగ కరిగేట మనిషి కాదు, అంతలా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అడిగాను, ఎందుకు ఏడ్చావో తెలుసా నీకు అని అడిగాను. ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి స్వామివారి సేవలో 24 గంటలు ఉన్నటువంటి మహానుభావుడు, వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి మహనీయుడు వెంకటరామన్ గారు ఒకనొక ఉపన్యాసంలో చెప్పిన ఒక్క మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. శ్రీవారు చెప్పారట, నరం నయనం నారాయణం, శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటే వలవల వలవల కళ్ళంట నీళ్లు రాక తప్పదు. నరం నీరు, నయనం కళ్ళు, కళ్ళంట నీళ్లు తెప్పిస్తాడు ఆ బంగారు తండ్రి తన దర్శనంతో. తిరుపతి వెళ్లిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, గోవిందా గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్తుంటాం వెళ్తుంటాం వెళ్తుంటాం, ఒక్క గట్టెక్కేసరికి ఆ బంగారు తండ్రి నామం కనపడుతుంది. అది కనపడగానే కళ్ళ నీళ్ళు వస్తాయి, స్వామి ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావురా అని కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ నారాయణ్ణి, శ్రీమన్నారాయణ్ణి కలియవ్ వెంకట నాయకవ్ అంటారు, కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేయగానే కళ్ళ నీళ్ళు వస్తాయి. అలాగే స్వామిని మొదటి చూసిన వాళ్ళందరికీ కళ్ళ నీళ్ళు వస్తాయి, స్వామిని 30 మార్లు చూసినా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నా స్నేహితుడితో నేను నువ్వు ఒకటి అన్న ఆ వేదవాక్కులో నా స్నేహితుడు తనలో ఉన్న నారాయణమూర్తిని దర్శించడం వలన వలవల ఏడ్చాడు అని నాకు తోచింది. ఆ సత్యతత్వం ఏదైతే ఉందో, ఆ సత్యతత్వం ఎందరు చెప్పినా ఒకటే నాయన అని అవతారంలో ఒక కార్యక్రమంగా పెట్టుకున్న సర్వమత సమ్మతుడైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. నామం ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఈ నామం తాలూకా అంతరార్థం నాకు చాలా రోజుల వరకు తెలియలేదు, కానీ తన భర్తని భగవంతుడని నమ్ముకుని స్వామికి దగ్గరై స్వామి తాలూకా అనుగ్రహానికి కారకురాలైన
మా అమ్మగారిని తలుచుకుంటూ మా అమ్మ చెప్పే మాట శ్రోతలతో పంచుకుంటాను. మా అమ్మనేది ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళని కష్టపెడతాడెందుకురా, ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళని కష్టపెడతారెందుకురా అనేది అని, సరేలే మనమెంత ఆ రామదాసే కష్టపడ్డాడు అని చెప్తూ ఉండేది మా చిన్నప్పుడు. పరమేశ్వరుడికి దగ్గరవుతున్న కొద్దీ కొంచెం ఇంతోంతో పరీక్షలు కూడా ఉంటాయి. సాధు మానసులను పరిశోధిస్తారు అని అనేకంటే సాధు మానసుడుగా తయారవుదాము అని సాధనాపరుడైనటువంటి భక్తుణ్ణి కొంచెం పరిశోధిస్తుంటారు శ్రీవారు అని ఈ నామంలో అర్థం. ఓసారి శ్రీవారు చెప్పారు, చూడు ఇది ఇలా ఎందుకయింది అనుకుంటావు, అది ఎందుకు అవలేదు అనుకుంటావు. తర్వాత జ్ఞాపకం వచ్చి, కాదు ఇదంతా స్వామి తాలూకా పథకంలో ఏదో ఒకటి మెట్టు కింద పెట్టుకోవాలి, వారు జరిగిన వారు చెప్పినట్టుగానే కదా జరుగుతుంది, మళ్ళా నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. మరి అదే నిజం కదా, ఈ ముందుది రెండోది ఎందుకు అన్నారు స్వామి. అజ్ఞానుండైన నాకు ఆ రోజుల్లో వారు చెప్తున్నది ఎంత మహత్తర సత్యమో అర్థం కాలేదు, తర్వాత కొంచెం అర్థమైంది, పూర్తిగా ఎప్పుడూ కాదు అని అనుకుంటాను. ఇదంతా సృష్టిలో ఉన్నటువంటిది అని తెలిసి, ఈ సృష్టికర్త తాలూకా రచించిన నాటకం అని తెలిసి, ఈ నాటకంలో అందరూ పాత్రలని తెలిసి, సూత్రధారి పాత్రధారి రెండూ ఒక్కరే నా స్వామి అని తెలిసి, ఇన్ని తెలిసి కూడా మళ్లీ అంతరాల్లో పడిపోతావెందుకు? అయితే అలా పడుతున్నప్పుడల్లా పరిశోధించినట్టుగా నేను నిన్ను కొంచెం టెస్ట్ చేస్తూనే ఉంటాను. సాధు మానస పరిశోధకాయ నమః. పరిశోధించడం అన్నది స్వామి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసంలో, మేకు కొడతావు ఇలా పట్టుకుని ఊపుతావు వెళ్ళిందా లేదా అని, అలాగే భగవంతుడు వీడు పూర్తిగా ఉన్నాడా లేదా అని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు. నా జన్మలో నాకు నా స్వామి ఇచ్చినటువంటి బంగారు జన్మలో నా స్వామి ఇచ్చినటువంటి అపార కరుణాంతరమైనటువంటి మహత్తరమైన అనుభవాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, ఎందరో స్వాములున్నారు, ఎందరో దేవుళ్ళున్నారు, కానీ ఎప్పుడు నేను అనుకునేవాణ్ణి స్వామి మీరు చెప్తే అక్కడికి వెళ్తాను, మీరు చెప్పకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాత్రం నిర్దేశిస్తే ఎక్కడికైనా వెళ్తాను, ఎందుకంటే మీ మాట మాకు ఆజ్ఞ, మీ మాట లేదా అని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు. నా జన్మలో నాకు నా స్వామి ఇచ్చినటువంటి బంగారు జన్మలో నా స్వామి ఇచ్చినటువంటి అపార

24 గంటలు జ్ఞాపకం ఉంచుకుంటే మరి ఇంకా టెస్టులుండవు, పరిశోధనలు ఉండవు. ఎందుకంటే తను చెప్పిందే చేస్తున్నాం కదా. అందులోనూ కూడాను సరదాకి టెస్ట్ చేశారనుకోండి, మళ్లీ ఆ పాదుకల్నే పట్టుకుని, స్వామి నాకేం తెలియదు కదా, శ్రీవారికి తెలిసింది, నాకేం తెలుస్తుంది అని చెప్పుకోవాలి. 97వ నామము. ఓం శ్రీ సాయి సాధక అనుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. దీని వెనకాతల చరిత్ర ఏమంటే, తపస్సు చేసుకుందుకి, జ్ఞానం తెచ్చుకుందుకి, సాధన చేసుకుందుకి ఒక చక్కటి చెట్టుని ప్రతిష్టాపించారు తపోవనంలో అని. అది మామూలుగా మనందరికీ తెలుసు, పుట్టపర్తిలో ఒక మర్రి చెట్టుని చూసుకుని దాని కింద కూర్చుని దండం పెట్టుకుని కొందరు సాధన కూడా చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, నామస్మరణ చేసుకుంటారు. అది ఈ నామం తాలూకా అర్థము. అయితే స్వామి, సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షం, అది సాధకులందరికీ స్వామి అనుగ్రహం అనేటటువంటి ఒక వటవృక్షం. తరగని ప్రేమ ఉన్న సాయిమాత తరగదు. ఎంత చెట్టో అది, ప్రేమ చెట్టు. సాధకులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వాడుకోవడం పర్వాలేదు, కానీ చిన్న పిల్లల్లా మాట్లాడుకున్నా అనుకోండి, స్వామి నాకు మీరు తప్ప మరో మార్గం లేదు, స్వామి మీరు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, స్వామి మీరు తప్ప నాకు దేవుడు లేరు. ఈ మామూలు భక్తుడికి ప్రేమ అనే వటవృక్షము శ్రీవారు. అది తరగని ప్రేమ. ఇంతకంటే మంచి రోజు రాదు శ్రోతలతో చెప్పడానికి. ఓ మారు ఎంతో బాధపడిపోయి రెండు చేతులు పట్టుకుని, స్వామివి స్వామి ఎంతో ప్రేమనిస్తున్నారు, మీ ప్రేమంతా వాడేసుకుంటున్నాను అని అనగానే కొంచెం దగ్గర తీసుకుని, బంగారు ఇంకా తీసుకో, ఈ ప్రేమంతా నీకోసమే, ఇంకా తీసుకో అన్నారు. ఇది భానోజీరావుకి చెప్పిన మాట కాదు, భక్తులందరికీ చెప్పిన మాట. అది ప్రేమ అనే వటవృక్షం. మన స్వామి ప్రేమ అనే వటవృక్షం. అంచేత భక్తులకు ప్రేమ అనే వటవృక్షంగా వెలసిన స్వామికి నమస్కరించుకుంటున్నాను అని కూడా అర్థం చేసుకుని మనం తరించవచ్చు. 98వ నామం. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. సకల సంశయాలు, ఎంత అదృష్టమండి ఇలాంటి అవతారం వచ్చిన కాలంలో మనుష్య రూపంలో వారు వస్తే మనిషి రూపంలో మనం ఆనందించగలుగుతున్నాం. ఏ బొడ్డింకో ఏ దోమో అయితే ఆనందించగలమో లేదో నాకు తెలియదు, కానీ మానవులుగా శ్రీవారు మానవాకృతితో రావడం వల్ల ఎంత ఆనందిస్తున్నామో ఇంత అంత కాదు. సకల సంశయాలు తీరుస్తారు. దయచేసి శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి, ఆ బంగారు తండ్రికి సందేహం ఉంటే అర్పణ చేయండి, ఆ సందేహాన్ని అర్పణ చేయండి, సంశయం ఉంటే అర్పణ చేయండి. సకల సంశయహరుడు. ఇదేంటంటే ఆధ్యాత్మిక సంశయాలుంటే చెప్పండి, మరే సంశయాలున్నా వద్దు అన్న దేవుడు కాడు. ఏ సంశయం ఉన్నా చెప్పు, ఏ డౌటైనా క్లియర్ చేస్తాను అని అన్న అవతార పురుషుడు ఆ సత్యసాయికి నమస్కరించుకుంటున్నాము. పవిత్రమైన 99వ నామం. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. మామూలుగా ఒక అర్థము, అన్ని మతాలు తెలిసిన బంగారు తండ్రి మీకు నమస్కారము, అన్ని మతాలు అంతరార్థాలు చెప్పేటటువంటి స్వామి మీకు నమస్కారము. అది చాలా నిజం. అన్ని మతాల సారము స్వామివారికి తెలుసు అన్నదానికి ఒక చిన్న నిదర్శనం. 25వ తారీఖు డిసెంబరు 1978 మందిరం లోపల కూర్చుంటే స్వామి క్రిస్మస్ ఉపన్యాసం ఇచ్చారు.

0: ఆ ఉపన్యాసంలో అన్నారు, 18 సంవత్సరాలు జీసస్ క్రైస్టు ఏం చేశారో ఎవరికి తెలీదు, ఆ 18 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తాను. 6 సంవత్సరాలు టిబెట్ ఆ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో 6 సంవత్సరాలు తపస్సు చేసి, ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడు తాలూకా దూతను అని అర్థం చేసుకుని కొన్నాళ్లు మాత్రమే తృప్తి చెంది, ఆ తర్వాత ఇంకా ఏదో లోపం కనపడుతోందనుకుని పూరి జగన్నాథ్ ప్రాంతాల్లో భక్తుల్ని చూసి అక్కడ ధ్యానం చేసుకుని, నేను దూత అంత దూరం కాదు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొన్నాళ్ళు ఆనందించి, నేను ఏమిటో భగవంతుడికి అంత దూరం కాదు, నేను దూతని కాదు, నేను భగవంతుడి తాలూకా కొడుకుని, భగవంతుడి తాలూకా పుత్రుణ్ణి అని చెప్పి మళ్ళీ ఇంకా ఆనందం లేక ఇంకా ఏదో సందేహంతో కాశీ వెళ్లి అక్కడొక 6 సంవత్సరాలు ధ్యానం చేస్తే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఆ భగవంతుడు నేను ఒక్కరే అని చెప్పాడని స్వామి చెప్పి, ఈ చెప్తున్నది సాయి, ఎస్ఏఐ, ఇట్నుంచి అటు చూడు ఐఎస్ఏ ఈశా, ఆ ఈశావే జీసస్, ఆ జీసస్సే సాయి అని కూడా చెప్పారు. తత్ పరబ్రహ్మ స్వరూపం, త్వం మీరు, ఆ మీరు పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఇందాక మనం చేసుకున్నాను నా స్నేహితుడితో, నాకు నీకు తేడా ఏమీ లేదు, మన ఇద్దరం ఒకటే అన్నారు స్వామి అని చెప్పాను కదా. ఎంత మహద్వాక్యం అండి అది, తత్వం. ఈ తత్వం సకల తత్వ బోధకాయ నమహాలో ఒకటి, భక్తుడితో నాన్న నువ్వు నేను ఒకటే అని చెప్పిన స్వామి, మహత్తత్వాలైన మహామతాల తాలూకా అంతరార్థాలు కూడా చెప్పగలిగిన స్వామి, పరిపూర్ణ అవతారమూర్తి అయిన స్వామి, ఆ స్వామికి సదా నమస్కరించుకుంటున్నాము. ఎప్పుడు మా మనసుల్లో ఉండి మమ్మల్ని అందరినీ ఒకే ఒక్క తల్లి పిల్లలుగా, అందరిలోనూ ఉన్న శ్రీవారిని దర్శించేటట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించమని కూడా నమస్కరించుకుంటున్నాము.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏమిటి స్వతంత్రము?
1: వాట్ ఈస్ ఇండిపెండెంట్?
0: స్వతంత్రం అనగా ఇష్టానుసారం సంచరించడము, ఇష్టానుసారం ప్రవర్తించడము కాదు.
1: Independent doesn't mean to act as you like, as you please.
0: స్వాతంత్రము హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మబోధనే నిజమైన స్వతంత్రము.
1: స్వ, ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద హృదయ.
0: సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి యొక్క తత్వము స్వకు మాత్రమే సరి అయినటువంటి అర్థం ఇస్తుంది.
1: ద నియర్నెస్ అండ్ ద ప్రాక్సిమిటీ అండ్ ఐడెంటిటీ మర్జ్ ఇస్ పాసిబుల్ త్రూ ది స్వేచ్ఛ.
0: కనుక ఆత్మజ్ఞానము, ఆత్మ నిగ్రహము, ఆత్మాన్వేషణ, ఆత్మానందము, ఇవే నిజమైనటువంటి యొక్క స్వాతంత్రము.
1: ట్రూ ఇండిపెండెన్స్ మీన్స్ the knowledge of the self and the control of the self and quest to the self.
0: Vidyarthulara, aikamatyam chaala avasaram.
1: Unity is very essential.
0: Vyaktiga sadhinchaleinatundi karyamulu samastiga sadhinchadaniki entayo avakasam untundali.
1: What that cannot be accomplished at the individual level can be achieved by way of society.
0: Kalukane vedamu kalasi melasi tirugudam.
1: Let's move together.
0: కలిసిమెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop that what we have known together.
0: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అని.
1: లెట్ us live in friendship without any conflict.
0: భరతమాత బిడ్డలైనటువంటి యొక్క మీ యొక్క ఉన్నతికై తాను ఎంతో పరితపిస్తూ ఉండాలి.
1: ద మదర్ ల్యాండ్, ద మదర్ ఆఫ్ దిస్ కంట్రీ హాస్ బీన్ యర్నింగ్ ఫర్ యూ.
0: మీరు మంచివారు కావాలి.
1: You should be good.
0: ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: You should be ideal student.
0: దేశమునకు సరైనటువంటి కీర్తిని సంపాదించాలి.
1: You should bring reputation to this country.
0: దేశములో ఉండినటువంటి యొక్క సౌభాగ్యాన్ని చక్కగా మీరు అనుభవించాలి.
1: You should make proper use of it.
0: మీరు అనుభవించి ఆనందించడమే కాకుండా 10 మందికి పంచాలి.
1: You should not only enjoy yourself but share with others.
0: ఏ దేశీయులైనప్పటికీ ఆ దేశం యొక్క జాతీయత భావము విద్యార్థుల్లో బలపడాలి.
1: Let them be of any country, they should develop the feelings of patriotism.
0: America, Japan, Germany, Italy, ee desham ainappudiki aa deshamlo puttinatundi aa desham yokka gauravanni manam kaapadali.
1: You may belong to any country, you should uphold the respect of your country.
0: Anta okkate.
1: All are one.
0: All are one. Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
0: Evarini manam dveshinchakoodadu.
1: Don't hate anyone.
0: Jati mata bhedamulaku ee maatram kodana avakasam ivvakoodadu.
1: Don't give scope for differences
0: okay,
1: in jati religion community.
0: Okay, only one jati. అదే మానవ జాతి.
1: That is the caste of humanity.
0: ఒకే కులము.
1: That is one community.
0: అదే ఆధ్యాత్మిక కులము.
1: That is the spirituality.
0: ఒకే భాష.
1: One language.
0: అదే హృదయ భాష.
1: Language of the heart.
0: ఒకే దైవము.
1: One God.
0: అదే నిజమైనటువంటి దివ్యత్వం.
1: That is the divinity.

0: Om Shri Sai Ram, invoking Bhagavan's divine blessings, the devotees from the state of Odisha are here in Prashanti Nilayam as a part of their two-day Pratiyatra on 16th and 17th of August. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence comprising Sri Satya Sai Ashtottara Shatanamavali chanting, talk by Sri Narayan Prasad Sar, East Zone President, Sri Satya Sai Seva Organizations India, an audio-visual presentation on 50 years of Sri Satya Sai Trust Odisha, talk by Dr. Satya Swarup Patnaik, State President, Sri Satya Sai Seva Organizations Odisha, followed by release of a new Odia Bal Vikas magazine with Bhagwan's blessings. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the students of Sai Anandam School, Bhubaneswar will be offering a dance program, followed by a drama presentation titled Thank You Swami by the devotees from Cuttack, state of Odisha. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఒడిషా రాష్ట్రం నుండి భక్తులు ఆగస్టు 16 మరియు 17 తేదీలందు 2 రోజుల పర్తయాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 నుండి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి సమర్పణ, జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈస్ట్ జోన్ అధ్యక్షులు శ్రీ నారాయణ ప్రసాద్ సార్ గారిచే ప్రసంగము, ఒడిషా రాష్ట్రంలో 50 సంవత్సరాల శ్రీ సత్యసాయి ట్రస్ట్పై వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఒడిషా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్యస్వరూప్ పట్నాయక్ గారిచే ప్రసంగము, సరికొత్త ఒడియా బాల్ వికాస్ పత్రిక విడుదల. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 భువనేశ్వర్లోని సాయి ఆనందం స్కూల్కి చెందిన విద్యార్థులు నృత్య సమర్పణ గావిస్తారు. తదుపరి కటక్ చెందిన భక్తులు థ్యాంక్ యూ స్వామి పేరిట నాటకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: కన్ని

తంబురమీసగ జటాజూటమును సిరమున మెరయగమారదు తంబురమీస జటాజూటమును సిరమున మెరయగమారదు తంబురమీస జటాజూటమును సిరమున మెరయ త్రిశూలంబుతాపి పుదువరుడు తదిం తదిం తదు కవిత కయనుచు త్రిశూలంబుతాపి పుదువరుడు తదిం తదిం తదు కవిత

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1986 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15వ తేదీన భక్తులకు అందించిన దివ్యోపన్యాసాన్ని వింటారు. నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటి? భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా లభించింది? యూనిటీ యొక్క ఆవశ్యకత, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను స్వామి ఈ ఉపన్యాసంలో వివరించగా విందాము.

మీ చిత్రకళనతోడ చిత్రమయ్యున్నట్టి చిత్రకళల

0: பஜதந்தயுமிதே பாலுனார. வித்யார்த்துலார, வித்யாபிமானுலார, அத்தியாபகுலார, பஞ்சபூதముల యొక్క ప్రకాశ వికాసముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచము. ద్వైతమే దీని యొక్క స్వభావము. సుఖ దుఃఖములు, నిందాస్తుతులు, లాభ నష్టములు, జయ విజయములు కూడా దీని యొక్క అంశములే. తప్పొప్పుల యొక్క ఫలితములే ఈ పరిణామములు. తప్పు చేయుట తప్పు కాదు, చేసిన తప్పునే పలుమారు చేసి దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురి కావటమే పెద్ద తప్పు. భారతదేశం యొక్క చరిత్రలో ఉత్కృష్టమైనటువంటి ఆదర్శము మనకు అనేకముగా కనిపించుచున్నవి. ఫ్రెంచి, పోర్చుగీసు, మొఘల్, ఆఫ్ఘనిస్తాన్ ఇత్యాది విదేశీయులు పలుమారు భారతదేశం పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కూడాను భారతీయులను హెచ్చరించినప్పటికీ వీరు తగినటువంటి జాగ్రత్తను తెలుసుకునలేకపోయారు. 1746 లోపల ఫ్రెంచి వారు ఉత్తర భారతదేశమైన కర్ణాటకంలో ప్రవేశించి అనేక విధములుగా దానిని ఏలుటకై ప్రయత్నించారు. తదుపరి 1749 లో కూడాను కర్ణాటక యుద్ధమును జరిపి దానిని వశం చేసుకోగలిగారు. ఇక్కడ నైజాం సాహెబ్ యొక్క సహాయం చేతనే కర్ణాటకాన్ని వశం చేసుకోగలిగారని ఆనాటి గవర్నర్ అయిన డూప్లే కూడాను తన చరిత్రలో లిఖించుకున్నాడు. అదే విధముగానే బెంగాల్ దేశంలో కూడాను మిర్జాఫర్ అనేటువంటి వాని సహాయం చేతనే క్లైవ్ ఈ యొక్క బెంగాల్ దేశాన్ని వశం చేసుకోగలిగాడు. అదే విధముగానే మహారాష్ట్రంలో పీశ్వ రఘునాథరావును వశం చేసుకుని మహారాష్ట్రమును ఫ్రెంచి వారు వశం చేసుకోగలిగారు. ఈ విధముగా భారతదేశమును భారతీయుల యొక్క సహాయం చేతనే విదేశీయులు వశం చేసుకోగలిగారు. తదుపరి 1757 లోపల బ్రిటిష్ వారు ప్రవేశించారు. భారతదేశమునకు, ఇంగ్లాండుకు ఏ విధంగా కూడాను పోలికలు లేవు. ఆనాడు భారతదేశము పాకిస్తాన్తో కూడా చేరి 1600,000 చదరపు మైళ్లు కలిగినటువంటిది. ఇలాంటి భారతదేశమును ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, మాస్కో ఇవన్నీ కూడా చేరినప్పటికీ ఇంగ్లాండ్ లోపల 93,000 మాత్రమే చదరపు మైళ్లు ఉండేటువంటిది. భారతదేశం కంటే ఇంగ్లాండు 16 రెట్లు చిన్నది. 51లో సెన్సార్ ప్రవేశం చేసినప్పుడు భారతదేశము పాకిస్తాన్ లో 43,60,000 ప్రజలు. ఇంకా ఇంగ్లాండ్ యొక్క జనాభా 5,03,00,000. ఇక్కడ ఇంగ్లాండ్ కంటే భారతదేశం 8 రెట్లు అధిక జనాభా కలిగినటువంటిది. ఇంగ్లాండ్ కంటే 16 వంతుల విశాలమైనటువంటి దేశమును, జనాభా కంటే 8 రెట్లు అధికమైనటువంటి జనాభాను విదేశీయులు వశం చేసుకోవటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? భారతదేశంలో శౌర్య, క్రౌర్య, పరాక్రమవంతులు లేకపోలేదు. నాగరికత ఎందుకని, వైజ్ఞానం నందుకాని, విశిష్టత ఎందుకని, పేరు ప్రతిష్టలు ఎందుకని, ధనమునందు కాని ఏ దేశమునకును భారతదేశము తీసిపోదు. కాని భారతీయులు ఎందు ఐకమత్యము లేకపోవటం చేతనే చిన్న దేశీయులైనప్పటికీ భారతదేశమును ఓడించుటకు ప్రయత్నించారు. దేశమునకు కాని దేహమునకు కాని ఐకమత్యం అత్యవసరము. ఐకమత్యమే మహాబలము. ఇట్టి బలము లేనటువంటి యొక్క బలహీనులను ఎవరైనా కూడాను జయించగలరు. 10,000 మైళ్ల దూరం నుండి వచ్చినటువంటి ఆంగ్లేయులు 1 సంవత్సరము 10 సంవత్సరములు కాదు, 190 సంవత్సరములు భారతదేశాన్ని వశం చేసుకున్నారు. 1757లో ప్రవేశించినటువంటి వారు 1945 లోపల వీడిపోయారు. 1893 ఒక ప్రత్యేకించినటువంటి వ్యాపారి యొక్క సంబంధమై కేసును విచారించే నిమిత్తమై గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అప్పటికి గాంధీకి 24 సంవత్సరములు. దక్షిణాఫ్రికాలో ప్రవేశించినప్పుడు భారతీయులకు జరుగుతున్నటువంటి అవమానమును, భారతీయులను హింసించుతున్నటువంటి హింసలను కండ్లారా చూచాడు. మానవులకు మానవుల మధ్య ఉన్నటువంటి భేదం ఏమిటి? ఆశయాలు ఎందుకని, అధికారములు ఎందుకని, విద్యలు ఎందుకని వ్యత్యాసములు ఉండవచ్చును, కాని మానవత్వం మానవత్వమే. ఇలాంటి మానవత్వాన్ని ఇంత హీనంగా చూడటం ఇది న్యాయం కాదని ఆనాడు అక్కడ సత్యాగ్రహం ప్రారంభించాడు. ఈ వార్త అక్కడి ప్రధానమంత్రి అయినటువంటి జనరల్ స్టాఫ్స్ అనేటువంటి వానికి అందించారు ఈ వార్తను. అతను ఈ జనరల్ స్టాఫ్స్ గాంధీని పిలిపించి, మిత్రమా, ఏ నిమిత్తమై నీవు సత్యాగ్రహం ఆచరిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఇతను మనసు విప్పి, మానవత్వం ఏకత్వం, మానవ జాతి ఒక్కటే, రంగులు వేరుగా ఉండవచ్చును, ఆశయాలు వేరుగా ఉండవచ్చును, అధికారములు వేరుగా ఉండొచ్చును, బలపరాక్రమములు వేరుగా ఉండవచ్చును, కానీ మానవత్వం ఒక్కటే. అలాంటి మానవత్వాన్ని ఈ విధంగా హింసించటము న్యాయం కాదని వాదించాడు. జనరల్ స్మార్ట్స్ గాంధీని సమీపించి వీపు పైన చేయి వేసి, మిత్రమా, నీవు చెప్పినది వాస్తవమే. ఈ ఆసియా వారు భారతీయులను హింసించట కూడాను నిజమే. అయితే మీ దేశమునందు మీ భారతీయులనే గ్రామములకు వెలుపల ఉంచి కోటాను కోట్ల మంది ప్రజలను అంటరాని వారిగా భావిస్తున్నారు. అలాంటి మీరు మా దేశంలో ఉండేటువంటి దోషములను పరికించేటువంటి అధికారం మీకు లేదు అన్నాడు. మీ దేశమునందు మీ జాతీయులని అంటరాని వారిగా భావించి ఊరు వెలుపల ఉంచి వారిని హింసిస్తున్నటువంటి మీరు మా దోషములు చెప్పేటువంటి అధికారం మీకు ఎక్కడ ఉంది అన్నాడు ఈ ప్రైమ్ మినిస్టర్. ఆ స్మార్ట్స్ యొక్క పదములు గాంధీ హృదయానికి తుపాకీ గుండె వలె తగిలినాయి. అంతటితో గాంధీ తల ఉంచుకున్నాడు. మాలోని ఇన్ని దోషములుండి పరుల దోషములు ఎంచేటువంటి అధికారం మాకెక్కడున్నది, నిజముగా నా కన్ను తెరిపించాడు ఈ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడు. ఈ విధముగైనటువంటి సత్యమునందు పరిణామమును చెందినటువంటి వాడు గాంధీ. సహజంగా ఎవరైనా మన దోషములు చెప్పినప్పుడు మనకు కొంచెం కష్టమో లేక వారిపైన ద్వేషమో ఏదో ఒక విధమైన బాధలు కలుగుతుంటాయి. ఎవరు తమ దోషములను తాను గుర్తించి, ఎవరు తమ యొక్క బలహీనతను తాను గుర్తించి, ఎవరు తమ పెడమార్గమును తాను గుర్తించి సక్రమమైన మార్గమును సరైనటువంటి విషయాన్ని అలవర్చుకుందరో వారే నిజమైనటువంటి మానవుడు. అట్టి మానవుడే ఆదర్శమూర్తి. గాంధీ ఈ విధమైనటువంటి యొక్క విషయమునందు తాను ఆదర్శమూర్తి కావటం చేతనే యావత్ భారతదేశం కూడాను భారతీయ పితామహుడని అనుభవిస్తూ వచ్చారు. అక్కడ నుంచి ఇండియాకు బయలుదేరి వచ్చాడు. ఆనాటి నుండి ఈ అంటరానితనమును దూరం చేసి తదుపరి దేశం పైన మనం తగినటువంటి యొక్క ప్రయత్నాలు పూనుకుందామని ఆనాటి నుండి భారతదేశంలో సత్యాగ్రహములు ప్రారంభించాడు. భారతీయులందరూ ఒక్కటి,
1: ఆల్ ద ఇండియన్స్ ఆర్ వన్,
0: అందరూ కూడాను సోదరత్వాన్ని పెంచుకోవాలి, జాతి మత కుల భేదములను నిర్మూలము గావించాలి. ఈ విధమైనటువంటి ఆశయములో మొట్టమొదట గాంధీ ప్రవేశించాడు. ఇది క్రమక్రమేణా పెరిగి పెద్ద వృక్షంగా మారిపోయింది. ఇది కట్టగడపటి దేశం పైన కూడా దీని యొక్క పరిణామమును ప్రవేశపెట్టాడు. అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, ప్రాణాపాయములకు కూడాను వెలవకుండా వెన్నందించాడు. నాయమాత్మ బలహీనైన లభ్య అన్నట్టుగా తన ఆత్మ బలహీనుడైనటువంటి వాడు దేనిని కూడాను సాధించలేడు. ఆత్మ బలం కలిగినటువంటి వాడు దేనినైనా సాధించగలడు. కనుకనే మొట్టమొదట మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసము లేనటువంటి వాడికి ప్రేమనే లేదు, ప్రేమ లేనటువంటి వాడికి శాంతి లభించదు, శాంతి లేనటువంటి వాడు సత్యమార్గంలో ప్రవేశించడు, సత్యమార్గంలో ప్రవేశించినటువంటి వానికి ఆనందమే శూన్యం, ఆనందము లేని వానికి దేవుడు కూడా లేడు. కనుకనే మనం ఆనందాన్ని అనుభవించాలంటే సత్యమార్గంలో ప్రవేశించాలి. వేర్ దేర్ ఈజ్ కాన్ఫిడెన్స్ దేర్ ఈజ్ లవ్, వేర్ దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పీస్, వేర్ దేర్ ఈజ్ పీస్ దేర్ ఈజ్ ట్రూత్, వేర్ దేర్ ఈజ్ ట్రూత్ దేర్ ఈజ్ బ్లిస్, వేర్ దేర్ ఈజ్ బ్లిస్ దేర్ ఈజ్ గాడ్. కనుక మనము ఈ దైవత్వాన్ని మనం పొందాలన్నప్పుడు, మానవత్వం యొక్క సోదరత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి ప్రేమ అభివృద్ధి పరచుకోవాలి. మొదటి నుండి భారతదేశంలో ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా కుంటుపడుతూ వచ్చింది. స్వార్థము స్వార్థము స్వార్థము, ఆధ్యాత్మికం నందు స్వార్థమే, లౌకికం నందు స్వార్థమే, భౌతికం నందు స్వార్థమే, వైజ్ఞానం నందు స్వార్థమే. స్వార్థమనేటువంటి పిచాచం చేత పీడింపబడేటువంటి వాడు భారతీయుడు. స్వార్థమనేటువంటి చేతిలో కీలుబొమ్మ ఆడుతున్నటువంటి వాడు మానవుడు. ఈ స్వార్థము దైవం చెంత కూడాను వినియోగించుకోవడానికి ప్రయత్నించుకుంటారు. తన భావము తన కోరిక నెరవేరకుండిన భగవంతుడైనా విసర్జించుటకు పూనుకుంటారు. ఈ స్వార్థ సప్రయోజనముల యొక్క బంధనంలో చిక్కులుకోవటం చేతనే మానవుడు తన మానవత్వాన్ని మర్చిపోయి కేవలము దానవుడుగా తయారవుతున్నాడు. కనుకనే ఈ స్వార్థాన్ని త్యాగం చేసి పరార్థమైనటువంటి ఐకమత్యాన్ని అభివృద్ధి పరచాలని గాంధీ సాధ్యమైనంత వరకు అనేక మార్గముల యందు కొంత ప్రయత్నము చేస్తూ వచ్చాడు. మంచి కార్యముల యందు ప్రయత్నము దిగ్విజయాన్ని సాధిస్తుంది. ప్రారంభంలో కొన్ని కష్ట నష్టములు కలిగించవచ్చును. ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు కష్టముల మధ్యనే మనకు సుఖం లభిస్తుంది. కనుక కష్టములు పడక సుఖాన్ని మనం అనుభవించలేము. ప్రకృతి యందలి ప్రతి పదార్థం కూడాను ఈ రెండింటి బోధనలను ప్రాథమ మానవునికును జరుపుతూ వస్తూనే ఉన్నాయి. ఒక గులాబీ మొక్కను చూడండి, గులాబీ పుష్పము చాలా అందంగా ఉంటుంటుంది, చాలా ఆనందాన్ని అందిస్తుంది, అంతేకాదు సుగంధాన్ని కూడాను చేకూరుస్తుంది. కానీ దాని క్రిందనే సూటైన ముండ్లతో బాధను కలిగించేటువంటి థార్న్స్ ఉండి మానవుణ్ణి భయపెడుతుంది. దేర్ ఇస్ నో రోజ్ వితౌట్ థార్న్. రోజ్ ఈజ్ ఫ్లవర్, థార్న్ ఈజ్ లస్ట్. రోజ్ ఈజ్ లవ్, థార్న్ ఈజ్ లస్ట్. కనుక మనం రోజును కట్ చేయవలసిందే కానీ థార్న్ను టచ్ చేయకూడదు. ఇది మానవునకు ఈ వృక్షం ఎంతో మనకు బోధిస్తూ వచ్చింది. సుఖమును అనుభవింపగోరినటువంటి మానవుడు దుఃఖానికి కూడాను సిద్ధముగా ఉండాలని బోధిస్తూ వచ్చింది. మానవునికును జరుపుతూ వస్తూనే ఉన్నాయి. ఒక గులాబీ మొక్కను చూడండి, గులాబీ పుష్పము చాలా అందంగా ఉంటుంటుంది, చాలా ఆనందాన్ని అందిస్తుంది, అంతేకాదు సుఖ చేకూరుస్తుంది. కానీ దాని క్రిందనే సూటైన ముండ్లతో బాధను కలిగించవచ్చు

నాటకుండా కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి ఈనాడు మనకు. ఇది సోమరుల యొక్క భావములే కాని సరి అయినటువంటి భక్తుల యొక్క భావములు కావు. కనుకనే ఇట్టి త్యాగమునకు సిద్ధమై గాంధీ అనేక విధములుగా ప్రయత్నం చేసి కట్ట కడపటికి 1947 సాయంకాలం 6 గంటలకు, అనగా 6 తేదీ 6 గంటలకు ఈ భారతదేశం యొక్క విముక్తిని అందుకున్నాడు. అయితే కొంత అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ వ్రాతకోతల లోపల కొంత ఆలస్యం జరగటం చేతనే 14వ తేదీ 3 గంటలకు ఇది భారతదేశము ఇండిపెండెన్స్ డే అని అనౌన్స్ చేశారు. దీనికి ఇండిపెండెన్స్ డే అంటే ఏమి దీని అర్థం? డిపెండ్ అంటే ఇతరుల యొక్క స్వాధీనంలో ఉండటం, లేక అనదిని పరిసనే కాదు, ఇతరుల యొక్క వ్యక్తుల యొక్క స్వాధీనం నందే కాదు, దేని ఎందు కూడాను ఒకదాని ఎందు వశంగా లేకుండా ఉండటం. డిపెండ్ అంటే పరుల యొక్క ఆధీనంలో ఉండటము, ఇండిపెండెంటే ఎవరి స్వాధీనం లేకుండా ఉండటం. కనుక డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్, ఈ విధమైనటువంటి దానిని పొందటమే స్వతంత్రము అన్నారు. స్వతంత్రం అంటే ఏమిటి? తంత్రం అనగా ఆత్మ, స్వాతంత్రం అనగా ఆత్మను అనుసరించటమే, ఆత్మ స్వాధీనము కావటమే స్వతంత్రము అని దీని యొక్క అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. కనుక స్వాతంత్రము అన్నారు. నీ హృదయాన్ని నీవు అనుసరించు. ఈ హృదయమే నీ గురువు, ఈ హృదయమే నీ దైవము, ఈ హృదయమే నీ యొక్క మాస్టర్. కనుకనే ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్ అన్నారు. ఈ హృదయాన్ని నీవు అనుసరించినటువంటి వాడికే విజయాన్ని సాధిస్తావు, అదే దైవాన్ని అనుసరించమని చెప్పి బోధించటం. యంత్రము దేహము, మంత్రము శ్వాసము, తంత్రము హృదయము. కనుక మానవత్వం అనగా యంత్ర మంత్ర తంత్ర సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వం. ఈనాడు పరదేశీయుల యొక్క విముక్తిని మాత్రమే మనం పొందగలిగాము. విదేశీయుల యొక్క బంధనగా మాత్రమే బంధన కాదు, స్వదేశీయుల బంధన కూడాను బంధనే. కానీ ఈనాడు మాత్రం మనం స్వతంత్రులమై ఉన్నామా? లేదు. విదేశీయుల యొక్క బంధం పోయింది, కానీ స్వదేశీయుల బంధంలో ఉంటున్నారు. స్వదేశీయుల బంధం నుంచి విముక్తి అయిపోయి స్వబంధం నుంచి కూడా విముక్తి కావాలి. స్వబంధన అనేటువంటిదే సెన్స్, ఈ ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటమే స్వబంధన. కనుక స్వబంధం నుంచి కూడా విముక్తి అయినప్పుడే అప్పుడు వీడు స్వాతంత్రుడవుతాడు. కనుక బాహ్యంగా స్వతంత్రము, అంతర్ముఖంగా స్వాతంత్రము, ఈ రెండింటిని పొందినటువంటి వాడే నిజమైనటువంటి మానవత్వం. దైవము బయట వెలుపల ఉంటుండేటువంటి వాడు కనుక బయట వెలుపల కూడాను మనము తగినటువంటి స్వతంత్రాన్ని అనుభవించాలి. అంతర్బహిత్త సర్వవ్యాప్య నారాయణ, అంతర్బహిత్త సర్వవ్యాప్, అంతర్బహిత్, లోపల వెలుపల ఉండేటువంటిది దైవత్వం ఒక్కడే. కనుక నిజముగా మానవత్వం స్వతంత్రాన్ని పొందాలనుకున్నప్పుడు ఈ ఇంద్రియం యొక్క నిగ్రహాన్ని, దైవత్వం యొక్క సత్యత్వాన్ని, మానవత్వం యొక్క విశాలత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని యోగము అని పతంజలి సూత్రము యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు. మనసును నిగ్రహించాలని అందరూ చెప్పవచ్చును, కాని నిగ్రహించి అనుభవించేటువంటి యొక్క శక్తి అందరికీ ఉండదు. విద్యార్థులారా, మీరు భావి భారతోద్ధారకులు, ఫ్యూచర్ లీడర్స్ అండ్ ప్లీడర్స్. కనుక మీరు ఈనాటి నుండి నిజమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని అభివృద్ధి భావించుకొని, సోదరత్వాన్ని పెంచుకొని, దివ్యత్వాన్ని ప్రకాశింపజేసుకొని, దైవత్వాన్ని పొంది ఆనందమనేటువంటి మీ గమ్యాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. కనుక మొట్టమొదట మీరు ప్యూరిటీని డెవలప్ చేసుకో. ఈ ప్యూరిటీ మీలో అభివృద్ధి అయినప్పుడు సహజంగా యూనిటీ చేరిపోతుంది. ఈ యూనిటీ కలిగినప్పుడు డివినిటీ అందులో మనకు ప్రత్యక్షం అవుతుంది. కనుక ప్యూరిటీ అనేటువంటిది లేనప్పటి వరకును మనకు యూనిటీ ఏనాటికి ప్రాప్తించదు. ఎవరితో యూనిటీ? ఒక్కొక్కరికి ఉంటో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అని కూడటం ఆ యూనిటీ కాదు. కాదు, నీవు యూనిటీని మొట్టమొదట విత్ గాడ్, ఈ యూనిటీని నీవు సాధిస్తుంటే ప్రాకృతమైనటువంటి యూనిటీలు సహజంగానే చేరిపోతాయి. లౌకికమైనటువంటి యూనిటీలు హలో హలో హలో హలో హలో హలో, ఇదా యూనిటీలు. పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంది, అన్ని ఉన్నప్పుడు అందరూ హలో హలో అని వచ్చేస్తారు. ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ తగ్గిపోయింది, గుడ్ బై కూడా చెప్పేవాళ్ళు ఉండరు లోకంలో. ట్యాంక్ లో నీరు ఉండినంత వరకును థౌజండ్స్ ఆఫ్ డాగ్స్, కప్పలన్నీ వచ్చి చేరుతుంటాయి. నీరు ఎండితే ఒక్క కప్ప అయినా అక్కడ ఉండదు. కనుక ప్రాపంచిక సంబంధమైన

Unity, money, money, money. Money makes many things. Money makes many wrongs. Kani daivattamulo, adi kuda nu money. Kani idi money, adi man. ఆ మనసు యొక్క ఏకత్వాన్ని మనం తెచ్చుకోవాలి. కనుక మనస్సుతో మనస్సు, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, నాట్ బాడీ టు బాడీ. ఈ విధంగా కూడాను భారతీయులు అందరూ కూడాను ఏకమత్యం కావటమే కాకుండా సమస్త లోకమును కూడాను సుఖంగా ఉండాలని పిల్లలు ఆశించాలి. నా భారతదేశము, నా అమెరికా దేశము, నా రష్యా దేశము, నా ఇటలీ దేశము, ఈ దురభిమానాలు మనం దూరం చేసుకోవాలి. సంకుచితమైనటువంటి భావములు, నారో మైండ్, విశాల బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్ బ్రాడ్ మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి. అదే సమస్త లోక సుఖినోభవంతు. నా భారతదేశమే కాదు, సర్వదేశమును కూడా సుఖంగా ఉండాలని మనం ఆశించాలి. ప్రపంచమంతా బాగుండినప్పుడే భారతదేశం బాగుంటుంది. భారతదేశం బాగుండినప్పుడే ఆంధ్రప్రదేశం బాగుంటుంది. ఆంధ్రప్రదేశం బాగుండినప్పుడే అనంతపురం జిల్లా బాగుంటుంది. అనంతపురం జిల్లా బాగుండినప్పుడే పుట్టపర్తి కుగ్రామం కూడా బాగుంటుంది. పుట్టపర్తి క్షేమంగా ఉండినప్పుడే మన ఇల్లు కూడా క్షేమంగా ఉంటుంది. కనుక మన క్షేమం అంతా కూడాను యావత్ ప్రపంచం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక పిల్లలైనటువంటి మీరు ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్, స్వార్థమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి పరచుకోకండి. విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకొని భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడాను సుఖశాంతులతో ఉండాలని మీరు ప్రార్థిస్తూ ఆశిస్తూ దానికి తగినటువంటి యొక్క ప్రయత్నాలు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఏకత్వాన్ని మనం సాధించాలనుకుంటే ఒక్క దైవత్వం తప్ప అన్య మార్గంలో మనం సాధించలేము. ఇంకా అన్ని మార్పు చెందేటువంటివే కానీ ఈ డివినిటీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మార్పు చెందదు. ఈ మార్పు చెందినటువంటి యొక్క ఆత్మను అనుసరించినప్పుడే దేశమంతా కూడాను సుక్షేమంగా ఉంటుంటారు. ఎవరిని కూడాను ఒకరికొకరు ద్వేషించరాదు. కారణమేమనగా, నీవు ఎవరినైనా ద్వేషిస్తే నీ దైవాన్ని నీవు ద్వేషించిన వాడవుతావు. కనుక నీ ఉపనిషత్తు యందు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు. ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి, కేశవునికి చేస్తున్నాము అనేటువంటి అంతరార్థం. అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఇతరులు ఎవరైనా నీవు దూషిస్తావా లేక తిరస్కరిస్తావా అది కూడా దైవానికి చేరుతుంది. ఇతరులే నీవు తిరస్కరించినప్పుడు దైవాన్ని చేరుతున్నప్పుడు డైరెక్ట్ గా దైవాన్ని తిరస్కరిస్తే ఇంక ఏ లోకం చేరుతాడో వీడు. కనుక ఎవరిని కూడాను మనము ద్వేషించరాదు. కనుకనే భగవద్గీత అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు అన్నారు. ఆనాడు ఏ గాంధీ సంబంధమైనటువంటి యొక్క కొంతమంది మాత్రమే ఈ కాంగ్రెస్ అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వారు భారతదేశానికి స్వతంత్రం తెప్పించారన్నారు. కాదు కాదు, మన పిల్లల లోపల ప్రతి ఒక్క పిల్లవాడు కూడాను గాంధీ కావాలి. నేను గాంధీ గాంధీ అని భ్రాంతీ తాకూడదు. కనుక గాంధీ అనగా గాంధీ బుద్ధి యొక్క వికాసము. దీనినే గాయత్రి మంత్రంలో కూడా ధియోయోన ప్రచోదయాత్ అన్నారు. పిల్లలు కాని పెద్దలు కాని హృదయాన్ని విశాలం చేసుకోవాలి. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. మనసులో ఒకటి బయట ఒకటి, ఈ కుతంత్రమైనటువంటి భావాలు మనలో ఉండరాదు. కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్ కైండ్ ఈజ్ మ్యాన్, థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్, కలిసిపోవాలి. ఈ విధమైనటువంటి యొక్క ఐకమత్యానికి మొట్టమొదట మీ యొక్క భావాలను ఐకమత్యం చేసుకోండి. తదుపరి మీరు మానవత్వంలో సంపూర్ణమైన విజయాన్ని సాధించగలరు. ఈ పతాకం అనేటువంటిది విజయమునకు ఒక్క గుర్తు. ఇది కేవలం ఒక్క దేశమునకు మాత్రమే ఇది సమన్వయమవుతుంది. ఇది దేశీయ పతాకము అన్నారు, జాతీయ పతాకము. అన్ని దేశములకు సంబంధించదు, కానీ మన హృదయం యొక్క దిగ్విజయం అనేటువంటిది సర్వదేశమునకు కూడా సంబంధమైనటువంటి యొక్క పతాకము. కనుక ఈ దిగ్విజయం అనేటువంటిది హృదయాన్ని సాధించేటువంటి యొక్క దీనిలో మీరు పోరాటం సలిపి ఆదర్శవంతమైన మూర్తులుగా మీరు తయారై యావత్ ప్రపంచమునకును భారతీయుల యొక్క శక్తి సామర్థ్యములు ఇట్టివి అనేటువంటిది మీరు నిరూపించడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు 1987 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. సాయిరాం.

మాట పోయిన నాడు మనిషి పోయినట్టే. కనుక మాటను మనము నిలబెట్టుకోవాలి. ఈ మాటలు ఎక్కడ నుండి వస్తున్నాయి? తలంపు నుంచి వస్తుండాలి. ఈ తలంపు ఎక్కడ నుండి వస్తున్నది? అహము నుండి వస్తుంది. అహము ఎక్కడ నుండి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. కనుక ఆత్మ యొక్క అంశమే ఈ మాట. కనుకనే మన యొక్క మాటను భగవదంశముగా మనము భావించాలి. మాట పోయినవాడు మూతిపోయినవాడే. కనుక మనము మాటను అతి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరి మనసును నొప్పించని రీతిగా మనము మాటను ఉపయోగించుకోవాలి. ఎవరిని దూషించటానికి గాని ఎవరిని విమర్శించటానికి గాని మన నాలుకను ఉపయోగపెట్టకూడదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? బుద్ధి ప్రభావముతో చంచల స్వభావము గల మనస్సును ఎట్లు అదుపులోనికి తెచ్చుకొనవలెనో, తద్వారా ఆత్మసాక్షాత్కారమును ఎట్లు పొందవలెనో స్వామి తమ దివ్యోపన్యాసములో సుమారు 45 నిమిషాలు తమ అమృతవాణితో విశదీకరించారు. ఉపన్యాసము చటుక్కున ఆగిపోయింది. లింగోద్భవమునకు ముందు కనిపించు సూచనలైన యగశ్వాస దిగశ్వాసలు ప్రారంభమయ్యాయి. స్వామి కూర్చున్నారు. అందరినీ భజన చేయమని స్వామి సౌమ్య చేశారు. భజనపై ధ్యాస లేకుండా భక్తులు యాంత్రికంగా భజన చేస్తున్నారు. ఆ దివ్య లింగోద్భవ సంఘటన దర్శించుటకు అందరి సర్వేంద్రియములు నయనేంద్రియములలో కేంద్రీకరించబడ్డాయి. అమిత కాంతివంతమైన విద్యుద్దీపముల వెలుగులో స్వామి ప్రతి కదలికా కనపడుతోంది. మధ్య మధ్య ముందుకు వెనుకకు స్వామి మెలికలి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు గ్లాసులో పోసి ఉంచిన నీరుని కొద్ది కొద్దిగా తాగుచుండగా అవతారమూర్తికి సమకాలికులుగా జన్మించు భాగ్యము పొందిన 50,000 కన్నులు సంభ్రమాశ్చర్యాలతో క్షణమొక యుగముగా 15 నిమిషాలు తదేక దృష్టితో స్వామిని వీక్షించుచుండగా ఒక్క బొదుటున లింగము ఉద్భవించి స్వామి నోటి నుండి దోసిలిలో పడింది. జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. నీల కాంతిలో తేజిల్లుతున్న ఆ స్ఫటికలింగాన్ని చేతివేళ్ల మధ్య నుంచి స్వామి చెయ్యి పైకెత్తి అందరికీ చూపి సంతృప్తిపరిచారు. లింగోద్భవమైన వెంటనే సాధారణంగా స్వామి నిలయంలోకి వెళ్తారు. అలా కాకుండా ఆనాడు కుర్చీలోనే నిశ్చలంగా కూర్చునే ఉన్నారు. మరికొంత సమయములో మరి ఒక లింగం ఉద్భవించునేమోనని భక్తులందరూ భావించి నిర్విరామంగా భజన చేస్తున్నారు. కాని స్వామి కుడిచేయి టేబుల్ మీద అడ్డంగా పడుంది. ఎడమ చేతి మోచేయి టేబుల్ మీద మోపబడి ఉంది. వేళ్లు కంటికి దగ్గరగా ఉండునట్లు నిలువుగా నిలిచి ఉన్నాయి. శిరము కొద్దిగా ఎడంపక్కకు వాలి ఉంది. బొటనవేలు దూరంగాను చిటికిన వేలు ఉంగరపు వేలు ముడుచుకుని మిగిలిన 2 వేళ్లు తెరుచుకుని ఉన్నాయి. అంతే. అదే స్థితిలో ఉండగా శరీరం బిగుసుకుపోయి చలనమాగిపోయి ఉంది. కస్తూరిగారు స్వామి కుర్చీకి కుడిపక్కను, డాక్టర్ నాయర్ గారు డాక్టర్ భగవంతం గారు ఎడంపక్కను కూర్చుని ఉన్నారు. 5 నిమిషాల తర్వాత స్వామి నిశ్చల స్థితిని గమనించి వారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొనారంభించారు. 20 నిమిషాలు గడిచాయి. నెమ్మదిగా స్వామి స్వామి అంటూ కస్తూరిగారు స్వామి కుర్చీ వైపు జరిగి వంగి పలకరించారు. ఆయన ఆతృతకు కారణం గ్రహించిన డాక్టర్ భగవంతం గారు డాక్టర్ నాయర్ గారు కూడా అటువైపు నుంచి పరిశీలిస్తున్నారు. గాలికి స్వామి సుందర కుంతలాలు కదులుచుండుట తప్ప ఏ ఇతర చలనమూ లేదు. వారి భౌతిక శరీరమును విడిచి సూక్ష్మ శరీరంతో పర్యటించడం కొత్త కాదు. అయితే ఇలాంటి బహిరంగ సభలో ఇన్ని వేల మంది ముందు ఇలా చేయడం ఇదే ప్రప్రథమం. 30 నిమిషాలు గడిచాయి. వాళ్ల ఆందోళనను గమనించిన భక్తులలో తీవ్రమైన భయ సంభ్రమములతో కూడిన సంచలనం బయలుదేరింది. కొందరు కన్నీళ్లను నింపుకుని కంగారు పడుచుండగా అప్రయత్నంగా అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. 40 నిమిషాలు గడిచాయి. భజన యాంత్రికంగా కొనసాగుతున్ననూ అందరి దృష్టి స్వామి మీదనే కేంద్రీకరించబడి ఉంది. ముందు వరుసలో ఉన్న కొందరు పెద్దలు సహనము సన్నగిల్లుటచే గబగబా వేదికపైకి వచ్చి స్వామిని భయ ఆశ్చర్యాలతో పరిశీలింపసాగారు. ఏ విధమైన చలనము కాని శ్వాస కానీ లేవు. భక్తుల ఆందోళన మితిమీరిపోయింది. కొందరు వెక్కి వెక్కి ఏడవనారంభించారు. 55 నిమిషాలు గడిచాయి. ఆ వేళ్లలో స్వల్ప చలనము, ఎడమచేయి కదలిక చూశారు కస్తూరిగారు. ఆయన కన్నులలో కన్నీరు జలజలా రాలింది. స్వామి కన్నులు తెరిచి చూశారు. మందహాసంతో అందరి భయ సందేహాలను
పరిహసించారు. స్వామి లేచి నిలబడ్డారు. ఆ జనసందోహమున ఆనందమునకు అవధులే లేవు. ఆ శివరాత్రి పర్వదినాన నిర్మల భక్తితో మనసారా స్వామికి ఆరాధనలు జరుపుతున్న అసంఖ్యాకులైన భక్తులు అనేక చోట్ల జరుపుకొనుచున్న సభా కార్యకలాపాలను వీక్షించి అనుగ్రహించుటకై మానవ సంచారి అయి స్వామి ఈ కాయమును విడిచి చని వెళ్లారు. సాధారణ నీతి సూత్రాలు పిల్లలు ఏ విధమైన మానవులుగా తయారు కావాలో, ఎందుకు కావాలో వారికి బోధించవు. స్వచ్ఛమైన పవిత్ర ప్రేమను కోరిడి వారికి దానినే అందించే స్వామి వద్దకు పిల్లలు ఆకర్షింపబడుటలో ఆశ్చర్యమే లేదు. తల్లి ప్రేమను ఎరుగని వారగుటచే అమెరికన్లు స్వామి వద్దకు వస్తారు అన్నారు స్వామి. స్వామి శివస్వరూపులు, ఆదిశక్తి తల్లి తండ్రి కూడాను. వారినెవరూ అర్థము చేసుకొనలేరు. అయినప్పటికీ స్వామి నుండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం పొందుతూనే ఉంటారు. శాస్త్ర గ్రంథములు వారి మహత్తర మహిమాన్వితమూర్తిని నిర్వచించలేవు. వారి దివ్యత్వము తర్కశాస్త్రమునకు అతీతము. జ్ఞానులు నిర్మల హృదయులు మాత్రమే వారిని తెలుసుకొనగలరు. ప్రపంచములోని మాతృవాత్సల్యమంతయూ చేర్చినను సాయి ప్రేమకు సరితూగదు అని శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు స్వామిని అభివర్ణించారు.

శ్రీ శివరామ శాస్త్రి గారు అత్యంత ప్రతిభావంతుడైన కవి, ఉద్దండ పండితులు, విమర్శకులు, యోగతంత్ర వేదాంత విషయాలలో ప్రబోధకులు. 75వ ఏట స్వామిని దర్శించి తనువు చాలించు వరకు 6 సంవత్సరములు స్వామి వద్ద ప్రేమానుగ్రహమునకు పాత్రుడైన పుణ్యుడు. దసరా ఉత్సవము స్వామి సన్నిధిలో జరుగుటచే పరమ పవిత్రమైన వాతావరణం భక్తుల హృదయాలలో నిండుతుంది. దేవీ నవరాత్రులు వైభవంగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవంలో మొదటి 3 రోజులు స్వామి రక్షకురాలిగా, తరువాత 3 రోజులు జగద్ధాత్రిగా, చివరి 3 రోజులు జగద్గురువుగా ఆ జగజ్జనని ఆరాధించు కార్యక్రమాలు స్వామి ఏర్పాటు చేస్తారు. స్వామినుద్దేశించి విక్టోరియా మిల్స్, "మాతా, ఇది నీ స్వప్నసీమ, అరుణవర్ణ కుసుమముల నీలాకాశముతో కూడుకున్న స్వప్నము, ఆనందమయ స్వప్నము, సాగుచున్న కాలములో పరిభ్రమించు కాయముల స్వప్నము, హృదయాంతరాళముల కోర్కెలు ఉద్భవించు స్వప్నము, నీ ప్రేమ వాహినిలో మునిగి పునీతులమై పునరుజ్జీవనమును మేముందుదుముగాక" అని ప్రార్థించారు. ఆధ్యాత్మిక సాధనలో మనము పురోగమించుటకు దసరా ఒక మంచి అవకాశము. ఏలనన స్వామి జగజ్జననిగా మనకు దర్శనమిస్తారు. మోక్ష మార్గమున గల శత్రువులను నిర్జించి లక్ష్యమును చేర్చుటకు సనాతన ధర్మము సర్వశక్తియుతమైనది. ఒకరోజున ప్రశాంతి నిలయ వైద్యశాల వార్షికోత్సవం జరుగుతుంది. మరొక రోజున పెద్ద ఎత్తున నారాయణులకు అన్నవస్త్రదానం జరుగుతుంది. ఈ జీవిత రంగస్థలిపై ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రను ఇచ్చి స్వామి మనలను ఆడిస్తారు. కొన్ని రోజులు సుప్రసిద్ధ వాద్య గాత్ర సంగీత విద్వాంసులు స్వరమాధుర్యంతో ఓలలాడిస్తారు. మరికొన్ని రోజులలో బాలబాలికలచే పురాణగాథలను ఆధారంగా చేసుకుని స్వామి రచించిన నాటకాలను ప్రదర్శింపచేస్తారు. మనలోని మానసిక వ్యాధులను నయంచేయు లక్ష్యాలతో తదనుగుణ్యమైన సందేశాలు అందించుచు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. పలువురు పండితులు నిత్యమూ సభలలో వేద వేదాంతములపై ఉపన్యసించుచుండగా సర్వమూ వేదపురుషుడైన స్వామి యొక్క వర్ణనయేనని ద్యోతకమైన భక్తుల హృదయాలు పారవస్యంతో ఉప్పొంగిపోతాయి. సభావేదికపై నిర్విరామంగా జరుగు వేదపురుష సప్తాహము యొక్క వైభవము వర్ణనాతీతము. సర్వము తన గర్భమున చేర్చుకుని పవిత్రము చేయు అగ్నిహోత్రుని అఖండముగా జాజ్వల్యమానముగా వేదికపై ప్రతిష్ఠిస్తారు. అగ్నితో పాటు మంత్రయుక్తముగా దినకరుడైన సూర్యుని కూడా ఆరాధించుటకు ఒకవైపున సూర్య నమస్కారాలు కొనసాగుతూ ఉంటాయి. వేదపురుషునిలో నిబిడీకృతమైన సర్వశక్తుల చిహ్నములు ఆరాధించబడతాయి. మనలో కొందరు అగ్నిని కాని, సూర్యుని కాని, వటవృక్షమును కాని భగవంతుని రూపముగా ఆరాధించక నిర్వికార పరబ్రహ్మ ప్రతీకమైన లింగమును దైవముగా ఆరాధింతురు. నవరాత్రి ఉత్సవాలలో నిత్యము పండితులు 1000 లింగాలను చేసి అర్చించి తిరిగి మరుసటి దినము కొరకు ఆ సహస్రలింగములను ముద్ద చేస్తారు. నిరాకార తత్వమునకు చిహ్నమైన ఆ ముద్దయే పరమశివుడు. అందుద్భవించడి సృజనాత్మక మహాశక్తియే ఆదిశక్తి. భగవంతుని శక్తి వైభవములను దర్శించి మహదానందమును పొందువారి కొరకు పుష్పచందన దూల కర్పూర నీరాజనాలతో లక్ష్మికి, దుర్గకు, సరస్వతికి స్వామి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. "ఓం ఇంత్యేకాక్షరం బ్రహ్మ" అను పవిత్ర వాక్యమును జ్ఞప్తికి తెచ్చు ప్రణవనాదము వేద పారాయణమందు వినువారందరికీ వీణుల విందు చేయుచు ఆధ్యాత్మిక సాధనలో ప్రథమ సోపానమారోహించుటకు దోహదం చేస్తాయి. దసరా ప్రారంభమున స్వామి ఇట్లు ప్రకటించారు. ప్రశాంతి నిలయంలో జరుపు ఈ దసరా ఉత్సవములు విజ్ఞాన ఆనందదాయకమైన ఒక మహత్తర అవకాశం. అరిషడ్వర్గాలను జయించి మీ హృదయాలలో శాంతి నెలకొల్పుకొను శిక్షణ మీకు లభిస్తుంది. రాష్ట్ర రవాణా మంత్రి ప్రశాంతి నిలయాన్ని చేరుకునుటకు తార్ రోడ్డు వేయించదనని ప్రకటించిన సందర్భంలో స్వామి ఇలా పలికారు.
శరీరము తారు రోడ్డు మీద అలసటలేని ప్రయాణమును వాంఛిస్తుంది. మనస్సును భగవంతుని చేర్చుటకు శాంతియుత మార్గము కొరకు వెదుగుతుంది. నా దృష్టిలో ఆ తారు రోడ్డు కంటే ఈ రోడ్డు ముఖ్యం. రోడ్డుకు తారు వేయడం వలన కలిగే సదుపాయంలో నాకంతగా ఆసక్తి లేదు. దీని వలన రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్లకు నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లే క్రమశిక్షణ మందగిస్తుంది. జీవితము ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు లేని చదునైన రహదారి కాదు. ప్రయాణము చేయుటలో తీసుకోవలసిన జాగ్రత్తనే జీవనయానంలో కూడా తీసుకోవడం భారతదేశ సంప్రదాయం. అందుకే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ అనే హెచ్చరిక ఈ రెండు ప్రయాణాలకు అన్వయిస్తుంది. ప్రశాంతి నిలయంలో పర్వదినాలలో ఉండే వసతి సౌకర్యముల కొరత దృష్ట్యా వేల కొలదీ భక్తులు తమ సామాన్లు పక్కనే పెట్టుకుని ఆరుబయట నిద్రిస్తూ ఉంటారు. మూడు రాత్రులు దసరా పండగల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురియుట చేత వేలాది భక్తులు ఎన్నో అసౌకర్యాలకు గురి కావలసి వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు నా వద్దకు పరిగెత్తుకు వచ్చి, "స్వామి, ఈ వర్షమును ఆపుచేయండి" అని ప్రార్థించారు. వర్షము లేక ఈ ప్రాంతములోని వారు పడుచున్న ఇబ్బందులతో పోల్చి చూస్తే భక్తులకు వర్షపు జల్లుల వలన కలిగే అసౌకర్యము ఎంతో అత్యల్పమైనది. వేదపురుష యజ్ఞము జరుపుటలో ఒక ముఖ్య ఉద్దేశము దైవమును మెప్పించి వర్షాన్ని రప్పించుట. పండితులు వేదవిహితముగా యజ్ఞము చేసినారంటకు ఇది నిదర్శనము. ఈ వర్షము భూమిని సస్యశ్యామలము కావించుటకు ఎంతో అవసరం అని స్వామి పలికారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 3వ భాగాన్ని వింటారు. పరిచయకర్త శ్రీమతి అనామిక.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మన స్టూడియోలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫ్యాకల్టీ మెంబర్ సబిత గారు ఇక్కడ వచ్చారు. సాయిరాం సబిత గారు, చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, మేము ఒక గేమ్ ఆడేవాళ్ళం అన్నమాట, హెల్ప్ సిస్టర్ అని. అందులో అందరూ పరిగెడుతూ ఉంటారు. ఒకళ్ళు అంటే ఒక మెయిన్ పర్సన్ వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇద్దరు సిస్టర్స్ పట్టేసుకుంటే, హెల్ప్ సిస్టర్ని ఇంకో అమ్మాయికి హెల్ప్ చేస్తే కనుక వీఆర్ నాట్ అవుట్. కానీ ఎవరైనా సింగిల్ గా ఉండిపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట, వాళ్ళు బౌండరీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు సిస్టర్ ఎందుకు హెల్ప్ బ్రదర్ అనేది గేమ్ రాలేదనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. బట్ ఈ రోజు అంటే ఇక్కడ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో మాట్లాడిన తర్వాత ఆ గేమ్ పేరు ఎందుకు హెల్ప్ సిస్టర్ పెట్టారు అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే సిస్టర్స్ ఆర్ ద వన్ హూ ఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్, కాబట్టి ఆ పేరు కరెక్ట్ గా ఇచ్చారని నాకు అనిపిస్తుంది. మరి మీరు మా స్వామి ఇన్స్టిట్యూట్ లో ఈ నర్సింగ్ అంటే కాలేజ్ స్టూడెంట్ గా జాయిన్ అయ్యారు, చక్కగా సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు సేమ్ అదే కాలేజ్ లో ఫ్యాకల్టీ మెంబర్ గా కూడా జాయిన్ అయ్యారు. అసలు ఫస్ట్ మొట్టమొదటిగా ఈ ఇన్స్టిట్యూటే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, అంటే మీకు ముందే స్వామి పరిచయమా, ఏ విధంగా మీరు జాయిన్ అవ్వడం జరిగింది, దాని గురించి మాకు చెప్పండి.
1: సాయిరామ్, నేను బేసిక్ గా నేను క్రిస్టియన్ని, నాకు స్వామి గురించి ఏం తెలియదు. నేను అనంతపూర్ నుండే వచ్చాను. అనంతపూర్ లో ఉన్నా కానీ నాకు స్వామి గురించి తెలిసేది కాదు, ఎందుకంటే నేను క్రిస్టియన్ కాబట్టి చిన్నప్పటి నుండి క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలోనే చదువుకున్నాను. నా ప్లస్ టూ అయిన తర్వాత మా కాలేజీలో జువాలజీ సార్ ఉన్నారు, సోమశేఖర్. అతను చెప్పారు ఇలా, అతను స్వామి డివోటి, అతను చెప్పాడు ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి ఉంది, జస్ట్ అప్లై చేయని. మా కాలేజ్ నుండి చాలా మంది అప్లై చేశారు, ఎవరికి రాలేదు, ఇంకా స్టాప్ చేశారనమాట. నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ స్టూడెంట్ ఆ కాలేజ్ నుంచి. అప్పుడు సార్ అప్లై చేసినప్పుడు సారే నా ఫామ్ ఫిల్ చేసి అన్ని సారే చూసుకున్నారనమాట. ఆ ఎగ్జామ్ రోజు బెంగళూరుకు రావడం ఫస్ట్ టైం, మాది అనంతపూర్ పక్కన ఒక పల్లెటూరు, అక్కడ నుంచి ఫస్ట్ సిటీకి రావడం ఫస్ట్ టైం. సో అప్పుడు నేను నాన్న చాలా కష్టపడినాము, మాతో పాటు తెలిసిన వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, వాళ్ళు వచ్చారనమాట. ఎగ్జామ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత, మా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ ఎంటర్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఇంపాసిబుల్, నాకు రాదు అని అనుకున్నాను.
0: ఎందుకని అనిపించింది?
1: మీన్స్ అక్కడికి వచ్చిన వాళ్ళ, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండేది అనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అనుకున్నా, అది నేనేం ప్రిపేర్ కాలేదు. సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ లో జస్ట్ రిజల్ట్ వచ్చిన రోజు, ఆ రోజు ఈవినింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అప్పుడు నేను రిజల్ట్స్ చూసుకున్నాను, బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయ్యానమాట. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. నేను నాన్నకు చెప్పాను, నాన్న ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇది ఇంపాసిబుల్లే, మనం వెళ్ళిపోదామని చెప్పాను అనమాట. కానీ నాన్న అన్నారు ఒకసారి ట్రై చేయాలి. సో నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పిలిచారు, ప్యానల్ డిస్కషన్ వస్తే. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ క్వశ్చన్ అని అడిగింది, ఎక్కడి నుండి వచ్చావని. హ్యాపీగా చెప్పినాను అనంతపూర్ నుంచి అని. ఇంకా వాళ్ళు అన్నారు, ఓ అనంతపూర్ నుంచి అయితే నీకు స్వామి గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది, స్వామి గురించి చెప్పండి అని. ఇంకా అప్పుడు నేను ఆలోచిస్తున్నా ఏం చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. ఇంకా నేను సడన్ గా గుర్తొచ్చింది, మా బస్టాండ్ లో స్వామి ఫోటో ఉంది, అక్కడ చలివింద్రంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళనమాట. సో దాన్ని నేను మాడిఫై చేసి వాటర్ సప్లై అని చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళు గుడ్ గుడ్, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ను విన్నావా అని అడిగినారనమాట. ఇంకా అప్పుడు చెప్పేశాను, సార్ నేను క్రిస్టియన్ ని, నాకు స్వామి గురించి అస్సలు తెలియదు, ఫస్ట్ టైం స్వామి పేరు వింటున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా ఓకే ఓకే నో ప్రాబ్లం అన్నారు. ఇంకా తర్వాత సెకండ్ క్వశ్చన్ అడిగినారనమాట, నువ్వెందుకు నర్సింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావని. అప్పుడు నేను అన్నాను, నా ప్రకారం నర్సు దేవునితో సమానం సార్ అని. ఎలా ప్రూవ్ చేయగలవు అన్నారనమాట. ఇంకా అప్పుడు అన్నాను, అమ్మ తర్వాత నర్సే ఎప్పుడు పేషెంట్ దగ్గర ఉండి బేసిక్ నీడ్స్ నుంచి లాస్ట్ వరకు చూసుకునేది నర్సే, కాబట్టి నా దృష్టిలో నర్సే దేవునితో సమానం అని చెప్పాను అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు మార్క్స్ అడిగినారు, ఇచ్చినాను. వాళ్ళు అన్నారు కాల్ లెటర్ ఇంటికి వస్తుంది అని. సో అలా ఫినిష్ చేసేసి మేము ఇంటికి వచ్చామన్నమాట. పుట్టబర్తి నుంచే ఒక అమ్మాయి అప్లై చేసింది. ఆ అమ్మాయి చాలా బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అనమాట, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం కూడా ఉండేది అప్పుడు. సో తనకు చెప్పాను, ఎనీవే నువ్వు పుట్టబర్తిలో కదా, నెట్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి, ఒకసారి వీలైతే నువ్వు చెక్ చేసుకున్నప్పుడు నా నంబర్ ఉంటే జస్ట్ కాల్ చెయ్యి అని చెప్పాను అనమాట. ఇంటికి వెళ్ళాను, చాలా రోజులు వెయిట్ చేశాను, నాకు కాల్ లెటర్ రాలేదనమాట. సో ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, నువ్వు సెలెక్ట్ కాలేదు, నా పేరు వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, మీన్స్ ఆ అమ్మాయి పేరు వెయిటింగ్ లిస్ట్ లో ఉందని చెప్పింది అనమాట. ఇంకా ఆ రోజే డిసైడ్ అయినాను నేను సెలెక్ట్ కాలేదు అని. సో హోప్స్ వదులుకున్నాం అనమాట, ఎందుకంటే క్లియర్ గా తెలుసు నేను సెలెక్ట్ కాలేదని. ఇంకా నాన్న కూడా చాలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే ఏదైనా అటెంప్ట్ చేస్తే నాకు అది రావాలన్నమాట, లేకపోతే చాలా ఫీల్ అవుతారు. సో ఫీల్ అయ్యాను, నాన్న కూడా చాలా బాధపడినారు అన్నమాట. ఇంకా తర్వాత సడన్ గా మా జువాలజీ సార్ సేమ్ సార్ కాల్ చేసి చెప్పారు, సబిత రెడీయా అని. ఎక్కడికి సార్ అని అనమాట, వెళ్ళాలి కదా రేపు అన్నారనమాట. అంటే సార్ ఎక్కడికి సార్, ప్లీజ్ జోక్స్ ప్లే చేయొద్దండి, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు వినడానికి కూడా అని చెప్పాను అనమాట. లేదురా రేపు నువ్వు వెళ్ళాలి అంటే, ఎక్కడికి సార్, బెంగళూరు కి నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నారు. లేదు సార్ నాకు లెటర్ రాలేదు, లెటర్ నేను సెలెక్ట్ అయితే లెటర్ వచ్చేది కదా, నాకు లెటర్ రాలేదు సార్ అని చెప్పాను అనమాట. మీ నాన్న పేరు అంతన్ రాజ్ కదా అన్నారనమాట. అవును సార్. మీరు ఎక్కడున్నారంటే, నేను నెట్ ముందరున్నాను, నీ పేరు ఉంది, నీది థర్డ్ నేమ్ ఓన్లీ, నువ్వెందుకు చూసుకోలేదు అన్నమాట. ఆ ఫెసిలిటీ లేదు సార్, అందుకే నేను మా ఫ్రెండ్కి చూసి చెప్పమన్నాను. ఆ అమ్మాయి పేరేంటి అని, ఆ అమ్మాయి పేరు నేను చెప్పాను. అప్పుడు చూసి ఆ అమ్మాయి వెయిటింగ్ లిస్ట్ లో ఉందిరా అన్నారనమాట. ఇంకా నేను లేదా సార్ ఎలాగ సార్ అంటే, లేదు రేపు బయలుదేరి రా నువ్వు అన్నారనమాట. నో సార్ నేను రాను అని చెప్పాను అనమాట. మీన్స్ అప్పుడు చూస్తే అట్లీస్ట్ స్టార్టింగ్ 25,000 వీ షుడ్ హ్యావ్ మనీ టు పే, ఓకే ఆల్ ద థింగ్స్. సో నాన్నన్నారు, నాకు ఒక సిస్టర్ ఒక తమ్ముడు ఉన్నారు, మేము క్రిస్టియన్స్ కాబట్టి మా అక్క సిస్టర్ గా వెళ్ళారు, నన్ గా వెళ్ళినారు అనమాట. తను మహారాష్ట్రలో ఉన్నారు, నా తమ్ముడు చదువుకుంటున్నాడు అనమాట. ఇంకా నాన్న ఫార్మర్, నాన్నన్నారు నా వల్ల కాదు ఇద్దరిని చదివిపోయడం, నేను నిన్ను పంపియను అన్నారు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది వెళ్ళి చదవాలి అని. ఇంకా మా తాతగారు వచ్చి చెప్పారనమాట, ఆ పిల్లి ఇంట్రెస్ట్ ఉంది కదా పంపి అని. ఎవరు పే చేస్తారు ఆ పిల్లకి అంతా, నేను ఆడ పంపినో అన్నారనమాట. ఇంకా మరి ఆ సారే ఫోన్ చేసి రండి నేను హెల్ప్ చేస్తానని, ఇంకా ఆ సారే మొత్తం డీడీ తీసి ఇంకా పంపించారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సబ్మిట్ చేశాం, అన్ని సబ్మిట్ చేసి రేపు పొద్దున్న కాలేజీలో జాయిన్ కావాలన్నమాట. జస్ట్ మా నాన్న 4:30 నన్ను వదిలేసి వెళ్ళాలి, ఆ టైంలో మా నాన్న నన్ను పిలిచి పోయి సర్టిఫికేట్స్ తీసుకుని రాపో మనం ఇంటికి వెళ్దాం అన్నారనమాట. నేను షాక్, యాక్చువల్గా నేను అక్కడ చదవాలని నాకు ఉంది కానీ మా నాన్నకి ఇంట్రెస్ట్ లేదు నన్ను అక్కడ జాయిన్ చేపించడం. ఇంకా నాకు చాలా కోపం వచ్చిందనమాట, లాస్ట్ ఏంటో నా ఫ్యూచర్ ఎందుకు నాన్న స్పాయిల్ చేస్తున్నామని. ఇంకా నేను వెళ్ళాను, ఫస్ట్ టైం ప్రిన్సిపల్ మ్యామ్ ని మీట్ కావడం, ప్రిన్సిపల్ మ్యామ్తో ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా తెలియకపోయింది అనమాట. అప్పుడు వెళ్ళి మ్యామ్తో చెప్పినాను, మ్యామ్ మా నాన్న సర్టిఫికేట్స్ కావాలంటున్నారు ఇచ్చేయండి అని. అప్పుడు మ్యామ్ అన్నారు, చాలా మంది ట్రై చేస్తారు, చాలా మంది రాస్తారు ఎగ్జామ్ కి, కానీ కొందరే సెలెక్ట్ అవుతారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు అన్నారనమాట. మా నాన్న నన్ను చదివిపిలేరంట, నేను వెళ్తాను, నా పర్సంటేజ్ కి గవర్నమెంట్ సీట్ ఖచ్చితంగా అంటే వస్తుంది అని చెప్పానమాట. ఏం ప్రాబ్లం నీది అన్నారనమాట, మనీ ప్రాబ్లం దానికి మించి ఏం ప్రాబ్లం లేదు, నేను చదవగలను అన్నారనమాట. ఓకే మనీ ఒకటే కదా ప్రాబ్లం, ఇంకా చదవగలవా అన్నారనమాట. ఇంకా నాకు తెలియదు ప్రిన్సిపల్ మ్యామ్ ఎవరికి ఫోన్ చేశారో ఏం మాట్లాడారో కూడా. ఇంకా సడన్ గా నా దగ్గరికి వచ్చి చెప్పారనమాట, మనీ గురించి అయితే నువ్వేం బాధపడద్దు, సంవన్ ఇస్ దేర్ టు మీన్స్ ఇంకొకరు ఉన్నారు నీకు స్పాన్సర్ చేయడానికి, కాకపోతే నువ్వు మంచి చదవాలి అని. సో అదే ఏంతో నేను కష్టపడి చదివాను. ఇంకా అప్పుడు ఇంకా 73% వచ్చింది ఫస్ట్ ఇయర్ లో. ఇంకా అలాగే సెకండ్ ఇయర్ లో కూడా కష్టపడి ఇంకా చదివాను, అప్పుడు 73, థర్డ్ ఇయర్ 78% వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అలా నేను స్వామి ఇన్స్టిట్యూట్ కి రావడం జరిగిందనమాట.
0: అంటే ఇంకొకళ్ళు మీ ఫేస్ పే చేసేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాన్నగారు ఒప్పుకున్నారా?
1: జాయిన్ అయిపోయాను నేను.
0: నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు సాయిబాబా అనగానే, సత్యసాయిబాబా అనగానే, సత్యసాయి అంటే చాలా మంది హిందూ దేవుడు అనుకుంటారు, లేదా బాబా అనగానే ముస్లిం దేవుడు అనుకుంటారు. క్రిస్టియన్ దేవుడు అనేది అసలు ఎక్కడ పేరులో ఆ సిమిలారిటీ లేదు కాబట్టి హీఈస్ నాట్ క్రిస్టియన్ గాడ్ అని అనుకుంటారు. మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయలేదా మిగతా వాళ్ళు, లేదు జాయిన్ అవ్వకూడదు క్రిస్టియానిటీ కాదు హిందూ గాడ్ ఏమో ముస్లిం గాడ్ ఏమో, అటువంటిది ఏమైనా అబ్జెక్షన్స్ ఫ్యామిలీలో వచ్చాయా?
1: లేదు, ఎందుకంటే మా అమ్మ హిందూ, మా నాన్న క్రిస్టియన్.
0: అరే ఇంకా యూనిటీ అండ్ డైవర్సిటీ ఇంట్లోనే ఉంది కాబట్టి అది చాలా బాగుంది. సో మరి మీరు ఇన్ని అంటే మీరు జాయిన్ అయ్యే ముందే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఏదో విధంగా, తర్వాత ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారని తెలిసింది, దాని తర్వాత మీరు జాయిన్ అయ్యారు. లోపల వచ్చిన తర్వాత హాస్టల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి.
1: హాస్టల్కి ఆ రోజు ఈవినింగ్ వచ్చిన వెంటనే మాది డార్మిటరీ, అప్పుడు 12 మెంబర్స్, 12 మంది ఒక రూమ్ లో ఉండాలి. అప్పుడు మా రూమ్ లో 3 నేపాలీస్, 3 మలయాళీస్, 3 తమిళియన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, నేను ఒకతే తెలుగు అమ్మాయిని. అప్పుడు నాకు చాలా కష్టం అనిపించేది, వాళ్ళతో మాట్లాడదామంటే ఇంగ్లీష్ వచ్చేది కాదు. పాపం వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ట్రై చేసేవాళ్ళు మాట్లాడడానికి, చాలా కన్సోల్ చేసేవాళ్ళు. నేను మాత్రం ఎప్పుడు బెడ్షీట్ కప్పుకొని ఏడ్చేదాన్ని. ఇంకా అట్లా 1 వీక్ అయిన తర్వాత
0: ఏడవడం ఎందుకు, భాష రాదనా లేదా హోమ్ సిక్నెస్?
1: హోమ్ సిక్ లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి హాస్టల్లో చదువుకున్నాను. సో హోమ్ సిక్ అనేది ఏం లేదు, ప్రాబ్లం వచ్చేసి లాంగ్వేజ్. ఇంకా తర్వాత 1 వీక్ లో నేను పికప్ అయినాను. ఇంకా తర్వాత అందరితో ఫ్రెండ్లీగా ఉండడం మాట్లాడ, అప్పుడు చాలా సైలెంట్ ఉండేదాన్ని, అందరు సైలెంట్ సైలెంట్ అనేవాళ్ళు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు స్టాప్ చేస్తావో మాట్లాడడం అంటారు అనమాట. మీన్స్ అంత ఇంప్రూవ్మెంట్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు లాంగ్వేజ్ అంటూ ఏం ప్రాబ్లం లేదు, ఏ లాంగ్వేజ్ అయినా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మాకు మలయాళీస్ ఉంటారు, తమిళియన్స్ ఉంటారు, నేపాలీస్, సో వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాము. ఇంకా ప్రతిదీ ఈజీ అయిందనమాట. మెయిన్ థింగ్ ఇస్ అడ్జస్ట్మెంట్, తొందరగా అడ్జస్ట్ అవ్వగలిగాం.
0: మరి మీరు చర్చ్ లో క్యారల్స్ అవన్నీ పాడతారు, ఇక్కడ భజన్స్ పాడమని చెప్పినప్పుడు మీకు ఏమైనా అభ్యంతరం కలిగిందా?
1: స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకంటే చిన్నప్పటి నుండి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి స్టార్టింగ్ కష్టం అనిపించేది. కానీ వాల్యూస్ చూసినప్పుడు బైబుల్ వాల్యూ, స్వామి వాల్యూస్ సేమ్. మెయిన్ గోల్ ఆఫ్ ద ఆల్ రిలీజియన్స్ ఇస్ లవ్. సో నేను అనుకున్నాను నా ప్రకారం ఇప్పుడు అన్ని రిలీజియన్స్ సేమ్ అని. సో నాకే అంత పెద్ద ఫార్మాలిటీస్ లేవు, ఇట్లా నేను పక్క క్రిస్టియానిటీ ఫాలో. మెయిన్ ఏమొచ్చేసి ఆ దేవుడు లవ్ ఫాలో కమ్మన్నారు, ఇతను లవ్. సో బోత్ ద థింగ్స్ ఆర్ మ్యాచింగ్. సో నేను అనుకున్నాను ఇంకా ఏ దేవుడైనా ఒకటే అని. సో ఐ డోంట్ నాకు ఏ ప్రాబ్లం లేదు భజన్స్ ఫాలో కావడానికి. నేను ఇంకా వేదం గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి వేదం కూడా నేర్చుకున్నాను. ఇంకా మాకు అక్కడ వండర్ఫుల్ ఏమంటే, మా హాస్టల్లో క్రిస్మస్ ఇన్ హోమ్, ఇంట్లో మేము ఒక్కరోజే సెలబ్రేట్ చేస్తాం, కానీ మా హాస్టల్లో 25 డేస్ సెలబ్రేట్ చేస్తాం. ప్రతి డిసెంబర్ 1st నుంచి టిల్ 25th వరకు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి. మాకి మేము హోమ్సిక్ ఉండదు అనమాట ఆ టైంలో. క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ చర్చికి వెళ్తాం, చర్చికి ఆ రోజు సంవత్సరానికి ఒకసారి మమ్మల్ని చర్చికి పంపిస్తారు. సో క్రిస్మస్ సెలబ్రేషన్ ఇస్ ద చాలా సంతోషకరమైనది అనమాట అది, ఎందుకంటే ఇంట్లో ఒకరోజు సెలబ్రేషన్, అక్కడ 25 డేస్ క్రిస్మస్ ఫ్రెండ్స్ ఉంటారు, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్స్చేంజింగ్ ప్రోగ్రామ్స్, క్యారల్స్ ఉంటాయి. మీన్స్ అక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయో ప్రతిరోజు ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క రోజు క్యారల్స్ ఉంటాయి అనమాట. అలాగా అన్ని రూమ్స్, అక్కడ హిందూస్ అని క్రిస్టియన్స్ అని డిఫరెన్స్ లేదనమాట. ప్రతి ఒక్కరు క్యారల్స్ కి వాళ్ళ రూమ్స్ రెడీ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు మీన్స్ ప్రతి ఒక్కరు బైబిల్ పెడతారు వాళ్ళ రూమ్ లో. ప్రతిరోజు క్యారల్స్ వెళ్తాం, ప్రతి ఒక్క ఫ్యామిలీ గురించి, పేషెంట్స్ గురించి కామన్ ప్రేయర్ చేస్తూనే ఉంటాం అనమాట. 24th కూడా నైట్ 12 o'clock ఎగ్జాక్ట్ గా కేక్ కటింగ్ ఉంటుంది. ఆ రెసిడెన్షియల్ మొత్తం శాంటా క్లాస్ తో వెళ్తాం. మీన్స్ చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట క్రిస్మస్. ఒక హాస్టల్ నుంచి నువ్వు బయటకు వచ్చినావు అంటే ఖచ్చితంగా అంటే హాస్టల్ లైఫ్ మిస్ అవుతాం.
0: అంటే ఇప్పుడు క్యారల్స్ కానివ్వండి, వేద పట్టణం చాంట్ చేయాలన్నా మీరు చక్కగా పాడగలరు, చాంట్ చేయగలరు. చాలా బాగుంది ఇది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే ఏ కల్చర్ అయినా మనం అడాప్ట్ చేయాలనేది మనం తెలుసుకుంటున్నాము, అండ్ ప్రతి రిలీజియన్ ని రెస్పెక్ట్ చేయాలనేది కూడా నేర్చుకుంటాం ఇక్కడ. చాలా బాగుంది. మరి కమింగ్ టు యువర్ స్టడీస్ అండ్ ఆల్, మీరు ప్రతి సంవత్సరం మీకు మంచి పర్సంటేజ్ వచ్చిందని చెప్పారు. మీకు డిపార్ట్మెంట్స్, ఏదో పర్టికులర్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయాలని ఉంటుంది కదా, మీరు ఏది సెలెక్ట్ చేశారు?
1: మీన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయడానికంటే ఇది కంపల్సరీ. ప్రతి ఒక్క ఇయర్ కి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇయర్ కి క్లినికల్ పోస్టింగ్ జనరల్ ఫౌండేషన్ ఉంటుంది, సెకండ్ ఇయర్ నుండి మెడ్సర్జీ అని కమ్యూనిటీ అని ఉంటుంది అనమాట. థర్డ్ ఇయర్ లో అగైన్ చైల్డ్ హెల్త్ అని ఉంటుంది, మెంటల్ హెల్త్ అని ఉంటుంది, మెడ్సర్జీ అని ఉంటుంది. ఫోర్త్ ఇయర్ లో అగైన్ ఓబీజీ ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. అలా ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క క్లినికల్ ఏరియాస్ ఉంటాయన్నమాట. అక్కడ చదివిన స్టూడెంట్స్కి ఏమంటే ప్రతి ఒక్క ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, దేవుని పైన ఉన్న భక్తి అనేది పెరుగుతుంది అనమాట. అలా ప్రతి ఒక్కరికి చాలా కాన్ఫిడెన్స్, చాలా మిరాకిల్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మేము ఇది MHN, అది మెంటల్ హెల్త్ అనమాట. నువ్వు ఎప్పుడైనా ఫిజికల్ గా బాగలేని వాళ్ళకి హీల్ చేస్తే ఇంప్రూవ్మెంట్ నువ్వు ఇమీడియట్ గా చూడొచ్చు అనమాట, ఎందుకంటే ఊండ్ హీల్ అవుతుంటుంది కాబట్టి. లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు చూడొచ్చు. కానీ మెంటల్ హెల్త్ తో డీల్ చేసేటప్పుడు అంత ఈజీ కాదు, ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు మనల్ని కొడతారో, ఎప్పుడు తిడతారో, వాళ్ళ మూడ్ ఎలాగుంటుందో తెలియదు. కానీ మేము థర్డ్ ఇయర్ లో కడబంస్కి వెళ్ళాలన్నమాట. అక్కడ మెంటల్ హెల్త్ అందరు సైకియాట్రీ పేషెంట్స్ ఉంటారు. సో మేము అలా సైకియాట్రీ ప్రతి ఒక్క ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, దేవుని పైన ఉన్న భక్తి అనేది పెరుగుతుంది అనమాట. అలా ప్రతి ఒక్కరికి చాలా కాన్ఫిడెన్స్, చాలా

0: వచ్చేసి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అడిక్టెడ్. హౌ మచ్ అడిక్టెడ్ అంటే ఎంత అడిక్ట్ అయిందంటే రోజుకి 10 ప్యాక్స్ తీసుకుంటుంది అనమాట. ఆ ప్యాక్స్ సిగరెట్ తాగలేంది ఆమె ఉండలేదు అనమాట. ఆ బిహేవియర్ మనం అడ్జస్ట్ చేసుకోలేమన్నమాట, ఆమె కోపాన్ని అసలు చూడలేం. సో మాకు ఇంకోటి ఏమంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి, అంటే పేషెంట్ తో పాటు మనం లోపల పెట్టి బయట నుండి లాక్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. నైట్ అంతా మనం ఆ పేషెంట్ తో
1: ఉండాలి,
0: ఎలాగున్నా మనం ఫేస్ చేయాలి. ఓకే, అది థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి మేము ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుని ఉంటాం. సో నో ప్రాబ్లం మాకు. సో ఏమవుతుంది,
1: భయపడలేదా స్టార్టింగ్? వెళ్ళిపోతున్నారంటే అంటే వినడానికి భయంగా ఉంది
0: స్టార్టింగ్ అనిపిస్తుంది, కాకపోతే నువ్వు ఎలా డీల్ చేస్తావు దాన్ని బట్టి ఉంటుంది. మీన్స్ నువ్వు ఇప్పుడు ఆ పేషెంట్ కి మూడ్ చేంజ్ తొందరగా ఐడెంటిఫై చేసి నీ అంతకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నావా, ఫైన్. నువ్వు నీవి ఇంకా ఇరిటేట్ చేసినావా, ష్యూర్ దట్ నువ్వు
1: దెబ్బలు
0: తింటావు. సో అది మన హ్యాండిల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఆ రోజు అమ్మాయితో అలా మా ఫ్రెండ్ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు అడిగారు అనమాట, ఎందుకు ఇలా, నువ్వెందుకు ఈ ఏజ్ లోనే, యాక్చువల్ గా 19 ఇయర్స్ మంచిగా చదువుకోవాల్సిన ఏజ్, ఈ ఏజ్ లో ఇలా అడిక్ట్ అయ్యి ఎందుకు ఇలా పేరెంట్స్ అందరికీ బర్డెన్ కదా అని అంటే అమ్మాయి అన్నారు. అమ్మాయి అడిగింది అనమాట, మీరు ఎక్కడ చదువుతున్నారని. ఇంకా మేము చెప్పాం ఇట్లా సత్యసాయి దానిలో నర్సింగ్ చదువుతున్నాము అని. ఇంకా మన రూల్స్ గురించి, మన రెగ్యులేషన్స్ గురించి ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాత అమ్మాయి చాలా సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా ఏమైంది అని అడిగితే, చూడు మీరు కరెక్ట్ ఏజ్ లో కరెక్ట్ ప్లేస్ లో ఉన్నారు, ఒకవేళ నన్ను కూడా మా పేరెంట్స్ అలాగా స్ట్రిక్ట్ గా పెంచుంటే నేను ఇలా అయ్యేదాన్ని కాదు కదా, అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే మా పేరెంట్స్, నేను తప్పు చేసినా నన్ను కరెక్ట్ చేయలేదు, అందుకే నేను ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో ఇలా సఫర్ అవుతున్నాను, కానీ మీరు చాలా మంచి ప్లేస్ లో ఉన్నారు అని. ఇంకప్పటి నుండి మేము స్టార్ట్ చేసినాం అమ్మాయిని హ్యాండిల్ చేయడం, మీన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే నువ్వు ఇంకా బెటర్ ఎలా ఉండగలవు ఫ్యూచర్ లో, ఓన్లీ యూ హ్యావ్ ఇదొక్క డ్రాబ్యాక్ నీలో ఉంది, ఒకవేళ నువ్వు ఇంప్రూవ్ అయితే ఫ్యూచర్ లో ఎంత బెస్ట్ నువ్వు ఉండగలవు అని. ఆమెతో ఫ్రెండ్లీగా ఉండి కౌన్సిలింగ్ చేయడం వల్ల అమ్మాయిలు చాలా ఇంప్రూవ్మెంట్.
1: ఎందుకంటే మీరు ఫ్రెండ్లీ ఉండకుండా ఉంటి కౌన్సిలింగ్ అడ్వైస్ ఇస్తే ఎవరికి నచ్చదు, ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ ఫేత్ మీలో అంటే
0: నమ్మకం వల్ల,
1: నమ్మకం కలిగినప్పుడు మీ మాట వింటుంది. ఓకే,
0: సో అమ్మాయిలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫైనల్ గా అమ్మాయి 10 సిగరెట్ ప్యాక్ తగ్గిస్తూ ఇప్పుడు ప్రస్తుతం మేము 1 మంతే వాళ్ళతో ఉండేది. 1 మంత్ తర్వాత హాస్టల్ కి వచ్చేయాలి. ఆ 1 మంత్ లో అమ్మాయి సిగరెట్ ప్యాకెట్ సైజ్ 1 మీన్స్ ఆమె అలా తగ్గించుకుంటూ మీన్స్ అంత ఇంప్రూవ్మెంట్ చేయగలిగామన్నమాట. మీన్స్ అది స్వామి ఇక్కడ టీచ్ చేయడం వల్ల, మేము అవి వాల్యూస్ ఫాలో అవ్వడం వల్ల. సో మాకు ఆ నమ్మకం ఉందన్నమాట, ఎవరైనా చేంజ్ చేయగలము, ఆ నమ్మకం వల్లే మేము అలా చేంజ్ చేయగలం. అదే కడబంస్ లోనే ఇంకా మామూలుగా వాళ్ళకి ప్రేయర్ అంటూ లేదు, జస్ట్ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు, కౌన్సిలర్స్ వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు అంతే. కానీ మేము పోస్టింగ్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సత్యసాయి స్టూడెంట్స్ అలోన్ మేము వెళ్ళినప్పుడు ఒకటి మాకు 4 to 5 కంపల్సరీ ప్రేయర్ కండక్ట్ చేస్తాం. ఓకే, మేము ప్రేయర్ కండక్ట్ చేసినప్పుడు మీకు తెలుసు మూడ్ డిజార్డర్ పేషెంట్స్ అంటే వాళ్ళకి ఒక్క ప్లేస్ లో ఒక 5 నిమిషాలు కూర్చోవాలంటేనే కష్టం, కానీ వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ 1 అవర్ కూర్చుంటారు. ఇంకా తర్వాత క్రిస్టియన్ ఉన్న వాళ్ళు బైబుల్ తీసుకుని నిలబడి చదువుతారనమాట, అందరూ వింటారు. మరి ఒక ముస్లిం అంకుల్ ఉన్నారనమాట, వాళ్ళు ఖురాన్ తీసి చదువుతారనమాట. అందరు అక్కడ ఒక సత్సంగ లాగా ఏర్పడింది. 1 ఇయర్ 1 మంత్ అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. మీన్స్ ఆ స్పిరిచువాలిటీ వల్ల కూడా చాలా ఇంప్రూవ్మెంట్. సో అలా ముస్లిం అతను ఖురాన్ తీసి చదివేటప్పుడు కూడా అందరూ వినేవాళ్ళు అనమాట. ఈ రెగ్యులర్ ప్రేయర్ వల్ల ఏమైందంటే, స్పిరిచువాలిటీ అనేది వాళ్ళకి ఆ నమ్మకం, దేవుని మీద భక్తి అనేది పెరిగింది. మామూలుగా మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మీన్స్ మన ప్రతి ఒక్క కష్టం మనకే వస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకం అనేది పోతుంది అనమాట. ఇంకా అప్పుడు వాళ్ళు నమ్మకం కలిగించేది అనేది పెద్ద కష్టం. కానీ ఆ నమ్మకం 1 మంత్ మేము అలా
1: రెగ్యులర్ మామూలు మనుషులు మూడ్ డిసార్డర్ పేషెంట్స్ కాబట్టి ఇంకా
0: చాలా కష్టం. సో మేము అలా ప్రేయర్ సెషన్ అనేది మొదలు పెట్టామన్నమాట. ప్రతిరోజు అందరూ వచ్చేవాళ్ళు, దానివల్ల వాళ్ళు కొంచెం ధైర్యం అనేది కలిగింది అనమాట. ఈ స్పిరిచువాలిటీ వల్ల కూడా చాలా మార్పు అనేది వచ్చింది. ఇంకా అక్కడున్న అథారిటీస్, హయ్యర్ పీపుల్ అడిగేవాళ్ళు, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ స్పిరిచువాలిటీ ఒక థెరపీగా యూజ్ చేయాలని. మీన్స్ 1 మంత్ ఇలా మార్పు చూసిన తర్వాత పేషెంట్స్ లో ఈ స్పిరిచువాలిటీని ఒక థెరపీగా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ వాళ్ళు వచ్చింది అనమాట. సో దే ఆర్ ఆన్ ద ప్రాసెస్ టు ఇంప్లిమెంట్.
1: చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక 17 సిగరెట్ ప్యాకెట్ నుంచి 1 సిగరెట్ ప్యాకెట్ కి అంటే తగ్గించుకుంది. తర్వాత సత్సంగం లాగా ఒకళ్ళు ఖురాన్ ఒకళ్ళు బైబిల్ అన్ని తీసి చదువుతున్నారు, భజన్స్ మీరు పాడుతున్నారు. తర్వాత స్పిరిచువల్ థెరపీ చేయాలని వాళ్ళలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా చక్కటి మార్పు. మన స్వామి తలుచుకుంటే ఎక్కడైనా ఏ మార్పు అయినా తెచ్చేస్తారని అనే నమ్మకం మనకు కూడా కలుగుతుంది. ఇది మీరు ఫస్ట్ ఇయర్ లో, ఏ ఇయర్ లో మీరు
0: థర్డ్ ఇయర్
1: లో ఫేస్ చేశారు? ఫోర్త్ ఇయర్

0: మీరు ఏం చేశారు?
1: ఫోర్త్ ఇయర్ ఓబీజీ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. ఓబీజీ ఇక్కడే మన జీహెచ్ జనరల్ హాస్పిటల్లోనే. ఇక్కడేమంటే డెలివరీస్ కండక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ మేము అసిస్ట్ చేస్తాం సిస్టర్స్ కి. అప్పుడు అమ్మ తల్లి పడుతున్న బాధను చూసే మన అమ్మ ఎంత గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఐ మీన్స్ మామూలుగా అమ్మాయిలు చూసుకుంటే ఎప్పుడు ఫాదర్ అటాచ్డ్, ఎప్పుడు నాన్న కావాలి నాన్న నాన్న అనేవాళ్ళు. కానీ ఒక్కసారి నువ్వు అమ్మ నా పెయిన్ లో చూసినావంటే అమ్మకు మించిన దైవం లేదనుకుంటారనమాట. ఎంత పెయిన్ ఉంటుందంటే అనిపిస్తుంది బిడ్డే వద్దని, అంత పెయిన్ వాళ్ళకు ఉంటుంది. అది కాక పుట్టిన వెంటనే ప్రతి ఒక్కరు అనుకుంటారు బిడ్డ ఫస్ట్ తల్లిని చూస్తుందని, కానీ ఫస్ట్ నర్సుని చూస్తుంది అనమాట. సో ప్రతి మీన్స్ అప్పుడు ఒక చిన్న బిడ్డ, అప్పుడే లోకానికి వచ్చిన బిడ్డను మన చేతుల్లో చూసుకుంటే ఆ హ్యాపీనెస్ ఏ డిఫరెంట్ అనమాట. ఓ మనము ఒకరికి లైఫ్ ఇవ్వగలము. అది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ని చూస్తే వాళ్ళు ఏదైనా పేరు పెట్టండి, మీన్స్ వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారనమాట ఏదైనా పేరు ఏదైనా. సో మేము చాలా మందికి పేర్లు పెట్టేవాళ్ళనమాట. మీన్స్ అలా డెలివరీ అయిన వెంటనే ఇది పాపా బాబా ఏ పేరు అలా పేరు పెట్టేవాళ్ళం, విభూది ఇచ్చేవాళ్ళం అలాగనమాట. ఇక్కడ ఈ పోస్టింగ్ ఫోర్త్ ఇయర్ లో మెయిన్ అది, ఇంకా కమ్యూనిటీ పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. అది ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఇంటికి ప్రతిరోజు ఎవరన్నా వచ్చి ఇరిటేట్ చేస్తుంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఒకరోజు ఫెడ్అప్ అయ్యి రావద్దంటాం. కానీ మాకి మా డ్యూటీ అది, 1 మంత్ ఖచ్చితంగా అంటే 5 ఇండ్లకి వెళ్ళాలన్నమాట. ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు, ఒకసారి యాక్సెప్ట్ చేయరు. అది మనం ఫేస్ చేయాలి. మనం అది ఆ ఎక్స్క్యూజ్ టీచర్ కి ఇచ్చే కాదనమాట. ఖచ్చితంగా అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే మేము ఫ్యామిలీ, వాళ్ళ హిస్టరీ కనుక్కోవాలి, ఫోల్డర్స్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయాలి, పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మా రిక్వైర్మెంట్ లో పార్ట్ అనమాట. సో 5 ఇల్లు ఇస్తారనమాట 1 మంత్ కి. 1 మంత్ లో ఆ 5 ఇంట్లోనే ఉండాలన్నమాట. సో చాలా కష్టంగా అనేది, స్టార్టింగ్ లో చాలా కష్టం అనేది. అది బెంగళూరులో సిటీలో ఎవరిని అలో చేయరనమాట ఇంటికి. అలాంటిది మేము వాళ్ళతో డే మొత్తం, హాఫ్ డే ఉండాలన్నమాట. హాఫ్ డే మొత్తం ఉండాలంటే ఇది చాలా డిఫికల్ట్. సో కానీ ఈ త్రీ ఇయర్స్ హెల్ప్ చేస్తాయి అనమాట మాకి ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి. సో ఆ టైంలో మాకు తెలుస్తుంది ఎలా మాట్లాడాలి వాళ్ళతో, ఎలా ఇంటరాక్ట్ చేయాలని. సో ఆ వచ్చిన కాన్ఫిడెన్స్ తో మేము కమ్యూనికేషన్ చేసేదాన్ని బట్టి వాళ్ళు మమ్మల్ని అలో చేస్తారనమాట. సో అలా ఎస్పెషలీ ఛాలెంజింగ్ థింగ్ వచ్చేసి కమ్యూనిటీ ఎగ్జామ్. ఎగ్జామ్ డే మాకు తెలియదు ఏ ఊరికి తీసుకుని వెళ్తారు, తెలీదు ఏ ఇంట్లో ఇస్తారో కూడా. కానీ ఎగ్జామ్ 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాయాలి వాళ్ళ పేషెంట్స్. ఈసారి ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో అలో చేయలేదన్నమాట. బయట ఉండి హిస్టరీ కలెక్ట్ చేసినాం, తర్వాత మేము ఇంట్లోకి రావచ్చా అని అడిగామన్నమాట. అడిగితేనే వాళ్ళు ఇలా చూసారనమాట. ఇంకా పైకి కింద చూసిన తర్వాత టైం పడుతుంది, మేము ఎగ్జామ్ ఇది మాకు ఎగ్జామ్ అని చెప్తే అలో చేశారనమాట. సో ఇంకా 3 అవర్స్ జస్ట్ ఇంట్రాక్షన్ లో వాళ్ళు ఎంత క్లోజ్ అయ్యారంటే వెళ్లే లోపల నెక్స్ట్ టైం ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే రండి అని చెప్పారనమాట. మీన్స్ జస్ట్ 3 అవర్స్ మేము స్పెండ్ చేసాం వాళ్ళతో.
0: కొత్త వాళ్ళని ఎవరు కూడా అలా వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు అంత ఈజీగా. అటువంటిది ఆలోచించి పోన్లే అని ఆలోచించిన తర్వాత ఎంత ఇంప్రెస్ అయ్యారంటే మళ్ళీ రండి అని మీకు
1: మీన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మీన్స్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్ కలెక్ట్ చేయాలి, ప్రతి ఒక్కరి గురించి హిస్టరీ రాయాలి అలా. మీన్స్ వాళ్ళతో ఆ 3 అవర్స్ ఎగ్జామ్ టైంలో మేము మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ వల్ల మీన్స్ వాళ్ళు ఇంప్రెస్డ్ అనమాట. నెక్స్ట్ టైం అలా పిలవగలిగారనమాట. సో మేము ఎక్కడికైనా ఇప్పుడేమంటే ఆ ఇన్స్టిట్యూట్ లో 4 ఇయర్స్ చదవగలిగావంటే, సర్వైవ్ కాగలిగినావంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా డీల్ చేయగలం అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ లోనూ వస్తుంది.
0: మరి మీరు నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత చక్కగా బయట ఎక్కడైనా మీరు ఒక నర్స్ లా జాయిన్ అవుతే ఫ్యాట్ శాలరీ ప్యాకేజెస్ అంటారే, ఆ విధంగా మీరు సంపాదించవచ్చు ప్రొఫెషనల్ గా. మీరు మళ్ళీ ఇక్కడే ఒక ఫ్యాకల్టీ మెంబర్ లాగా జాయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు?
1: యాక్చువల్ గా మేము ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు 3 ఇయర్స్ బాండ్ ఉంది మాకు. స్టూడెంట్ అయిన తర్వాత ఇక్కడ 3 ఇయర్స్ మేము వర్క్ చేయాలన్నమాట స్టాఫ్ మెంబర్గా. ఒకసారి అక్కడ చదివినామంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈజీ మనీ సంపాదించడం ఈజీ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సంపాదించవచ్చు. ఓకే, అదే మనీ మైండెడ్ తో మనం బ్రేక్ చేసి వెళ్ళామనుకో, ఆ రిగ్రెషన్ ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ సఫర్ అవ్వడం కంటే 3 ఇయర్స్ ఇక్కడ చేయడం ఈజీ. సో అదే యాటిట్యూడ్ తో నేను అక్కడ జాయిన్ అయ్యాను. మామూలుగా ఇక్కడ టీచింగ్ అనేది టీచర్స్ బేసిస్ పైన వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట 4 ఇయర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత. క్లినికల్స్ ఉంది మాకు ఇక్కడ టీచింగ్, మా బ్యాచ్మేట్స్ అందరూ క్లినికల్స్ లో జాయిన్ అయ్యారనమాట. ఇక్కడ నన్ను టీచింగ్ లో ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు నేను స్టార్టింగ్ ఇష్టపడలేదు, కష్టంగా ఉంటుంది అది ఇది అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నేను ఇమ్మీడియట్ సీనియర్ వాళ్ళందరికీ, ఇన్ని 4 ఇయర్స్ కలుసున్నాను వాళ్ళతో, ఫోర్ ప్రతి వాళ్ళకి కష్టంగా ఉంటుంది మేడం అని పిలవాలన్నా, ఇంకా నాకి కష్టంగా ఉంటుంది వాళ్ళ నుంచి వినాలన్నా. సో కానీ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమంటే స్టూడెంట్ గా ఎంటైర్లీ డిఫరెంట్, వెన్ యువర్ స్టాఫ్ గా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు టీచర్స్ మనతో ఉన్న రిలేషన్షిప్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం భయపడతాం టీచర్ కి, కానీ ఇప్పుడు కొలీగ్ గా ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా టీచర్ చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ న్యూ గా జాయిన్ అయిన తర్వాత. కానీ నేను ఎక్కువ టైం తీసుకోలేదు, జాయిన్ అయిన రోజే క్లాసెస్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే అది మా స్టడీలో ప్రాసెస్ అనమాట, మనం చదువుకునేటప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. అదే నువ్వు ఎప్పుడైనా బయట స్టాఫ్స్ తీసుకున్నావు అనుకో, అట్లీస్ట్ 2 weeks ఆర్ 1 month టైం దే రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఆర్ టు సెటిల్. కానీ మా స్టూడెంట్స్ కి అంత అవసరం లేదనుకుంటా నేను, ఎందుకంటే టీచింగ్ చదువుకునే టైంలో అది ప్రాసెస్ అనమాట. కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే అది తీసుకోవాలన్నా కానీ సబ్జెక్ట్ మాస్టర్ ఆఫ్ ద కంటెంట్ కానీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మాకు అంత టైం అవసరం లేదు. సో ఫస్ట్ డే నుండి క్లాసెస్ తీసుకోవడం మొదలు పెట్టాను మా జూనియర్స్ కి. ఇంకా మా టీచర్ సపోర్ట్ చాలా బాగా ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే స్టార్టింగ్ జాయిన్ అయినాను కాబట్టి. స్టూడెంట్ గా డిఫరెంట్, స్టాఫ్ గా డిఫరెంట్, మన రోల్స్ డిఫరెంట్, రెగ్యులేషన్స్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ డిఫరెంట్. కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా మా స్టూడెంట్స్ తో.
0: హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలనే స్వామి కూడా ఎప్పుడు అదే కోరుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, నార్మల్ గా లేడీస్ గురించి గర్ల్స్ గురించి ఒపీనియన్ ఏంటంటే, జోక్స్ కూడా చాలా ఉన్నాయి, మేకప్ కి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు, గ్లామర్ ఫీల్డ్ అంటే గర్ల్స్ కి చాలా ఇష్టం, అద్దం ముందు అమ్మాయిలు నించి ఉంటే బయటికి రారు, గంట సేపైనా మేకప్ చేసుకుంటారు అనేది కామన్. ఆడవాళ్ల మీద చాలా జోక్స్ ఉన్నాయి, గర్ల్స్ మీద లేడీస్ మీద జోక్స్ ఉన్నాయి. అటువంటిది అంటే గ్లామర్ ఇష్టపడే లేడీస్ నర్సింగ్ ఫీల్డ్ కి వస్తే మాత్రం సింపుల్ గా ఒక వైట్ శారీ వేసుకోవాలి, సింపుల్ గా ఒక కొప్పు పెట్టుకోవాలి. దానికన్నా వాళ్ళ జుట్టు అలా వదులుకోవడానికి లేదు, ఒక కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవడానికి లేదు, అలాంటిది ఉండదు. మీకు మళ్ళీ ఈ ఫీల్డ్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ ఆఫీసెస్ కి రకరకాలుగా కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకుని వెళ్తారు, మీరు మాత్రం చాలా సింపుల్ గా వెళ్ళాలి. ఒక నర్స్ లాగా మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంత గ్లామరస్ కాదు. ఎందుకు ఈ ఫీల్డ్ మీకు అట్రాక్ట్ చేసింది మరి?
1: అందరూ నర్సింగ్ చేయలేరు, ఎందుకంటే ఎవరికైతే సర్వీస్ మైండెడ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే నర్సింగ్ చేయగలరు అనమాట. సో నువ్వు ఎప్పుడైతే ఆ సర్వీస్ మైండ్ హెల్పింగ్ నేచర్ ఉంటే ఆటోమేటిక్ గా మనము ఆ గ్లామర్ కి ప్రిఫరెన్స్ ఇవ్వం. ఇంకొకటి ఏమంటే, నర్సింగ్ ఫీల్డ్ లో నువ్వు హ్యూమన్స్ తో డీల్ చేస్తావు, డీల్ చేసిన తర్వాత నీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి. కానీ నువ్వు మెషిన్స్ తో డీల్ చేసినావు, నీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఫీడ్బ్యాక్ రాదు కాబట్టి. సో ఇక్కడ మనం హ్యూమన్స్ తో మాట్లాడతాం కాబట్టి, జస్ట్ వాంట్ టు టెల్ ఒక ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ ఇయర్ క్లినికల్స్కి వెళ్ళినప్పుడు అది నా ఫస్ట్ డే ఆఫ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, స్టడీ అప్పుడు ఇంట్లో ఉండి క్లాసెస్ లో ఉండి సడన్ గా ఒక హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ తో ఇంటరాక్ట్ చేయాలంటే చాలా కష్టం, చాలా డిఫికల్ట్. అది వాళ్ళు చాలా పెయిన్ లో ఉంటారు, ఆ టైంలో వెళ్ళి హాయ్ అని చెప్పలేం. మనకు తెలియాలి వాళ్ళతో ఏ విధంగా ఏ సిచ్యుయేషన్ లో ఎలా మాట్లాడాలని. సో అలా నా ఫస్ట్ టైం క్లినికల్స్ వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ ఇన్ఛార్జ్ ని మీట్ అయ్యామన్నమాట ఫస్ట్ డే ఆఫ్ క్లినికల్స్. ఆమన్నారు, నేను ఒక పేషెంట్ అసైన్ చేస్తాను, నేను చెప్పిన జాబ్ నువ్వు చేయగలిగితే నీ ఫ్యూచర్ లో బెస్ట్ నర్సా కాదా నేను ఇప్పుడే చెప్తాను అన్నారనమాట సిస్టర్. ఫస్ట్ డే సిస్టర్ వై ఛాలెంజెస్ అన్నానమాట, ట్రై అని చెప్పారు. ఓకే సిస్టర్ అని చెప్పాను. ఇంకప్పుడు ఆ సిస్టర్ వచ్చి అన్నారు, అక్కడ ఒక పేషెంట్ ఉంది, ఆమెకి మెడికలే కాదు సైకాట్రీ కూడా. ఓకే, నా డీలింగ్ విత్ సైకాట్రీ ఫస్ట్ ఇయర్ లోనే స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ పేషెంట్ ఉంది, ఆ అమ్మాయి పేషెంట్ ఏమంటే ఎవరిని అలో చేయదు, డాక్టర్స్ ను కూడా దగ్గరికి. ఆమె ఏడ్చిందనుకో హాస్పిటల్ షేక్ అవుతుంది అనమాట, అంత గట్టిగా ఏడుస్తుంది. అమ్మ నాన్న తప్ప ఎవరిని అలో చేయదు అనమాట. సో ఈ సిస్టర్ ఆ పేషెంట్ ని చూపించి అన్నారు, ఆ పేషెంట్ కి ఐవీ క్యానులా ఉందనమాట, నువ్వు వెళ్ళి ఆ పేషెంట్ ఏడవకోకుండా పేషెంట్ క్యానులా రిమూవ్ చేయాలని. ఇంకా నేను అనుకున్నాను, సిస్టర్ స్టార్టింగ్ సిస్టర్ ఫస్ట్ డే అంటే యూ ట్రై అన్నారు. ఓకే అనుకున్నాను, గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పేసి వెళ్ళానమాట. నన్ను చూసేసరికి ఆమె ముందే చెప్పినట్లు ఆమె ఎవరిని అలో చేయదనమాట. లక్కీగా ఏమంటే ఆ అమ్మాయి కూడా తెలుగు, సో లాంగ్వేజ్ వాజ్ కష్టం కాదు. సో అమ్మాయితో వెళ్ళి అలా మాట్లాడుకుంటూ స్టార్టింగ్ కొంచెం కష్టంగానే అనిపించింది ఆ అమ్మాయి కూడా, కొంచెం ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని. సో స్టార్ట్ చేశామన్నమాట వాళ్ళతో డీల్ చేయడం, మీన్స్ మాట్లాడుతూ నీకు ఏది ఇష్టం అది ఇది సింపుల్ థింగ్స్ నుంచి, ఆర్ ఫేవరెట్ థింగ్స్ నుంచి స్టార్ట్ చేసినాం. మాట్లాడుతూ జస్ట్ ఒక 5-10 minutes లో చాలా క్లోజ్ అయిపోయారనమాట. ఇంక నేను ఆ అమ్మాయి భుజం మీద చేయేశాను, ఏమైంది అది ఇదని. మీన్స్ టచ్ కూడా చాలా పవర్ ఉందనమాట, నువ్వు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని టచ్ తో ఎక్స్ప్రెస్ చేయగలవు అనమాట. సో అలా ఆమెతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా క్లోజ్ గా ఫీల్ అయింది. ఇంకా అమ్మ వాళ్ళ అమ్మ కూడా మంచిగా మాట్లాడినారనమాట. ఇంకా అలాగా నేను నా చేతితో నా పని నేను చేస్తున్నాను, మీన్స్ అమ్మాయికి తెలియకోకుండా నేను ఐవీ క్యానులా రిమూవ్ చేశాను అనమాట. మీన్స్ అమ్మాయికి తెలియదు అని నేను తర్వాత తులసి ఆ పేషెంట్ పేరు ఇంకా అన్నమాట, తులసి నీ చేయి చూపి ఒకసారని. ఆ అమ్మాయి చూసి షాక్ అయిందనమాట, నా ఐవీ క్యానులా ఎక్కడికి వెళ్ళిందని. ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి ఏం బాధపడద్దులే, ఇంకా డాక్టర్స్ వచ్చి నీకేం ఇంజక్షన్ ఇవ్వరు, ఇంకేం నొప్పి ఉండదని. ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి అమ్మాయి ఏడవలేదు. మీన్స్ ఆ అమ్మాయి తెలియకోకుండా సో తీసేసానమాట. ఇంకా వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు, ఎందుకంటే అదే ఇంకొకటి చేయాలంటే చాలా హంగామా జరిగింది అనమాట, ఏడవడం అది ఇది అని. ఇంకా సో వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఇంకా సిస్టర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ అన్నారనమాట, మోస్ట్లీ మనం వెరీ రేర్ గా ఇలాంటి నర్సెస్ చూస్తాము, ఏ ఇయర్ చదువుతున్నారు? నేను చెప్పాను ఫస్ట్ ఇయర్ అని. అంటే ఓ ఫస్ట్ ఇయరా, ఇంకా ఏ కాలేజ్? సత్యసాయి అని చెప్పిన అనమాట. ఐ థింక్ వెరీ కొన్ని ఇన్స్టిట్యూట్ లోనే అలాంటి నర్సెస్ చూడగలవు మేము. ఇంకా అన్నమాట చాలా సంతోషం, మీ అమ్మ నన్ను ఎంత అదృష్టవంతులో మీలాంటి వాళ్ళందరూ. సో మాకు అక్కడ హ్యాపీనెస్ ఏమంటే మమ్మల్నే కాదనమాట, మా పేరెంట్స్ ను కూడా బ్లెస్ చేస్తారు చూడు, అప్పుడు చాలా హ్యాపీ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఇలా ఫస్ట్ ఇయర్ లోనే పోస్టింగ్స్ వెళ్ళినప్పుడు ఒక ముస్లిం పేషెంట్ ఉంది, నూర్జహాన్. ఆమెకి క్యాన్సర్.
0: అయ్యో,
1: ఆ క్యాన్సర్ వల్ల ఏం చేశారంటే ఇది బోన్ తీసి స్టొమక్ లో స్టోర్ చేశారనమాట, ఎందుకంటే స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. సో ఆ అమ్మాయి, ఆమె ముస్లిం, ఓల్డ్ ఏజ్, చాలా మంది మీన్స్ ఆమెకి కూతుర్లు కొడుకులు ఉన్నారు, కానీ హాస్పిటల్ స్టేలో చూసుకోవడానికి ఎవరు, హస్బెండ్ ఒక్కరు చూసుకునే వాళ్ళనమాట. మేము నర్సింగ్ స్టూడెంట్ గా, అది సత్యసాయి స్టూడెంట్స్ గా మెయిన్ ప్రిఫరెన్స్ ఏమిస్తామంటే పేషెంట్ కేర్. రిక్వైర్మెంట్స్ మేము సెకండ్ చూసుకుంటాం, పేషెంట్ కేర్ ముందిస్తామన్నమాట. సో మేము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా అమ్మాయికి ఆమెకి ఫీడింగ్ నుంచి అన్ని మేమే చూసుకునే వాళ్ళనమాట, డ్రెస్ చేంజ్ చేయడం, స్నానం చేయించడం, తినిపియడం, అన్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా అన్ని చూసుకునే వాళ్ళనమాట. ఇంకా హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ అన్ని చేయలేరు కదా, సో అన్ని మేమే చూసుకునే వాళ్ళనమాట. ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళడం, అది అక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో పోస్టింగ్స్ ఉంటాయన్నమాట మాకి. ఆ వారం అక్కడ కంప్లీట్ అయిన తర్వాత నన్ను వేరే ఏరియాకి షిఫ్ట్ చేశారు. అప్పుడు కూడా జస్ట్ అలా వచ్చి చూసి వెళ్ళేవాన్ని అనమాట, ఆ రిలేషన్షిప్ వల్ల చూసేదాన్ని. ఒకరోజు మాకు స్వామి ఆరాధన డే, ఆ రోజు హాలిడే మాకు. సో అదే మేము అక్కడ మా హాస్టల్లోనే అది క్లీనింగ్ అంతా చేస్తూ ఉన్నామన్నమాట. సో సేమ్ సిస్టర్ ఇన్ఛార్జ్ వచ్చారు, వచ్చి సబిత నీ ఫోన్ నెంబర్ కావాలి అన్నారు. సిస్టర్ మేము స్టూడెంట్స్, మాకు అవలా ఉండదు, సాడ్ టు సే మీన్స్ చాలా బాధగా ఉంది, నీకు విషయం చెప్పాలి అన్నారు. ఏం సిస్టర్ అంటే, నువ్వంతా టేక్ కేర్ తీసుకున్నావు కదా, ఆ అమ్మాయి ఆమె చనిపోయింది అని చెప్పారనమాట. కానీ ఆమె తర్వాత ఒక హ్యాపీనెస్ ఏమని చెప్పినారంటే, ఆ పేషెంట్ ఏది గుర్తుండదు అనమాట, ఈవెన్ కొడుకుల పేరు కూతుర్ల పేరుగా మర్చిపోతారనమాట. కానీ ఆ చనిపోయే ముందు నీ పేరు అడిగారు అన్నారనమాట. ఇంక మీన్స్ ఇఫ్ యూ సమ్ కొంతమంది మనల్ని రిమెంబర్ చేసుకున్నారు, అది లాస్ట్ మూమెంట్ లో, అంటే మనం ప్రొవైడ్ చేసే కేర్ వల్ల. అది మీరు అన్నట్టు ఎందుకు ఈ నర్సింగ్ ఎలాగంటే, నువ్వు నర్సింగ్ లో మాకు ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, పేషెంట్ నుంచి ఆ ఫీడ్బ్యాక్ రావడం వల్ల. అదే వేరే కోర్సెస్ తీసుకున్నావు అనుకో, వాళ్ళకి మంచి కాస్ట్యూమ్స్ వేసుకోగలరు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది.
0: సొంత కొడుకు కూతురు పేరు కూడా గుర్తులేదు, కానీ చనిపోయే ముందు తలుచుకుని మీ పేరు ఒక్కసారి గుర్తు చేసుకుని కనుమూసుకున్నారంటే స్వామి ఇచ్చిన వాల్యూస్ అవి. ఇంకా స్వామి ఇచ్చిన వాల్యూస్ మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ స్టూడెంట్ పేరు ఆవిడ గుర్తుపెట్టుకున్నారు. చాలా చక్కటి అనుభూతి మాతో పంచుకున్నారు. అయితే మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా, మీరు ఏ చేసినా గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రే చేసి చేశారు కాబట్టి గాడ్ మీతో ఉన్నారు. మీ మీ ఇంటా వెంటా జంటా కంటా ఉండి మీ చేత అన్ని చేయించారు కాబట్టి అంత చాలా చక్కగా అన్ని జరిగాయి. అందుకే మీ పేషెంట్స్ కూడా ఇప్పుడు దాకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఇంకా వాళ్ళు పేషెంట్స్ గా ఉండరని నమ్మకం నాకు కలుగుతున్నది. మీ మాటలు వింటుంటే వాళ్ళని పేషెంట్ కూడా చెప్పకూడదు అనే నమ్మకం నాకు కలిగింది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా, ఫిఫ్త్ క్లాస్ అమ్మాయి, వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా ఏదో పెద్దగా అయిన తర్వాత నేను నర్స్ అవుతానమ్మా అని చెప్పింది. ఎందుకమ్మా అందరూ డాక్టర్ అవుతాను డాక్టర్ అవుతాను అంటూ ఉంటున్నారు, నువ్వు నర్స్ ఎందుకు అవుతావు అంటే, బీపీ చెక్ చేయాలన్నా సిస్టర్ చేస్తుంది, బ్లడ్ టెస్ట్ చేయాలన్నా సిస్టర్ చేస్తుంది, ఇంజెక్షన్ ఇవ్వాలన్నా సిస్టర్ చేస్తుంది, వెయిట్ చెక్ చేయాలన్నా సిస్టర్ చేస్తుంది, అన్ని సిస్టర్ చేస్తుంది కాబట్టి నేను అలాగే సర్వీస్ చేయాలి, నేను నర్స్ అవ్వాలమ్మా అని చెప్పింది. అంటే నార్మల్ గా ఎవరైనా ప్రొఫెషనల్ గా డాక్టర్ అని పెద్ద పదవి అనుకుంటారు, కానీ సేవ ఎక్కువగా వర్క్ చేసేది సేవ అనేది సిస్టర్స్ చేస్తారు కాబట్టి అమ్మా నేను నర్స్ అవుతానని. ఇది రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో ఇప్పుడు పంచుకున్నాను. కాబట్టి మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ చాలా రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్, చాలా అండ్ అది కూడా మన స్వామి ఇన్స్టిట్యూట్ లో మీరు ఉన్నారు కాబట్టి చాలా మంచి ఇన్స్టిట్యూట్ ని మీరు ఎంచుకున్నారు. మీ పేరెంట్స్ చక్కటి ఇన్స్టిట్యూట్ లో మీకు జాయిన్ చేశారు, అక్కడే మళ్ళీ మీరు ఫ్యాకల్టీగా వచ్చారంటే స్టూడెంట్స్ కూడా చాలా లక్కీ. అండ్ ఇలాగే అసలు ఎటువంటి భేదభావాలు లేకుండా, ఈ రిలీజియన్ ఈ కల్చర్ లాంటి భేదభావాలు ఉండకుండా మీరందరూ సేవా భావనతో సేవ చేయాలని స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సరం సవిత గారు,
2: ఇంతవరకు మీరు బెంగళూరు వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 3వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: మీరు ఇప్పుడు వినబోయే చిన్న కథ పేరు కృషి ఉంటే కృప ఉంటుంది. ఒక గ్రామంలో ప్రజల మధ్య విభేదాల కారణంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. నిరంతరం ఈ రెండు వర్గాల వారు ఏదో ఒక మిషమీద కొట్లాడుకుంటూ ఉండేవారు. ఆ గ్రామంలో ఒక ద్రాక్షతోట యజమాని ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఈ పార్టీ రాజకీయాల జోలికి వెళ్లేవాడు కాదు. ఇరు పార్టీల వారు తమతో చేరమని అతనిని ఒత్తిడి చేసేవారు. ఆ ద్రాక్షతోట యజమాని విధిలేక తనకు ఇష్టం లేకపోయినా ఒక వర్గంతో చేరాల్సి వచ్చింది. ఒకసారి ఇతడు చేరిన పార్టీ వారు ప్రతిపక్ష పార్టీపై దౌర్జన్యం సలిపారు. ఆ కారణంగా ఇతని పార్టీ వారందరినీ అరెస్టు చేసి జైల్లో బంధించారు. ద్రాక్షతోట యజమాని కూడా తన వర్గం వారితో పాటు జైలుకు వెళ్లాడు. కొన్ని నెలల వరకు ద్రాక్షతోట యజమాని భార్యాపిల్లలు తమ వద్దనున్న ధనముతో కాలమును సుఖంగా గడిపారు. యజమాని లేకపోవడం వలన ద్రాక్షతోటలో పనిచేసేవారు పనిచేయలేదు. అందువలన ద్రాక్షతోట ఎండిపోయింది. ద్రాక్షతోట వలన కలిగే ఆదాయం రాకపోవటం వలన అతని భార్యకు ఏమి చెయ్యాలో తెలియక భర్తకు, ఏమండి, మీరు జైలుకు వెళ్లి 6 నెలలు గడిచాయి. ఇంతవరకు ఉన్న ధనంతో ఏదో విధంగా కాలం గడిపాము. ద్రాక్షతోటను చూసేవారు ఎవరూ లేరు. ఏం చేయమంటారో దయచేసి నాకు ఉత్తరం రాయండి అని ఒక ఉత్తరం రాసింది. భార్య ఉత్తరాన్ని చదివి జైలులో ఉన్న భర్త చాలా దుఃఖించాడు. కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. చివరకు భార్యకు ఇలా జాబు రాశాడు. నేను రాసే విషయం చాలా జాగ్రత్తగా చదువు. ఆ ప్రకారం చెయ్యి. మన ద్రాక్షతోటలో ఒకచోట కొంత ధనమును ఒక పాత్రలో పెట్టి పాతిపెట్టాను. ఈ జాబు అందిన వెంటనే రాత్రి సమయంలో తవ్వి తీసుకుని ఖర్చు చెయ్యండి. జాగ్రత్తగా వ్యవహరించు అని. జైలులో బందితులు రాసే జాబులన్నింటినీ జైలు అధికారులు చదివి పోస్ట్ చేసేవారు. ద్రాక్షతోట యజమాని రాసిన జాబును జైలు అధికారి చదివాడు. భద్రంగా జేబులో దాచాడు. ఆ రోజు అర్ధరాత్రి తన జైలు సిబ్బందిని వెంటపెట్టుకుని ద్రాక్షతోటనంతా బాగా తవ్వించాడు. ఎక్కడా ఏ పాత్ర దొరకలేదు. నిరాశతో నిస్పృహతో తిరిగి వచ్చాడు. ఆ రోజు మరుసటి రోజు బాగా వర్షం కురిసింది. ద్రాక్షతోటకు కావలసినంత నీరు లభించింది. ద్రాక్షతోట యజమాని భార్య 3వ దినము వెళ్లి ద్రాక్షపంట వేసింది. కొన్ని నెలలు గడిచిన తరువాత మంచి ద్రాక్షపంటను అందుకుని అమ్మి సొమ్ము చేసుకుంది ఆ ఇల్లాలు. ఆమె భర్త జైలు నుండి విడుదలయ్యాడు. అందరూ ఆనందంగా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమండి, మీరు అంతమంది జైలు సిబ్బందిని ద్రాక్షతోట సాగు చేయడానికి ఎలా పంపించగలిగారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని అన్నది భార్య. జైలు సిబ్బందా, నేనెవర్నీ పంపలేదే. నా జాబు నీకు చేరలేదా అని అడిగాడు యజమాని. లేదండి అని అన్నదామె. జరిగిన విషయాన్ని అతడు సులువుగా గ్రహించగలిగాడు. దైవానికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఈ కథలోని అంతరార్థం, ద్రాక్షతోట మానవుని హృదయం. హృదయక్షేత్రంలో నిరంతరం మంచి చెడులకు ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మానవుడు ఎప్పుడైతే చెడుకు లొంగిపోతాడో హృదయక్షేత్రము మాలిన్యముతో నిండి ఎండిపోతుంది. కొన్ని దినములకు తాను చేసిన పొరపాటును గుర్తించి హృదయక్షేత్రమును సాగుచేయడానికి ఆధ్యాత్మిక సాధనలనే కృషి సలుపుతాడు. అప్పుడు దైవానుగ్రహము అనే వర్షము కురుస్తుంది. ఫలితంగా ఆనందం అనే పంటని అందుకుంటాడు. ద్రాక్షతోట యజమాని ఒక వర్గానికి లొంగటం అతను చేసిన పొరపాటు. ద్రాక్షతోట ఎండిపోయింది అని గుర్తుచేసింది అతని భార్య. అదే అంతరాత్మ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ప్రసాదించినది పరులకు ఉపకారం చేయటానికి, అందుకే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. నిస్వార్థ భావంతో చేసే సేవ సాక్షాత్తు భగవంతుని చేరుకుంటుంది. ఆ విధంగా సేవ చేసినప్పుడు భగవంతుణ్ణి భక్తుడు ప్రత్యేకంగా ప్రార్థించినప్పటికీ భగవంతుడు మాత్రం ఆ భక్తునిపై నిత్యం ప్రేమవర్షం కురిపిస్తూనే ఉంటాడు. మరి భక్తుడు సేవ చేస్తున్నప్పుడు ప్రతి జీవిలో ఉండి ఆ సేవను స్వీకరించేది ఆ పరమాత్ముడే కదా. అందుకే మన స్వామి అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. మరి ఆ విధంగా సేవ చేసిన వ్యక్తి భగవంతుని నుండి ఎటువంటి ఫలితాన్ని పొందుతాడు అన్న విషయాన్ని మన స్వామివారు ఒక చక్కని కథ రూపంలో మనందరికీ బోధించారు. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన దైవానికి దగ్గర అన్న నాటిక ద్వారా శ్రోతలు ఆ సందేశాన్ని గమనించవచ్చు. ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు వ్యాఖ్యాత బి చంద్రశేఖర్, అబూబెన్ ఎం ఉమర్ ఫరూక్, మౌల్వి టి మొహమ్మద్ అకీబ్, దేవదూత ఎం ముక్తి,

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

0: అబూబెన్ ఆడమ్ పర్షియా దేశంలో సుప్రసిద్ధుడైన మానవతావాది. ముఖ్యంగా పేదలకు, రోగులకు, కష్ట నష్టాలకు గురైన వాళ్లకి ఎంతో సహనంతో, సానుభూతితో, ప్రేమతో నిర్విరామంగా సేవలు చేస్తుండేవాడు. మతపరమైన ఆచారాలు పాటించడం పట్ల ఆసక్తి చూపేవాడు కాదు. సర్వ మతస్థులకు సమచిత్తంతో చేతనైన సేవలు నిరంతరం చేసేవాడు. ఒకసారి మసీదులో ప్రార్థనలు చేసే ఒక మౌల్వి అతనిని కలిశాడు. వాళ్ళిద్దరికీ మధ్య ఈ విధంగా సంభాషణ నడిచింది.
1: ఖుదాఫిస్ అబూబెన్ భాయ్.
2: ఖుదాఫిస్ మౌల్వీ సాబ్. మసీదులో ప్రార్థనలు ముగించుకుని వస్తున్నారా?
1: అవును, రోజుకు 5 సార్లు నమాజు చేయాలని పవిత్ర ఖురాన్లో ఉంది కదా. నేను నిత్యం ఆ ఆచారాన్ని నియమబద్ధంగా పాటిస్తాను, అదే అందరికీ బోధిస్తాను. అవును, నువ్వు రోజుకి ఒక్కసారి కూడా నమాజు చేయడం లేదని తెలిసింది, నిజమేనా?
2: చేద్దామనుకుంటాను కాని లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు నిరుపేదలు, రోగులు వస్తూనే ఉంటారు. వాళ్ళని నిర్లక్ష్యం చేయడానికి నా మనసు అస్సలు ఒప్పదు. వాళ్లకి సేవ చేయడానికే సమయం సరిపోవడం లేదు, ఓపిక ఉండడం లేదు. ఇంకా ప్రార్థనలెప్పుడు చేయమంటారు?
1: మనసుంటే సమయం చిక్కుతుంది, ఓపిక ఉంటుంది. నువ్వు నమాజు చెయ్యవు, రంజాన్ ఉపవాస దీక్ష పాటించవు, మసీదుకు రావు, కనీసం పవిత్ర ఖురాన్ కూడా చదవవు. మరి అల్లా అనుగ్రహం నీకెలా లభిస్తుంది? నువ్వు చేస్తున్న మానవ సేవ మంచిదే కాదనను, కాని దైవానికి దగ్గర కావాలంటే ఖురాన్లో అల్లా చెప్పిన ఆచారాలు పాటించాలని మహమ్మద్ ప్రవక్త బోధించాడు కదా. కనుక ఇక మీదటైనా ప్రయత్నించు.
2: ప్రయత్నిస్తాను మౌల్వీ సాబ్. ఖుదాఫిస్.
0: మౌల్వీ చెప్పిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా అబూబెన్ యథాప్రకారంగా మానవ సేవా కార్యక్రమాలలో నిమగ్నుడై ఉన్నాడు. అతనికి ఆ రోజు రాత్రి కలలో ఒక దేవదూత కనబడింది.
2: అరే అల్లా, మీరెవరు? మీరిక్కడ కూర్చొని ఏమిటి రాసుకుంటున్నారు?
3: నేను దేవదూతను. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తుల పేర్లను ఒక జాబితాలో రాసుకుంటున్నాను.
2: అందులో నా పేరుంటుందా?
3: లేదు.
2: నిజమే మరి, ఆశ్చర్యం లేదు. నేను ఒక్కసారి కూడా నమాజు చేయలేదు, ఖురాను చదవలేదు, మసీదుకు వెళ్ళలేదు.
0: రెండు రోజుల తరువాత
1: అబూబెన్ భాయ్, నమాజు చేయడం ప్రారంభించావా? ఇంకా అలాగే ఉన్నావా?
2: మౌల్వీ సాబ్, నిజం చెప్పాలంటే ప్రారంభించలేదు. మరో సంగతి మీకు చెప్పాలి. మొన్న రాత్రి ఒక దేవదూత కలలో కనబడింది. ఆమె అల్లాని ప్రేమించిన వాళ్ల జాబితా రాస్తుంది. అందులో నా పేరుందా అని అడిగాను. నిర్మోహమాటంగా లేదని చెప్పింది.
1: నీకు నేను ముందే చెప్పాను కదా. చూడు భాయ్, ఖురాన్లో ఆచారాలన్నీ అల్లా చెప్పినవి. మరి వాటిని పాటించకపోతే దైవానికెలా దగ్గరవుతావు? ఇప్పుడైనా మొదలెట్టు, ముందు మసీదుకు రా.
2: సరే, ప్రయత్నిస్తాను.
0: కొన్ని రోజుల తరువాత
1: ఏం భాయ్, ఎన్నిసార్లు చెప్పినా నీ తలకెక్కడం లేదు. నువ్వింతవరకు మసీదుకొచ్చి నమాజు చెయ్యలేదు.
2: అవును భాయ్, ఏం చేయను? ఈ కరువు రోజుల్లో నిరుపేదలు, రోగులు రావటం ఎక్కువైంది. అస్సలు తీరుకుండడం లేదు.
1: సరే, నీ కర్మ. నువ్విలాగే అల్లాకి దూరమయ్యావంటే నరకానికి పోతావు.
0: అబూబెన్ ఆడమ్ దినచర్యలో మార్పు లేదు. ఏ విధమైన ఆచారాలని పాటించడం లేదు. మరో రోజు రాత్రి ఆ దేవదూత మళ్లీ కనలో కనిపించింది.
2: అమ్మా, మౌల్వి హెచ్చరించాడు. నువ్వు కూడా నేను నరకానికి పోతానని హెచ్చరించడానికి వచ్చావా? నీకు నీ జాబితాకి ఓ సలాం.
3: ఏమి అబూబెన్ అలా చిరాకు పడతావు?
2: అమ్మా, నేను ఈ జన్మలో మారలేను. నా పేరు నీ జాబితాలో లేదని భయపెట్టినా నా పద్ధతి మార్చుకోలేను. నాకు తోటి మానవులే దేవుళ్ళు, వాళ్లకి నా సేవ అవసరం. అల్లాకి నేను చేయగల సేవ ఏముంది?
3: నేనిప్పుడు దేవుడు ప్రేమించిన వాళ్ల జాబితా రాస్తున్నాను.
2: అందులో మాత్రం నా పేరుంటుందా?
3: ఉంది, నీదే మొట్టమొదటి పేరు. ఇదిగో చూసుకో.
0: ఏ మతాచారాలని పాటించినా అవన్నీ మనిషి దేవుణ్ణి ప్రేమించడానికి నిదర్శనాలు. కాని దైవం మనిషిని ప్రేమించాలంటే మానవ సేవకి మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదు. అందరూ దైవం సృష్టించిన బిడ్డలే. తోటి సోదరీ సోదరులను ప్రేమించి సేవించడమంటే అందరిలోనూ ఉన్న దైవాన్ని ప్రేమించడమే. అదే దైవానికి దగ్గరయ్యే ఉత్తమ మార్గం.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలచే రూపొందించబడిన దైవానికి దగ్గర అన్న నాటికను విన్నారు. ఈ నాటికలోని పాత్రలు పాత్రధారులు వ్యాఖ్యాత డి చంద్రశేఖర్, అబూబెన్, ఎం ఉమర్ ఫరూక్, మౌల్వి టి మొహమ్మద్ అకీబ్, దేవదూత ఎం ముక్తి. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో నెల్లూరు జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం అర్చన మీరు వింటారు.
1: కష్టాల కడలిలో తేలియాడుతున్నప్పుడు భగవాన్ బాబాని నమ్ముకున్న భక్తులు తమ విశ్వాసాన్ని ఎలా దృఢపరుచుకోవాలో, ఏ విధంగా తమ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకోవాలో, భక్తుల చరిత్రల నుండి భగవంతుడి పట్ల ప్రేమా భక్తిభావాలని పెంచుకోవడం ఎలా తెలుసుకోవాలో, మన భక్తిని దృఢతరం చేసుకుంటే చివరకు భగవంతుడు ఎలా ఆదుకుంటాడో తెలిపే కథే అర్చన అనే సంగీత నృత్య నాటకం.

0: శభాషార్చన, చాలా చక్కగా నృత్యం చేసావమ్మా. మీ నృత్యం భగవంతుడికి అందమైన పూలతో అర్చన చేసినట్టుంది. భావం ఒలికించే ఏ కళైనా భక్తుణ్ణి భగవంతుడి దగ్గరికి చేరుస్తుందమ్మా.
1: నేనిచ్చే ఈ చిన్న పువ్వు స్వామి స్వీకరిస్తారా అంకుల్?
0: సర్వ ప్రపంచాన్ని సంరక్షించే సత్యసాయి ప్రభు ఈ చిన్న బిడ్డను మర్చిపోతాడా?
1: మర్చిపోడు అంకుల్. ఒకసారి పెద్దలంతా పూలదండలు పట్టుకుని నిలబడితే ఒక చిన్న పిల్లవాడిచ్చిన గడ్డి పువ్వుని స్వామి అందుకున్నారని విన్నాను.
0: నిజమే, మన స్వామి కోరేది ఆర్తి కాని ఆడంబరాలు కాదమ్మా.
2: అచ్చనా, మీ స్నేహితుల్ని పంపించిరా అమ్మా. అలాగే అమ్మా.
3: రాఘవ, నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది. బాబా ఏం చేయదలుచుకున్నారో
0: చూడక్క. భక్తి విశ్వాసాలతో బాబా అనుగ్రహం పొందాలి కాని బాధపడి ఏమిటి సాధిస్తావు?
3: నాకు చాలా భయంగా ఉందయ్యా.
0: నేనుండగా భయం ఎందుకని? పదే పదే స్వామి చెప్తూ ఉంటే విని కూడా భయపడతావెందుకక్క?
3: స్వామి తప్పకుండా ఆదుకుంటారంటావా?
0: ఒక పక్క నా స్వామి సర్వేశ్వరుడు, సర్వజగద్రక్షకుడు అని సంకీర్తన చేస్తూ ఇంకా సందేహిస్తున్నావా?
3: కన్న తల్లిని కదరా.
0: ఒక్క తల్లి ప్రేమను పంచిన నీకే ఆ బిడ్డ మీద అంత మమకారం ఉంటే 1000 తల్లుల ప్రేమ పంచే బాబాకు ఉండదా అక్క?
3: ఉంటుందని తెలుసు రాఘవ. కాని డాక్టర్ల మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు ధైర్యం చడలిపోతూ ఉంటుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు.
4: అర్చనని పెద్ద డాక్టర్లందరూ చూశారు రాఘవ. వారందరి అభిప్రాయం ఒకటే, అర్చనకి ఆపరేషన్ చేయక తప్పదు. కాని ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అంచేత వేచి చూడాలనుకుంటున్నారు డాక్టర్లంతా.
3: విన్నావా రాఘవ, ఈ పరిస్థితిలో ధైర్యంగా ఎలా ఉండగలనురా?
0: నా మాట వినక్క. రావణాసుర సంహారం చేసిన శ్రీరామచంద్రుడు, గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములెత్తిన స్వామి నా స్వామి అనే అచంచల విశ్వాసాన్ని పెంచుకో. ఈ ధైర్యం సడైపోడు. నిరంతరం సాయి సాయి అనే దివ్యనామాన్ని స్మరించు. నీ విశ్వాసం మరింత దృఢమవుతుంది.
4: రాఘవ చెప్పింది నిజం సీత. ఆ విశ్వాసమే నిన్ను ఆదుకుంటుంది. స్వామి ఆపద్బాంధవుడిలా ఆదుకున్న ఎన్నో సంఘటనలు నేను విన్నాను.
0: అదొక్కటే కాదక్క, మన భక్తి విశ్వాసాల్ని ఇతరుడు శ్రేయస్సుకు వినియోగించాలి. అందుకే నీ పూజల్ని భజనల్ని సేవగా మార్చుకో. అన్నార్తులేని వాళ్ళకింత అన్నం పెట్టు. చలిలో వణుకుతున్న వారికి ఒక వస్త్రం దానం చేయి. కష్టాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయి. కన్నీళ్లతో అలమటిస్తున్న వారి ఒక్క కన్నీటి బుట్టుతుడు. అనారోగ్యంతో సతమతం అవుతున్న వారికి ఒక్క ఔషధం కొనియి. స్వామి నిన్ను నీ బిడ్డని తప్పకుండా ఆదుకుంటాడు. త్యాగమే మనని స్వామికి దగ్గర చేస్తుంది.
1: చిన్నవాడివైనా మంచి మాట చెప్పావు రాఘవ. ఇన్నాళ్ళు పూజలు భజనలు చేస్తే చాలనుకునేదాన్ని.
0: సారదక్క, స్వామి మాటలు ఎన్నో వింటున్నాం, ఎన్ని గ్రహిస్తున్నాం, ఎన్ని ఆచరిస్తున్నాం. ప్రశాంతి నిలయంలో అడుగు పెట్టగానే సత్యసాయి భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమిపై అడుగు పెట్టానని భక్తితో ఆ నేలకి నమస్కరించాలి. సాయికులు వంత సభామంటపంలో అడుగు పెట్టగానే లక్షలాది మంది ఆర్తుల్ని దీనుల్ని భక్తుల్ని నా స్వామి ఆదుకున్నది ఈ ప్రదేశంలోనే అని పులకించిపోవాలి. సాయి దర్శనం చేశాను, ప్రేమని తప్ప ద్వేషాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకోవాలి. స్వామి బోధనల్లో ఒక్కటైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే స్వామి అనుగ్రహం అనూహ్యంగా అనుభవంలోకి వస్తుంది.
1: అమ్మా, అచ్చిన అంకుల్ కొత్త పాఠం చెప్తారు, విన్నమ్మా. ఆంటీని పంపించి వస్తాను. రండి డాక్టర్ గారు.
0: అర్చన, ఈరోజు
1: కొత్త పాఠం మీరు చెప్పడం కాదు, నేనే ఓ కొత్త విషయం చెప్తాను, వింటారా అంకుల్?
0: చెప్పమ్మా.
1: గాభరా పడకండి, మా అమ్మ మీకు చెప్పిన విషయం నాకు తెలుసు.
0: నీకు తెలుసా?
1: అవునంకుల్, ఆసుపత్రిలో డాక్టర్లు చెప్తుంటే విన్నాను.
0: మరి నీకు భయం వేయలేదా అర్చన?
1: బాబా ఉండగా నాకెందుకు భయం అంకుల్? కాని చిన్న సందేహం మాత్రం ఉంది. ఎప్పుడు బాబా నా కళ్లల్లో మనసులో ఉండాలని ఉంటుంది. దానికి నేనేం చెయ్యాలో చెప్పండి అంకుల్.
0: మంచి మాట అడిగావమ్మా, నీకు సులువైన మార్గం చెప్పనా?
1: చెప్పండి అంకుల్.
0: తమ భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపచేసుకున్న మహాభక్తుల చరిత్రలు అనుభవాలు చదువు. ఎంతో ఉత్తేజం కలుగుతుంది, మన నమ్మకం గట్టిపడుతుంది. చాలు, బాబా నిన్ను కన్నబిడ్డలా ఆదుకుంటారు. నీ దగ్గరే ఉంటాడు. సరేనా?
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్.

0: త్యాగయ్యా త్యాగయ్యా.
1: శ్రీరామచంద్ర, దయాసాంద్ర, బ్రహ్మాది దేవతలకు అలభ్యమైన నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం కల్పించావా స్వామి. రామా రామా అని నీ దివ్యనామాన్ని స్మరిస్తూ అనుక్షణం నీ దర్శన భాగ్యం కోసం తహతహలాడుతున్న నీ దాసుణ్ణి కరుణించావా స్వామి.
0: త్యాగయ్యా, లే. తేనెలకే కీర్తనల్ని రచించి మృదుమధురంగా పాడి నన్ను ఆనందపరవశుణ్ణి చేశావు. నీ భక్తి ప్రపత్తులు నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. వచ్చే పుష్య బహుళ పంచమి నాడు నీకు మోక్షం ప్రసాదిస్తాను.
1: నాకు మోక్షమిచ్చి ఆపాత మధురము అనంత దివ్యానంద ప్రదాయకము అయిన నీ నామస్మరణకు దూరం చేస్తావా రామా? నిన్ను నా హృదయం నిండా నింపుకుని నీ దివ్య సుందర నామాన్ని గానం చేస్తూ ఉంటే లభించే బ్రహ్మానందం ఆ మోక్షంలో లభిస్తుందా స్వామి?
0: మరేదైనా వరం కోరుకొచ్చారయ్యా.
1: నిరంతరం నీ దివ్యనామాన్ని స్మరించే అదృష్టం కంటే కోరదగినదేముంటుంది స్వామి? అయినా నీవు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. స్వామి, నీవు నా చేరాయించిన కీర్తనలన్నీ ఇంతవరకు నేనే పాడుకున్నాను. ఇప్పుడు నా పాట నీ నోట వినాలని ఉంది. నా కోరిక మన్నించి వినిపిస్తావా రామచంద్ర?
0: చారయ్యా, నామస్మరణ మహత్యాన్ని జనబాహుళ్యానికి తెలియచెప్పి విశ్వవ్యాప్తంగా వారి చేత దివ్యనామస్మరణ చేయించి తరింపచేసేందుకు అతి త్వరలో నేనే సత్యసాయినామంతో అవతరిస్తాను. అప్పుడు నీ కోరిక తప్పక వర్ణిస్తాను. నీ కీర్తనలు విన్నవారు పరవశించేలా నేను గానం చేస్తాను.
1: ధన్యోస్మి రామచంద్ర, ధన్యోస్మి.

0: త్యాగయ్య.
1: ఏం చిట్టి తల్లి?
0: మీ తీయని గానానికి మైమరిచిపోయి శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. మీ భక్తి ప్రపత్తుల్ని చూసి పరవశించిపోయాడు. సత్యసాయిగా అవతరించి తన గానామృతాన్ని వినిపిస్తానని వాగ్దానం చేశాడు. ఇంతటి రామానుగ్రహాన్ని మీరెలా పొందగలిగారు? నాకు చెప్పండి స్వామి.
1: అమ్మా అర్చన, రాముడు నాకందని చోట ఎక్కడో ఉన్నాడని నేనెప్పుడూ అనుకోలేదు. నా రాముడు నా నట్టింట నడయాడుతున్నాడని భావించాను. అందుకే మేలుకురుపు దగ్గర నుంచి పవళింపు సేవ వరకు నా రాముడికి అన్ని సేవలు చేశాను. అందుకే నన్ను నా రాముడు కరుణించాడు. నాలాగే నువ్వు కూడా నీ స్వామి పత్తిలోనే ఉన్నాడని అనుకోకు. నీతోనే ఉన్నాడని, నీ చేయి పట్టి నడిపిస్తున్నాడని భావించు. కలలోలైన సాయినామస్మరణం మరవకు. ఆ ప్రేమమూర్తి నిన్ను తప్పక ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు.
0: చల్లని మాట చెప్పారు స్వామి. నా నమస్కారాలు అందుకోండి.

0: ಪುಂಡರೀಕ, ಪುಂಡರೀಕ.
1: ಎವರು ಸ್ವಾಮಿ?
0: ನೀನೇ ನಂದಕುಮಾರುಣ್ಣಿ, ನವನೀತ ಚೋರುಣ್ಣಿ. ನೀವು పిలిచావుగా అందుకే వచ్చాను.
1: స్వామి, ఎంత కరుణామూర్తివి, నా కోసం వచ్చావా?
0: నీకోసమే వచ్చాను పుండరిక. నా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిద్దువుగాని. రా రావయ్యా పుండరిక.
1: కాస్త మెల్లగా మాట్లాడు స్వామి, నాన్నగారికి నిద్రాభంగం ఉంది.
0: నాన్నగారి సంగతి తర్వాత చూసుకో. నీకు దర్శనం ఇచ్చి నేను త్వరగా వెళ్ళాలి.
1: పితృభక్తి పరాయణుడివే స్వామి, నాన్నగారి సేవ వదిలి రమ్మనటం నీకు భావ్యమేనా?
0: అయితే నేను లోపలికి రానా?
1: వద్దు స్వామి, నీ సమ్మోహన రూపం చూడగానే నేను మైమరిచిపోయి నాన్నగారి సేవ విడిచిపెడతాను. కొంచెంసేపు ఆ ఇటుకురాయిపై వేచి ఉండు స్వామి, నాన్నగారికి నిద్ర పట్టగానే నేనే వస్తాను.
0: సరే, భక్తుడు కోరితే తప్పుతుందా? మరి ఈ ఇటుకురాయిపైనే నిలబడతాను.
1: కృష్ణ, వాసుదేవ, పాహిమం, ఎంత కరుణామయుడివయ్యా, నా కోసం ఆ మండుటెండలో ఇటుకరాయిపోయి నిలబడ్డావా స్వామి?
0: బాధపడకు పుండరీక, భక్తుల కోసం బాధలు పడటం ప్రతి అవతారంలోనూ నాకు అలవాటే.
1: మన్నించు కృష్ణ.
2: నాయన పుండరీక, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? ఏమిటా కన్నీరు?
1: ఏ దేవుని దర్శనం కోసం విశ్వమంతా వేచి ఉంటుందో ఆ నందకుమారుడు మన ఇంటికి వస్తే మీకు నిద్రాభంగం అవుతుందని ఆరుబయట ఎండలో ఇటుకరాయిపై వేచి ఉండమన్నా నాన్నగారు. తల్లి యశోద చల్లని ఒడిలో సేదదీరేనా స్వామి? ఆ ఎండలో ఎంత బాధపడుతున్నాడు.
2: ఎంత అపచారం చేశావు నాయన.
1: కృష్ణ, వాసుదేవ, ఎంత పని చేశావు కృష్ణ. ఈ రాతి గుండెకు దర్శనమియడానికి వచ్చి శిలవైపోయావా స్వామి? ఈ పాపిని మన్నించు కృష్ణ.
0: బాధపడకు పుండరీక, ఇది నా సంకల్పం. కలియుగంలో మానవులు తరించటానికి, దైవ సాక్షాత్కారం పొందడానికి, నామస్మరణకు మించిన సాధన లేదని తెలియజేయడానికి నామస్మరణ చేసిన భక్తులను అనుగ్రహించి భక్త సులభుడనని నిరూపించుకోవడానికి పుండరీక వరదుడిగా పాండురంగుడిగా ఈ ఇటుకరాయిపై వెలిసాను. పండరిపురం అనే పేర ఈ క్షేత్రం ప్రసిద్ధమవుతుంది. జనబాహుళ్యం భక్తి విశ్వాసాలు కోల్పోయే తరుణంలో నామస్మరణ విశ్వవ్యాప్తంగా పునరుద్ధరించడానికి నేనే తిరిగి సత్యసాయిగా అవతరిస్తాను. పండరి భజనతోనే తిరిగి నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను.
1: ధన్యోస్మి కృష్ణ.

0: పుండరీకా, పుండరీకా.
1: ఏం తల్లి?
0: ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. నువ్వు గానం చేస్తుంటే పులకించిపోయి భగవంతుడు గోపికా బృందంతో నీ వాకిట రాసలీలా నృత్యం చేశాడు. నువ్వు ఇటుకరాతిపై నిలబడమంటే నిలబడిపోయాడు. నీ పేరు చిరస్థాయిగా నిలవడానికి పాండురంగనామం ధరించి ఈ ప్రదేశాన్ని పండరిపురమని పుణ్యక్షేత్రంగా అనుగ్రహించి ఆశీర్వదించాడు. భగవంతుడి మీద ఇంత అధికారం ఎలా సంపాదించేవయ్యా పుండరీక?
1: చూడమ్మా, నేను నా తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవ చేశాను. భగవంతుడు వచ్చి పిలిచినా వారి సేవ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రుల సేవ చేసేవారిని భగవంతుడు తానే తల్లి తండ్రి ఆదుకుంటాడు. అందుకే నామస్మరణ చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయి. నీ సాయి నిన్ను తప్పక ఆదరిస్తాడు. తల్లికిచ్చిన మాట కోసం పర్తి సాయి పుట్టపర్తిని ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా మార్చలేదా?
0: అవును పుండరీక, నువ్వు చెప్పింది నిజమే. మా స్వామికి తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ.

0: చైతన్య మహాప్రభు, మీరు మహానుభావులు. మీ స్పర్శచేతనే మూగవాడు పాడగలిగాడు, కుంటివాడు నాట్యం చేశాడు, అంధుడు చూడగలిగాడు.
1: అన్నా, మహత్యం నాది కాదు, శ్రీకృష్ణనామ సంకీర్తనది. కృష్ణనామ సంకీర్తనం చేయండి, అన్ని దుఃఖాలు సమసిపోతాయి.
2: స్వామి, చైతన్య మహాప్రభు.
1: ఏమర్చనా?
2: నేను మీకు తెలుసా స్వామి,
1: శ్రీకృష్ణనామాన్ని గానం చేసిన వారికి అందరూ బంధువులే అర్చన.
2: మీరు కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు ఆ నందనందనుడే వచ్చి నాట్యం చేశాడు. మీ స్పర్శతో అంధుడు చూడగలిగాడు, కుంటివాడు నడవగలిగాడు, మూగవాడు సంకీర్తన చేయగలిగాడు. ఈ అద్భుతాలు ఎలా సాధించారు స్వామి?
1: తల్లి, నేను కేవలం కృష్ణుని చేతిలో బొమ్మని. ఏ అద్భుతం జరిగినా అది సంకీర్తన మహత్యం తప్ప నాది కాదు. దీనులకు సేవ చేయాలని సంకల్పం చేసుకో. ఆ సేవ భగవన్ నామస్మరణ చేస్తూ చెయ్యి, అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ నామస్మరణ జరుగుతుందో అక్కడ సాయి కొలువయ్యి ఉంటాడు. దీనుల బాధలు పంచుకో, సాయి నీ బాధలు పంచుకుంటాడు. వారి జీవితాల్లో దివ్యలు వెలిగించు, నీ జీవన జ్యోతికి ఆయన దివ్య ప్రకాశాన్ని అందిస్తాడు.
2: మీ బోధనతో నాకు జ్ఞానోదయమైంది, దీనుల సేవ చేస్తాను. మా స్వామి ఆశీస్సులు అందుకుంటాను, నన్ను ఆశీర్వదించండి స్వామి.

స్వామీ, ఎంత ప్రేమమూర్తివి! నాకు కనువిప్పు కలిగించేవు, నాకు దారి చూపించేవు. ఈ భక్తులు చూపిన మార్గంలో నడుస్తాను. నీ దివ్యనామస్మరణం చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, దీనుల బాధలు పంచుకుంటూ, నువ్వు నా చేయి పట్టి నడిపిస్తున్నావని భావిస్తూ, నా జీవితాన్ని అర్చనగా నీ పాదాల దగ్గర సమర్పిస్తాను. నా ప్రణతులు అందుకో స్వామీ.

0: సీతమ్మా సీతమ్మా, కంగ్రాచులేషన్స్.
1: విషయం ఏమిటి డాక్టర్? నిన్న మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేశారా?
2: ఆ చేశారు.
1: ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు.
2: నిజమా?
1: అక్షరాలా నిజం. ఆ రిపోర్ట్ ప్రకారం అర్చనకు ఏ గుండె జబ్బు లేదు.
2: నిజంగా సాయిరాం?
1: ముమ్మటికి నిజం. అర్చన సేవలు, నీ పూజలు ఫలించాయి. స్వామి కరుణిచ్చారు.
2: స్వామి, అనంత కరుణామూర్తివై నా బిడ్డను కాపాడావా తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను స్వామి? రాఘవ, చూసావా నా బిడ్డను బాబా ఎట్లా కాపాడారు? అర్చన రామ్మా, బాబా పాదారవిందాలకు నమస్కారం చేయి. నీకు ప్రాణదానం చేసిన స్వామికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో తల్లి.
3: స్వామి, మాటలు రాని చిన్న బిడ్డను దేవుడికి ఏమివ్వాలో కూడా నాకు తెలీదు. నమ్మిన వారిని రక్షిస్తావని కథలు విన్నాను తప్ప కంటికి రెప్పలా కాపాడుతావని ఈరోజే తెలిసింది స్వామి. కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతాను స్వామి. నా జీవితం నీకే అంకితం చేస్తాను. నీ మాటే మంత్రంగా నడుచుకుంటాను. ఎప్పుడు నా చెయ్యి వదలకు స్వామి. నీ రూపం చూడకుండా, నీ నామం స్మరించకుండా నేనుండలేను స్వామి, ఉండలేను.
4: స్వామి, నిర్మల ప్రేమమూర్తివి, వెయ్యి తల్లుల ప్రేమ పంచి ఇచ్చి ఈ బిడ్డని కాపాడి నీ రక్షణ పొందడానికి మా చెయ్యి పట్టి నడిపించడానికి పసిహృదయం లాంటి పసిడి మనస్సు అశ్రుధారలతో అర్చన అర్హతలను తెలిపి మాకు కనువిప్పు కలిగించావా స్వామి. ఈ అనుభవంతో మాకు గుణపాఠం చెప్పావా స్వామి. నీ పాదపద్మానికి శతకోటి వందనాలు స్వామి, శతకోటి వందనాలు. అక స్వామి, మనకిచ్చిన ఆనందాన్ని ప్రేమని అందరికీ పంచుదాం. అందరం కలిసి ముక్త కంఠంతో స్వామిని కీర్తిద్దాం.

ఏర్పడిదాకా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమక్షంలో నెల్లూరు జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం అర్చన మీరు విన్నారు.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ ಸಾಯೀಶ್ವರಿ ದಿವ್ಯ ಪ್ರಬೋಧಾಧಾರಂಗా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.

0: అక్టోబర్ 20వ తేదీన సత్యం భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా అవతారమూర్తిగా ప్రకటించబడిన రోజు. ఏ అవతారంలోనూ జరగని ఒక విశిష్ట ఘట్టం ఈ అవతారంలో జరిగింది. ఉరవకొండలో స్వామి ఈ అవతార ప్రకటనను చేస్తూ మాయ వదిలింది అని, ప్రాపంచిక సంబంధం పిన్నై తొలగింది అని, తన భక్తులు తనకోసం వేచియున్నారని చెప్పి స్వామి ఇంటిని వదిలిపెట్టారు. అంతేకాదు, నాటి నుండి చివరి వరకు భగవాన్ వారి సమయంలో ప్రతి క్షణం భక్తుల కోసమే గడిపారు. అదే భగవంతునికి భక్తునిపై గల అవ్యాజ ప్రేమకు నిదర్శనం. వచ్చే ఆదివారం అనగా అక్టోబర్ 20, 2013 నాడు మన స్వామివారి అవతార ప్రకటన దినోత్సవం కానుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో స్వామి అవతార లక్షణాలను, లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు స్వామి చిరకాల భక్తులు, తెలుగు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు మనతో పంచుకున్న ఆ విషయాలను విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలిపాడు. అంటే సద్గుణాలు కలిగిన వారిని రక్షించి, దుర్గుణాలు కలిగిన వారిని శిక్షించి ధర్మస్థాపన చేయటం అని మనం భావిస్తున్నాం. కాని పరిత్రాణాయ సాధూనాం అనే పదంలో సాధుత్వం అనగా నిర్మలంగా, నిస్వార్థంగా, నిరహంకారంగా ఉండిన మానవ స్వభావం అని అర్థం. వినాశాయ చ దుష్కృతాం, ఇక్కడ దుష్కృతాలంటే దుర్మార్గులైన, దుష్టులైన మానవులు కారు. రాగద్వేషాలు, అసూయ, అహంకారం ఇవే దుష్టులు. ఈ దుష్టులను హతమార్చి నిర్మల నిస్వార్థ నిరహంకారాలని రక్షించడమే ధర్మ సంస్థాపన. అవతరించుట ఎనుటలో అర్థమేమి? ప్రజలపై ప్రేమవాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ అంటారు స్వామి. అవతరించటం అనగా దైవం మానవ స్థాయికి దిగిరావటమే. ఆ స్థాయికి దిగినంత మాత్రాన అవతారతత్వానికి ఎలాంటి కళంకమూ ఉండదు. బిడ్డపై ఉన్న మమకారంతో తల్లే వంగి బిడ్డను ఎద్దుకుంటుంది. కేవలం తల్లి వంగినంత మాత్రాన ఆ బిడ్డకు ఆ తల్లి లొంగిపోయినట్టవుతుందా? కాదు. కాబట్టి దివ్యస్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అనుగ్రహించే నిమిత్తమై దైవం మానవాకారాన్ని ధరించి వారి స్థాయికి దిగివస్తుంది.
2: పువ్వు పుట్టగానే పరిమళించినట్లు అవతార పురుషులు పసితనం నుంచి తమ దివ్యత్వాన్ని, అవతారతత్వాన్ని తమ ఆటలలో, పాటలలో, మాటలలో, కార్యకలాపాలలో వ్యక్తపరుస్తూ ఉంటారు. పాలు తాగే పసివయస్సులో పోతలను సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. నూనూగు మీసాల నూతన యవనంలో శివధనుర్భంగం చేశాడు శ్రీరామచంద్రమూర్తి. పుత్రకామేష్టి యాగంలో యజ్ఞపురుషుడు దశరథునికిచ్చిన దివ్య పాయసం ఫలితంగా రామచంద్రప్రభు అవతరించినట్టే శ్రీ సత్యనారాయణ వరప్రసాదం స్వీకరించిన తరువాత మాతృమూర్తి ఈశ్వరమ్మ సత్యసాయి భగవానునికి జన్మనిచ్చింది. దేవకీ వసుదేవులకు కారాగారంలో శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చి తాను వారి గర్భవాసాన్ని జన్మిస్తానని వాగ్దానం చేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినట్టే మాతృమూర్తి ఈశ్వరమ్మగారి గర్భంలో నీలమైల గోళం ప్రవేశించిన తరువాత స్వామి జన్మించడం జరిగింది. భగవాన్ 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన తాను షిరిడీ సాయినాథుడి అవతారమని స్పష్టంగా ప్రజాబాహుళ్యానికి ప్రకటించిన స్వామి దివ్య జీవితంలో అంతకు ముందు కూడా, అంటే స్వామి పసితనంలో కూడా జరిగిన అనేక సంఘటనలు వారి అవతార తత్వాన్ని మనకి అతి స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నాయి. తమ దివ్యావతార విశిష్టతలను గురించి, తమ అవతార ఆగమనాన్ని గురించి, అన్నిటినీ మించి అవతార పురుషుని అపురూపమైన అద్భుత లక్షణాల గురించి స్వామి ఎంతో చక్కగా వివరించారు, ప్రదర్శించి చూపించారు. ఉదాహరణకి, ఉరవకొండలో నల్లతేలు కుట్టిన తరువాత సత్యాన్ని దుర్భరమైన, కఠినాతి కఠినమైన భూతవైద్యానికి గురిచేశారు. నెత్తిపైన కత్తిగాటులు పెట్టి నిమ్మరసం పిండారు, కడవలతో నీళ్లు గుమ్మరించారు, కళ్లకు కలికం పెట్టారు. సామాన్యమైన బాలుడెవరైనా ఈ దుర్భరమైన బాధను భరించడం అసాధ్యం, ఊహాతీతం. కాని సత్యం కించిత్తు చెలించకుండా, అమ్మాని ఆక్రందన చేయకుండా, చుక్క కన్నీరు చిందించకుండా, తనకు ఏవీ జరగనట్టు, ఈ బాధలు పడుతున్న శరీరం తనది కానట్టు అసాధారణమైన అపురూపమైన సహనంతో, మనస్థైర్యంతో ఆ హింసను భరించి క్షేమంగా బయటపడ్డం ఒక అద్భుతం. సామాన్య మానవునికి సాధ్యం కాని ఈ సంఘటన పరిశీలిస్తే మానవాతీతుడు, దివ్యుడు, అవతార పురుషుడు మాత్రమే ఈ ప్రజ్ఞ కలిగి ఉండగలరని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాతి కాలంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్వామి, తేలు కుట్టడం వల్ల నేను సాయిబాబాను కాలేదు, ధర్మస్థాపన చేయవలసిందిగా ఋషులు, సాధకులు, సాధువులు చేసిన ప్రార్థనను మన్నించి నేను వచ్చాను అని ప్రకటించారు. 13 సంవత్సరాల పసి వయస్సులో స్వామికి గాలి సోకిందని అందరూ భావిస్తున్న తరుణంలో, ఘటికాచలంలో నరసింహస్వామి దర్శనం చేయించమని కొంతమంది పెద్దలు పెదవెంకమరాజు గారికి సలహా ఇచ్చారు. అప్పుడు స్వామి, ఘటికాచలంలో ఉన్నది కూడా నేనే కదా, నన్ను నా వద్దకే తీసుకెళ్తారెందుకు అని స్వామి ప్రశ్నిస్తారు.
1: శ్రీ సత్యసాయి అవతారం అపురూపంగా ఏ విధంగా ప్రకటించబడిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. స్వామి అవతారంలో 1940 అక్టోబర్ 20 మరువలేనిది, మరువురానిది. ఆ రోజు బడీ విడిచిపెట్టక ముందే సత్యనారాయణ ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర నుండి పుస్తకాలు లోపలికి విసిరివేశాడు. ఆ చప్పుడు విని వదిన లోపల నుంచి గుమ్మం దగ్గరికి రాగానే సత్యనారాయణ ఆమెను చూచి, నేను మీవాణ్ణి కాను, ఇదిగో వెళ్ళిపోతున్నాను, విశాల విశ్వంలో నాకు కావలసినంత పని ఉంది, నా భక్తులు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఏ కార్యానికై నేను అవతరించానో ఆ కార్యారంభం చేయడానికి సర్వసంగ పరిత్యాగనై నేను వెడలిపోతున్నాను అని పలుకుతూ వేగంగా వెడలిపోయాడు. పొరుగింటి పండిత నారాయణ శాస్త్రి సత్యనారాయణకి అడ్డు వచ్చాడు. కాని బాలుణ్ణి చూసి భయభ్రాంతుడయ్యాడు. బాలుడి శిరస్సు చుట్టూ దివ్య తేజస్సును చూసి భీతి చెందాడు. ఇంతకు ముందొక పర్యాయం ఈ శాస్త్రిగారు పురాణంలోని సంస్కృత శ్లోకానికి తప్పు అర్థం చెబుతుంటే సత్యనారాయణ అతన్ని సరిదిద్దాడు. ఆ పండితుడు నివ్వెరపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. ఇప్పుడు సత్యనారాయణని మందలించడం తన అల్పజ్ఞతకు నిదర్శనమని ఆయన తలిచాడు. తలచి మౌనం వహించాడు. ఆ బాలుణ్ణి నివారించడానికి అన్న కూడా అసమర్థుడయ్యాడు. సత్యనారాయణ తన అన్నగారితో, మాయమాయమైనది, నేను మీవాడను కాను, నేను సాయిబాబానని ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించండి అంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆబ్కారీ ఇన్స్పెక్టర్ గారి ఇంటి చుట్టూ ఉన్న తోటలో విశాల మైదాన ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ఊరి వారందరూ తన చుట్టూ చేరి ఉండగా బాబా ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. అక్కడ బాబా మృదుమధురమైన కంఠస్వరంతో భజనను ప్రారంభించాడు. అవ్యాజకృపతో అవతరించిన సద్గురు చరణాలకు సంపూర్ణ శరణాగతులు కండి అనే భావాన్ని సూచించే కీర్తనను వేలాది ప్రజల హృదయాలు ఉర్రూతలూగించినట్టు మృదుమధుర కంఠస్వరంతో బాబా పాడుతూ ప్రజానీకం చేత పాడించాడు. కేవలం వాక్కుతోనేగాక త్రికరణశుద్ధిగా పూర్ణ భావోద్వేగంతో తన్మయమయ్యేటట్టు గురు సంకీర్తనం అన్ని సమయాల్లోనూ చెయ్యాలని ఈ పాట ద్వారా ఉద్బోధించాడు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అనేటటువంటి కీర్తన అది.

0: సత్యాన్వేషకులారా, అనన్య మనస్కులై సద్గురు చరణాలను భజించండి. జనన మరణ రూప సంసారాధవాన్ని తరించి బంధ విముక్తిని, నిత్యానంద ప్రాప్తిని పొందగలరు అని దీని భావం.
1: మన ఆర్ష సంస్కృతికి చెందిన సాహిత్యాన్ని అంటే ఉపనిషత్తులు, భారత రామాయణాది గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు పరిశీలించినట్టయితే మత్స్య కోర్మ వరాహ నారసింహాద్యవతారాలలో అవతార పురుషుడు తమ పూర్వావతారం గురించి కాని తమ తరువాతి అవతారం గురించి కాని ప్రకటించినట్టు ఉదంతాలు ఎక్కడా లేవు. తమ పూర్వావతార వివరాలు కాని తమ తరువాతి అవతార వివరాలు కాని తెలియజేసిన దృష్టాంతాలు కూడా లేవు. కాని శ్రీ సత్యసాయి అవతారంలో తమ పూర్వావతారం షిరిడీ సాయినాథుడని, వారు పత్తిరి గ్రామంలో జన్మించారని, వారి తల్లిదండ్రులు గంగాభవాడ్యుడు, దేవగిరి అమ్మ అని స్వామి తెలియజేశారు. ఇవి ఇంతవరకు షిరిడీ సాయినాథుని గురించి ఎవ్వరికీ తెలియని అపురూపమైన విషయాలు. అదేవిధంగా తమ తరువాతి అవతారం ప్రేమసాయి అని, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో గుణపర్తి అనే గ్రామంలో ప్రేమసాయిగా తాను అవతరిస్తానని స్పష్టంగా ప్రకటించారు స్వామి. ఈ విషయంలో మరింత వివరణ కూడా ఇచ్చారు స్వామి. అపరిమితమైన శక్తితో అవతారం ఒకేసారి వస్తే సామాన్య జనులు తట్టుకోలేరు. ఈ అవతారం మూడు భాగాలుగా విభక్తమై రావటానికి కారణం ఇదే. నేను షిరిడీ సాయిగా వంట చేశాను, సత్యసాయిగా వడ్డిస్తున్నాను, ప్రేమసాయి అవతారంలో ఆ దివ్య భోజనం యొక్క ఫలితాన్ని అందరూ అనుభవించి ఆనందిస్తారు అని కూడా స్వామి చెప్పారు. ఇటువంటి విశిష్టమైన లక్షణం శ్రీ సత్యసాయి అవతారానికి ప్రత్యేకం. ఇదే కాకుండా షిరిడీ సాయి, సత్యసాయి అవతారాలు రెండింటినీ దర్శించి తరించిన గాలి శారదాదేవి, పాండురంగ దీక్షితుల అనుభవాలు వింటే షిరిడీ సాయినాథుడే శ్రీ సత్యసాయినాథుడని సంశయాలకు సందేహాలకు తావు లేకుండా అర్థమై తీరుతుంది. అవతార పురుషుని మరొక అద్భుతమైన లక్షణం వివిధ దేవతారూపాలలో దర్శనమివ్వటం. దీనికి స్వామి అమృతానందకు స్వర్ణ గణపతిగా దర్శనమిచ్చి అనుగ్రహించడం ఒక గొప్ప ఉదాహరణ. 1955 అక్టోబర్ 1వ తేదీన స్వామి రమణ మహర్షి శిష్యులైన అమృతానంద పుట్టపర్తి రాగానే రమణ మహర్షి వారిని ఏ తీరున సంబోధించేవారు, అదేవిధంగా అదే కంఠంతో అదే వాణిలా అమృతం అని పలకరించి, నీ పదవి ఏట శ్రీ గణపతి హోమం 41 దినాలు చేశావు, బీజాక్షరయుక్తమైన గణపతి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తూ హోమం కూడా చేశావు, శాస్త్రోక్తంగా ఆ హోమం సంపూర్తి చేసిన వారికి హోమగుండం నుండి సువర్ణ దేహఛాయ గల దేహంతో శ్రీ గణపతి యొక్క దర్శనం జరుగుతుందని తెలుసు కదా, మరి నీకా దర్శనం లభించిందా అని అమృతానందని అడిగారు స్వామి. లేదు స్వామి అని జవాబిచ్చాడు అమృతానంద. ఆ జపహోమాలు చేయటం వల్లే ఈనాటికి ప్రశాంతిని నేను రాగలిగావు. ఆనాడు నీవాశించిన హోమఫలం నీకు ఈనాడు లభించబోతోంది. ఇదిగో నావైపు చూడు అన్నారు బాబా. బాబా మాటలకు తల ఎత్తి చూసిన అమృతానంద దిగ్భ్రాంతి చెందిపోయాడు. ఎందుచేతనంటే సువర్ణ దేహకాంతులతో ప్రకాశిస్తున్న స్వర్ణగణపతి రూపంలో భగవాన్ ఆయనకు దర్శనమిచ్చారు. ఆ దర్శనం లభించిన 4 రోజుల వరకు అమృతానంద శరీర స్మృతి లేక బ్రహ్మానంద సాగరంలో ఓలలాడి. అదేవిధంగా రమణాశ్రమ నివాసి అయిన స్వామి అభేదానందకు శ్రీరమణులు శ్రీ సత్యసాయిల అభేదతత్వాన్ని నిదర్శనంతో ఇరుకుపరిచి విశేష రీతిలో ఆయనకు మురళీకృష్ణుడిగా ప్రత్యక్ష దర్శనాన్ని అనుగ్రహించారు స్వామి. ఈ విషయాలను పరిశీలించినప్పుడు సర్వదేవతాతీత స్వరూపుడు అన్న నామం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి ఎంత చక్కగా తగి ఉంటుందో మనకు అర్థమవుతుంది. నిరాకారుడు నరాకారుడై అవతరించినప్పుడు తన గురించి, తన అవతార లక్ష్యం గురించి, తన అవతార వైభవాన్ని గురించి తానే ప్రకటిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనకి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు తనను గురించి తానే చెప్పవలసిన అవసరం ఏమిటి? జ్ఞానులు, పండితులు అవతార వైభవాన్ని దర్శించిన పెద్దలు చెప్పాలి కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చక్కని సమాధానం ఇచ్చాడు, మన సందేహాన్ని నివృత్తి చేశాడు. మహర్షులు, తపశ్శాలులు ఎంతో సాధన చేసి కూడా నా గురించి అణుమాత్రమైనా తెలుసుకోలేరు అని చెబుతూ, తన అవతార తత్వాన్ని గురించి కర్మ, జ్ఞాన, భక్తి యోగాల ద్వారా ఎంతో వివరంగా అర్జునుడికి వివరించాడు. ఒక్క అర్జునుడికే కాదు, సమస్త మానవాళికి భగవదవతారాన్ని గురించి ఉన్న సమస్త సందేహాల్ని నివృత్తి చేశాడు. నాతో సన్నిహితంగా ఉంటూ నాతో అనేక దివ్యానుభూతులు పంచుకుంటున్న జ్ఞానులు భక్తులు కూడా నా గురించి ఆవంతైనా గ్రహించలేకపోయారు. అసంఖ్యాకమైన నా మహిమల్ని లీలలను దర్శిస్తూ కూడా నా తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు అని స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక సామాన్యులు స్వామిని ఏ విధంగా తెలుసుకోగలరు? ఇలాంటి సందర్భంలో మనకి మరొక సందేహం కూడా పీడిస్తూ ఉంటుంది, భగవంతునికి ఇంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అని. భగవంతుడు అనంత కరుణాస్వరూపం, అవ్యాజ ప్రేమమూర్తి. తమలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకుని దైవత్వం వైపు ప్రయాణించడానికి మానవాళిని ఉద్యుక్తుల్ని చేయాలి కనుక తన అపారమైన దయను ప్రేమను వ్యక్తపరచడానికే మానవాళికి ఈ బోధనలు చేసి తనని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మన చేయి పట్టుకుని నడిపిస్తాడు.
0: భగవాన్ తన అవతార లక్ష్యాన్ని గురించి తన సోదరుడైనటువంటి శ్రీ శేషమరాజు గారికి ఈ విధంగా రాశారు. అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చెరియించువారల పట్టి కాపాడుటే వ్రతము నాకు, బీదసాదలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, నియమనిష్టలతోడ ననుగొల్చువారిని కాపాడుచుండుటే ఘనత నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు, అనగ పేరుంది నాయండ నలరువారి ఎన్నడను మరువనివాడనన్నమాట, ఎట్టి కుచితము మదికి నే నేర్పకుందు అట్టి నా పేరు చెరుట ఎట్లగును భువిని అంటారు.
1: అవతార పురుషులు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన అవతార లక్ష్యంతో తన అవతార కార్యక్రమాన్ని రూపొందించుకుని ఆచరింపచేస్తారు. శ్రీ సత్యసాయి భగవానుడు తన అవతార లక్ష్యాలుగా వేదోద్ధరణ, విద్వత్పోషణ, ధర్మరక్షణ, భక్త సంరక్షణ అని ప్రకటించారు. ఈ నాలుగు అంశాల ద్వారా నా అనుగ్రహం, నా శక్తి వ్యాపింపచేస్తానని తెలియజేశారు. ప్రప్రథమంగా వేద సంరక్షణను పరిశీలిస్తే 1962 తమ దివ్య జన్మ దినోత్సవం నాడు అంటే నవంబర్ 23 ప్రశాంతి నిలయంలో స్వామి వేద పాఠశాలను స్థాపించారు. తామిచ్చిన హామీని నెరవేర్చారు. పాఠశాల ప్రారంభించడమే కాకుండా ఇది ఒక విశ్వవిద్యాలయంగా రూపొందుతుందని ఆశీస్సులు అందించారు. వేద విద్వద్వతంసులైన ఉప్పులూరి గణపతి శాస్త్రి, చెరకుమల్లి కమావధానులు వంటి వేద పండితులను ఆదరించి కుల మత భేద వర్గ విభేదాలు పాటించకుండా భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అన్న సత్యాన్ని నిరూపిస్తూ వేలాది మంది విద్యార్థుల చేత వేదాధ్యయనం చేయించి వేదమూర్తులుగా వారిని రూపొందించారు. నిత్యం ప్రశాంతి నిలయాన్ని వేద పఠనంతో ప్రతిధ్వనింపచేస్తున్నారు. ఈ సంఘటనలు వేదోద్ధరణ అపురూపమైన దృష్టాంతం. అదే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులకు తన దివ్య సన్నిధిలో సాయి కొల్వంత సభామంటపంలో నమక చమక సహితమైనటువంటి రుద్రంలో సుస్వరమైన శిక్షణనివ్వడం, వారందరూ ముక్తకంఠంతో ఆ వేదాన్ని పారాయణ చేయటం విశాల విశ్వంలో కని విని ఎరుగని పరమాద్భుతం. ఈనాడు శ్రీ సత్యసాయి సందర్శనతో పునీతులై ఎంతో మంది స్వామి భక్తులు ఏ వేదవాంగ్మయ పఠనం వల్ల ఆందోళన తొలగిపోతుందో, సుఖశాంతులు వెల్లివిరుస్తాయో అటువంటి నమక చమకయుక్తమైన రుద్రాన్ని సుస్వరంగా ప్రపంచవ్యాప్తంగా పఠిస్తున్నారు. శ్రీ సత్యసాయి అవతార లక్ష్యాలలో ఒక లక్ష్యం అద్భుత రీతిలో నెరవేరినట్టే కదా. శ్రీ సత్యసాయి అవతార లక్ష్యాలలో రెండవది విద్వత్ పోషణ. ఇది వేదోద్ధరణకు అనుబంధమైన అంశం. వేదోద్ధరణ విశ్వవ్యాప్తంగా సక్రమంగా జరగాలంటే వేదవీతమైన ధర్మాన్ని అందరూ ఆచరించాలి. వేద విజ్ఞాన సంపన్నులు, వేదాధ్యయన తత్పరులు అయిన వేద పండితులు వారి వేద విజ్ఞానాన్ని జనబాహుళ్యానికి అందించాలి. దీనికోసం భగవాన్ 1963 ఏప్రిల్ 1 రాజమండ్రిలో పావన గోదావరి తీరంలో ప్రశాంతి విద్వన్ మహాసభలకు బీజాలు నాటారు. ఆ సభలు నిర్వహించాలన్న తన దివ్య సంకల్పాన్ని తెలియజేశారు. మానవుని నడవడిని, పద్ధతులను సంస్కరించాలి. గుణగణాల్లో, లక్ష్యాల్లో, జీవన విధానంలో మార్పు తేవాలి. తమ ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంస్కృతిని మరిచి ఉన్న మానవుల్ని ఉద్ధరించాలి అన్న మహదాశయంతో 1963 దసరా సందర్భంగా అక్టోబర్ 20-21 తేదీలలో ప్రశాంతి విద్వన్ మహాసభలకు శ్రీకారం చుట్టారు. శివాజీకి భవానీదేవి ఖడ్గాన్ని ప్రసాదించి హిందూ మతాన్ని ఉద్ధరించమని ఆజ్ఞాపించినట్లు నేను వేద పండితులకు శివశక్తిని ధైర్యమనే ఖడ్గాన్ని ప్రసాదించి విశ్వంలో ధర్మస్థాపన చేయడానికి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ పూలమాలకు వివిధ పరిమాణాలు గల పూలను ఏరుకున్నట్టు పాండితీ ప్రతిభ గల పండితులతో ఈ మాల ఏర్పాటు చేశాను. వాటి మధ్యలో గుచ్చాన్ని నేను అని చెబుతూ ఆనాటి నుండి ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా వేద పురుష సప్తాహ మహాయజ్ఞాలను ప్రశాంతి విద్వన్ మహాసభలను నిర్వహించి వేదాల్లో నిక్షిప్తమైన అపూర్వమైన విజ్ఞానాన్ని మానవాళికి అందించారు. వారి హృదయాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించారు. వేద విధులైన వేద పండితులను గౌరవించి విద్వత్పోషణ చేశారు. తమ అవతార లక్ష్యాన్ని ప్రశంసాపాత్రంగా అమలు చేశారు. ఇక శ్రీ సత్యసాయి అవతార లక్ష్యంలో 3వ అంశం ధర్మోద్ధరణ. స్థూలంగా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ప్రతి మానవుని హృదయంలో వికసింపచేయడం, దైవ విశ్వాసం, నిస్వార్థ సేవా తత్పరత, త్యాగం వంటి సద్గుణాలను ప్రతి హృదయంలో చిగురింపచేయటం, నామ సంకీర్తన వంటి ఆధ్యాత్మిక సాధనలతో ప్రజల్లో సుఖశాంతులు వర్ధిల్ల చేయటం దీని పరమార్థం. అన్నిటినీ మించి ఏ సత్కార్యమైనా ముందుగా తాను ఆచరించారు, ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డారు, వారిని చేయి పట్టుకుని సన్మార్గంలో నడిపించారు. ఈ ధర్మోద్ధరణ కార్యక్రమానికి స్వామి విద్య, వైద్యము అనే 2 అంశాలను ఎంచుకున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఏ విధమైన రుసుము లేని వేద విహితమైన విద్యా విధానాన్ని అమలుపరిచారు. స్వామి, అనేక విద్యాసంస్థలున్నాయి కదా, తమరు కూడా విద్యాసంస్థలను ఎందుకు స్థాపించారు అన్న ప్రశ్నకు స్వామి, 4 డిగ్రీలు ఇవ్వటానికి నేను కాలేజీలు స్థాపించలేదు. విద్యార్థుల్ని దైవభక్తి, దేశభక్తి, మాతృభక్తి, సేవానురక్తి గల వివేకానందులుగా మార్చటానికే నేను ఈ విద్యాసంస్థలు స్థాపించాను. లోక కళ్యాణప్రదమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నీతి నిజాయితీలతో దేశ ప్రగతికి, ప్రపంచ శాంతికి ప్రేమబాటలు వేయగలవారు వారే. ఈనాడు సత్యసాయి విద్యార్థుల అంకితభావం, సేవాభావం చూసిన వారికి స్వామి చెప్పిన మాటలు సువర్ణాక్షరాలతో లిఖింపదగినవని అర్థమవుతుంది. ఈనాడు సమాజంలో వ్యాపార రంగంగా మారిన వైద్య వృత్తిని ధనప్రమేయం లేకుండా ప్రేమ సేవాభావాలు మేళవించిన సేవా కార్యక్రమంగా ఉద్ధరించడానికి స్వామి సంకల్పించారు. ఈ ఆశయ సాధన కోసం అనూహ్యమైన రీతిలో నెలల కాలంలో పుట్టపర్తిలోనూ బెంగళూరులోనూ 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. ఈనాడు వేలాది మందికి లక్షల రూపాయల వ్యయంతో కూడుకున్న గుండె ఆపరేషన్లను, మెదడు ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నారు. దీని వెనకనున్న స్వామి ఆంతర్యం అత్యంత శ్లాఘనీయమైంది. అదేమిటంటే, ఈ ఆసుపత్రులు కేవలం ఆపరేషన్లు చేయించి రోగాలు నయం చేయడం కోసమే నేను స్థాపించలేదు. ఇక్కడి డాక్టర్లు, నర్సులు, సేవాదళ సభ్యులు, విద్యార్థులు ఎంతో ప్రేమభావంతో చేస్తున్న సేవలు చూసి ఇక్కడ చికిత్స పొందే నయమైన వారు పరివర్తన వచ్చి వారంతా భక్తి తత్పరులుగా, సేవా తత్పరులుగా మారి వెళ్లాలి, తమ జీవితాలు సేవామార్గంలో గడపాలి, అది నా ఉద్దేశ్యం అన్నారు. ఎంత అద్భుతమైన, ఆదర్శవంతమైన ఆంతర్యం! ఆంధ్రప్రదేశ్లో వేలాది గ్రామాలకు, మద్రాసు మహానగరానికి మంచినీటిని అందించిన సందర్భంలో స్వామి, మాకు మంచినీటిని అందించి ఎంతో మేలు చేశారు, మా కృతజ్ఞతలు అందుకోండి అని ఈ ప్రాంతాల వారు కృతజ్ఞత చెప్పుకుంటే, బంగారు, నేనే మీకు కృతజ్ఞత చెప్పుకోవాలి, ఎందుకంటే మీకు సేవ చేసే అవకాశాన్ని నాకిచ్చారు అని స్వామి చెప్పారు. ఎంత ఉదాత్తమైనటువంటి వినయం! మానవుడు సేవాధర్మాన్ని ఆ భావంతో ఆచరించాలి. ఇంతకంటే ఘనమైన ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? అందుకే ఈనాడు విశ్వవ్యాప్తంగా అత్యంత వినమ్రభావంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవలు నిర్వహిస్తున్నారంటే స్వామి తన ఆచరణలో ప్రతి హృదయంలో సేవాజ్యోతిని వెలిగించడమే కారణం. దీనజనులకు తానే తల్లి తండ్రి అయి ఈనాడు స్వామి ఆదుకుంటున్నారంటే, మానవునిగా నీ కర్తవ్యం దీనజనులకు సేవ చేయడమే, ప్రేమ పంచడమే అన్న సూత్రాన్ని అందరిలోనూ వికసింపచేయటమే. తాను వాగ్దానం చేసిన ప్రతి కార్యక్రమాన్ని అన్న సమయానికి అత్యంత ఆదర్శమైనటువంటి రీతిలో నిర్వహించి ఆలోచనకు, మాటకు, చేతకు ఎంతటి సమన్వయం ఉండాలో, మానవునిలో త్రికరణ శుద్ధి ఏ స్థాయిలో పరిణతి చెందాలో ప్రదర్శించారు స్వామి. మానవులుగా మన ధర్మమేమిటో హృదయానికి హత్తుకునేలా చూపించారు. స్వామివారి మాటే మంత్రము, భాషణమే భగవద్గీత అయి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను ప్రతి మనస్సులోనూ చివరింపు చేస్తున్నాయి. ఇక నాలుగో అంశమైన భక్త సంరక్షణ.
0: తన్న నమ్ముకున్నటువంటి భక్తుల్ని ఏ విధంగా కాపాడతారో స్వామి తన మాటలలోనే ఇట్లా చెప్పారు. అడవులయందున్న ఆకాశముననున్న పట్టణముననున్న పల్లెనున్న సాగరంబనున్న సంసారముననున్న మరువును నేనెప్పుడు మదిలో మిమ్ము అంటారు. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును మిమ్మునిప్పుడు కరుణాకరుడై చేపట్టి మిమ్ము బ్రోచును ఏ పట్టును విడవకుండా ఏలును మిమ్మును.
1: మీకోసం భగవంతుడు ఎంత బాధపడుతున్నాడో మీరు అర్థం చేసుకోలేరు. మీ హృదయాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని నా ఆశ, మీరందరూ లక్ష్యం చేరాలని నా తపన. మీ హృదయాలను పరిశుద్ధమనుచుటే నా లక్ష్యం. మీరు నిరంతరం భగవంతుని నామాన్ని వినయంతో విశ్వాసంతో కీర్తిస్తూ ఉంటే ఆ ప్రభువు మీ కోరికలు నెరవేర్చడం కోసం మీ పూజగది ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. ఎవరైనా వ్యక్తి సంపూర్ణ విశ్వాసంతో సర్వస్వ శరణాగతితో వేడుకున్నప్పుడు వారిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను అంటారు స్వామి. అమెరికా దేశస్థులైన వాల్టర్ కోవన్కి మద్రాసులో 3 సార్లు ప్రాణాపాయకరమైన గుండెను పూచింది. ఆయన జీవితం పొడిగించడానికి 3 సార్లు భగవాన్ ఆయనను కాపాడారు. బావిలో పడిన కుప్పన్ రాధాకృష్ణను మునిగిపోకుండా తన భుజాలపై మోసి కాపాడారు స్వామి. ప్రేమకు నొప్పి తెలియదని అంటారు స్వామి. గోవాలో డిసెంబర్ 10వ తారీఖున 1970వ సంవత్సరంలో తాను ఒక భక్తుని కాపాడిన వైనాన్ని ఈ విధంగా వివరించారు స్వామి. గడిచిన 2 రోజుల్లో మీరు చూసిన వ్యాధి నేను నాకుగా ఈ శరీరంపైకి రప్పించుకున్నది. నేను దీనిని ప్రేమతో తీసుకున్నాను. విచక్షణతో నాకు తన సర్వస్వము అర్పించిన ఒక భక్తుని నేను రక్షింపవలసి ఉంది. అతని వ్యాధిని నేను తీసుకుని అనుభవించాను. ఇంకా వ్యాధి తిరగబెట్టకుండా చేశాను. నేనా విధంగా చేయకపోతే ఆ భక్తుడు జీవించి ఉండేవాడు కాదు. అతను మంచి ఆరోగ్యంతో జీవించడం నేను అతనిని నియోగించిన పవిత్ర కార్యాచరణకు అవసరం. భక్తి ప్రపత్తులు కలిగిన వారిని ఆదరించి అనుగ్రహించడం నా అవతార కార్యక్రమంలో ఒకటి. ఇటీవల ఒక బిడ్డకు దవడపై వాపు వచ్చింది. ఆ బిడ్డ భరించలేనంత బాధను అనుభవిస్తున్నాడు. డాక్టర్కు చూపిస్తే ఆ వాపు 20-25 రోజులుంటుందన్నాడు. పాపం ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. నేను లోపలికి పిలిచాను. నువ్వేడవ్వద్దు స్వామి, నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు అని ఒక స్వీటు సృష్టించి తినిపించాను. ఆ బాధ నేను తీసుకున్నాను. ఇది నా దేహం అనుకుంటే నాకు బాధ ఉంటుంది. ఇది నా దేహం కాదు, మీ దేహం. మీ దేహాలు నావి కనుక మీ బాధలన్నీ నేను తీసుకుంటాను. అది నా కర్తవ్యం. ఈ రీతిగా ప్రతిదీ నేను అనుభవించి మీకు బోధిస్తున్నాను. నా జీవితమే నా సందేశం అంటే ఇదే అన్నారు స్వామి.
2: శ్రీ సత్యసాయి ప్రభు ఆ 4 లక్ష్యాలతోనే తన అవతార కార్యక్రమాన్ని ఆపలేదు. 5వ లక్ష్యంగా

మరొక అద్భుత వరాన్ని నవసమాజ నిర్మాణం కోసం అనుగ్రహించారు. ఆ అనంత కరుణామూర్తి, నా భక్తుల్ని అనుగ్రహించడానికే నేను అవతరించలేదు, అందరూ నా బిడ్డలే. కులమత భేదాలు కాని, పేద గొప్ప తేడాలు కాని, దేశ విదేశాలన్న తారతమ్యం కాని లేకుండా సమస్త మానవాళ్ళు సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను వికసింపచేసి సన్మార్గంలో నడిపించడానికే నేను అవతరించాను అని చెప్పారు. అవతార పురుషుడు మాత్రమే ఇట్లాంటి ప్రకటన చేయగలడు. ఈ లక్ష్య సాధనకి స్వామి ఎంచుకున్న మహత్తర పథకమే శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం. గ్రామసేవయే రామసేవ, పల్లెసేవయే పరమాత్మని సేవ, దీనుడి సేవయే దీనానాథుని సేవ, జనుడి సేవయే జనార్దునుని సేవ, దేశసేవయే దేవదేవుని సేవ అన్నారు స్వామి. సర్వజన్నామ సంవత్సర ఉగాది సందర్భంగా స్వామి శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకానికి నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు మానవ మేధస్సుకు అందనివి, అవతార పురుషుడు మాత్రమే బోధించగలిగినవి. మన సేవలు పారిశుద్ధ్యానికి వైద్య శిబిరానికి పరిమితం కాకూడదు. ఈ సేవలకి కుటుంబాన్ని ప్రాథమిక ప్రమాణంగా ఎంచుకోండి. వ్యక్తి సాధన, కుటుంబ సాధన, సమాజ సాధన మూడు అంచెలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. గ్రామస్థులతో కలిసి జీవించండి. ఆ గ్రామంలోని బాలలలో యువకులలో ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం, విద్య పట్ల ఆసక్తి, స్వశక్తి మీద నమ్మకం, సమాజ శ్రేయస్సుకి పాటుపడే సత్సంకల్పం కలగజేయండి. ప్రతి వ్యక్తిని ఆదర్శపౌరుడిగా తీర్చిదిద్దండి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెంచండి. వారి బాధ్యతలను గుర్తు చేయండి. అభిప్రాయ భేదాలు లేని సయోధ్యకు పునాది వేయండి. ప్రతి ఇంటిని ఆత్మీయతానురాగాలు వెల్లివిరిసే ప్రశాంతి నిలయంగా మార్చండి. ఇదే నవ సమాజాన్ని నిర్మించగలదు. ఈ సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఏ మౌలిక సదుపాయాలు లేని గ్రామాలనే ఎంచుకోండి. తాత్కాలికంగా మేలు చేకూర్చేవి కాక శాశ్వతంగా సమస్యల్ని పరిష్కరించే సేవలు చేపట్టండి అని హితబోధ చేశారు. మీరు మాత్రమే సేవ చేయడం కాదు, గ్రామీణుల్ని కూడా మీ సేవల్లో భాగస్వాములు చేయండి. దీంతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకున్నామన్న సంతృప్తి వారిలో కలుగుతుంది. భవిష్యత్తులో ఎవరి ప్రోద్బలం లేకుండా వారి గ్రామాభివృద్ధికి వారే కృషి చేసుకోగలుగుతారు. దీంతో ఆ గ్రామాలు సుభిక్షంగా, కళ్యాణప్రదంగా, సుఖశాంతులతో ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతాయి. ఇలా ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని, గ్రామాన్ని సంయుక్తంగా ఈ సమాజాన్ని ఆదర్శంగా రూపొందించడమే నా అవతార లక్ష్యం అని భగవాన్ ప్రబోధించారు. తక్షణమే ఈ పథకాన్ని చేపట్టమని ఆదేశించారు. అవతార పురుషుని ఆదేశం నెరవేరకుండా ఉంటుందా? శ్రీరామచంద్ర ప్రభు వానరుల చేత వారధి కట్టించినట్టు, శ్రీకృష్ణ పరమాత్మ గోప గోపీజనాన్ని భక్తి మార్గంలో నడిపించినట్టు భగవాన్ శ్రీ సత్యసాయి తన సేవకుల్ని చేయిపట్టి నడిపించారు. తత్ఫలితంగా శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం భారతదేశంలో వందలాది గ్రామాల్లో ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నల్లమల కొండల్లో మనుష్యులు కూడా నడిచి చేరలేని టేకూరు పెంట, గుంతపల్లి, మెట్టుపల్లి, పాయలపల్లి గ్రామాలలో, ఉభయ గోదావరి జిల్లాల్లో 44 గ్రామాల్లో గాలికి ఎగిరిపోయే గుడిసెల స్థానంలో కాంక్రీటు గృహాలు వెలిశాయి. దాహార్తితో తప్పించిన ఆ గ్రామాల్లో శ్రీ సత్యసాయి ప్రేమగంగ ప్రవహించింది. కొండవాగులలో నీటికి బదులు కుడాయిల్లో మంచినీరు ఏర్పాటైంది. ప్రతి గ్రామంలోనూ నిత్య నామ సంకీర్తనతో ప్రతిధ్వనించే గుడి దర్శనమిస్తోంది. అక్షరాల ఆనవాలు తెలియని ఆ గిరిజన బాలలు సంస్కార జ్యోతి కార్యక్రమంతో చదువు సంస్కారాలతో అలరారుతున్నారు. మాతృభాష కూడా సరిగా ఉచ్చరించలేని ఆ పిల్లలు వేదమంత్రాలను సుస్వరంతో పఠిస్తున్నారు. అన్నిటినీ మించి దురలవాట్ల సుడిగాలిలో కొట్టుకుపోయే ఆ గ్రామీణులు భజనలతో పరవశిస్తున్నారు. గిరిజనుల వేదపఠనంతో ఆ గ్రామాలు వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని తలపిస్తున్నాయి. పరమాద్భుతమైన విషయం ఏమిటంటే శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం చేపట్టక ముందే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కుందాడ, శ్రీపురం గ్రామాల్లో ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆ గ్రామస్థులకు దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించి వారికి శ్రీ సత్యసాయి మంచినీటి పథకం వివరాలన్నీ తెలియజేశారు. ఆ అనుభవాలు వింటే మేను పులకరిస్తుంది, ఆనంద భాష్పాలు జాలువారుతాయి. అందుకే త్రేతనాటి శ్రీరామచంద్రుడే సాయి రామచంద్రుడై దండకారణ్యానికి పూర్వ వైభవాన్ని అనుగ్రహించడానికే
మళ్లీ తిరిగి వచ్చాడని ఆ గిరిజనులు విశ్వసిస్తున్నారు, గొంతెత్తి కీర్తిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గొంతులో దిగినా, మా పిల్లలు పుస్తకం ఇప్పి చదివినా బాబాయే మా కళ్ల ముందు మెదులుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు. విశాఖ జిల్లా అనంతగిరి కొండల్లో 5,000 అడుగుల ఎత్తున కొండ శిఖరాన ఉన్న గాలిపాడు గ్రామంలో ఉన్న గిరిజనులు, "భగవాన్, మాకు మంచినీరు కావాలని ప్రార్థించారు. బాబా ఆదేశంతో సాయి యువత ఈ గ్రామంలో బావి తవ్వడానికి పూనుకున్నారు. ఆ కొండలపై ఆ బండలలో నీరు పడదని ఎంతమంది నిరుత్సాహపరిచినా సాయినామ సంకీర్తన చేసుకుంటూ బావి తవ్వారు. అందులో సాయిగంగ ఉప్పొంగి అనుగ్రహించడానికే మళ్లీ తిరిగి వచ్చాడని ఆ గిరిజనులు విశ్వసిస్తున్నారు, గొంతెత్తి కీర్తిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గొంతులో దిగినా, మా పిల్లలు పుస్తకం ఇప్పి చదివినా బాబాయే మా కళ్ల ముందు

0: దిగ్భ్రాంతులయ్యారు. 2004 సంవత్సరం ఆగస్టు నెలలో భగవాన్, కొండలలో బండలలో ఎక్కడైనా మీరు బావితవ్వండి, నీరు పంపే బాధ్యత నాది అని నిర్ద్వంద్వంగా ప్రకటించడం, అది సాకారమయ్యేటట్లు చేయడం అవతార పురుషుడికే సాధ్యం. ఆ అవతార పురుషుడే భగవాన్ శ్రీ సత్యసాయి. ఒకనాడు రహదారి కాని, మంచినీరు కాని, వసతి కాని, బడి కాని, గుడి కాని లేక వెలవెలబోయిన గ్రామాలు ఈనాడు అన్ని సదుపాయాలతో పెళ్లివారిళ్లలా కళకళలాడుతున్నాయి. కుటుంబంలో సయోధ్య కాక మొత్తం గ్రామమే ఒక కుటుంబంగా మారిపోయి అబ్బురపరుస్తున్నాయి. భగవంతుడు మానవుడుగా అవతరిస్తాడని, భక్తిపూర్వక ప్రార్థనను మన్నించి వరాలిస్తాడని, అవి నెరవేరేలా అనుగ్రహిస్తాడని పురాణాల్లో చదివాం. కాని ఈనాడు ప్రత్యక్ష పరమేశ్వరుడై భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు వరాలిచ్చి, అభయమిచ్చి, అనుగ్రహించి కనీ వినీ ఎరుగని అద్భుతాలను సృష్టిస్తూ ఉంటే మనం కనులారా చూస్తున్నాం. ఇలా తన విశిష్టమైన భగవత్తత్వాన్ని తన ప్రతి చర్యలోనూ విశిష్టమైన రీతిలో సందేశాత్మకంగా, సందేహరహితంగా ఆచరించి చూపిస్తున్నారు కనుకనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని సర్వదేవతాతీతుడైన భగవంతునిగా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇటువంటి భగవంతునికి సమకాలీనుడు కావటం మన మహద్భాగ్యం.
1: పుడమిపైన పురుషోత్తముడు అవతరించిన సమయంలో స్వామికి సమకాలికులుగా ఉండి ఆయన మన కోసం వెచ్చించిన సమయాన్ని, అందించిన ఆనందాన్ని ఆస్వాదించిన మనం ఆయన చేసిన దాంట్లో, చెప్పిన దాంట్లో ఘోరంత పాటించిన ఆ అవతారమూర్తి అవనీ సంచారాన్ని నిజంగా అనుభవించిన వాళ్లం అవుతాం. మనందరం అది గుర్తించి వర్తించి తరించాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిప్రసాద్ మే నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఎన్నో విషయాలను, విశేషాలను మనందరికీ ఎంతో చక్కగా అందించిన శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారికి మా ధన్యవాదాలు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.

0: ఓం శ్రీ సాయిరాం. ఈనాడు మన భారతదేశం తన 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో భారతదేశ పౌరులుగా ఈనాడు మన భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు రేడియో సాయి శ్రోతలందరికీ అందిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విని భారత భాగ్య విధాత అయిన సాక్షాత్తు ఆ సాయి భగవానుడు భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి తెలిపిన విశేషాలను ఈనాటి ఈ కార్యక్రమంలో విని తెలుసుకుందాం. ఎన్న భారతే తన్న భారత, భారతదేశ వైభవం.
1: ఈ భారతదేశమునకు హిమాలయ పర్వతములే సరిహద్దులు. ఇవి ప్రతి మానవునికి శాంతి సహనాలను ప్రబోధిస్తూ ఉంటున్నాయి, ఇష్టల నిర్మలత్వాన్ని కూడా ప్రబోధిస్తుంటున్నాయి, స్థిరత్వాన్ని కూడా అందిస్తూ ఉంటుండాలి. దీనికే గుర్తులు ఈ హిమాలయ పర్వతములు. ఈ భారతదేశమునందు గంగా, యమున, సరస్వతులు జీవనులుగా ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదులు భారతదేశమునకు రక్త నాడు. ఇంకా భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము, ఈ మూడు కూడాను మానవత్వంలో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే నిమిత్తమై కర్మ, ఉపాసన, జ్ఞానములనేటువంటి దాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి. ఇంకా రామాయణ భాగవతములు, భారతములు, ఇవన్నీ కూడాను మానవత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. రామాయణంలో రాముడు ఆదర్శ పురుషుడు కనుక ప్రతి వ్యక్తి కూడాను భారతీయుడు ఆదర్శ పురుషుడిగా తయారు కావాలని ఈ రామాయణం ప్రబోధిస్తూ వచ్చింది. భారతము ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశంలో లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడాను లేదు. భా ప్రకాశము, భా వెలుగు, భా కాంతి, కనుక భా రతి, దానిని రతించినటువంటి వాడు భారతీయుడు. ప్రకాశాన్ని ఆశించినటువంటి వాడు, వెలుగును ఆశించినటువంటి వాడు, కాంతిని ప్రేమించినటువంటి వాడు భారతీయుడు. కనుకనే భారతత్వం అనేటువంటిది ఇంత భాగ్యవంతమైనటువంటి యొక్క అర్థమతో కూడినటువంటిది.
0: ఇది మన భారతదేశ గాథ. మన చరిత్ర ఆద్యంతం హృదయంగానూ ఉంటుంది. సనాతన ధర్మము మన భారతదేశ వేదాంత సారము. భిన్నత్వంలో ఏకత్వం అనే మేళవింపుతో అనాదిగా సాగుతున్న వసుధైక కుటుంబం మనది. భా రతి అంటే భగవంతుని పట్ల ప్రేమ. ఇదే మన దేశ పునాది. ఎన్న భారతే తన్న భారత. ఈ భారతదేశంలో దృగ్గోచరం కానిది ప్రపంచంలో మరెక్కడా కానరాదు. అలాంటి మన భరతమాత గొప్పదనం తెలుసుకోవడం కోసం ఈ భావ వీచికను ఆలకిద్దాం.

0: భారతదేశం దైవభూమి. భారతీయుల అంతరంగం ఎల్లప్పుడూ భగవచ్చింతనలోని లగ్నమై ఉంటుంది. దేవుడంటే ఎవరు అనే ప్రశ్న చిన్న పిల్లల నుంచి ముసల వగ్గుల దాకా వేస్తూనే ఉంటారు. దేవుడెక్కడున్నాడు అని అడిగితే ఏం చెప్పచ్చు? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు నుండి బ్రహ్మాండం దాకా వ్యాపించి ఉంటాడు అని చెప్పవచ్చు. ఆయన సృష్టి స్థితిలయ కారకుడని చెప్పవచ్చు. మనసు గది తలుపులు ఎటువైపు తెరిస్తే అటు ఆయన విశ్వమందిరం ఉంటుందని చెప్పవచ్చు. ఇంత తెలిసాక వచ్చే మరో పాద ప్రశ్న, నాలోనే ఆయన ఉంటే మరి నేనెవరు? ఆయన విడిగా నేను విడిగా ఎందుకున్నాము? ఇలా అంతర్మథనం మొదలవుతుంది. అది ఎక్కడ తృప్తిగా అంతమవుతుందంటే అహం బ్రహ్మాస్మి అనుకున్నప్పుడు.
1: చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి బ్రహ్మ, భాగ్యమన్నను బ్రహ్మ, వాలభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ,

0: సత్యమును తెల్పు నట్టి ఈ సాయి బ్రహ్మా, సత్యమును తెల్పు నట్టి ఈ సాయి బ్రహ్మ.
1: ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని ఎంతగానో గౌరవించడానికి కారణం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రమే. అనేక రకాల కులాలు, జాతులు, మతాలు, భాషలు, సాంప్రదాయాలు, జీవన విధానాలు, ఆహార వ్యవహారాలు ఇక్కడ సమానంగా ఆదరింపబడతాయి. పరమత సహనం మన పట్టుకొమ్మ. హిందూ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, ఇలా అన్నీ గౌరవింపబడుతూ ఉంటాయి. వీటన్నింటినీ మేళవించి చూస్తే మనిషి మనిషిగా ఎదిగే మతమే మానవత్వం. హృదయం విప్పి మాట్లాడుతూ ప్రేమ అనే ధర్మాన్ని పాటిస్తూ ఆ నిరాకారుడు, నిర్గుణుడు, నిరామయుడు అయిన భగవంతుణ్ణి తెలుసుకోవడమే ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. అందుకే స్వామంటారు, దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ కాస్ట్, ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. అండ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, హీ ఈజ్ ఆమ్నిప్రెజెంట్.

0: మాతృదేవోభవ తల్లే మన దైవం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు నొక్కి వక్కానించే సత్యం ఇదే. ఒక్క మన భారతదేశంలోనే భగవంతుడు శక్తి స్వరూపిణిగా కూడా ఆరాధింపబడతాడు. మాతృత్వం మన భారతదేశంలో ఎన్నో రూపాలలో కొలువందుతోంది. గోమాత, భూమాత, ప్రకృతి మాత, దేశమాత, వేదమాత, ఇవన్నీ స్త్రీ స్వరూపాలే. నిజానికి ఈ విశ్వమే జగజ్జనని గర్భం నుండి ఆవిర్భవించింది. అందుకే మన దేశంలో స్త్రీ జాతి సాదర మర్యాదలు పొందుతోంది. ఆడవారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా మన్ననలను అందుకొని చరిత్రను సృష్టించారు.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగారే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కారే, కులసతీర్థము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత గాదే, కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారతి రమణిగాదే, సత్వసాగర వేష్టి తత్వాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ భావ సంపన్నతకు గాదే పంట భూమి, అఖిల దేశాలకి ఉపాధ్యాయి కాదే, భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి
0: భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి, రాతిని నాతిగ చేసిన రాముడు నడయాడిన భూమి, యశోదామాతను ముప్పు తిప్పలు పెట్టి పరుగులెత్తిన శ్రీకృష్ణుని పాదధూళి సోకిన నేల ఇది. జ్ఞానులు, తత్వవేత్తలు తమను తాము తెలుసుకున్న పవిత్ర ప్రదేశమిది. దేశదేశాల నుండి వచ్చి తమను తాము ఇక్కడ ఉద్ధరించుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. నలంద, తక్షశిల, వారణాసి, ఉజ్జయిని, కాంచీపురాలు జ్ఞానాన్ని వెనతో పెట్టిన స్థానాలు. మన భారతదేశమే ఒక విశ్వవిద్యాలయం. అరిస్టాటిల్, ఆల్బరూని, మ్యాక్స్ ముల్లర్ మన దేశాన్ని జ్ఞానానికి స్వర్ణగర్భ అని వేణోళ్లా కొనియాడారు. తత్వవేత్తలకు, వేదాంతులకు, జిజ్ఞాసువులకు జననమిచ్చిన దివ్య భూమి ఇది. ఏమిటి భారతదేశ గొప్పతనం? ఇక్కడి విద్యా విధానం ఎందుకంత ప్రశంసలు అందుకుంటోంది? మనకే తెలియని ఆ మన గొప్పదనమేమిటో? ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడునో, ఏది ఎరిగిన సర్వంబు ఎరుకపడునో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అది ఎ పరవిద్య ఎనబడు నట్టిదాని, అది ఎ పరవిద్య ఎనబడు నట్టిదాని, తెలిపి బోధించు సద్గురున్ తెలియనగును. ఎంతటి వినమ్రత! దేనిని తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది విద్య అన్నమాట. విద్య అనేది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు, జీవనం సాగించడం కోసం. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమేనని గ్రహించాలి. మన జీవనం ప్రశాంతంగా సాగిస్తూ సమాజంలో శాంతిని నెలకొల్పాలి. అది మన కర్తవ్యం. అయితే ఈ జీవిత పాఠాలను ఎలా నేర్చుకోవడం? ఈ పాఠాలు ఏ పుస్తకంలో దొరుకుతాయి? వీటిని నేర్పే సరైన గురువు ఎవరు? స్వామన్నారు, పుస్తకముల నిండా మస్తుగ చదువుండే, మస్తకముల నిండా మట్టియుండే, నేటి చదువు పొట్టకోటి కోసమే కదా, వినుము భారతీయ వీరసుతుడా అంటూ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నా హీనుని గుణంబు మానలేడు, తరచి చదువు

అవును, మన అంతరాత్మయే మన నిజమైన గురువు. ఈ జనన మరణ వలయం నుంచి మనల్ని జాగ్రత్తగా తప్పించి సరైన మార్గంలో నడిపించేదే విద్య. కేవలం భారతదేశంలో అటువంటి విద్య లభిస్తుంది. అదే మన భారతదేశం యొక్క గొప్పదనం.

0: మార్పు అనేది ప్రకృతి సహజం. కాలం ఆ మార్పును తీసుకురావడానికి దోహదం చేస్తుంది. మన భారతదేశం కూడా చాలా మార్పులకు లోనయ్యింది. మన దేశ ప్రగతి కాలానుగుణంగా ఎంతో పరిణితిని సంతరించుకుంది. తద్వారా కొన్ని చోట్ల మన నైతిక విలువలు బాగా దెబ్బతిన్నాయి. ఆధునిక విద్యా విధానం పట్ల మన వ్యామోహం బాగా పెరిగింది. దాంతో పరదేశ సాంప్రదాయాల అనుకరణ మన జీవన విధానంలో వింత వింత పరిణామాలను తీసుకొచ్చింది. తదనుగుణంగా విద్యారంగంలో వచ్చిన మార్పులను సరిగ్గా అర్థం చేసుకోక భారతీయతను దెబ్బతీసే చర్యలు సంభవిస్తున్నాయి. ఇది ఎంతటి దుస్థితి!
1: పరమ పావనమైన భరతావనియందు పరమ పావనమైన భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమిద్ది. మధుర భావం బేది మన దేశమున కన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో.

గీతాచార్యుడు భగవద్గీతలో ఇలా అన్నాడు, ఉత్తరేరాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మనో హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఈ పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ దుష్పరిణామాలను సరిదిద్దే బాధ్యత మనదే. గురు శిష్య పరంపర పట్ల గౌరవం కలిగించేలా ప్రవర్తించాలి. మంచి పనులు చేయడం పట్ల ఆసక్తి కలగాలి. వాటి ద్వారా వచ్చే మార్పుల పట్ల దృఢమైన విశ్వాసం పెంపొందించుకోవాలి. మానవత్వాన్ని ధర్మాన్ని ఎన్నటికీ వీడరాదు. ధర్మో రక్షతి రక్షితః. ఇప్పటికీ ఎందరో మహానుభావులు ఇలాంటి మార్పులను తీసుకురావడంలో సఫలీకృతులై మనకి మార్గదర్శకులయ్యారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ధర్మ భూమి అయిన మన భారతదేశం అవతార పురుషులుదయించిన పుణ్యభూమి. మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సాయి భగవానుడు అవతరించడానికి ఎన్నుకున్న పవిత్ర భూమి. అజ్ఞానాంధకారములలో అలముకున్న మానవుడు ఆర్తితో సాయి అని నోరారా పిలవగానే ఓయి అంటూ జవాబిచ్చిన అవతారమూర్తి మన సాయి భగవానుడు. మానవాళి పట్ల ఆయనకు గల అవ్యాజ ప్రేమకు ఇది ఒక నిదర్శనం. నేనే తాను, తానే నేను అని నిరూపించిన సత్యసాయి అవతరణను అనుభవించిన పుణ్య దేశమిది.

పాలింప పరమ పురుషుడు ఏ గుణము గణించి యతించెనో నాడు పేద కుచేలు ప్రోవ వేద చరితుడు ఆ

0: భారతీయులారా, భయపడకండి. భారత భాగ్య విధాత అయిన మన సాయి భగవానుడు మనకండుండగా ఎందుకు భయం? సనాతన సారథి ధర్మరక్షకుడైన ఈ భారత భాగ్య విధాతను చూసి తరించండి. 85 ఏళ్లు మనతోనే, మనకోసమే, మన మధ్యనే మెరుగుతూ ప్రేమతత్వాన్ని బోధించిన ఆ దివ్యమూర్తిని మన మనస్సుల్లో ప్రతిష్ఠించుకుని మన జీవితాలను తరింపజేసుకుందాం. గతంలోని గాయాల్ని మాన్పి భవిష్యత్తుకు బంగారు బాట వేయగల సమర్థుడాయన. బాబా రక్షణలో భారతీయత సజీవమై పులకిస్తుంది. భారతదేశం విశ్వగురువై గౌరవింపబడుతుంది.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తి నిరూపించి, ప్రబోధించి, ప్రచారించి, అనుభవించి, ఆనందించి 10 మందికి అందించినటువంటి దేశము ఈ భారతదేశం. ఇట్టి భారతదేశం నందు పుట్టినటువంటి మహాభాగ్యవంతుడను అనేటువంటి భావం మీలో ఆవిర్భవించాలి. నేను భారత పుత్రుడను అనేటువంటి యొక్క సగర్వం చేతనే దీనిని నీవు పోషించుకోవాలి.

ఇంతటితో భారతదేశపు 66వ జన్మదినోత్సవ సందర్భంగా రేడియో సాయి మీకందించిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సమాప్తం చేస్తున్నాను. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమైనా అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగ ఉండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమనుచ్చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటేంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో
0: ఎలాగో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: ఇంకా రాలేదు అంటే
0: రాలేదు
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు నువ్వు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు
1: మాట్లాడలేదు.
0: సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకు లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: హక్కు ఉంది. కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చిన నడపలేవు. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకు ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని,
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాటారు వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరు ఏంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. అక్కడ ఉండేది ఇది. నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు, చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడేవాడు, చాలా కష్టపడి
0: ఏదో
1: సన్యాసి. అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది. ఈయనేంటి ఏదో ఒక ధోతిలాగా అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలరు జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మ బుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసీఎస్ అని, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వన్వాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజ్ హిస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దాని వల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీకోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్ర్యం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి
1: వచ్చింది
0: అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అను గణేష్ నువ్వే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తోంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైన్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవింద్ ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైన్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూమెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు దారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి అంటే సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే
2: శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి

0: ముందుకు వెళ్దాం. ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు. దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్
1: గారు,
0: ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని. ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట, సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము,
1: అంటే స్వాతంత్ర్యం రాసి వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు?
0: ఆయన అన్నారు, నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను, నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్ అన్నారంట.
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే, అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అని అప్పుడే అనుకున్నారు.
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి, ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా చేశారు.
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది. అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు. అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది, నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము, మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మనం మన రూల్ మనం చేసుకుందాం అని. ఆయన అది కాదు, మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి, అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం అనుకుండేది. దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలుసుంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికేంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు
0: చెప్తాను, అది ఇది ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు, అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారు అనమాట, స్పీకర్
1: బాగా.
0: సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు.
1: స్పీకర్
0: ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నది అనమాట.
1: అంటే మీకు తెలుసుంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్ కంపెనీ,
1: ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్ సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయింది, అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు, ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా
1: అనర్గళంగా
0: గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హీ వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావనం వెళ్తే బృందావనం, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశాని కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారు.

0: అంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: నెక్స్ట్ మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, ఆయన ఏ రోజైతే 1948
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి స్టాండ్కి వెళ్ళారు, వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్
1: 1948 కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చేది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపతి అవ్వడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైం లోని చెప్పారు విషయం,
0: గాంధీ గారు చనిపోయారు
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడు
1: అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు, గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో, మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి
1: ముత్తుస్వామి అయ్యారు కదా,
0: ముత్తుస్వామి అయ్యారు. సో అది విందాం.
2: తమిళ రాజ్యం లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక పేద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయం లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్ట్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షలంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి ద్వీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది. అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి, అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టిందే, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు. గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పునకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యారు. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధముగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
1: కాకుండా మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
0: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు
1: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
0: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
1: జై జవాన్.
0: ఈ
1: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అంటే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేనంటే మనకి నువ్వేముంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్ షా అని ఒకడు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు, పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన అంతే ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనవనివారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. అయితే స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్ అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్లీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో ఎండలేదు ఆయనకి, ఈ విషయం అంతా ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బాడీ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా దగ్గర చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన ఆయన యొక్క లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వస్తుంది, అయితే ఆయన సొంత ఊరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి, అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్లీ 15 డేస్ తర్వాత మళ్లీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్లీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
0: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అంటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు, పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చింది అనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది మాకందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిల్చోడానికి. సో ఆ ఫీలింగ్ ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
0: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్ కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలో కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రయ సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెల్లింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సటిలిటీలోకి వెళ్తారంటే నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి అంటే ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి, నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసం, మా దేవుడి కోసమో ఇంకోరి కోసమో చేస్తున్నామని. అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజ స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎలాగైనా తిప్పుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యూఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా. ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
3: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు?
4: స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి మన స్వాతంత్ర్యం.
5: బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
6: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
7: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
3: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
4: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
3: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
4: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
3: చెప్పు.
4: కోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కానీ అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
3: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
4: కరెక్ట్ హారిక.
6: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
5: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారినా దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
3: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీ మణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
6: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
7: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
6: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
7: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
5: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
3: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
4: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
5: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
3: రాయిలో, చెట్టులో, విషసర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయులు భారతీయులు. ఎంత బాగా చెప్పారు కదా స్వామి వివేకానంద వారు.
6: అవును.
3: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ, ఇచ్ఛ అనగా కోరిక.
5: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
6: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
3: చెప్పు ముక్తి.
6: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా, ఆ దొంగ నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది?
3: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
6: ఎందుకు?
3: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
6: సరిగ్గా చెప్పావు హరిక.
3: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
6: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడో మీకు తెలుసా?
3: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
6: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కాని రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా.
3: అవును ముక్తి, నీవు చెప్పింది నిజమే. నాకు
8: కూడా ద్రౌపది గురించి
3: గుర్తుకొస్తుంది,
8: చెప్పమంటావా?
6: చెప్పు హరిక.
3: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా, అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకమని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
6: నిజంగా ఎంతో గొప్పది.
9: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
5: మదర్ టెరీసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగిన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
9: ఇంతటి ధైర్య వనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
10: మన భారతీయ చిత్రాన్ని చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టం అవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. వీటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
11: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం పట్టుదల కృషి ఉంటే చాలు.
3: సుసంపన్నమైన బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డే కి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు, శ్రోతలందరి తరఫున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు, పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమునకన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అటులే.

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమరైజ్ చేశారు,
0: సమరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్,
1: ఆయన క్లాస్మేట్,
0: ఆయన క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
1: స్వామి అప్పుడే చెప్పారు.
0: అప్పుడే చెప్పేశారు, అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు, ఫిజికల్ గా చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం. అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు, అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సి మన సాటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచమైన దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వి హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ద క్రయోజెనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని
1: ఇప్పుడు
0: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుడిని ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టు పట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలు అన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లో
1: అరకు అరకు ఏరియా అంతా,
0: వీటన్నిటిని ఒక కారులో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు, స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
0: వెరీ గుడ్. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వి వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశుపక్షుల్లాగా స్వీగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లాగాని, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్ లా బిహేవ్ చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లోని ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
4: సాయిరాం బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరూ అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అన్న. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్ లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చంద్. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయం నాకు ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పుడు మన స్కూల్ చదివేళమే నాకు సుభాషితాని అని వచ్చింది. దాంట్లో ఒక శ్లోకం రిమెంబర్ ఏంటంటే దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే కాకచేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి ఇది చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేస్తా అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే వన్ పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే లేచిపోతుంది, అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసికం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట. మనం చెప్పుకున్నట్టు మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి. సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింప చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి
1: చెప్తున్నారు. మరి అయితే ఏంటి, అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల ఎడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ల పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా విషయం మాకు చెప్పింది. ఏంటంటే, అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే, పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము. మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ, అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్ అన్న మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్రం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ చెప్పలేము, అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువింపు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ రాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుందన్నారు,
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగా విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణమైపోతుంది, దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు.
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడించేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు, ఎలా మాట్లాడాలి, పాయింట్స్. అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారు అంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు, ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: థర్డ్ ఐ అంటే ఏంటో అంటే
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు

0: ఒప్పుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
1: అయిపోయాడు,
0: అయిపోయింది ప్రాబ్లం అని
1: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడిగాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
0: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
1: పళ్ళు
0: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఇందో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటి అవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షం ఎలా వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
1: అక్కడ చేరిపోవాలి.
0: అంటే నా నేనేమీ కాదు, అందుకే మనం నమ్మకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
1: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే, మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణ
0: సార్
1: ఎక్స్పీరియన్స్ అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
0: ఒకసారి ఏంటంటే, అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ
1: ప్రేస్ చేస్తారు.
0: అయితే ఆమె కూర్చున్నప్పుడు, ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసిన మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్కశాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన, ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు, తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది. అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ, అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
1: సమర్థించుకోవాలి,
0: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం, ఆగు అనేసి మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి, నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రంలో ఫస్ట్ స్టెప్ పెట్టాడు,
1: ఫస్ట్ స్టెప్
0: ఆయన అనుకున్నాడు అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంచెంసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ ఇస్తే చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు, అహమే అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో

0: ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
1: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తాను, మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానం కారణం బంధం మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అన్నమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజస్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద.
0: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
1: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, దేవుడి వైపు.
0: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్ని పోతాయి అని స్వామి చెప్తారు.
1: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్. మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
0: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాత్రుడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే, అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం,
1: వాటర్మిలన్.
0: అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం. టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి, అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అంటే స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతో వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు. పిలిస్తే మేము వెళ్ళి, స్వామి ఇగోడు స్వామి మీకోసం తెచ్చాం వాటర్మిలన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
1: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
0: మీకు మీకు తెలుస్తుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతలు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు, నలుగురు సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
1: బయలుదేరుతావు,
0: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే. సోపానం అంటే మెట్లు, లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి. ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
1: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట స్టెప్స్.
0: వినుంటావు సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప, ఈ నలుగురు సెయింట్స్ చాలా గొప్ప, మహారాష్ట్రలోనే చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్న సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను అక్కడ.
1: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు. మీరు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పంచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
0: అవలి ఆమె పేరు.
1: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు, నేను కొట్టినా సరే అంటే ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
0: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
1: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
0: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
1: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
0: ఉండేవాడు,
1: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోని ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
0: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది, అంటే దాని అగ్నిలింగం ఉంటుంది.
1: అగ్నిలింగం
0: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది, దాన్ని ఇప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు అక్కడ, చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంత చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయేవాడు కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
1: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట, ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది, ఎందుకంటే ఆ సాక్షాత్తు అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
0: ఓణం సెలబ్రేషన్స్
1: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
0: ఎందుకంటే గణేష్ తెలుసు లేదు మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు అంటే మక్క విరిగిపోవడం.
1: అవును. సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు. కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో, ఇది సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకు సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని ఈ రెండు పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
0: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భగవద్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు, వాడు ఒంటితో అంటే డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి ప్రాంతంలోని వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యాంబల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు, తీసుకురావడం ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
1: చింత.
0: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్కనుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లమ్, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
1: కర్రకి
0: కట్టినట్టు
1: అభినయం
0: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడు అంటాడు. ఆయన అలాగే వెళ్లి ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
1: యాక్షన్ చేస్తాడు,
0: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏమి టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదు అంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఉంటే అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్న అంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాటసారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
1: సేమ్ ప్రాసెస్
0: మళ్ళీ చేసి అంటాడు, మళ్ళీ తీసి లేదు కదా నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాటసారికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
1: నువ్వు అంతా కల్పించుకున్నావు ఇవన్నీ
0: కల్పించుకున్నావు.
1: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఇది నా సౌభాగ్యం.
1: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

0: ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: '91లో ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః సర్వ అభీష్టములు ప్రసాదించే స్వామికి నమస్కారము. ఇందులో పండితులు ఇష్టానికి అభీష్టానికి తేడా చెప్తారు. ఇష్టం అంటే ఏ కోరికైనా ఇష్టమే. నాకు ఉప్మా అంటే ఇష్టం, నాకు ఇడ్లీ అంటే ఇష్టం, నాకు పంచదార అంటే మహా ఇష్టం. ఇవి ఇష్టాలు. అభీష్టం అంటే పరమేశ్వరుడికి నచ్చిన కోరిక కోరడం అభీష్టం. నీ అభీష్టాలన్నీ నెరవేరుస్తాను అంటే అభిరుచితో, సరి అయినటువంటి అభిరుచితో ఏ కోరికనైతే కోరుతావో అది అభీష్టము, అది నాకిష్టము. శ్రీవారికి ఇష్టమైన కోరిక అన్నమాటది. చూడండి, నాకేదో కావాలి అనుకున్నప్పుడే కేవలం సంకుచితంగా ఒక్క నా సంతోషం కోసం కావాలనుకుని అక్కడ కూర్చుని ఎన్నో బాధలు పడి స్వామి నా దగ్గర ఉత్తరం తీసుకోలేదు, స్వామి నా వైపు చూడలేదు అని అనుకుంటుంటాం కదా. అదే చూడండి, 10 మందికి పనికొచ్చే పని స్వార్థరహితమైనటువంటి బుద్ధితో ఎవరైనా అక్కడ కూర్చుని చేద్దామనుకుంటే శ్రీవారి తాలూకా కరుణ ఎంతో వేగంగా అందించి ఆ అభీష్టాన్ని నెరవేరుస్తేటట్టు చేస్తారు. ఈ నామంలో మనం తెలుసుకోవలసింది, స్వామి మీకు ఇష్టమైన కోరికలేవు, మీకు ఇష్టమైనట్టుగా నేను కోరేటట్టుగా ఆశీర్వదించండి స్వామి, శ్రీవారికి నచ్చినవి నేను అడిగేటట్టుగా, శ్రీవారికి నచ్చినవి నేను చేసేటట్టుగా ఆశీర్వదించండి స్వామి అని నమస్కరించుకుంటున్నాము. ముందు మామూలుగా కోరికలు అడగడానికి స్వామి చాలా ప్రసన్నంగా ఒప్పుకుంటుంటారు. అది ఎందుకంటే మనని తనకి దగ్గరగా తెచ్చుకోవడం కోసం. నేను అతి చిన్న విషయం అడిగినా నాకు చేశారు, మరి నా ఇష్టాన్ని నెరవేర్చిన నా స్వామి అన్ని ఇష్టాలు నెరవేరుస్తారు కదా. అది కాదు, మామూలు కోరికలు కూడా కొంచెం తీర్చి తనకి దగ్గర చేసుకుని ఏ కోరికలు కోరితే తను సంతోషిస్తారో మనకి చెప్పేది ఆ స్వామివారే. ఈ ఇష్టం అభీష్టం, ఇష్టం అభీష్టం వ్యత్యాసం చెప్పేటటువంటి అనుభవాలు భక్తులకు ఎన్నో ఉంటాయి. నేను నేర్చుకున్నది వారు చెయ్యమంటే చేయడం, వారు వద్దంటే మానేయడం. అయితే వారు పూర్తిగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు మనకి ఏ విధమైన సందేహం లోపల ఉండదు, ఇంకా అది తప్పకుండా చేస్తాం. వారిష్టము మన అభీష్టమయ్యేటట్టుగా వారు ఆశీర్వదించాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, వారు చెప్తే చేయడం, వారు చెప్పకపోతే, వారు మన వైపు చూడకపోతే అది ఇటు కాకుండా అటు కాకుండా పెట్టుకోవడం, కాలరూపేణా ఆ పని అవ్వచ్చు, లేకపోతే అవకపోవచ్చు. అది కాల ప్రభావం. కాలమంటే శ్రీవారు, కాలాతీతులైన శ్రీవారు. లేక కలలో కనిపించి చెప్పవచ్చు. ఇది చాలా ముఖ్యం. శ్రోతలు గమనించి మనసు నిండా పెట్టుకోవలసిన విషయం. పుట్టపర్తి వెళ్లి కూర్చుని ఉత్తరం తీసుకోలేదని బాధపడాల్సిన అవసరం లేదు. వారు ఏదన్నా సూచించాలంటే తప్పకుండా కలలో వారుగా ప్రసాదిస్తారు, వారుగా కనిపిస్తారు, చెప్పవలసింది చక్కగా చెప్తారు, అన్ని చేసుకుంటారు. మీరు ఆ నమ్మకం, ఆ భక్తి ప్రపత్తులుంటే కలలోనైనా చెప్పగలరు స్వామి. ఇక్కడ రెండు విషయాలు శ్రోతలతో మనం చేసుకుంటాను. ఏది ఏమైనా ఇష్టమైన అభీష్టమైన వారిని నమ్ముకుని వారికి సమర్పించుకుని వారి తాలూకా ఆశీస్సులు గాని వారిచ్చేటటువంటి అనుజ్ఞ గాని స్వీకరించడం నేర్చుకుంటాము. అలా నేర్చుకోవాలని ఆశీర్వదించు స్వామి అని 91వ నామము. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. ఇంకా ఒక మాట కూడా జ్ఞాపకం వస్తుంది ఇక్కడ. ఇది తెలుగుని సరిగా రానివాడు చెప్తున్నాడు అనుకోండి, సర్వ అభీష్ట ప్రదాయ నమః అనే దానికి సర్వుల తాలూకా, సృష్టి తాలూకా, అనేక మంది భక్తుల తాలూకా, ఒక సంఘం తాలూకా అభీష్టం నెరవేర్చే స్వామి మీకు నమస్కారం. ఇందాక మొట్టమొదటే మనం చేసుకున్నాను, మన నా ఒక్క సంకుచితమైన ఏదో కోరికుంటే దాన్ని వారు కాదనొచ్చు, కానీ 10 మందికి పనికొచ్చే పని చేస్తానని ఎవరు వచ్చినా అది ఎలాగో అలా జరిగేటట్టుగా చేస్తారు ఆ బంగారు తండ్రి. ఆ బంగారు తండ్రికి నమస్కారం. ఇష్టము వల్ల వారి దగ్గర అవుతాం, అభీష్టముల వల్ల వారి కార్యంలో పాల్గొంటాం. జననికి జనకుడికి ఉన్న బంధంలాగా భక్తుడికి భగవంతుడికి ఉన్న బంధం ఎంతో పటుత్వం చేసుకుంటాం. అలాని ఆశీర్వదించు స్వామి. 92వ నామం. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఈ కళ్యాణ గుణం అన్న దానికి వర్ణించడం కష్టమండి. మధురము, సుందరము, శుభము, అది కళ్యాణం. స్వామి చూడండి,

ముఖంలో ఉండే అందం, స్వామి మాటలో ఉండే అందం, స్వామి నడకలో ఉండే అందం, స్వామి చరితమంతా ఉన్న అందం, ఈ మాధుర్యం ఉందే, ఈ సుందరమైన మాధుర్యం ఉందే, ఆ మాధుర్యమే స్వామి మమ్మల్ని అందరినీ మీ దగ్గరకు తీసుకొచ్చి మీ కనుసన్నలలో మేము మెరిగేటట్టుగా చేయగలిగిన శక్తి ఆ మధుర శక్తి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు తనంతట తాను భక్తులను ఉద్ధరించడం కోసం, లోక కళ్యాణం కోసం అవతారం తీసుకున్నప్పుడు ఆ అవతారమూర్తి కళ్యాణ గుణుడు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. అయినా పరమేశ్వరుడు అంత మధురంగా ఎందుకుండాలండి? ఎందుకంటే గుండె నిండా ఆ రూపాన్ని పెట్టుకుని, మనసు నిండా ఆ చరిత్రని, వారి వచనాలని ఆకట్టుకుని వారికి దగ్గరవడం కోసం, వారి తాలూకా భక్తుడు అనిపించుకోవడం కోసం, వారి అంతరాంతరాంగాల్లో ఒక అంశగా మెదలడం కోసం ఇది తాపత్రయం, భక్తుడి తాలూకా తాపత్రయం. ఈ భక్తుడి తాపత్రయం సరిగా జరగాలంటే కళ్యాణగుణుడై నిర్గుణ నిరాకార పరబ్రహ్మము సాకార కళ్యాణగుణాతీతుడై అవతారం తీసుకుంటే ఈ భక్తుడు గుర్తించగలడు. చూడండి, స్వామి ఎన్నోసార్లు చెప్పారు, ఒక్క రావణుణ్ణి చంపితే చాలు రామాయణ కాలంలో, ఒక్క హిరణ్యకశిపుణ్ణి చంపితే చాలు హిరణ్యకశిపుడి రోజుల్లో. ఇప్పుడు ప్రేమతో ఆకట్టుకుని, ప్రేమతో మానవుణ్ణి మార్చడానికి వచ్చాను అని చెప్పారు శ్రీవారు. ఆ ప్రేమకి ముందు ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ అన్ని రకాల మధురత్వం కూడగట్టుకుని ఉన్న అవతార పురుషుడు స్వామి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఒక విగ్రహాన్ని చూస్తే ఆ విగ్రహము మనసులో పెట్టుకోవచ్చు, గుండె నిండా నింపుకోవచ్చు, కానీ విగ్రహము తాలూకా చలనము, విగ్రహము తాలూకా మాట, విగ్రహము తాలూకా పనులు అవన్నీ చూడ్డానికి ఎంతో నోచుకుంటే గాని తెలీదు. ఈ బంగారు తండ్రి సత్యసాయి అవతారంలో సర్వం మధురం చేసి అందరినీ ఆకర్షించుకుని, అందరినీ ఆకట్టుకుని, తన భక్తుల్ని తన దగ్గరకు తెచ్చుకుని వాళ్ల జన్మను పునీతం చేస్తున్నారు. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. శ్రీవారి కరుణ వలన భక్తి కుదురుతుంది. శ్రీవారి శక్తి విశదమవగానే భారమంతా వారి మీద వేయడం జరుగుతుంది. వారినే తలుచుకుంటూ, వారి అధికారాన్ని విశ్వసించి వారి పనులు చేయడం అది కర్మ అవుతుంది. అంతకు ముందు ఫలితం కోసం చేసిన కర్మలు వారి కనుసన్నవలలో పడ్డాక ఆ కర్మలు ఆ ఫలితాలు వెనక్కెళ్ళి అసలు ఆ ఆలోచనలు కూడా పోయి మనసు నిండా శ్రీవారి రూపాన్ని పెట్టుకుని, చేతుల నిండా శ్రీవారి పనులు చేయడం, ఇది కర్మధ్వంసం కింద లెక్క. సంకుచితంగా తన కోరికలతో చేసే కర్మలు చెయ్యొద్దని ఎప్పుడు శ్రీవారు అనలేదు. ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి బాగులు వాళ్ళు చూసుకోవాలి. ఒక భార్యని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనుక్కున్నాక వాళ్ళెవరిని నేను చూడను అనడానికి వీర్లేదు. అన్ని ధర్మబద్ధంగా కర్మలు ఆచరించక తప్పదు. కాని ఆ బంగారు తండ్రి ఆకర్షణలో పడ్డాక ఆ ఆకర్షణ ఎంత గొప్ప శక్తి కలదంటే, ఈ నా పనులన్నీ ఆ పక్కన కొంచెం ఉంటాయి, ఎలాగాను అవన్నీ మీరు చూసుకుంటారు స్వామి, మీ తాలూకా
లోక కళ్యాణ కార్యక్రమంలో నన్నొక వ్యక్తిగా స్వీకరించి, నన్నొక మనిషిగా స్వీకరించి, నన్నొక కూలివాడిగా స్వీకరించి, నన్నొక పనివాడిగా స్వీకరించి ఆ కర్మ చేయించు స్వామి అని. అది చేస్తుంటే మరి ఏ కర్మ చేయడం లేదు కదా, ఒకవేళ చేసినా పెద్దగా బాధపడుతూ చేయలేదు కదా. అంచేత కర్మ దానంతటది ధ్వంసం అవుతుంది. ఇటు శ్రీవారి లోక కళ్యాణం కోసం జరిగేట పనుల్లో కర్మ చేస్తూ, అటు బాధ్యతను నిర్వహిస్తూ అదే కర్మ ధ్వంసనం అయిపోవడం కింద లెక్క. ఇంకా కర్మే ఉంది ఆ మనిషికి, ఇంకేముంది ఆయన బాధపడ్డానికి. అయితే శ్రీవారు ఒకసారి సెలవిచ్చింది చెప్పుకోవాలి ఇక్కడ. ఒక స్నేహితుడు, చాలా భక్తుడు, సింగపూర్ వాస్తవ్యుడు, చక్కటి భవనాన్ని కట్టుకున్నాడు. ఆ భవనం స్వామివారు ఇచ్చారని ఎంతో ఆనందించాడు. కాని దృష్టి తగిలినట్టుగా ఏమైందో తెలీదు, కొన్ని బాధల్లో పడ్డాడు. అంత చక్కటి భక్తుడు ఆ బాధల్లో పడి, అయ్యో ఆ ఇల్లు కూడా ఉండదేమో అన్నంత బాధపడే కాలంలో ఆ భక్తుడికి స్నేహితుడైన ఒక ఆయన స్వామితో చెప్పి, స్వామి అతను చాలా బాధపడుతున్నాడు, ఆ ఇల్లు ఉంటుందో ఉండదో అని కూడా బాధపడుతున్నాడు అంటే స్వామివారు సెలవిచ్చారు, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయపడుతుంది. చూడండి ఎంత చక్కటి సలహా ఇచ్చారో. మనందరికీ ఏదో బాధ రాకుండా పోదు, జన్మెత్తాక ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. కర్మధ్వంసం పూర్తిగా అయిపోయి మనం రాలేదు కదా, ఏదో ఫలితం ఉండగానే వచ్చాము, లేకపోతే వారు రమ్మన్నట్టుగా వచ్చాము. మొత్తం మీద బాధలు పడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఆ సిద్ధాంతం చూడండి, బాధలు పడేవాడికి స్వామివారు ఇచ్చిన సిద్ధాంతం, ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ఇప్పుడు మీకు శ్రోతలందరికీ మనవి చేసుకున్నాను ఆ సింగపూర్ భక్తుల గురించి. ఆ ఇల్లు నిలబెట్టారు, బాధలు మెల్లిమెల్లిగా తప్పించారు. ఏం చేశాడు అబ్బాయి? ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ప్రార్థన చేసుకుంటే పోవలసిన ఇల్లు పూర్తిగా నిలబడింది. కష్టాలు పడ్డాడు, శ్రమలు వచ్చాడు, మళ్లీ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ భక్తుడికి ఇంకేమీ తిరుగులేనంత హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. శ్రీవారిచ్చిన భవనంలోనే హాయిగా ఉన్నాడు. ప్రారబ్ధ కర్మ తప్పదు, ప్రార్థన సాయం చేస్తుంది. ప్రార్థనలోనే మునిగిపోయి శ్రీవారి తాలూకా కార్యక్రమాలనే చేపట్టిన వాడికి కర్మధ్వంసం అన్నది అవసరమే లేదు. వాడు చేసే కర్మలో ఏ విధమైనటువంటి దోషం లేదు, అది ధ్వంసం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంచేత ఇప్పుడు ఏదన్నా కష్టాల్లో ఉన్న భక్తుడు గాని, నష్టాల్లో ఉన్న భక్తుడు గాని స్వామిని నామం పట్టుకుని స్వామి రూపాన్ని తలుచుకుంటూ కొంచెం ముందుకెళ్లడం జరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది. శ్రీవారి కార్యక్రమాల్లో పాల్గొని అసలు సత్కర్మనే ఎప్పుడు చేయాల్సినటువంటి అవకాశం కూడా వస్తుంది. ఇది 93వ నామం. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. నిజమైన విముక్తి ప్రారబ్ధ కర్మ నుంచి కలగాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం జోడించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఏ కర్మ అంటదు, ప్రారబ్ధ కర్మ వచ్చి దాని బాధలది పడినా చలనం రాదు, మనిషి బాధపడిపోడు, ఆత్మ క్షోభించదు. కానీ ఎంతో కష్టం, ప్రయత్నించండి, అది ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఓం శ్రీ సాయిరాం అనుకోవడం. 94వ నామము. ఓం శ్రీ సాయి సాధుమానసు శోభితాయ నమః. ఏమండి, మీరు శ్రోతలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు,
స్వామి కార్యక్రమాలు చేస్తున్న చాలా మంది, వాళ్ళని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మనసు మారి సాధు మానసుడుగా తయారైతే, ఎంత ఎక్కువ సాధు మానసత్వం వస్తే అంత ఎక్కువ శ్రీవారి తాలూకా ప్రకాశం మనకి వారిలో కనపడుతూ ఉంటుంది. సాధుజనులలో ప్రకాశించే ప్రకాశం ఏదైతే ఉందో, వారి ముఖంలో వర్చస్సు ఏదైతే ఉందో, అది శ్రీవారి తాలూకా కరుణ. ఒక్క ముక్క మనవి చేసుకుంటాను. నిత్యం వేదం చేసుకునేవాళ్ళని, త్రికరణ శుద్ధిగా వేదం పారాయణ చేసేవాళ్ళని, వేద పారాయణులని ఎప్పుడైనా చూడండి, వారిలో ఒక వర్చస్సు ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడో చెప్పారు స్వామి, యూ మే నాట్ అబ్లైజ్ ఎవ్రీబడి, యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ. ఆ అబ్లైజింగ్ గా మాట్లాడే వాళ్ళలోనే వర్చస్సు కనపడుతుంది. ముఖంలో అందం ఉందా లేదా అని తెలిసే లోపున ఈ మాట తాలూకా అందం ఆకర్షణ కింద మారుతుంది. స్వచ్ఛమైన చక్కటి నడవడిక కలిగి శ్రీవారి కార్యక్రమాలు చేస్తూ, శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ, మెల్లిమెల్లిగా సాధుజనుడు కింద మారేటటువంటి ప్రక్రియలో ఉన్న మనిషికి వారి ఆకర్షణ కొంచెం లోపల నుండి వస్తూనే ఉంటుంది. ఓసారి ఒక మలేసియా భక్తుడు స్వామివారి పక్కన నిలబడి మాట్లాడుతూ స్వామి అన్నారట, చెప్పాడు ఆ ఉపన్యాసంలో, స్వామి యూ నౌ షో మై లవ్ త్రూ యూ అన్నారట. చెరులకి నా ప్రేమని నువ్వు కూడా అందించన్నారు. అంటే స్వామి తాలూకా బట్టల్లాంటి బట్టలు వేసుకుని స్వామిలాగా ఏదో చేస్తామనుకోవడం కాదు, అది చాలా అపార్థం. అది కాదు, స్వామి ఏ విధమైన ప్రేమ ఈ భక్తుడి మీద చూపెట్టాడో, స్వామి ఏ విధమైనటువంటి అటెన్షన్ ఇచ్చి ఈ భక్తుణ్ణి ఆలన పాలన జరిపించారో, ఆ భక్తుడు అందులో కొంచెమైనా మిగిలిన వాళ్ల మీద చూపెడితే వాళ్ళు స్వామి తాలూకా అపారమైన కరుణని పొందారని భావించి ఆనందిస్తారు. స్వామికి ఏం కావాలండి, ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలని నా స్వామి కష్టపడుతున్నారు. స్వామికి కావలసిందల్లా ఒకటే, పాపం ఎప్పుడో చెప్పారు మీ ఆనందమే నా ఆహారం అని, అందరికీ ఆనందమిచ్చేటటువంటి పనే శ్రీవారి పని. మీరు సత్యసాయి సంఘంలో అధ్యక్షుడిగా ఉన్నారా ఉపాధ్యక్షుడిగా ఉన్నారా ఇవి కాదు బాబు కావలసింది స్వామికి. స్వామికి కావలసింది మీరు 10 మంది పేదవాళ్లకి ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది విద్యార్థులకు ఆనందం ఇవ్వగలిగారా, 10 మంది రోగులకు ఆనందం ఇవ్వగలిగారా. ఆనందం మీరు పంచుతూ ఉండండి, మీలో ఉన్న స్వామిని దర్శించుకునేటటువంటి ఆ ఆకర్షణ మీలోంచి ఆ అనుభూతి పొందుతున్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప నామం, ఏదో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వాడిలో ప్రకాశిస్తారు స్వామి. సన్యాసి వేషాలు వేసుకున్న వాళ్లలో ప్రకాశిస్తారు స్వామి, ఇది కాదు. మామూలు భక్తుడు వారి కృపాకటాక్ష వీక్షణాల్లో ఉండి వారి ప్రేమని అందుకున్న ప్రతి భక్తుడు మనసులో పెట్టుకుని, స్వామి నా చేత ఒక్క ఇద్దరికి, ఒక్క ముగ్గురికి, ఒక్క నలుగురికి ఆనందం ప్రసాదించేటట్టు చేయి స్వామి. అది నిజమైన సాయి కార్యక్రమంగా నాకు తోచింది శ్రోతలతో మనవి చేసుకున్నాను. ఈ నామం జ్ఞాపకం పెట్టుకుంటే మనం మారాలి అని జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. 95వ నామం, ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. బంగారు తండ్రి ఎన్నిసార్లు చెప్పారు ఉపన్యాసాల్లో,
ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు విన్నాను, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఏకం సత్ ఉన్న సత్యం ఒకటే. మన ఈ మధ్యన ఉపన్యాసంలో ఆ సత్యమే ఈ సత్యమే తన వైపు చూపెట్టుకున్నారు కూడా శ్రీవారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్రులు అన్నదానికి ఇక్కడ అర్థము జ్ఞానులు, మత ప్రవక్తలు, మత ప్రచారకులు. వీళ్ళందరూ కూడా ఏవేవో తేడాలున్నాయి అనుకుంటుంటారు, కానీ ఉన్నదొక్కటే, అది ఉన్నదొక్కటే అన్న మాటని ఈ మధ్యకాలంలో చాలాసార్లు స్వామి చెప్పారు. మీలో ఉన్నది నేను, నేనే మీలో ఉన్నది, అదే సత్యము. మీ అందరిలోనూ ఉన్న సత్యమే ఈ సత్యము, సృష్టి యావత్తులోనూ ఉన్న సత్యమే ఈ సత్యము అని కూడా చెప్పారు స్వామి. ఇది నా అనుభవంలో, నేను ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న స్నేహితుడు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒకసారి వారి కరుణ వల్ల నేను అది ఆనందం పొందగలిగాను. ఆ పెద్ద పొజిషన్లో అతనితోటి స్వామి అన్నారు, నేను ఊరికనే చూస్తున్నాను, నేనేదో అడగపోతే ఆగు అన్నారు స్వామి, ఆపేశారు. ఆ పెద్ద ఆయనతో చెప్పారు, చూడు నీకు నాకు ఏమీ తేడా లేదు, ఇద్దరి మధ్యన ఏమీ తేడా లేదు. అనగానే ఈ నా పెద్ద ఉద్యోగంలో ఉన్న స్నేహితుడు వలవలవలవ ఏడ్చాడు. ఏడుస్తుంటే స్వామి, ఊరుకో ఊరుకో, అక్కడ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఊరుకో ఊరుకో అని చెప్పారు. ఆ సాయంత్రం నా స్నేహితుడు నేను అనుకున్నాం, నేను నా స్నేహితుడితో అన్నాను, నీకు నాకు నీకు ఏమీ తేడా లేదు అని స్వామి చెప్పగానే కళ్ళ నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఎందుకు అట్లా వెక్కి వెక్కి ఏడ్చావు అన్నాను. అంటే కారణం తెలియదు అని ఆయన, అసలు సాధారణంగా అతను అలాగా కరిగే మనిషి కాదు, అంతలా కళ్ళంటే నిండి పెట్టుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అడిగాను, ఎందుకు ఏడ్చావో తెలుసా నీకు అని అడిగాను. ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి స్వామివారి సేవలో 24 గంటలు ఉన్నటువంటి మహానుభావుడు, వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి మహనీయుడు వెంకటరామన్ గారు ఒకనొక ఉపన్యాసంలో చెప్పిన ఒక్క మాట నేను ఎప్పుడూ మర్చిపోలేను. శ్రీవారు చెప్పారట, నరం నయనం నారాయణం, శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటే వలవలవలవల కళ్ళంట నీళ్లు రాక తప్పదు. నరం నీరు, నయనం కళ్ళు, కళ్ళంట నీళ్లు తెప్పిస్తాడు ఆ బంగారు తండ్రి తన దర్శనంతో. తిరుపతి వెళ్లిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, గోవింద గోవింద గోవింద అనుకుంటూ వెళ్తుంటాం వెళ్తుంటాం వెళ్తుంటాం, ఒక్క గట్టెక్కేసరికి ఆ బంగారు తండ్రి నామం కనపడుతుంది. అది కనపడగానే కళ్ళ నీళ్ళు వస్తాయి, స్వామి ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చావురా అని కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ నారాయణ్ శ్రీమన్నారాయణ్ని కలియవ్ వెంకట నాయకవ్ అంటారు, కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేయగానే కళ్ళ నీళ్ళు వస్తాయి. అలాగే స్వామిని మదర్ చూసిన వాళ్ళందరికీ కళ్ళ నీళ్ళు వస్తాయి, స్వామిని 30 మాట చూసినా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నా స్నేహితుడితో నేను నువ్వు ఒకటి అన్న ఆ వేదవాక్కులో నా స్నేహితుడు తనలో ఉన్న నారాయణమూర్తిని దర్శించడం వలన వలవల ఏడ్చాడు అని నాకు తోచింది. ఆ సత్యతత్వం ఏదైతే ఉందో, ఆ సత్యతత్వం ఎందరు చెప్పినా ఒకటే నాయన అని అవతారంలో ఒక కార్యక్రమంగా పెట్టుకున్న సర్వమత సమ్మతుడైన నా స్వామికి నమస్కరించుకుంటున్నాను. నామం ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమః. ఈ నామం తాలూకా అంతరార్థం నాకు చాలా రోజుల వరకు తెలియలేదు, కానీ తన భర్తని భగవంతుడని నమ్ముకుని స్వామికి దగ్గరై స్వామి తాలూకా అనుగ్రహానికి కారకురాలైన
మా అమ్మగారిని తలుచుకుంటూ మా అమ్మ చెప్పే మాట శ్రోతలతో పంచుకుంటాను. మా అమ్మనేది ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళనే కష్టపెడతాడెందుకురా, ఎప్పుడూ నమ్ముకున్న వాళ్ళని కష్టపెడతారెందుకురా అనేది అని, సరేలే మనమెంత ఆ రామదాసే కష్టపడ్డాడు అని చెప్తూ ఉండేది మా చిన్నప్పుడు. పరమేశ్వరుడికి దగ్గరవుతున్న కొద్దీ కొంచెం ఇంతోంతో పరీక్షలు కూడా ఉంటాయి. సాధు మానసులను పరిశోధిస్తారు అని అనేకంటే సాధు మానసుడుగా తయారవుదాము అని సాధనాపరుడైనటువంటి భక్తుణ్ణి కొంచెం పరిశోధిస్తుంటారు శ్రీవారు అని ఈ నామంలో అర్థం. ఓసారి శ్రీవారు చెప్పారు, చూడు ఇది ఇలా ఎందుకైంది అనుకుంటావు, అది ఎందుకు అవలేదు అనుకుంటావు. తర్వాత జ్ఞాపకం వచ్చి, కాదు ఇదంతా స్వామి తాలూకా పథకంలో ఏదో ఒకటి మెట్టు కింద పెట్టుకోవాలి, వారు జరిగిన వారు చెప్పినట్టుగానే కదా జరుగుతుంది, మళ్ళా నేనెందుకు బాధపడాలి అనుకుంటావు. మరి అదే నిజం కదా, ఈ ముందుది రెండోది ఎందుకు అన్నారు స్వామి. అజ్ఞానుండైన నాకు ఆ రోజుల్లో వారు చెప్తున్నది ఎంత మహత్తర సత్యమో అర్థం కాలేదు, తర్వాత కొంచెం అర్థమైంది, పూర్తిగా ఎప్పుడూ కాదు అని అనుకుంటాను. ఇదంతా సృష్టిలో ఉన్నటువంటిది అని తెలిసి, ఈ సృష్టికర్త తాలూకా రచించిన నాటకం అని తెలిసి, ఈ నాటకంలో అందరూ పాత్రలని తెలిసి, సూత్రధారి పాత్రధారి రెండూ ఒక్కరే నా స్వామి అని తెలిసి, ఇన్ని తెలిసి కూడా మళ్లీ అంతరాల్లో పడిపోతావెందుకు? అయితే అలా పడుతున్నప్పుడల్లా పరిశోధించినట్టుగా నేను నిన్ను కొంచెం టెస్ట్ చేస్తూనే ఉంటాను. సాధు మానస పరిశోధకాయ నమః. పరిశోధించడం అన్నది స్వామి ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసంలో, మేకు కొడతావు ఇలా పట్టుకుని ఊపుతావు వెళ్ళిందా లేదా అని. అలాగే భగవంతుడు వీడు పూర్తిగా ఉన్నాడా లేదా అని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు. నా జన్మలో, నాకు నా స్వామి ఇచ్చినటువంటి బంగారు జన్మలో, నా స్వామి ఇచ్చినటువంటి అపార కరుణాంతరమైనటువంటి మహత్తరమైన అనుభవాల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే, ఎందరో స్వాములున్నారు, ఎందరో దేవుళ్ళున్నారు, కాని ఎప్పుడు నేను అనుకునేవాణ్ణి, స్వామి మీరు చెప్తే అక్కడికి వెళ్తాను, మీరు చెప్పకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు, కాని మీరు మాత్రం నిర్దేశిస్తే ఎక్కడికైనా వెళ్తాను, ఎందుకంటే మీ మాట మాకు ఆజ్ఞ, మీ మాట మాకు ఆజ్ఞ అనుకుని అది 24 గంటలు జ్ఞాపకం ఉంచుకుంటే మరి ఇంకా టెస్టులుండవు, పరిశోధనలు ఉండవు, ఎందుకంటే తను చెప్పిందే చేస్తున్నాం కదా. అందులోనూ కూడాను సరదాకి టెస్ట్ చేశారనుకోండి, మళ్లీ ఆ పాదుకల్నే పట్టుకుని, స్వామి నాకేం తెలియదు కదా, శ్రీవారికి తెలిసింది నాకేం తెలుస్తుంది అని చెప్పుకోవాలి. 97వ నామము. ఓం శ్రీ సాయి సాధక అనుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. దీని వెనకాతల చరిత్ర ఏమంటే, తపస్సు చేసుకుందికి, జ్ఞానం తెచ్చుకుందికి, సాధన చేసుకుందికి ఒక చక్కటి చెట్టుని ప్రతిష్టాపించారు తపోవనంలో అని. అది మామూలుగా మనందరికీ తెలుసు, పుట్టపర్తిలో ఒక మర్రి చెట్టుని చూసుకుని దాని కింద కూర్చుని దండం పెట్టుకుని కొందరు సాధన కూడా చేసుకుంటారు, తపస్సు చేసుకుంటారు, ధ్యానం చేసుకుంటారు, నామస్మరణ చేసుకుంటారు. అది ఈ నామం తాలూకా అర్థము. అయితే స్వామి, సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. సాధకులకు అనుగ్రహం అనేటటువంటి వటవృక్షం, అది సాధకులందరికీ స్వామి అనుగ్రహం అనేటటువంటి ఒక వటవృక్షం. తరగని ప్రేమ ఉన్న సాయిమాత తరగదు,
ఎంత చెట్టో అది, ప్రేమ చెట్టు. సాధకులు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు వాడుకోవడం పర్వాలేదు, కాని చిన్న పిల్లల్లా మాట్లాడుకున్నా అనుకోండి, స్వామి నాకు మీరు తప్ప మరో మార్గం లేదు, స్వామి మీరు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, స్వామి మీరు తప్ప నాకు దేవుడు లేరు. ఈ మామూలు భక్తుడికి ప్రేమ అనే వటవృక్షము శ్రీవారు. అది తరగని ప్రేమ. ఇంతకంటే మంచి రోజు రాదు శ్రోతలతో చెప్పడానికి. ఓ మారు ఎంతో బాధపడిపోయి రెండు చేతులు పట్టుకుని, స్వామివి స్వామి ఎంతో ప్రేమనిస్తున్నారు, మీ ప్రేమంతా వాడేసుకుంటున్నాను అని అనగానే కొంచెం దగ్గర తీసుకుని, బంగారు ఇంకా తీసుకో, ఈ ప్రేమంతా నీకోసమే, ఇంకా తీసుకో అన్నారు. ఇది భానోజీరావుకి చెప్పిన మాట కాదు, భక్తులందరికీ చెప్పిన మాట. అది ప్రేమ అనే వటవృక్షం. మన స్వామి ప్రేమ అనే వటవృక్షం. అంచేత భక్తులకు ప్రేమ అనే వటవృక్షంగా వెలసిన స్వామికి నమస్కరించుకుంటున్నాను అని కూడా అర్థం చేసుకుని మనం తరించవచ్చు. 98వ నామం. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. సకల సంశయాలు, ఎంత అదృష్టమండి ఇలాంటి అవతారం వచ్చిన కాలంలో మనుష్య రూపంలో వారు వస్తే మనిషి రూపంలో మనం ఆనందించగలుగుతున్నాం. ఏ బొడ్డింకో ఏ దోమో అయితే ఆనందించగలమో లేదో నాకు తెలియదు, కానీ మానవులుగా శ్రీవారు మానవాకృతితో రావడం వల్ల ఎంత ఆనందిస్తున్నామో ఇంత అంత కాదు. సకల సంశయాలు తీరుస్తారు. దయచేసి శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి, ఆ బంగారు తండ్రికి సందేహం ఉంటే అర్పణ చేయండి, ఆ సందేహాన్ని అర్పణ చేయండి, సంశయం ఉంటే అర్పణ చేయండి. సకల సంశయహరుడు. ఇదేంటంటే ఆధ్యాత్మిక సంశయాలుంటే చెప్పండి, మరే సంశయాలున్నా వద్దు అన్న దేవుడు కాడు. ఏ సంశయం ఉన్నా చెప్పు, ఏ డౌటైనా క్లియర్ చేస్తాను అని అన్న అవతార పురుషుడు. ఆ సత్యసాయికి నమస్కరించుకుంటున్నాము. పవిత్రమైన 99వ నామం. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. మామూలుగా ఒక అర్థము, అన్ని మతాలు తెలిసిన బంగారు తండ్రి మీకు నమస్కారము, అన్ని మతాలు అంతరార్థాలు చెప్పేటటువంటి స్వామి మీకు నమస్కారము. అది చాలా నిజం. అన్ని మతాల సారము స్వామివారికి తెలుసు అన్నదానికి ఒక చిన్న నిదర్శనం. 25వ తారీఖు డిసెంబరు 1978 మందిరం లోపల కూర్చుంటే స్వామి క్రిస్మస్ ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో అన్నారు, 18 సంవత్సరాలు జీసస్ క్రైస్టు ఏం చేశారో ఎవరికి తెలీదు, ఆ 18 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తాను. 6 సంవత్సరాలు టిబెట్ ఆ ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో 6 సంవత్సరాలు తపస్సు చేసి, ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుడి తాలూకా దూతను అని అర్థం చేసుకుని కొన్నాళ్లు మాత్రమే తృప్తి చెంది, ఆ తర్వాత ఇంకా ఏదో లోపం కనపడ 18 సంవత్సరాలు జీసస్ క్రైస్టు ఏం చేశారో ఎవరికి తెలీదు, ఆ 18 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్తాను.

0: పూరి జగన్నాథ్ ప్రాంతాల్లో భక్తుల్ని చూసి అక్కడ ధ్యానం చేసుకుని, నేను దూత అంత దూరం కాదు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పి కొన్నాళ్ళు ఆనందించి, నేను ఏమిటో భగవంతుడికి అంత దూరం కాదు, నేను దూతను కాదు, నేను భగవంతుడి తాలూకా కొడుకుని, భగవంతుడి తాలూకా పుత్రుణ్ణి అని చెప్పి మళ్ళీ ఇంకా ఆనందం లేక ఇంకా ఏదో సందేహంతో కాశీ వెళ్లి అక్కడ ఒక 6 సంవత్సరాలు ధ్యానం చేస్తే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఆ భగవంతుడు నేను ఒక్కరే అని చెప్పాడని స్వామి చెప్పి, ఈ చెప్తున్నది సాయి SAI, ఇట్నుంచి అటు చూడు ISA ఈశా, ఆ ఈశావే జీసస్, ఆ జీసస్సే సాయి అని కూడా చెప్పారు. తత్ పరబ్రహ్మ స్వరూపం త్వం మీరు, ఆ మీరు పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఇందాక మనం చేసుకున్నాను నా స్నేహితుడితో, నాకు నీకు తేడా ఏమీ లేదు, మన ఇద్దరం ఒకటే అన్నారు స్వామి అని చెప్పాను కదా. ఎంత మహద్వాక్యం అండి అది, తత్వం. ఈ తత్వం సకల తత్వ బోధకాయ నమహాలో ఒకటి, భక్తుడితో నాన్న నువ్వు నేను ఒకటే అని చెప్పిన స్వామి మహత్తత్వాలైన మహామతాల తాలూకా అంతరార్థాలు కూడా చెప్పగలిగిన స్వామి, పరిపూర్ణ అవతారమూర్తి అయిన స్వామి, ఆ స్వామికి సదా నమస్కరించుకుంటున్నాము. ఎప్పుడు మా మనసుల్లో ఉండి మమ్మల్ని అందరినీ ఒకే ఒక్క తల్లి పిల్లలుగా, అందరిలోనూ ఉన్న శ్రీవారిని దర్శించేటట్టుగా అనుగ్రహించి ఆశీర్వదించమని కూడా నమస్కరించుకుంటున్నాము.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

वरदानो उद्धरं जी।

माता पिता गुरु बंधु तुम्हारे।

لبثوا غير يوم.